ذهبت وإن من

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 జులై 14వ తేదీన ఉదయం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రసంగాల మాలిక ప్రేమామృతంకి మీకు స్వాగతం. ఏ ఆధ్యాత్మిక సాధనకైనా పరిపూర్ణత నిత్యసత్యమైన ఆనందప్రాప్తితోనే లభిస్తుంది. ఈ ఆనందప్రాప్తి ఎలా కలుగుతుంది? స్వామి ఒక చక్కని ఉదాహరణతో వివరిస్తున్నారు. దీన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రశాంతిలయంలో పూర్ణచంద్ర సభామండపంలో 1984 జూలై 14వ తేదీ సాయంకాలం ఇచ్చిన ప్రసంగంలో వివరించారు. ఆ దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.

హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలపకంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు. ఆధునిక యుగములోని మానవుల యొక్క ఆలోచనలు ఆకాశమునకు తగులుతున్నవి. మానవునకు ఆలోచన చేసేటువంటి మనసు మాత్రమే కాదు, ఆచరింపచేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసము, అహింస, నీ అభీష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు.

భక్తి, సమరసము, అహింస అనేటువంటి సద్గుణములు, క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి. అయితే ఏది మంచిది, ఏది చెడ్డది అనేటువంటి విషయాన్ని విచారణ ద్వారా గుర్తింపజేసేటువంటి బుద్ధి కూడాను ఒకటి ఉన్నది మానవులకు. కేవలం బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు. విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్వసించడానికి ప్రయత్నించాలి. విశ్వసించినంత మాత్రమన చాలదు, ఆ విశ్వసించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి. ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి. లైట్ ఉండినంత మాత్రమున, జ్యోతి ఉండినంత మాత్రమున, వెలుగు ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు. ఆ వెలుగును ఆధారము చేసుకుని మనం ముందుకు నడచాలి. ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గురుడ్డివారమనే చెప్పవచ్చు. ఒకనొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు. దానికి పరమభక్తుడైనటువంటి సూరదాసు జవాబు చెప్తున్నాడు,

నీవు హృదయ స్థాయిలో ఉండినప్పటికీ నిన్ను విసర్జించి కేవలము అనిత్యము అసత్యము అశాశ్వతము మిథ్యమైనటువంటి యొక్క జగత్తును భ్రమిస్తూ పోతున్నారు. కేవలము చేతల వలె చెవులు ఉండి కూడాను నీ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినలేకపోతున్నారు. ప్రత్తికాయలంత కన్నులు పెట్టుకుని కూడాను నీ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తిని దర్శించుకోలేకపోతున్నారు. కనుక అట్టి కన్నులు, అట్టి కర్ణములు, అట్టి హృదయములు నాకు అక్కరలేదు. నిన్ను చూచే నేత్రములు, నీ గానము వినేటువంటి యొక్క శ్రోత్రములు, నిన్ను ప్రతిష్ట చేసుకోవలసినటువంటి యొక్క హృదయాన్ని నాకు అందించమన్నాడు. కనుక నీ సర్వమతముల వారు కూడాను హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు. హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు. పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి. ఎట్టి గుహ? భగవంతుని నివాసమైనటువంటి గృహమును అని చెప్పాడు. బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది. మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్యలో ఉండినటువంటి యొక్క స్థానమే మానవుని యొక్క హృదయము అనింది. సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు. ఈ విధంగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి. కాని అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు. తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.

ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వమసేనిటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు. కనుక మానవుని యొక్క హృదయము దైవ మందిరము అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి. ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు. బురదలో పుట్టి మానిన్యపు నీళ్ళలో ఉండినప్పటికీ ఈ కమలము పరిశుద్ధముగా ఉంటుండాలి. ఇది కేవలము ఊర్ధ్వ దశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకొని, ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం. బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు. మాలిన్యపు జలములో ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింపచేసుకో. ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇదే. ఈ కల్మషమైనటువంటి ప్రపంచమునందు నీవు ఉండినప్పటికీ, దురాచారములు దుస్తంగమనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయంగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది. లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు. అయితే దయా, శాంతము, సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము. ఇతనిని మనము ఆప్తునిగా మనము గౌరవిస్తాము. కారణమేమిటి? విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కాని ఆచరణ యందు మాత్రం ఉండదు. అయితే ఈ దయ, సహన, శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము. కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది. ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది. క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి. కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి. మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టివారికి సాధ్యం కాదు. మానవుని యొక్క నడతను, మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము. కనుక మానవునకు ఆచరణ అతి ప్రధానమైనటువంటిది. లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి, విజ్ఞానవంతుడు, కాని అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు జీవుటకు కొంత సందేహించేటువంటి వాడు. ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు, అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది. అతనికి 60 సంవత్సరములు నిండుటకు పూర్వము ఒక గొప్ప విందును చేశాడు. ఇందుకు అనేక మంది విద్యావంతులు, ఈ కరస్పాండెన్స్, అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు. ఇక్కడ గొప్ప విందు చేశాడు. 2వ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి వ్రాస్తూ వచ్చారు. లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప విద్యావంతుడు, కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి, మానవులకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు. ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు. గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు. బైబుల్, ఖురాన్,
వేదము, ఉపనిషత్తు, గ్రంథస ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన, దానిని పూజాపీఠము పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు. ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాం. చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు. చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి. ఆచరణలో లేనిటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి. ఒక పదార్థము మనం జీర్ణించుకున్న వలనన్నా ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తపరిచి తదుపరే మనము ఈ ఉదరానికి అంపించాలి. ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతియందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మాన్కు. ఈ సాల్మాన్ కన్ను తెరిచి చూచి, తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు. ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మాన్ చేతికిచ్చింది. దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడాను మరి సాల్మాన్ ప్రశ్నించాడు. కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు. అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి స్థితికి తెప్పించుకోవాలి అన్నది. అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి. అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి. కనుక ప్రతి మతమునందుండినటువంటి యొక్క గ్రంథములు కూడాను కర్మ సిద్ధాంతముని అధికంగా బోధిస్తూ వచ్చాయి, ఆచరణనే ప్రధానమైనటువంటి దృష్టికి తెప్పించాయి. ప్రపంచమంతా కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది. ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు. దీనివలన మానవునికు ప్రయోజనము లేదు. భగవద్గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానంగా బోధిస్తూ వచ్చింది. నమే వార్తాస్తి కర్తవ్యం, త్రిశులు కేశికించిన నానవాప్త మావత్తయం వర్తయే వచకర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు. లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు. ఆకలి అవుతున్నది, ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యమునకు గురి అయిపోతాడు. దప్పిగా ఉన్నది, దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు. నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండినా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు. అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండినా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావలసి వస్తుంది. కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ. అయితే ఈ ప్రేమ ఎట్టి ప్రేమ? పదార్థమునకు గురించినటువంటి యొక్క ఆలోచన, పదార్థమునకు సంబంధించినటువంటి యొక్క ఆలోచన, ఇది ప్రేమ కిందికి రాదు. దీనిని అపేక్ష అని చెప్పవచ్చు. భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకని తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవాలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకమవుతుంది. ప్రేమ మనసునకు సంబంధించినటువంటిది కాదు, ఇది హృదయానికి సంబంధించినటువంటిది. కనుకనే హృదయము చేతనే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలి. దీనికి అనేక విధమైనటువంటి ఆదర్శములు, అనేక విధములైనటువంటి ఉపమానములు కూడాను ఉంటున్నవి. గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుణ్ణి ప్రేమించుతూ వచ్చారు? లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడాను వారు లక్ష్యం చేయలేదు.
కేవలం పారమార్థిక సంబంధమైనటువంటి వ్యవహారం నందే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. కానీ వ్యావహారిక దృష్టితో చూచినటువంటి ఒక వ్యక్తులు ఈ గోపికల యొక్క భక్తి ప్రపత్తులను కేవలం పెడమార్గముగా ఉండినట్టుగా భావిస్తూ వచ్చారు. అదే విధముగానే ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వమును కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా? ఎటువంటి బాధలు? మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు. లేత ప్రాయమునంది తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగసాయి ఓ ధనుజభంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తీరు. భయకంప సమేతుడు కాడు. ఇతని ప్రేమ ఇతని భక్తి ప్రపత్తులు ప్రాకృత సంబంధమైనటువంటివియే అయి ఉండినా ఈ బాధలకు కన్నునీరు కావాలి కదా? బాలుడు కాబట్టి భయకంప సమేతుడు కావాలి కదా? కాదు కాదు. తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠయి ఉంటున్నాడు. నాలుక యందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి. నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వము లీనమై ఉంటుండాలి. కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకేమాత్రం కూడా కనిపించలేదు. తాదాత్మభావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మభావం ఏ రీతిగా లభ్యమవుతుంది? కనుక తాదాత్మభావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు. పూర్ణ ప్రేమ యందు పుట్టినటువంటి ఒక తత్వం. ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది. కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక పెట్టరాదు. ఇంకా గోపికలు చూస్తామా అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్నా మరి భక్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు, కోపగించరు, ఎచకేగరు, భీతిల బోరు గోపికలు. పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండినా ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా? దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా? సామాన్యమైన స్త్రీలు, విద్యాహీనులు, ఇలాంటి పరమోన్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు. కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది. ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానమును చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు. ఒక రైతు తన పొలమును చక్కగా దున్ని దుక్కు చేసి ఎరువు వేసి నీరు కట్టి చక్కని పంటను పండించుకుంటాడు. తన హృదయం అనేటువంటి భూమిని ప్రేమతత్వం అనేటువంటి జలమును కట్టి సాధన అనేటువంటి కలుపులు వేసి నామము అనే బీజమును నాటి దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నటకు ప్రయత్నించాలి. అప్పుడే ఈ సాధకునకు ఆనందము. ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు సంబంధించినటువంటిది కాదు. కాని ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడాను కలగటం లేదు. హృదయ పరివర్తనే ప్రధానమైనటువంటిది. హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధము కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాము. మానవుని యొక్క ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి. మానవుడు ఒక్క పద్యమును వ్రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి. ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి. తాదాత్మ శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
భగవంతుడు హృదయస్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు. భాష్య సంబంధమైనటువంటి యొక్క భావములకు కానీ క్రియలకు కానీ తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు. ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు. ఈ కన్నీటి కాలువల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు. కాని భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడా మానవుడు? పురంధరదాస్ చెప్పాడు,

0: కనుక మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచిన దానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికీ చూచిన దాన్నే చూడాలి. కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకూడను అభివృద్ధి కాలేదు. కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము. కానీ మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు. ఆనాడే మన యొక్క జీవితమునకు సరి అయినటువంటి అర్థం ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి, ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి, ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి. కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకని మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం. దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు. ఇదంతా కేవలము స్వప్న దృశ్యం వంటిది. ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని, ప్రాప్తికి సంబంధమైనటువంటి యొక్క విషయములన్నీ కూడాను ఇది కేవలము అజ్ఞానంకు సంబంధించినటువంటివి. మన యొక్క తెలివితేటలన్నీ కూడాను కేవలము అజ్ఞానమునకు సంబంధించినటువంటివి. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలు. ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు కమ్మి ఉంటుండాలి. మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది. దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది. కనుకనే ఈ జగత్తంతా కూడాను అంధకార బంధనమైనటువంటి యొక్క అజ్ఞానం అనే దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం. మృత్యుమ అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది. ఇది కృషించేటువంటిది. ఇది కేవలము కట్టకడపటికి మట్టిగా మారేటువంటిది. ఈ మరణము దేహమునకే కాని ఆత్మనకు లేదు. దేహము పంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, కనుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ, ఆ దేహియే దేవదేవుడు. ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు. శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరీ అని ఒక పేరు. ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు. ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరైనటువంటి అర్థము. ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములనే పేరు. నిరాకారమైనటువంటి ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది. ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిదే ఆధ్యాత్మికము అని. దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది, ఆత్మ నివృత్తితో చేరినటువంటిది. ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము. ఇట్టి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము. ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము. కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి. కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి. ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి. అంతేకాని ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయములు చేకూర్చుకొని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనం జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు. మన తెలివితేటలంతా కూడాను భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తము ఉపయోగపెట్టరాదు. కనుకనే సకల మృగములందు సామాన్య తెలివుండు. ఈ తెలివి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
1: యు హావ్
0: ది భోగములను పొందుచుండు.
1: అవి కూడాను ఆకలి డప్పులు
0: ఆనందములు భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి. మానవులు కూడాను అట్టివే అనుభవిస్తున్నారు. ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదమేమి? అదే విధంగానే బాలరాజు చెప్పాడు, ఆహార నిద్ర భయ మైదునాదులు సర్వులకు సామాన్యమే, జ్ఞానేన శూన్య పశువి సమాన అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది. ఇది నిజమైనటువంటి జ్ఞాన తత్వము. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి. వర్తమానము మాత్రమే తెలుసును కాని పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు. కానీ మానవుని యొక్క దృష్టి ఎందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి. ఏ విధంగా ఉంచుకోవాలి? దీన్ని భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి. ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి. గడిచిపోయిన దాని బీజము వర్తమానం, రాబోయే దాని ఫలితము వర్తమానమే. కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాం. ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాం.
1: మనం
0: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనం అందరికీ బోధించవచ్చు. తత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములను చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును. కానీ దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా? దీనిని అనుసరించుకుని వేదమునందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు.
1: ఎవరికి డిఫికల్ట్?
0: తాతకైనా వాని తాతకైనా అన్నారు. కారణమేమిటి? ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టమనేటువంటిదిగా నిర్ణయమవుతూ వచ్చింది. ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది, ధన్యులవుతారు. నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు. కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాప్తికి సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి. దీనిని బట్టి మన భక్తి ప్రపత్తులు అంత పవిత్రమైనటువంటిగా లేవనే మనకు దృఢమవుతుండాలి. ఎట్టి కష్టములు కలిగినా, ఎట్టి దుఃఖములు సంభవించినా, ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికి మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి. మన జీవితం అంతా కూడా స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థములో మునిగి తేలుతూ ఉంటున్నాము. ఏది తలచినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి. ఈ లోపలనే మనము కేటాయించినటువంటి ఆయు ప్రమాణము కరిగిపోతుంటుండాలి. ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మన పైన వస్తున్నాడు. ఎప్పుడో దీని యొక్క స్థితి, ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి. కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనం విస్మరించరాదు. స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టమనే చెప్పవచ్చు. పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయస్థాయి ఎందు ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురిచి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము. హీన జాతి అయినటువంటి యొక్క పశుపక్షి మృగాదుల యొక్క తత్వములు కొంతవరకు మనం విచారించాలి. ఇది దైవత్వానికి కూడా మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా, అడిగిన పాలిచ్చు కామధేనువి ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా. ఈ విధంగా మనము కేవలము ముద్ద ఖర్జూరమును చేతియందుంచుకొని చింతపండు కోసమే మనం ప్రాకులాడుతున్నాము. ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు. ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది. ఈ అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు. దానికి ముందుగానే మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సాత్వికతను పొందాలి. దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్తి వరాన్యబోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి. నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో. నీ ఆలోచనలు సరి అయినటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు. ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు. నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు. ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింపచేయాలి. కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు. ఒక మంచి కార్యమును మనం సాధించవలనంటే కొన్ని బాధలను కూడా కలిగించక తప్పదు. ఏదైనా కొన్ని విధమైనటువంటి ఉపకారం చేయాలంటే కొంతమందికి అపకారం చేయక తప్పదు. అందరినీ తృప్తిపరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు. కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావలసి వస్తుంది. దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము. కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు. అయితే ఈ ఫలితం కోసం మనం ఏమాత్రం కూడా అరులు చాచి కాచుకోరాదు. ఇది నా కర్తవ్యము, నా జీవితం యొక్క లక్ష్యము, నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి. ఏ పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు. నేను పుట్టిన దీనికోసం. ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి. ఈ మధ్య మార్గంలో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ, నా ప్రయాణం ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి. ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము, లభించటము చాలా దుర్లభము. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము, ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు. కనుక మనము లభ్యమైనటువంటి దానిని, చిక్కిన దానిని మనం సాధించుకోవటానికి ప్రయత్నించాలి. చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి. పట్టీసుని ఈ పాదసేవయండి. భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి. ఇతరుల మాటలు ఇంపుక నమ్మి కొంపతీయకండి. నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం. నీ స్వబుద్ధితో నీవు ఆలోచన చేసి నీ సత్యాన్ని నీవు గట్టిగా పట్టాలి. మనము ఇతరులకు బానిసలు కారాదు. మన విచారణ శక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి. ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఇది కేవలము క్షణక్షణమునకు పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పెట్టినటువంటి మానవులుగా తయారం కాగలం. కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చి పెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి. నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు, గాఢముగా ప్రేమించు. జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు. దీనినే శరణాగతి అని చెప్తూ వచ్చారు. ఈ శరణాగతిలో ఉండినటువంటి ఆనందము ఇంకా అన్య మార్గంలో మనకు లభ్యం కాదు. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి. ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి. ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. లభ్యతే సుఖమని, సుఖము నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి. కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి. బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి. పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి. కనుక మనం భక్తులం అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తృతూగాలని కోరుకోవటం, ఇది భక్తికి సరి అయినటువంటి లక్షణం. ఈ సుఖమా నిజమైనటువంటి సుఖము? త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు. ఈ సుఖములు మనకు కాదు, ఈ సుఖములు సుఖములు కాదు. నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి ఎందే నాకు ఆనందం ఉంటుండాలి. కనుక సర్వత్రా భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని, మనం నిత్య జీవితాన్ని, మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వమైన ఆనందాన్ని మనం అనుభవించాలి. ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణ శక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము. ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు. కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు, ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి. ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులమవుతాం. నీ హృదయాన్ని తాను అపహరించగలడు, నీ హృదయంలో తాను ప్రవేశించగలడు, ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు. హృదయమే తాను కాగలడు, తానే హృదయం కాగలడు.

0: ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1984 జూలై 14 తేదీ సాయంకాలం ప్రశాంతిలయంలో పూర్ణచంద్ర సభామండపంలో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఒక సాధకుడు తాను కొలుస్తున్న భగవంతుని ప్రతిమకు పూజా సమయంలో చక్కగా అలంకారం చేస్తాడు. ఒక కర్షకుడు తన పొలం దున్ని తాను కోరుకున్న పంట సాగు చేయడానికి నీరు పెడతాడు. భక్తుడు తన హృదయ క్షేత్రాన్ని సాగు చేసే కర్షకుని వంటివాడు. ప్రేమతో తన హృదయాన్ని తరిపి ఆధ్యాత్మిక సాధన అనే ఎరువుని వేసి భగవన్నామం అనే విత్తులను నాటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనే కంచెని వేయాలన్నారు. అప్పుడే తాను ఆ భగవత్ప్రేమ అనే ఆనందాన్ని పొందగలడన్నారు స్వామి. సాయిరాం.
1: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 జూలై 14 తేదీన ఉదయపు కార్యక్రమంలో భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

మానవుడు ప్రతి విషయంలోనూ పరిమితిని పాటించాలి. దేహం యొక్క టెంపరేచర్ 98°F ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు, 99°లకు పెరిగిందంటే జ్వరం ప్రారంభమైనట్లు. అదే రీతిగా బ్లడ్ ప్రెషర్ కూడా ఒక పరిమితిలో ఉండాలి. 120/80 అనేది సహజమైన బ్లడ్ ప్రెషర్. అది 150/90కి పెరిగిందంటే అదొక రోగంగా మారిపోతుంది. మీరు మాట్లాడే మాటలను, చేసే పనులను కూడా ఒక పరిమితిలో పెట్టుకోవాలి. శక్తికి మించి పని చేయకూడదు. ఏ పని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలి అనే విచారణ చేయాలి. ప్రతి విషయంలోనూ డిసిప్లిన్, క్రమశిక్షణను పాటించాలి. పరిమితి లేకుండా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ప్రకృతి ధర్మాన్ని అధిగమించి జీవ జడ పరివర్తనలను ప్రదర్శించిన సంభవాలను విన్నాం. ప్రకృతి ధర్మాలని మీరటం స్వామితత్వం కాదు, వాటిని గౌరవించాలనే స్వామి ఎప్పుడూ బోధిస్తారు. కాని జీవములో ఉన్నవాణిని దైహిక ధర్మాలైన చలనశక్తి, తదితర శారీరక ధర్మాలను పాటిస్తూ స్వతంత్ర జీవనం గడుపుతున్నవాణిని ఒక జడవస్తువుగా చైతన్యరహితంగా మార్చడమనేది ఎంత అద్భుతమో కదూ. ఇది సంభవమా అని తోచక మానదు. ఇది ఒక అద్భుత చిద్విలాసమే. శ్రీయుతులు కెఈ కులకర్ణికి ప్రతి గురువారం పూనాలో ఉన్న షిరిడి సాయి ఆలయానికి వెళ్లడం అలవాటు. 1965 నవంబర్ 4 అదే విధంగా వారు ఆలయానికి వెళ్లారు. ఆనాడు వారు తమ చేతి సంచిలో స్వామి చిత్రాలు, వారిని గురించిన హిందీ ఇంగ్లీష్లో వ్రాసిన వివరాలు గల పత్రాలు ఒక అరడజన్ పెట్టుకున్నారు. ఆలయంలో వీటిని గమనించిన ఒక పెద్ద మనిషి తమకు ఒక పటము, హిందీలో ఉన్న పత్రము ఇవ్వమని కోరారు. కులకర్ణి గారు ఇచ్చారు. ఇది గమనించి మిగతా వాళ్లంతా సుమారు 100 మందికి పైగా కులకర్ణి గారిని చుట్టుముట్టేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పటము, ఒక హిందీ పత్రము తమకివ్వమని ఒత్తిడి చేస్తున్నారు. కులకర్ణి గారికి ధర్మ సంకటమైంది. ప్రస్తుతం నా వద్ద 5-6 మాత్రమే ఉన్నాయి, ఇవి తీసుకోండి, వచ్చే వారం అందరికీ సరిపోయేటట్టు తెచ్చి పంచుతాను అంటూ కులకర్ణి గారు సంచిలోకి చేయిదూర్చారు. సంచి బరువుగా తోచింది. ఎంత ఆశ్చర్యం! ఆ సంచి నిండా 1 దొంతర హిందీ పత్రాలు, 1 దొంతర స్వామి చిత్రపటాలు నిండి ఉన్నాయి. ఆనందాశ్చర్యాలు పట్టలేక వాటన్నింటినీ కడు ఉత్సాహంతో పంచిపెట్టారు శ్రీ కులకర్ణి. ఆ 100 మంది తలా ఒకరు తలా ఒక పటము, పత్రము తీసుకుని ఆనందంగా వెళ్లారు. ఇందులో వింతేమిటో తెలుసా? ఇంగ్లీషు పత్రాలు మాత్రం ఇలాగా మరిన్నిగా మారలేదు. ఒక పుస్తకం తయారైందంటే దానిని ప్రచురించిన వారు, ముద్రించిన వారంటూ ఉండి తీరుతారు. వారి పేర్లు ఆ పుస్తకంలో వెలువడతాయి కూడా. ఇలాంటి వివరాలేమీ లేకుండానే స్వామి తన హస్తచాలనంతో 1 పుస్తకాన్ని రప్పించి ఇచ్చారంటే అది తప్పకుండా సంకల్ప సృష్టి అయి తీరాలి. భౌతిక పదార్థ విజ్ఞాన శాస్త్ర నిపుణునిగా విశ్వవిఖ్యాతిగాంచిన డాక్టర్ సూరి భగవంతం గారు సాయి భగవంతుని ఆంతరంగిక సేవకులుగా ఉండటం ఇట్టి అద్భుత సృష్టి వల్లనే జరిగింది తెలుసా? అది వారి ప్రత్యక్షానుభవం. స్వామి తమ దోసిళ్లతో తీసి విసిరేది వాస్తవానికి చిత్రావతి సైకత రేణువే. కాని ఆ రేణువులు డాక్టర్ సూరి భగవంతం గారికి వారి చేతుల్ని తాకినప్పుడు మాత్రం అది తెలుగు లిపిలో ఉన్న భగవద్గీత గ్రంథంగా మార్పు చెందింది. అయితే తమ కళ్లను మాయతో కప్పివేసి స్వామి చమత్కారం చేయలేదని ఒకవైపు గాఢంగా విశ్వసించినప్పటికీ మరొకవైపు ఈ గ్రంథం పూర్వం ఉండే ఉండవచ్చునని, అది స్వామి స్థానచలనం చేసి రప్పించి తెప్పించారేమో అని భావం కూడా గాఢంగా వారి మనసులో మెదిలింది. సందేహ నివారణార్థం భగవంతం గారు ఆ గ్రంథంలోని పుటలను తిప్పసాగారు. వాటిల్లో ప్రచురణ, ముద్రణ ఇలాంటి పేర్లేమైనా ఉన్నాయేమో అని వెతుకుతున్నారు. అటువంటి ఛాయల సుత్రాము కనపడలేదు. మందహాసవదనుడై స్వామి సాయి ప్రెస్ అంటూ మధురంగా పలికారు. క్షణంలో 700 శ్లోకాలను అచ్చువేసి, బైండ్ చేసి, అట్టవేసి ఇచ్చే అద్భుత ప్రెస్ అన్నమాట. ఇచ్చా మాత్రం ప్రభో సృష్టి అన్నట్టు సూరి భగవంతం గారికి పూర్తిగా విశ్వాసం ఏర్పడింది. భౌతిక రసాయనిక విజ్ఞాశాస్త్రములను, వాటి పరిధులను అధిగమించిన అతీతులు సాయి అని రంగమెక్కి ఉపన్యాసాలిచ్చి లెక్కలేనన్ని పుస్తకాలు రాశారు భగవంతం గారు మన స్వామిని గురించి. ప్రజ్ఞాన విజ్ఞానవేత్త అయిన శ్రీ భగవంతం గారి ప్రత్యక్షానుభవాలే వీటన్నిటికీ తార్కాణాలు. 1968 గోకులాష్టమి నాడు ఉపన్యాసించిన స్వామి సరజ అనే గోపికకు శ్రీకృష్ణుడు 1 నీలవర్ణపు రాయినిచ్చాడు, అందులో ఆ కృష్ణరూపమే గోచరమైంది అన్నారు. వెంటనే 1 గుప్పెడు మల్లెపూలను తీసుకుని చేత్తో 1 తిప్పు తిప్పగానే
ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క నీలవర్ణపు రాయిగా మారింది. ఒక్కొక్క రాయిలోనూ కృష్ణరూపం గోచరమైంది. స్వామి అద్భుత లీలా తరంగిణిలో ఇది ఒక ఆణిముత్యం.

ఆ స్థలానికి మల్లికాలయం, జాస్మిన్ టెంపుల్ అని పేరు పెట్టుకున్నారు. ఆదిలో మల్లికార్జునులుగా ఉన్నవారు ఈ అవతారంలో కూడా ఆ మల్లియళ్లతోనే సాయిబాబా అని అక్షరాలను పేర్చి నామకరణం తీసుకున్నవారే కదా మన బంగారు తండ్రి. మల్లియల సుగంధం, కేతకీ పుష్పాల సుగంధం అంటూ మనం వర్ణించినప్పటికీ ఇచ్చట వీటి పరిమళం ఒక దైవీక సువాసన మిళితమై ఉండి మన హృదయాలను పరవశింపచేస్తోంది. వేలాది వేల మైళ్ల దూరాన, వేలకు వేల అడుగుల ఎత్తున పయనించే విమానంలో తటాలున ఈ సుగంధం వీణదొడిగి అంతరాంతరముల వ్యాపించి అన్యదేశ భక్తులకు హృదయ కుహరాలకు సూకి ద్రవింపచేసిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. స్వామి ప్రసాదించే విభూతి అనేక రకాల సువాసనలు కలిగినదైనప్పటికీ ఆ విభూతికి ఒక ప్రత్యేక సుగంధం ఉంటుందనే చెప్పాలి. ప్రశాంతి నిలయంలో కోరికల గదిలో వీచే ఈ దివ్య మనోహర సుగంధ పరిమళం ఆ ప్రశాంతి నికేతమని, దివ్యమంగళ విగ్రహం నుండే ఉద్భవిస్తోందని భక్తుల విశ్వాసం. ఆ స్వామి శరీరమే విభూతి వాసన. అనేక సందర్భాల్లో అనేక మంది భక్తులు తామున్న చోటనే అనుభవించారు ఆ వాసనని అని ముమ్మాటికి సత్యంగా నమ్మవచ్చు. సర్వగంధ సర్వరస అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తాయి. అదేవిధంగా పలు వాసనలతో భక్తుల మనోరంగమున ప్రవేశించే స్వామి అనేక రసమాధుర్యంతో భక్తుల నాలికపై కూడా బిందువులను చిలికించి హృదయవాసి అయి విరాజిల్లుతారని భక్తుల అనుభవం. కొంతమంది భక్తుల ఇళ్లల్లో పూజాపాత్రలు పచ్చకర్పూర పరిమళాలతో కూడిన తీర్థంతో నిండుకుంటున్నాయి. ఇక పటాల నుంచి అతి తీయని తేనెధారలు వర్షించటం అనేది సర్వసాధారణమైపోయింది. మరికొందరి ఇళ్లల్లో అమృతాన్ని పోలిన పాల వంటి ద్రవం ఉద్భవమవుతోంది. దాని రసమాధుర్యం ఎట్టి సుగంధ పుష్పాలను కూడా కనలేని ఫలసారంగా కూడా గోచరిస్తోంది. అయితే మన సాయి వినోదములు ఒక తీయని రసమాధుర్యంతోనే పరిమితమా? ఎన్నటికీ కాదు. ఇక్కడే ఈ చమత్కారం వినండి. ఉత్తర భారతీయులైన ఒక దంపతులు ఒక మండల కాలం ఉప్పును పూర్తిగా నిషేధించి వ్రతం ఆచరించారు. వ్రతం పూర్తయిన పిదప వంటకాలలో ఉప్పు చేర్చి పారాయణం చేసే సమయం ఆసన్నమైంది. స్వామి పట్టణం నుంచి గలగలమంటూ నీరులాంటి ద్రవం ఒకటి రావటం ప్రారంభమైంది. ఆహా, అది పావన గంగాతీర్థమో లేక తీయని చెరుకురసమో అని భావించి ఆ సాయిదేవుడు తమ వ్రతానికి మెచ్చి అందించిన ప్రసాదమని భావించుకుని ఆనందం కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంటే కళ్లకద్దుకుని పావనం చేయటానికి అని తలచి దాన్ని ఒక పాత్రలోకి నింపారట ఆ పుణ్యదంపతులు. వారి పారవస్యం ఏమని వర్ణిస్తాం? గంగాతీర్థం కన్నా చెరుకు పానీయం కన్నా పావనమైంది మరొకటుందా? ఇంతకీ ఈ ద్రవం ఎలాంటిదనుకుంటున్నారు? గొంతు చిల్లు పడేటట్టుగా ఉన్న ఉప్పు కషాయం ఆ నీరు. ఒక మండలం వ్రతం పూర్తి చేసిన తర్వాత వీరు భుజించబోయే లవణం తానే ప్రసాదంగా అనుగ్రహించాలనే కారుణ్య గంగా అయిన మన స్వామి చెరుకు తీపి వంటి మనస్సు కరిగి రసానుభవాన్ని కలిగించే లవణమే అక్కడ వర్షించిందిట. అయితే విచిత్రమేమిటంటే ఆ లవణమే తీపితనాన్ని పుంచుకుంది. ఆ దంపతులకే కాక మనం కూడా స్వామి ప్రసాదించిన ఆ ఉప్పగంగలో ఊటలోరి ఉప్పొంగిపోదాం మరి. ఒక విద్యార్థి విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడై ఆ పట్టమును అందుకోవడానికి ముందుగా పుట్టపర్తికి వచ్చి అక్కడ జలంతో పడుకోవటం తటస్థించింది పాపం. కాన్వకేషన్కి అతను హాజరు కాలేకపోయాడు. పర్వాలేదు అని ఓదార్చిన స్వామి ఒక్కమారు తమ హస్తాన్ని గుండ్రంగా తిప్పారు. విశ్వవిద్యాలయంలో అందుకోవలసిన పట్టం యొక్క చిన్న ప్రతి ఒక్కటి స్వామి చేతుల్లో ప్రత్యక్షమైంది. ఎంత అద్భుతమో కదూ! తలుచుకుంటే ఆ పట్టపత్రాన్ని స్థానచలనమే చేసేయగలరు స్వామి. అయినా న్యాయమూర్తి కనుక అట్టి చర్యమూలాన్ని విశ్వవిద్యాలయం వారికి కలిగే శ్రమను ఊహించి ఆ కార్యం స్వామి తలపెట్టలేదేమో. దాని యొక్క చిన్న ప్రతినే సృష్టించి ఆ విద్యార్థికి ఇచ్చి ఉత్సాహపరిచి ఆనందం అందించారు స్వామి. వాస్తవానికి స్వామి దివ్యహస్తాల ద్వారా అత్యుత్తమ కాన్వకేషన్లో పట్టాన్ని అందుకోవడం అన్నది ఒక పట్టాభిషేకంతో సమానమేమో. వెంకటగిరి రాజావారు అసంఖ్యాకంగా తపాలా బిళ్లను సేకరించి ఉన్నవారు. వాటిని చూసిన స్వామి ఆ రాజుగారితో, ఇదేమిటి, పుణ్యమా పురుషార్థమా, దీంట్లో మీకెందుకింత శ్రద్ధ అని ప్రశ్నిస్తూనే వరుసలలో పేర్చినటువంటి ఆ తపాలా పిల్లలన్నింటినీ తడవటం మొదలుపెట్టారు. ఎంతటి వింతో! అవన్నీ కూడా అదే పరిమాణంలో
స్వామి వదనాలుగా మారిపోతూ వస్తున్నాయి. ఒక్కొక్క బిళ్లలోనూ శ్రీ సత్యసాయి అన్న ముద్ర కూడా వచ్చింది. నిజమే, పుణ్యలోకాలకు పయనించే జీవాత్మలకు రాసేటటువంటి పత్రాలకు అంటించవలసిన తపాలా వదనాలేమో అవి.

చాలా మందికి స్వామి ప్రసాదించే ఉంగరాలలో స్వామి వదనం స్పష్టంగా గోచరించటం అనుభవైక వేద్యమే. ఎల్లప్పుడూ ప్రేమ సుగంధాలను వీచే స్వామి ఒక్కొక్కప్పుడు కొన్ని పుష్ప పరిమళాలను కూడా వ్యాపింపచేసి అనేకుల గృహాలందు భక్తుల సత్సంగాలందు తమ ఉనికిని ప్రకటితం చేయటం మరొక అద్భుత లీలా విలాసం. సాధారణంగా మొగలిపూల పరిమళాలను వీచి తమ సాన్నిధ్యాన్ని ఎరుకపరుస్తూ ఉంటారు స్వామి. కాలిఫోర్నియా డస్టిన్లో ఉన్న సాయిబాబా గ్రంథాలయంలో ఉన్న పూజా మండపంలో స్వామి నిరంతరంగా మల్లికా పుష్ప సుగంధాన్ని వీవనారంభించారు. అందువల్ల

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు భక్తులకు అనుగ్రహించిన అనుభవాలే భగవతం. బోధించిన ప్రతి అక్షరం ఒక భగవద్గీత శ్లోకం. స్వామి తన 85 ఏళ్ల అవని సంచారంలో

తన మాతృమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం నిరంతరంగా పనిచేసే సేవా పథకాలను మానవాళికి ప్రసాదించారు. దానిలో ఆసుపత్రులు మాట అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఈ ఆసుపత్రులు అందిస్తున్న సేవను చూసి స్ఫూర్తితో సేవలందించాలని ఎంతో మంది డాక్టర్లు భక్తికి వస్తున్నారు. కానీ ఈ రెండు విశేషాలు అనుసంధానం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. ఎన్నో ఏళ్లుగా భక్తులై ఆపై తమ అమూల్యమైన సేవలను ప్రేమతో స్వామి చెప్పిన మార్గంలో అందిస్తున్న ఒక డాక్టర్ గారు తమకు, తమ కుటుంబానికి, తమతో పనిచేస్తున్న సహచరులకి ఏ విధంగా స్వామి అనుభవాలను ఇస్తూ ఆధ్యాత్మికతను నిత్య జీవితంలో ఎలా పాటించాలో అన్న విషయాలను తెలుసుకుందాం. ఆమె శ్రీమతి ఇందిరమ్మ. ఈనాటి నుండి రేడియో సాయి శ్రోతలందరికీ శ్రవణానందాన్ని కలిగిస్తూ సాయి భాగవతంలోని ఈ అంశమైన స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాలను ఏకధాటిగా 20 భాగాల్లో అందించనుంది. ఈనాడు మీరు వినబోయే మొదటి భాగంలో శ్రీమతి ఇందిరమ్మ స్వామి సన్నిధికి చేరిన తొలి రోజులలో జరిగిన విశేషాలను మనకి వివరిస్తారు.

சுக்லாம் வரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயே சர்வவிக்னோபசாந்தயே. ஓம் ஸ்ரீ சாய்ராம். మేము చాలా కాలం నుంచి పుట్టపర్తికి చెప్తుండే వాళ్ళనమాట, మా గ్రాండ్ మదర్ వల్ల సిస్టర్ వస్తా ఉంటే. కానీ ఐడియా లేదు ఎట్లా రావాలా ఏం రావాలా అనేసి అట్లే ఉండిపోయాం. 17th November 1993లో హాస్పిటల్లో డ్యూటీకి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఒక క్యాంప్ జరుగుతుండేది, క్యాంప్ లో నేమ్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చానన్నమాట. ఊరికి నేను మెడ్రాస్ నుంచి రమ్మా వెళ్ళి వచ్చేవాళ్ళు, వాళ్ళతో కలిసి ఊరికి అక్కడ సర్వీస్ కని అట్లా పోయేదాన్ని. సరే ఎందుకు చేయకూడదు, ఈ వాలంటీర్స్ వెళ్ళి వస్తున్నారు కదా వెళ్ళికి అనుకుని అట్లా పోయాం. లేదు పర్మిషన్ తీసుకోవాలా అన్నారు ఫారినర్స్, అక్కడ షెడ్ లో ఉండేవాళ్ళు. సరే ఇట్లా ఆఫీస్కి వెళ్తే హాస్పిటల్ చేయొచ్చు కదా, మాను అప్పుడే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన్నాను చేయొచ్చు కదా అన్నారు. లేదు మా బ్రదర్ కి ఇంకా హీ వాజ్ గోయింగ్ టు ద హాస్పిటల్ అండ్ కమింగ్ అవుట్ హార్ట్ కి బైపాస్ సర్జరీ చేసేట్లు, అక్కడైతే కస్టమ్ లీవ్ తీసుకునేది, ఇక్కడైతే కన్వీనియంట్ గా ఉంటుంది నేను వెళ్ళి అటెండ్ అయ్యి రావడానికంటే. లేదు బికాస్ ఐ ఆల్సో డోంట్ నో ద రూల్స్, వాలంటరీ కదా ఎప్పుడైనా ఇస్తారన్నట్టుగా చెప్పేశారన్నమాట సెక్రటరీ అప్పుడున్న ఆయన. సరే అని ఇక్కడికి వచ్చాను. ఆల్ రోజేసరికి నేము జస్ట్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ రాసి ఇచ్చేసి స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోయానన్నమాట. ఆయన చెప్పాను, చూడు నవంబర్ కదా బర్త్డే బిజీగా ఉంది, బర్త్డే అయ్యాక కనపడు అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళి నేమ్ ఇచ్చాను. సరిగ్గా 16th నైట్ అలరాజా సార్ని సాంగ్ పిలిచినారంట. చెప్పగానే ఆయన, ఓ దేర్ మై ఓల్డ్ డివోటీస్ వెరెవర్ షీ వాంట్స్ మేక్ హర్ వర్క్ లైక్ దట్ అన్నారంట. నేను నా రూమ్ లో లేను, మా సిస్టర్ ఈస్ట్ లో ఉంటే ఒక్కదాన్ని అప్పుడే, ఇంకా నేను అసలు కంటిన్యూస్కి వెళ్ళి రూమ్ తీసుకుని సెటిల్ చేసినాను, కానీ రూమ్ లో నేను ఎప్పుడు ఒక్కదాన్ని ఉండింది లేదు. మా సిస్టర్తో ఉన్నాను. పాపం ఈయన తెలియక ఈ రూమ్ దగ్గరికి వెళ్ళి సాయంత్రం నుంచి తిరుగుతున్నారంట. స్వామి అది చెప్పి ఫస్ట్ రో లో కూర్చోపెట్టు నేను బ్లెస్ చేసి పంపిస్తానన్నారంట. సో ఆయన ఏం చేయాలో తెలియలే పాపం. ఆ ఒరిస్తా వాళ్ళు లెక్చరర్ ఉన్నారు కదా, వాళ్ళు చూశారంట, ఏంటి నాలుగేసార్లు తిరుగుతున్నారు ఇక్కడ అని అడిగారంట వాళ్ళు. ఏంటి సార్ ఏంటంటే, లేదు స్వామి డివోటీస్ అంట, వెంటనే రేపు పొద్దున ఇచ్చేయమన్నారు, తను ఎక్కడుందో నాకు తెలియలేదు, ఈ రూమ్ నెంబర్ ఉంది అని. లేదు వాళ్ళ సిస్టర్ అక్కడ ఉన్నారని తెలుసు, మాకు కూడా రూమ్ తెలీదు, మేము చూస్తాము మీరు వెళ్ళిపోండి మేము చెప్తా అన్న. లేట్ అయింది అప్పటికే. ఈయన వెళ్ళి మిస్టర్ శౌరి దగ్గర పర్మిషన్ స్లిప్ తీసుకుని ఆ స్లిప్ వాళ్ళ చేతికి ఇచ్చి వెళ్ళారనమాట. అంటే ఫ్రంట్ రో లో కూర్చోబెట్టమన్నారు కదా. పాప ఆమె పైకి వచ్చింది. ఆ రోజు సరిగ్గా ఏదో లేట్ అయింది, లేకపోతే బై ద టైం లైన్కి వచ్చేసి వచ్చేసేవాళ్ళం. ఆ మిల్క్ మేడ్ రావడం లేటో ఏదో నాకు తెలీదు. అప్పుడు చెయ్యో నాకు రూమ్ తెలియదు, అయ్యో ఆ రోజు సార్ రాత్రి అంతా నాలుగేసార్లు తిరిగారమ్మా, 9 దాకా చూసి మాకే ఇదేసి మేము తీసుకున్నాము అన్నారు. నాకు భయం వేస్తే అందరు కూర్చొని ఉన్నారు. అప్పుడు అయ్యో నేనెట్లు అడిగేది ఇప్పుడు చూడండి, లేదో స్లిప్ కూడా ఇచ్చినారంటే నాకు భయం భయంగా పోయానమాట. సరే వెళ్తే ఆమె ఆయన చెప్పేస్తున్నారు కదా, అందుకని ఆ ఫ్రంట్ రోల్ లో కూర్చోబెట్టింది. స్వామి వచ్చి నా దగ్గర నిలబడి వెనక పక్క అంతా మాట్లాడుతున్నారు, నమస్కారం ఇచ్చి బ్లెస్ చేసి పంపిస్తానన్నారు. నేనేంటి స్వామి నాకు హాస్పిటల్ వద్దు సేవదలు చేస్తాను అడుగుతా అన్నా, ఎందుకంటే లీవ్ కోసం పర్పస్ గా బ్రదర్ కి వెళ్ళాలి కదా, మాటమాటికి హాస్పిటల్ జాయిన్ అయ్యి బాగుండదు డ్యూటీకి. వినిపించుకోలేదు, వెనక మాట్లాడుతున్నారు పక్కన మాట్లాడేట్లు మాట్లాడు, నా ముందు నిలబడ్డారు, నమస్కారం ఇస్తానన్నారు కదా. సరే ఇంకా లాభం లేదనేసి నమస్కారం చేసుకుని ఎటు చూస్తే నా సైజ్ చూసేసి వెళ్ళిపోయినారు. చూడడం చూసేసారు, నమస్కారం ఇచ్చేసినారు వెళ్ళిపోయారు. అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ కాదన్నట్టు. సరే ఇంక వచ్చేసానమాట, వచ్చి సరపిచ్చాను జాయిన్ అవ్వమని, వచ్చి ఇంట్రడ్యూస్ సాంగ్ పంపించినారు ఎట్లా అన్నారు. గైనీకి తీసుకెళ్తే నాకు గైనీకి కలవట్లేదు, ఓపి మాకు క్యాజువాలిటీ కూడా ఉండేది అంతేగాని ఇన్ పేషెంట్స్ లేరు, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ నాకు అలవాటు అన్నాను. సరే కమలాంటి పరిమళ వాళ్ళు ఇద్దరు ఒక రూమ్ లో కూర్చునేవాళ్ళు నెక్స్ట్ టు ద ఆఫీస్ రూమ్. అక్కడ కమలాంటి వేసి నాకు పనులుంటాయి నేను పోతున్నా, ఆ సీట్ నువ్వు కూర్చొని ఆమె సీట్ చేసి ఆమె వెళ్ళిపోయారు. సో ఆ కంటిన్యూ లేదా సరే వేల్ డివోటీస్ అంటే అడగడం మొదలుపెట్టారు, ఎప్పుడు వచ్చారు ఏం వచ్చారు అన్నాడు. సో మేము వచ్చింది 57లో వచ్చామన్నమాట. అంటే మా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, వాళ్లతో వచ్చాము, మా నాన్న అమ్మ మేమందరం సమ్మర్లో వచ్చాం. వచ్చానన్నమాట, అవసరం టీనేజెస్ అట్ దట్ టైం. వచ్చేటప్పటికి స్వామి మా ఏంటి హార్సీ హిల్స్ కి కారు ఉంది అంతా ఉంది ఎందుకు తట్టలేదు మాకు కూడా అడగడానికి,
నేను హాస్టల్ హిల్స్కి వెళ్లేసి వస్తాను, ఊరికి పోవద్దు ఉండండి అన్నారు. ఏంటి ఉండండి అడగొచ్చు కదా, కొత్త ఫస్ట్ టైం రావడం కదా. ఆ అవతల ఆయన ఏం చేశారంటే, మీతో వస్తామని అడగాను కొత్త కదా ఫస్ట్ టైం కదా, ఏం తోచల గమ్ముగును, వెళ్ళొద్దు నేను వారం రోజులు వస్తాను ఉండండి ఇక్కడ అనేసి మా నాన్నగారితో చెప్పారు, మాకు చెప్పారు, వెళ్ళిపోయారు. సరే ఉండిపోయాం మేము ఇంకా. సరే వచ్చాక అంటే అలోపల ఇది తిరుగుతూ చేస్తే అక్కడ ఏదో సర్వీస్ చేస్తానంటే చేస్తూ కూర్చోండి. తర్వాత వచ్చి స్వామి వచ్చాక నాన్న కూడా వెళ్ళేవాళ్ళు అనమాట, రాజారెడ్డి నాన్నగారిని తీసుకొని వెళ్తాను. చాలా తక్కువ మాట్లాడతారు, హీ వాజ్ లాయర్ అనమాట, కానీ మాతో తక్కువ మాట్లాడేవాళ్ళు. స్వామి ఏం చెప్పారని అడిగితే ఎక్కడో ఒక పదం చెప్పేవాళ్ళు అనమాట. మాకు యాంగ్షియస్కి తాగడానికి ఏం చెప్పారు, నన్ను ఏం చెప్పారంటే మా అమ్మని అడిగేవాళ్ళు, అడగమ్మా అడగమ్మా. చాలాసేపు వాళ్ళందరూ తిరిగి వచ్చారు, స్వామి ఏదేదో మాట్లాడుతా ఉంటారు. స్వామి దేవుడు ఆ మాట అనేవాళ్ళు, రాజారెడ్డి అంతకన్నా కృష్ణుడు, అట్లా కృష్ణుడు అర్జునుడు అట్లా అనేవాళ్ళు అనమాట. సరే అయిపోయింది ఇంటర్వ్యూ, ఎక్కువ ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఇంటర్వ్యూ అక్కడ వరండా కూడా ఎవరైనా మనం వెళ్ళి కూర్చోవచ్చు, ఊరికి పోవాలనుకుంటే వరండాలు కూర్చునేది అంతే. మన లేడీస్ సైడ్ కిటికీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఊరికి వెళ్తున్నాం అనమాట అర్థం, లేదంటే కొంచెం పక్కన కూర్చోవచ్చు అట్లన్నమాట. సరే ఒక్కోసారి ఆ సైడ్ రూమ్ ఉంది కదా భోజనానికి వెళ్తారే, అక్కడికి పిలిచేవాళ్ళు. అటు సైడ్ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ దారి తీసుండేవాళ్ళు, ఆ తలుపుకుండా లోపలికి వెళ్ళొచ్చు అనమాట లేడీస్ అట్ వెళ్ళేవాళ్ళు. అప్పుడు స్వామి టేబుల్ ఏది కూడా లేదు, భోజనం పీట మనం ఆకులు వేసుకుని ఓల్డెన్ డేస్ లో కూర్చుంటామే అట్లన్నమాట. అందుకని అక్కడ కింద కూర్చుంటే వాళ్ళ పార్వతం ఉండేవాళ్ళు కదా, ఆంబొడ్డిస్తా ఉండేవాళ్ళు. ఆకు మనం పల్లెల్లో కూర్చుంటాం కదా, ఓల్డెన్ డేస్ లో కూర్చుని అట్లా గ్లాస్ అదంతా గొంతు మనకి వినిపిస్తుంది. ఆ మెట్లు వరుసగా మెట్లు ఉండేది, అప్పుడు అందరు వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళు ఏదైనా ప్రసాదం తీసుకు. ఒక్కోసారి సాంగ్ తలుపు తీసి ఎంతమంది ఉన్నది మాటలు వినిపిస్తాయి కదా, భయానికి అందరికీ అప్పుడు కూర్చునేవాళ్ళు. చాలా బాగుండేది అప్పుడు అంటే చించి, కానీ ఉన్న కొంచెం మంది నీ ప్లేట్లో తీసుకున్నా నా తీసుకున్నా నా తీసుకోలేదే నీ తీసుకున్నారనే అసూయ ఈర్ష్య లేదు. తీసుకున్నా గబగబ అందరికీ దాంట్లో కొంచెం కొంచెం పెట్టేసి మిగిలింది ప్రసాదం లాగా తెచ్చుకోవడం అనమాట. అట్లా అట్లున్నింది అనమాట, ఒకరొకరు చెప్పడం అట్లా స్వామి ఏం చేశారు అట్లా అనేసి. తర్వాత వచ్చి ఆయన పిలిచారనమాట, రూమ్ పిలిచి ఏదో మాట్లాడుతూ గూడూరు గూడూరు అనేవాళ్ళు. గూడు అసలు ఓన్ గూడూరు, తర్వాత మెడ్రాస్ లో సెటిల్ అయిపోయినాట. కానీ ఆ గూడూరు అనే పేరు వచ్చింది అందులో నెల్లూరు నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు అప్పుడు. అమ్మ నలుగురు పెద్దవాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. మేమేం చేశామంటే ఇంక వచ్చి ఒక ఫోటో తీశారన్నమాట, పైకి ఆ సైడ్కి పిలిచినారు. వాళ్ళు నలుగురు పెద్దలు, సరే వాళ్ళకి ఇస్తారు, నేను చిన్నదాన్ని కదా, నేను పూజ చేయను కదా, నా కీర్లే అనుకున్నా నేను. నేను చూస్తున్నా అయితే వెళ్ళబడి ఇట్లా ఒకేసారి 5 ఫోటోస్ తీసినారు, మెటరైజ్ చేసింది ఒకేసారి 5 ఒకటేసారి వచ్చినాయి, అందరికి ఇచ్చినారు. లాస్ట్ ఇట్లా వరుసకు నిలబడి ఉన్నాం అనమాట. నీకు ఈయననుకున్నావు కదా, ఐ వాజ్ థింకింగ్ ఆయన పూజ చేయను కదా, వీళ్ళందరూ రెగ్యులర్ గా పూజ చేస్తే వాళ్ళుగా నేను చిన్నదాన్ని కదా, నాకు అంటే ఉన్న వాళ్ళలో నేను చిన్నదాన్ని. అదే వరుసగా పేర్లు అడిగి, అమ్మ పేరు శ్రీదేవి అనమాట. అట్లా అడిగితే నీ ఇందిరా నన్ను అన్న స్వామి ఇందిరాదేవి అని రాసి, సో విత్ దట్ ఐ వెంట్ ఫర్ ద స్టడీస్ ఆఫ్టర్ దట్. ఇంగ్లీష్ తెలుగు రెండు రాసినారు, రాసి అప్పుడు అందరికి ఇది ఇచ్చేవాళ్ళు ఎక్కువ రోజుల్లో, ఇది అందరికి పూజకి ఇచ్చేవాళ్ళు. ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవత అంట శ్లోకం పాడి ఒక్కొక్కరికి ఒక్కటి ఏదో చెప్పారు. నేను దీంట్లో ఉన్నా కదా, మీతో నాకు గుర్తు లేదు అప్పుడు, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్కటి చెప్తా అన్నమాట చెప్పి తర్వాత రాశారన్నమాట. పైన తెలుగు మళ్ళీ ఇంగ్లీష్ అంతా రాసి ఇచ్చినారు. సరే అయ్యో నాకు ఇచ్చారు, నేను తప్పకుండా ఇంక రోజు ప్రే చే అంటే మామూలుగా చేస్తాం కానీ రిచువల్ గా చేసేది తెలియలేదన్నమాట. అది అయిపోయాక గుడ్ ఓల్డ్ హౌస్ ఉండేది, ఎప్పుడో పేరెంట్స్ ఎవరెవరితో ఉంటుందో పాడైపోతే కొన్ని హౌసెస్ కూడా చెప్తారు మనలాగా, వాటికి కూడా ఆయుష్ ఉందని చెప్తారు, కొన్నేళ్ళకి అదంతా పాడైపోతుంది. అట్లా పాడైపోయిన వాళ్ళు మా మామయ్య వాళ్ళంతా అప్పుడు కొయ్యి ఎక్కువ టేక్ టీ కుర్తో చేసింది కదా, అదంతా తీసేసిన దాన్ని మళ్ళీ ఇంకొక ఆయన కన్స్ట్రక్ట్ చేశారనమాట. సరే అట్లా దాన్ని మీద కట్టేసినారు. సరే అడిగినట్టున్నారు స్వామిని, ఏమడిగింది మాకు తెలీదు, కొంతమంది ఊరికి వెళ్ళిపోయారు మేమున్నాం అనమాట. స్వామి వచ్చి చూడు చూడు మీ మన్మధుడు తమాష జోబిల్కి అట్లానే వాడు అనమాట, నువ్వు కనుక తీసుకోకపోతే ఇంట్లోకి రాని నిన్ను అంట అట్లానేసి, ఒక టెంకాయ తీసుకోరా రేపొద్దున పైన అంతా బొచ్చు లేకుండా తీసుకోరా అన్నారు. అప్పుడు తెలుసు కదా ఇక్కడికి వెళ్ళి స్వామి నాన్నగారు టెంకాయలు అవన్నీ ఏ కారణం ఆయన తెచ్చిచ్చేవాళ్ళు అప్పుడు,
కొచ్చెరుకలి వస్తువులు కావాలన్నట్లనమాట. ఇంత టెంకాయ తెచ్చాడు పెద్దది ఏరుకొని, అంత రాత్రి కూర్చొని సాయిరాం సాయిరాం అంటే అంతా ఏమి లేకుండా తీసి బాగా తీసి టెంకాయ శుభ్రంగా తీసి తీసుకోరమ్మన్నారు. ఆ సైడ్కి పిలిచారు మళ్ళీ. పైకి వెళ్తే ఆ టెంకాయని చూసి ఒకటే నవ్వు అనమాట. ఆహాహాహా అంటే నవ్వడం మొదలుపెట్టారు. చూడు నీ కూతురు ఎట్టు చేసిందో, ఒక్కటి కూడా లేదు దాని మీద, అంత నున్నంగా ఉందన్నమాట. దాన్ని చిల్లి పొడవాల, ఏం కనిపించలే అక్కడ. హెయిర్ పిన్స్ పెట్టుకున్నాడు, ఇట్లా వేసుకునేవాడు. అది తీసిచ్చాను స్వామి రౌండ్సేపు పొడిచేది, నా చేతికి ఇచ్చాను. నేను కొంతసేపు పెంచేది కావాలనుకుంటుంది, లేకపోతే ఆయనకి రాకుంటుంటుందా. అక్కడెక్కడ ఏం కనిపించలేదు, స్పూన్ కానీ నైఫ్ కానీ ఏం కనిపించలేదు. ఇట్లా ఇట్లా చేసాం, అవతల ఏదో ఉండింది, ఏది తీసుకుంటారా, ఎట్లా చిల్లి అయిపోయింది. నీళ్లు తీసేశారు, కానీ ఐడియా చూడ దాచిపెట్టుకోవాలా స్వామి ఇచ్చేశారనేది కూడా లేదు. మళ్ళీ క్లిప్ వేసేసుకొని గమ్ముగా తర్వాత నీళ్లు చేసి ఇట్లే క్రియేట్ చేసి ఇంత రెక్టాంగులర్ గా బంగారుతో. దాన్ని మా ఇంకొక పెద్దమ్మ కూడా వచ్చినారు, చిడు మీ ఊరోళ్ళంతా నంబరు, మీ గూడూరు వాళ్ళ నంబర్ ఇది, అప్పరించి బంగారు ఇది అని చెప్పి దాని మీద లేదు దేవనాగరి లిపి, సాంస్క్రిట్ లిపి ఏముందో తెలియలే, ఏదో సంథింగ్ అంతా రాసింది చూడండి అని ఇట్లా చూపించి దాన్ని బాగా రోల్ చేసి ఈ టెంకాయ కన్ను తీసేశారు కదా, దాంట్లో దోపేశారు. బాగా దోపేసేసి అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఎవరికి తెలియకుండా గేటు దగ్గర, అంటే మనకి ఇట్లా కుడివైపోతుంది, అటు గుంట దివి దాంట్లో పూడ్చిపెట్టేయమన్నారు. ఆ ఇంటి దగ్గర నేను చెప్పాను కదా పాడుబడిన ఇల్లు మీద తీసుకొచ్చినారని. సరేనే అక్కడ పల్లె, ఇంకా 4-5 ఇల్లు ఇంకేం లేదు. ఎక్కువ మన గార్డెన్ వేసుకుంటాం కదా, పూల చెట్లు తవ్వి ఇచ్చినట్టు కావాలని 4-5 చోట్ల ఎవరికి అనుమానం రాకుండా 4-5 చోట్ల తవ్విచ్చి 12 o'clock అంటే విలేజ్ లో అందరూ పడుకుంటారు కదా, ఆ టైంలో దీన్ని లోపల పెట్టేసి పైన ఒక పూల మొక్కేసేసి గమ్మగుడ్డిపోయాం. అంటే అట్లే కూర్చోబెట్టమన్నారంతే. అది అయిపోయింది, దాని సంగతి అట్లే ఇది అయిపోయింది. తర్వాత బెంగళూరులో నేను ఒక సైట్ కొని, అంటే మెడిసిన్ అయిపోయి జాబ్ వచ్చి అంత అయిపోయి తర్వాత దానికోసం ఆ ఇల్లు మళ్ళీ ఈయన ఇచ్చేసినారు. ఆ ఓనర్సే మళ్ళీ వాడు గ్రేట్ గ్రాండ్ సన్ వచ్చి కొనుక్కున్నాడు. దీనికోసం ఎంత ట్రై చేసినా దొరకలేదు నాకు. ఇల్లు ఇచ్చేస్తున్నాము కానీ అది పెట్టుకుంటే ఏ ఇంటికైనా మనకి పనికి వస్తుంది. అంటే చుట్టుపక్కలంతా తీయించాం కనిపిస్తా. వాళ్ళు ఏమన్నారంటే చెప్పడానికి భయం స్వామితో. తర్వాత వచ్చాను కానీ అది పోయింది కనిపించలేదు, ఆ ఇల్లు ఇటు చేశారని చెప్పడానికి భయానికి మాట్లాడలేకపోయానమాట. సరే బహుశా ఆ ఇంటి తీరిపోయిందేమో, ఇంకా మన దాంత అవసరం లేదు కావాలి. తర్వాత నేను మెడిసిన్కి వెళ్ళింది కూడా, చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదువుకోవాలండేది, కానీ అప్పుడు భయం కదా చెప్పడానికి. చదువుకోవాలంటే వాళ్ళు కాదంటే గమ్ముగుండిపోయే వాళ్ళం. తర్వాత మా వీళ్ళందరూ మా అన్న లాయర్ చేయాలా నేను ఇచ్చేయాలని, ఆయన చేయలేకపోతే పెళ్లి చేసేసారు ఆయనకి. అప్పుడు నాకు అట్లా చేసి పెళ్లి చేసేసినారు. ఏం చేయలేక గమ్ముగుండిపోయాం. తర్వాత మా నుంచి చిన్నప్పుడు చాలా మంది కజిన్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి చదువుకుని సర్వీస్ చేయాలనుకుంటే అనవసరంగా మనం పాడు చేసాం, పంపిస్తాం చదువుకి అట్లా. అంటే ఆ ఊర్లో ఏం లేదు. అయిన తర్వాత గ్యాప్ కూడా ఉంది, ఐ డెంట్ డిఫినెట్ మై మెట్రిక్ ఫీల్ చేసేసినారు. చెప్పడానికి భయం, అప్పుడు ఎస్ఎల్సీ చదువుతూ ఉండేటప్పుడు నోని మామూలు పెద్దవాళ్ళందరూ వచ్చి కావాలని. అందులో వాళ్ళు మెటర్నల్ అంకుల్ అంటే మనం అసలు ఇంకా ఇది అనిపించింది ఆ కాలంలో. సరే వాళ్లే మళ్ళీ అందరూ చదువుకో అని మా బ్రదర్ అప్పుడు చేరున్నాడు అనమాట. సరే ఉన్నాడు కదా, మళ్ళీ మెట్రిక్ కట్టి, మెట్రిక్ ఫస్ట్ వచ్చింది, తర్వాత పోయి పీయూసీ మెడ్రాస్లో ఎస్ఐటి చేసి అక్కడ ఫస్ట్ వచ్చాక మెడిసిన్కి వెళ్ళాను. మెడ్రాస్కి అప్లై చేశాను. స్వామి చెప్పల భయానికి అసలు ఎందుకని అంటే ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మెడిసిన్కి వెళ్తున్నా అని చెప్పి, ఇది మధ్యలో వేసి 3 ఇయర్స్ వచ్చాను అనమాట మధ్యలో కంటిన్యూస్ గా. ఇంకోసారి ఏం చేశారు, చిన్న చిన్న అక్కడ ఈస్ట్ సైడ్ వచ్చి ఉట్టి పెంకుటిల్లు లాగా ఉండేది రూము, ముందు తట్టు వరండా ఉండేది, మధ్యలో గ్యాప్ అట్లా ఒకది, ఈ సైడ్ వచ్చి సౌత్ సైడ్ వచ్చి ఊరికి నేరు ఒక రూమ్లో ఒక పది ఉండేది అంతే, అటు సైడ్ ఇంకా రూమ్లు. దాంట్లో రాజారెడ్డి పార్సల్ బ్లాక్ లేదు అసలు, పార్సల్ బ్లాక్ ఊరికి షెడ్ ఉండేది, ఓల్డ్ పీపుల్ షెడ్ ఉండేది. మన వెస్ట్ వచ్చింది చూడు, అక్కడ ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ మన అంతా వచ్చింది, ఒక రో ఉండేది రాజారెడ్డి గారు, మిగతా కొంచెం మంది ఆ సైడ్ ఉండేది, కొంచెమే 3 రోస్ అటొక రో ఇటొక రో ఇటొక రో ఒకటే తిరిగేవాళ్ళు స్వామి బాగా. ఈ సైడ్ కూడా స్టోర్ రూమ్ ఈ పక్క ఉండేది, సో స్వామి బయట నుంచి వచ్చి ఈ పక్క పోతా ఈ పక్క ఊరికి బయట అందరితో మాట్లాడేవాళ్ళు పైనుంచే. అప్పుడు పైగా మందిర్లో పడుకునేవాళ్ళం,
రాత్రి పూట మందిరు, పగులు కూడా మందిర్ తీస్తుండేవాళ్ళు, మధ్యాహ్నం పూలు కట్టేవాళ్ళు, పొట్లాం చేసేది. ఆ బయట అటు నడిచిపోతే అక్కడి నుంచి చూసేవి, బయట కిటికీలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి మందిర్లో కూడా మాట్లాడేవాళ్ళు, ఏం చేస్తున్నారు, తిన్నారా, అట్లా అట్లా ఏదో ఒకటి, ఓ వచ్చారా, కథలు రాస్తున్నారా, మా సిస్టర్ నేతలు చేస్తా, అట్లా అక్కడి నుంచే పైనుంచి ఓంకారాన్ని పోసేదాన్ని. ఓంకారం పైన కిటికీ వైపు చూసి తాగుచ్చునేదాన్ని, ఎందుకంటే ఆయన వచ్చి శాంతి చెప్పేవాళ్ళు. ఓంకారం అవగానే ఫస్ట్ విండో దగ్గరకు వచ్చి అందుకని అట్లా ఏ చూస్తుండేదాన్ని, నువ్వు ఓంకారం చేస్తున్నావా పైన చూస్తున్నావా. నాన్న నాకు ధ్యానం దాని మీద అంతా లేసం, మీరు ఎప్పుడొస్తారా అని చూస్తున్నాను. కానీ ఫస్ట్ టైం చూడంగా నాకు తెలియలే ఎందుకనో కృష్ణ హ్యాస్ కమ్ బ్యాక్ అన్నట్టుగా వచ్చింది. అది ఎందుకో తెలియలే, ఫస్ట్ సైట్ స్వామి చూడంగానే వచ్చింది. అదేంటి మా సిస్టర్కి రాసి ఇట్లా, స్వామి కృష్ణుడు మళ్లీ పుట్టాడు అంటే ఆమె కృష్ణుడు ఏంది మళ్లీ పుట్టేదేంది, సహజం కదా అట్లా ఇతాలు చేస్తుంది. తర్వాత ఆమె వచ్చింది, వచ్చి నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్, ఇందిరా కృష్ణుడే పుట్టాడు అంటానమాట. తర్వాత ఆ రూమ్ లో ఉన్నాం వరుసగా, అప్పుడు 11 గంటలకు భజన, ప్రొద్దున్న వెళ్ళడం చిత్రావతికి, వెనక లేదు తాటాకులు ఉంటాయే దాంతో ఒక చిన్న ఎన్క్లోజర్, ఏదైనా చిన్న కాల్ దీనికి కాల్ న్యాచురల్ కాల్స్ కావాలంటే. వరండాలో కూడా ఎన్క్లోజర్ లేదు, ఇంతే ఇంత రూమ్, తడికి లేవు కుక్కలు పోకుండడానికి మేము తడి ఊరికి అడ్డం పెట్టామన్నమాట, అంతే. ఇంతే ఇంత రూమ్ ఆ వరండాలో, ఊరికి ఇంత ఇంతలు గోడ కట్టి పెట్టున్నారు అంతే. బహుశా వాళ్ళు ఏమన్నా థింగ్స్ వేసుకోవాలని పెట్టారో ఏమో తెలియల, కుక్కలు ఎక్కువ తిరిగేది, పిల్లులు కుక్కలు అన్ని, అందుకని తడికలు చేయించి ఊరికే దారం కట్టామన్నమాట. నో లైట్స్, నథింగ్, నో ఎలక్ట్రిసిటీ, ఒక కుంపటి లాందర, తర్వాత మన ట్రంక్స్, అప్పుడు సూట్ కేసెస్ కూడా పెద్ద కాదు ఆ చిన్నవి, ఇంకేం లేదు కూర్చోడానికి, ఏం లేదు, ఇంకా చాపలు రెండు మనం పడుకోండి, ఇంత చెత్త ఇంత స్థలమే. సరే అట్లా అయిపోయినట్టు స్వామి ఏం చేస్తాడు మాకు తెలియదు, అసలు దీపావళి స్వామి వస్తున్నారు రూమ్స్ కి అన్నారు, ఆయన విజిట్ చేస్తారంట, అన్ని రూమ్స్ కు పోతారన్నారు. సో దిస్ హాస్ బికమ్ ఫస్ట్ రూమ్. సో నేను అప్పుడేంటి ఎంతసేపు వడ పులిహోర, ఈ రెండు తప్పకుండా అందరు చేసేవాళ్ళు. భగవంతుడు ఏదంటారు, ప్రతి ఇంట్లో ప్రసాదం తీసుకునేవాళ్ళు, ప్రతి ఇంట్లో కొంచెము అంత, అంటే అందరికీ సంతోషం ఇవ్వాలని. అట్లా ఫస్ట్ రూమ్ ఇదే అయింది. అక్కడికి వచ్చినారు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ బయట ఉండిపోయినారు. లోపలికి వస్తే ఇంకా హార్డ్లీ ప్లేస్ లేదు, ఇంకా స్వామికి స్థలం ఏంటి, ట్రంక్ పెట్టలేదు, దాని మీద పిల్లో ఒక పట్టు చీర, వెనక ఒక పిల్లో కవర్ చేసాం అంతే. అక్కడ కూర్చుంటే ఇంతే, ఇట్లా పెద్దమ్మ ఇట నేను, మీ ఇద్దరమే ఉన్నాం, ఇంకా ఇంకా తర్వాత స్థలం కూడా లేదన్నమాట. కుంపుడు కుంపుడంతా పక్కన పెట్టేసేసాము కొంచెం స్థలాన్ని. సో అట్లా కూర్చొని ప్రసాదం తీసుకున్నారు. ఆమె మీద పుస్తకం ఇట్లా చదువుకుంటున్నాం కదా, రోజు ఏదో చదువుతున్నాను, అది పెట్టుకొని ఉంది. అది తీస్తే దాంట్లో ఓపెన్ చేయగానే తాండవ కేళి సెల్పిన పాట ఉంది, అది రోజు చదువుకున్నది ఏమో నాకు తెలియదు. ఆ ఫుల్ సాంగ్ పాడారు, పాడి దాంట్లో వినాయకుడు ఏదో వస్తుంది, తంబుర మీటగా విష్ణుమూర్తి మృదంగము వాయించగా సరస్వతి వీణామేటగా వినాయకుడు గణేశం వినాయకుడు ఉంది, ఇటు అటు నడయాడగాని, అంటే ఇటు అటు బొట్టనేలు ఇట్ట పెట్టి ఇట్ట ఇట్ట అంటున్నారన్నమాట, ఇటు అటు నడయాడగాని అని పాటంతా పాడారనమాట. అంతా పాడిపోయి ఇద్దరం కదా మేమన్నా ద్వైతం రెండైతే, ఎందుకు వచ్చాను తెలుసా, దీపావళి అమావాస్యలు పారద్రోలి వెలుగును ప్రసాదించడానికి వచ్చాను, సరిగ్గా దీపావళి అది, అంటే జ్ఞానాన్ని ప్రసాదించండి, మీ ఇద్దరమే కదా అన్నాము, ద్వైతం అద్వైతంలోకి తీసుకెళ్తాను అన్నారు. అద్వైతం ఏందో అద్వైతం ఏందో నాకు నిజంగా ఏమీ తెలీదు, అని చెప్పేటి వింటా ఉన్నాను అంతే అనమాట. ద్వైతం అద్వైతంలోకి తీసుకెళ్తాను అని చెప్పి అంత చూసి ప్రసాదం అంతా అరే అరే టైం అయిపోయింది అందరూ వెనక బయట అంతా ఇంతసేపు ఏం చేస్తున్నారు అని చూస్తున్నారు, అంటే ఇట్స్ ఓపెన్ ఓన్లీ, ఒక్కింట్లోనే ఇంతసేపు ఉన్నారు, నేను ఇంక అన్నీళ్ళు తిరగాలి అంట లేచి వచ్చేసారనమాట. అది అయిపోయింది. సరిగ్గా మళ్ళీ ఒక వారానికి స్వామి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు కూడా వచ్చేవాళ్ళంట, అది కూడా తెలియదు మాకు. అప్పటికే మా కజిన్స్ వచ్చినారు, నేను చెప్పాను లెటర్ రాశాను ఇట్లా కృష్ణుడు, పక్కన హౌస్ ఇచ్చినారు, చిన్న రూమ్ కదా వాళ్ళకి, గుడూరోళ్ళు గుడూరోళ్ళు అనేవాళ్ళు రాగానే ఆ గుడూరోళ్ళకి దాంట్లో కుర్చీ అన్నీ ఉన్నాయి, పెద్ద హాల్లో కుర్చీ, మాకు తెలియలే ఈ రూమ్ ఖాళీ చేయాలని. దాంట్లో ఉన్నాం వాళ్ళ ఆధారు రామ్లో కూర్చోడికి 5-6 మంది ఉన్నాము, హాల్లో కుర్చీ వేసి ఈరోజు స్వామి వస్తే, మా కజిన్ బ్రదర్ కూడా వచ్చినాడు, స్వామి కాళ్ళ దాకా మాల కుట్టాలని కాళ్ళ దాకా వచ్చేటట్టు మాల కుట్టానన్నమాట. స్వామి వచ్చాడు, ఈ మా కజిన్ బ్రదర్ వేశాడు, ఇటు చూసి చాలా కిందకి ఎలాడుతుందన్నమాట, బరువుగా ఉంది కదా,
అది తీసిచ్చి ఆ కుర్చీలో కూర్చొని ఇంకా మామూలుగా ఒక వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడిగితే అది చెప్పడం అట్లా. మాకు తెలియదు విత్ ఇన్ వీక్ ఇంత దొరుకుతుంది అనేది అనుకోలేదన్నమాట, అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇట్లా పోతారనేసి. అది ఆ ఫస్ట్ టైం వచ్చినప్పటికీ దీపావళి విజిట్ అదంతా, ఫస్ట్ విజిట్ సెకండ్ విజిట్. ఫస్ట్ విజిట్ ఆ టెంకాయ ఈ ఫొటోస్ అన్ని ఇచ్చేసినారు. సెకండ్ విజిట్ కు వచ్చాడు ఒక రెండు నెలలు ఉన్నామన్నమాట. అప్పుడు ఈ హౌస్ కి ఆ హౌస్ కి రావడం తర్వాత ఇది కూడా హాస్పిటల్ కూడా చెట్లు వేస్తా ఉన్నారు. ఫస్ట్ యానివర్సరీకి వచ్చినా నేను, నాకు సరిగ్గా గుర్తులేదైతే అంటే గోపాల్ రెడ్డి ఆయన వచ్చినారు అప్పుడే వచ్చినాను అనుకుంటున్నా. ఫస్ట్ విజిట్ కూర్చాడు ఆయన, సెకండ్ దానికి వచ్చాడు. అది పైన ఇంత ఉంటుంది, అంత లోతు కింద మన పాత బిల్డింగ్ ఉంది కదా ఇక్కడ హాస్పిటల్, ఆ ముందు తట్టు వచ్చి ఒక చిన్న థ్యాచ్ అక్కడే యజ్ఞం చేసింది. అసలు ఫస్ట్ యజ్ఞం కూడా ఆ స్లోప్ ఎక్కువచ్చేవాళ్ళం ప్రశాంత్, పాఠశాల బ్లాక్ అంతా ఏం లేదు, అక్కడ ఇదేసి ఫస్ట్ యజ్ఞం చేసింది కూడా అక్కడే. ఆ యజ్ఞానికి వచ్చానమాట. ఇది అంతే కదా దసరా నుంచి పుట్టినరోజు వరుసగా ఉండిపోయాం. ఈ స్లోప్లో అంతా కిందంతా కూర్చున్నారు జనం, సరిగ్గా కూడా లేదు. హాస్పిటల్ ముందు ఇంత స్థలం ఉంటుంది అంతే. ఆ ఉన్న ఎవరో గెస్టులు కూర్చున్నారు, ఆ టేబుల్ స్వామి వాళ్ళకి వాళ్ళు కూర్చున్నారు. అది ఆ మెట్లల్లో కింద మన స్లోప్ లేదు, అంత చెట్లు నాటున్నారనమాట కొంచెం దారి అట్లా. స్వామి వచ్చేవాళ్ళు అందరు బకెట్లు, లేడీస్ ఒక సైడ్ జెంట్స్ ఒక సైడ్ నిలబడేవాళ్ళు. ఒక్కొక్కరు బకెట్ అందిస్తే ఆ బకెట్ ఎత్తుకుపోతే చెట్లు నీళ్ళకి పోస్తా ఉండేవాళ్ళు. స్వామి మధ్యలో చటాటిద్దరు, ఒక్కోసారి చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు, లేదు ఏదో ఒకటి మాట్లాడిస్తా అందరినీ మాట్లాడిస్తా అటో ఇటో మాట్లాడిస్తా వెళ్ళిపోయాను. అట్లా చేశాను అక్కడ, ఆ చెట్లకు నీళ్లు పోస్తా ఉంటాయి. అది గుర్తుంది ఆ యజ్ఞానికి వచ్చినప్పుడు గుర్తుంది. యజ్ఞానికి వచ్చినప్పుడు కూడా స్వామి అన్నం సైపే ఘంటసాల పాట పడుతున్నా ఎవరికీ లెక్కలేదు. నాకనిపిస్తుంది ఈ ఘంటసాల పాట కొనడానికి టికెట్లు కొనుక్కొని పోయి వింటాము. పాపం స్వామి పడే ఆయన ఘంటసాల పడుతున్నా లేసి వచ్చేసి ఇంకా టైం అయిపోతుంది తిండినా నవ్వొచ్చింది. స్వామికి విలువగానే అక్కడ ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఏమి. తర్వాత వెంపటి సత్యం ఆయన ఈ డాన్స్ కూచిపూడి చేశాడు. తర్వాత లేడీ డ్రెస్ వేసుకుని చేసేవాడు అనుకోండి ఒక ఆయన, సత్య నారాయణ ఏదో ఆయన పేరు, సత్యమామ భామ విలాపం అది వేశారన్నమాట. ఆ భామ చాలా హ్యాపీ ఆయన పర్సనాలిటీ. అందరు లేడీస్ అనుకుంటా స్వామి ముందు అనౌన్స్ చేయడం, ఆడాలనుకుంటారేమో మగతం చూడు ఎంత బాగా చేస్తున్నాడు ఆడవేషం వేసుకొని ఎంత ఇంత కుర్చీ వేసుకునేది అట్లా కూర్చొని అంతేనమాట. దాని వరకే జన్మన్నారు అవతల తర్వాత వచ్చినారు. శివరాత్రికి ఒక అప్పుడు ఏంటంటే చౌదరి గారు మిస్సెస్ చౌదరి అని హైదరాబాద్ నుంచి వచ్చేది, ఆమె సెలెక్ట్ చేసుకునేది. సేవాదళ్ళు ఎవరు లేరు కదా, కుప్పం వాళ్ళ పిల్లలు, నేను, ఆమె కూతురు కూడా ఒక ఆమె, ఇంకెవరో ఒక నలుగురు, అంతా చేత ఒక 10-12 మంది వరకే. స్వామి బ్యాడ్జెస్ ఇచ్చేవాళ్ళు వాలంటీర్ లాగా, ఎందుకంటే అక్కడ దసరాకి పూజ జరిగేది అక్కడ కంట్రోల్ చేయడానికి అంతవరకే. మిగతా పెద్దగా ఏం లేదు, ఇంకే మిగతా పనులంతా ఏం లేదు. శివరాత్రికి 3 శివరాత్రులకు వచ్చాను అనుకుంటా, ఒకసారి ఒక లింగము, ఇంకోసారి 2, ఇంకోసారి 9 వచ్చినాయి. ఇక్కడంతా బ్లడ్ వచ్చేసేది. వాళ్ళు చెప్తా పాటలు పాడతారు, టక్కని ఇట్లా వచ్చేస్తే ప్లేట్ పట్టేవాళ్ళు అన్నమాట. అట్లా ఒకసారి భజన ఈ పక్క ఉండేది ఎక్కువగా, అప్పుడు రథం లేదు, స్వామి చేర్ చేసుకుని కూర్చుంటే వీళ్ళు ఏదైనా మ్యూజిక్ పాడాలన్నా, ఎందుకంటే అక్కడ దసరాకి జరుగుతూ ఉంటాయి కదా, అభిషేకం అయి చేసినట్టు ఉండేది అనుకుంటా. ఈ సైడ్ కూర్చునేవాళ్ళు, చేర్ వేసి కూర్చుంటే పాట పాడేళ్ళు, గంట ఎవరు పాడినా అక్కడ కూర్చొని పాడేవాళ్ళు. ఈ క్రియేట్ చేయడం ఇస్తా ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇది తీసుకున్నాను, ఆస్పిరిన్ కాదు, అది ఫస్ట్ శారిడాన్ స్వామి శారిడాన్ వేసుకోమని వేసుకుంటున్నారనే వాళ్ళప్పుడు చాలా మంది శారిడాన్ తల నాకు అప్పటికి అర్థం కాల. అది రియాక్షన్ వచ్చేసి అంతా స్పాట్స్ వచ్చేసినాయి, కవర్ ఐ చుట్టూ, మూతి చుట్టూ, ఎక్కడంటే అక్కడ బ్లాక్ గా వచ్చేసింది అనమాట. వెల్లూరుకి వెళ్ళి చూపించడం కదా, దిస్ ఇస్ ద 3rd కేసు అన్నాడు. నీకు కావాలంటే నేను రోంత ఇచ్చి ఫొటోస్ తీస్తాను, దండం పెట్టాను, నాకు చాలు చాలా ఇదైపోయింది. చాలా సివియర్ 100-400 టెంపరేచర్ వచ్చేస్తుంది ఇమీడియట్గా ఫ్రెష్ గట్టు వచ్చేస్తుంది, మనకు తెలుస్తా ఉంటుంది. ఎందుకంటే నేను షోలింగర్ తీసుకెళ్లారు మా అమ్మాళ్ళు, వాళ్ళకి అక్కడ నమ్మకం కదా, దేవుడు ప్రదర్శనలో ఆంజనేయులు గుడి, నరసింహ గుడి ఉంది, అటు చేయిస్తే తగ్గుతుందని అక్కడికి తీసుకెళ్లారు. ఫస్ట్ ఒక చాలా నియమంగా చేయాల, 10 డేస్, 20 డేస్, 40 డేస్ అట్లా. నాకు అమ్మ 10 or 20 నాకు గుర్తు లేదు. కింద పడుకోవాలా, చాకులు అడుగుతక్కకూడదు, దిండు పెట్టుకోకూడదు, తలకు నూనె పెట్టకూడదు, పొద్దున్న తలస్నానం చేసి వెళ్లి ఆంజనేయులకి 180 ప్రదక్షిణాలు చేయాలా, తీర్థం తీసుకొని తర్వాత ఏది తినాలన్నమాట. ఇంకా
తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పోయి చేయాలి. ఇంకా మధ్యాహ్నం ఇన్ని సార్లు చేయలేక మేము అక్కడే ఉండి అంటే కిందకు వస్తే మళ్ళీ స్నానము మళ్ళీ ఇదంతా చేయాలన్నమాట. అందుకని అక్కడే ఉండి వంటోడు ఉండేవాడు, అక్కడ తెస్తే పైన అక్కడ తినేసేవాళ్ళు. అంటే కింద రూమ్స్ అన్ని, వారానికి ఒక్కసారి ఒక పెద్ద కొండ ఉంది నరసింహకొండ అని, నరసింహస్వామి ప్రహ్లాద అవతారం అయిన తర్వాత అక్కడ నిలిచాడనేసి ఫ్రైడే ఫ్రైడే అక్కడికి వెళ్తారు అమ్మని ఆమె ఆయనకి పూజలు అన్ని చేస్తారు. అక్కడ లేదు నిజంగా స్పిరిట్స్ అంటే నమ్మేదాన్ని కాదు. ఆంజనేయుల గుడిలో కూడా ఇట్లా బ్లాక్ చేస్తుంటారు రాడ్స్ పెట్టి, ఆ మధ్యలో కూర్చుంటారు ఈ హనుమాన్ చూడు పివట్ పెట్టి రకరకర తల దింపుతారు చూడు, ఆ హారతి టైంకి సరిగ్గా అట్లా ఇట్ట ఇట్ట ఇట్ట ఇట్ట ఇట్ట జుట్లు ఎరబోసుకొని టకటకటక తిప్పుతుంటారు. మనకి భయం వేస్తుంది, చాలా మంది అంటారు కొంతమంది మీదకి వచ్చేస్తాయి అట్లని అని అనుకునేదాన్ని. తర్వాత చూస్తే అరుస్తా ఉంటారు, ఏదో నక్కుంది వాళ్ళని తిడతా ఉంటారు, దేవుణ్ణి తిడతారు, ఆంజనేయుని తిడతారు, ఆ దెయ్యం ఎవరు వచ్చిందో వాళ్ళని తిడతారు ఇట్లన్నమాట. అది పోయేటప్పుడు వీళ్ళు గబగబా లేచి పరిగెడతా ఉంటారు, వాళ్ళ బంధువులు వెళ్తారు కిందకి దిగిపోయి చుట్టు దగ్గర పడితే వెంట్రుకలు కట్ చేసి నాట్ చేసి దానికి కొట్టేస్తారు. ఆ రోజు నుంచి ఆమెకే ఉండదు, అది అందరికీ ఉండదు, అది ఎవరికి పోతుందో వాళ్ళకి. నేను నమ్మేదాన్ని కాదు, మనకి ఏంటిలే అనుకుంటాం కదా, కానీ అక్కడ చూశాక నిజమేనా అనిపించేసింది. ఆ టైంలోనే వస్తుంది, తర్వాత రాదు మళ్ళీ తిరుగుతా ఉంటా. కానీ మనకి ఆ భయం ఒకటి పెట్టుకోకూడదనే వాళ్ళు, భయపడితే తప్పకుండా వస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా అట్లనే సరిగ్గా హారతీయ పూజ

Eat my life. No reason for love. No reason for love. No birth.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద.

باب پریم باب کی لو مائی کو مائی کو

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపజేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: విశిష్టాద్వైత అద్వైత స్థితులను తెలియచేసే సోపానత్రయం అనే కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు పరమభక్తుడు, అక్షరశూన్యుడు. పగటి పూట పశువులను మేపి సాయంకాలం పశువులను ఇండ్లకు చేర్చి పురాణం వినడానికి వెళ్లేవాడు. ఆ గ్రామంలో ఒక పౌరాణికుడు ప్రతి సాయంకాలం పురాణం చెప్తూ భక్తి మార్గాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఒకనాడు పౌరాణికుడు విష్ణువు యొక్క స్వరూపమును లక్షణములను వివరిస్తూ, నల్లనివాడు తెల్లని గ్రద్ద నెక్కేవాడు, తెల్లని నామము ధరించేవాడు, భక్తుల కోరికలు తీరుస్తాడని, భక్తులు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని, నమ్మిన వారికి తప్పక దర్శనమిస్తాడని, అనుగ్రహిస్తాడని బోధించాడు. పశువుల కాపరి దీనిని శ్రద్ధగా విన్నాడు. పండితుడు వర్ణించిన విష్ణువు రూపము పశువుల కాపరి హృదయంలో హత్తుకుంది. పౌరాణికుడు భక్తుల ప్రార్థనలు, గానము భగవంతుడు వింటాడని, గానమునకు భగవంతుడు వసుడవుతాడని కూడా చెప్పడం పశువుల కాపరి విన్నాడు. ఏ విధంగానైనా భగవంతుని చూసి తీరవాలని సంకల్పించుకున్నాడు. పశువుల కాపరి ప్రతిదినము ఉదయమే మధ్యాహ్నం భోజనం మూటకట్టుకుని ఇంటి నుండి తీసుకుని వెళ్లేవాడు. భగవంతుణ్ణి చూడాలని సంకల్పించుకున్నప్పటి నుండి తాను తెచ్చుకున్న చల్లకుడును నారాయణునికి నైవేద్యం పెట్టి, తెల్ల గద్దెనెక్కిన నల్లనయ్యా చల్లతాగ మెల్లగాను రావయ్యా అని ప్రార్థించడం ప్రారంభించాడు. పశువులను మేతకు తోలి తాను ఒక చెట్టు నీడలో కూర్చుండి ఈ విధంగా పాడుకుంటూ తాను తెచ్చుకున్న దానిని తినటం కూడా మర్చిపోయేవాడు. ఒక్కొక్క రోజు

భగవంతుడు ఆరగించని చల్లకుడును తాను తినకూడదని నిశ్చయించుకుని తినకుండానే ఇంటికి తిరిగి వెళ్లేవాడు. ఈ విధంగా 10-11 దినములు గడిచాయి. పశువుల కాపరి కృంగి కృశించి బలహీనుడైపోయాడు. కాని ధ్యానం మానలేదు. తనలో తాను, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగించే విధంగా పాడలేకపోయానేమో అని పరితపించాడు. పశువులను తోలుకుని సుక్కుతూ సోలుతూ అరణ్యానికి వెళ్లాడు. బాగా ఆకలి వేసినప్పటికీ భగవంతునికి అర్పించకుండా ఆరగించటం ఇష్టంలేక తనకు వచ్చినట్లుగా, తెల్లగద్దెనెక్కిన నల్లనయ్యా, ఈ చల్లతాగ మెల్లగను రావయ్యా అని పాడటం మొదలుపెట్టాడు. అతని నిష్కలంక భక్తికి, నిరంతర ధ్యానానికి కనికరం కలిగిన మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో ప్రత్యక్షమైనాడు. అతనిని చూసి భగవంతుడు అన్న భావము పశువుల కాపరికి కలగలేదు. ఆ ముసలి బ్రాహ్మణుని, అయ్యా మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ప్రశ్నించాడు కాపరి. ఆ బ్రాహ్మణుడు, నేను నారాయణ్ణి, నీవు ప్రార్థించటం వలన వచ్చాను అన్నాడు. పశువుల కాపరికి పౌరాణికుడు వర్ణించినట్లుగా నల్లని ముఖం, తెల్లని గద్దెనికి రావడం కనిపించలేదు. తెలిసిన రూపంతో చూడాలని ఆశిస్తాడు సాధకుడు. అందువలన, బాపనయ్య చెప్పినట్టి రూపులేదే, నీ అందచందములు చూడ అతడు కాడే అని పాడుతూ ఆ బ్రాహ్మణుడితో, బాపనయ్యా, నీవు రేపు 7 గంటలకు రావయ్యా అన్నాడు. అట్లే వస్తాను అన్నాడు నారాయణుడు. పశువుల కాపరి పండితుని పిలుచుకుని వచ్చి, ఇతడు దేవుడా కాడా అనే విషయం తేల్చుకోవడం మంచిది అనుకున్నాడు. వెంటనే పశువుల కాపరి పౌరాణికుని ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి, రేపు 7 గంటలకు ఏటి ఒడ్డుకు రావాలి స్వామి అన్నాడు. పౌరాణికుడు పరిహాసము చేసి, ఓరే, నీకు పట్టిన వెర్రి నాకు పట్టలేదు, నేను రాను పోరా అన్నాడు. పాపం ఈ భక్తుడు బ్రతిమాలాడు. విధి లేక పశువుల కాపరిని వదిలించుకోవడానికి పౌరాణికుడు ఏటి ఒడ్డుకు రావడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయం ఆ గ్రామంలోని వారందరికీ తెలిసింది. ఆ బ్రాహ్మణుడు ఎవరు, ఆ కథ ఏమిటో చూద్దామని అందరూ తెల్లారకు మునిపే ఏటిగట్టున చేరారు. 7 గంటలైంది. అందరూ ఆ ముసలి బ్రాహ్మణుని రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ముసలి బ్రాహ్మణుడు రానే వచ్చాడు. పశువుల కాపరి ఉత్సాహంతో, ఇదిగో ఇదిగో, ఇతనే ఇతనే నిన్న వచ్చింది, ఈ బ్రాహ్మణుడే అని అందరికీ చెప్పాడు. కాని అక్కడే చేరిన గ్రామస్తులకు ఎవ్వరికీ కూడా ఆ బ్రాహ్మణుడు కనపడలేదు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అంతా బూటకమని ఈ భక్తుని మతిమరణ చేష్టలకు గేలు చేశారు. వారందరికీ బాగా కోపం వచ్చి పశువుల కాపరిని కొట్టడం ప్రారంభించారు. అప్పుడు పశువుల కాపరికి ఒళ్ళు మండింది. బాపనయ్యా, నాకు ఈ గతి పట్టించటానికి నువ్వు వచ్చావు, నాకు కనపడినట్లు అందరికీ ఎందుకు కనపడవు అని గట్టిగా అరుస్తూ ఆ బ్రాహ్మణుని చెంప అదిరేటట్లు గట్టిగా కొట్టాడు పశువుల కాపరి. వెంటనే జగన్మోహనాకారముతో, చిరునవ్వులకు నెమ్మగముతో, ధగధగా మెరిసే మణిభూషణాదులతో, పీతాంబర శోభతో గరుత్మంతుని అధిరోహించి శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ఈ భక్తుడు ఆనందంతో గెంతులు వేస్తూ, తెల్లగద్దెనెక్కిన నల్లనయ్యా, నా కన్న తండ్రి కరుణించి వచ్చినావా అని మొరక్కాడు. ఇంతలో ఆకాశం నుండి విమానమొకటి కిందకు వచ్చింది. భగవంతుని ఆజ్ఞానుసారము ఈ భక్తుడు అందులో కూర్చుండి ఎగిరిపోయాడు. ఇక్కడ చేరిన వారందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భగవంతుడు తన పట్ల గాఢమైన భక్తి విశ్వాసములు కలిగి ప్రార్థించిన వారి మొరలను తప్పక ఆలకించి అనుగ్రహిస్తాడు. భక్తుని ప్రార్థన వెనుక దాగిన ఆవేదననే గ్రహిస్తాడు. బాహ్యాడంబరాలను చూడడు. సాధకుడు మొట్టమొదట శాస్త్రం ద్వారా, గురువుల వలన దైవం యొక్క స్వరూప స్వభావములను వింటాడు. ఇది జ్ఞాతం అంటే తెలుసుకోవడం. వినిన స్వరూప
క్షణాలను మనన నిధిధ్యాసల ద్వారా తర్వాత ప్రత్యక్షంగా దర్శించగలుగుతాడు. కొంతవరకు తృప్తి పడతాడు. ఇదే ద్రష్టుం. కాని పూర్తి సంతృప్తిని చేకూర్చేది భగవంతునిలో చేరిపోవటం. ఇది ప్రవిష్టం. ఇదే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత స్థితులను చెప్పవచ్చు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలోని బాలబాలికలను బాల వికాస్ తరగతులకు విధిగా పంపించుట ఇప్పుడు మీరు వింటారు.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాసకు వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్ గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి ఆ బాల వికాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాల వికాస గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్ గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాల వికాస గురించి, బాల వికాస తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందే ఆనందంతో పాటు బాల వికాస తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోనే ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరామ్మండి.
1: సాయిరామ్మా.
0: రాణి గారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది? స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాల వికాస్ అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి, నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారంట, నీకంతా బాగలేదు, నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడూ బాధపడుతున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారనమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం, మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకి వెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించిందట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం, మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళుంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు జయప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఇంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అనమాట. అప్పుడు మేము ఒక 1-2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయమన్నమాట. స్వామి మమ్మల్ని ఇట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కానుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకుల్ ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి భజనకి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాల వికాస్ చేస్తున్నారు, చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది, నేను బాల వికాస్ చేయాలి, నేను బాల వికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాల వికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి నేను బాల వికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటకి కలుపుకునే వాళ్ళు ఇట్లా ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి నాకు వక్రతుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చే వరకే నేను అది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని అలా చేపించారు. అలా బాల వికాస్ 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాల వికాస్ పిల్లల్ని వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రులను చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను, స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాల వికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో దయ కరుణ అసలు చెప్పనలవి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరిని పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
0: చెప్పండి.
1: ఎలా అంటే నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు. కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తనం చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్నీ నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాల వికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరు అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి, పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కు పంపిస్తున్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నా అనుగ్రహం ఉంది చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మెన్స్ ఏరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఉంటారనమాట, అన్ని అలవాట్లతోని కొట్లాట్లు గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయే వరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేది అనమాట, ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అనే ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్ల బుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఇలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నాలుక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు నాలుకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టకు పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నాలుకకి మనం ఇది ఉప్పగా ఉందా చేదుగా ఉందా తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నాలుక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది, కానీ కత్తుల్లాంటి 32 పళ్ళు ఉన్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నెల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు, దానికి దురాశ లేదు, తన కోసం తను ఏది ఉంచుకోదు, ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది, ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంట్రీలో ఇంకేం చెప్పారంటే బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. సో అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, కోప్పడబాకు. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికీ మంచిది కాదు, కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట, చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డది అనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడున్నాను ఇక్కడున్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్కి వచ్చినప్పుడు అందరికీ చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అది ఒకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి కోపంతో మనం ఇంకొకరిని బాధించాం అనుకోండి, ఆ బాధ ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
0: రాణిగారు
1: సరే అమ్మ,
0: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాన్ని స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాల్ని తీసుకుని మీ బాల వికాస్ పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేస్తారో చెప్తారా?
1: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ ని విక్రమ్ ని కూడా స్వామే మొత్తం చదివించారు. ఎంఎస్సీ అయిపోయాక పిహెచ్డీ చేపించారు, పిహెచ్డీ కని కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు స్వామి. అలా చెప్పటం చూడండి ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి, చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు క్లాసులో ప్రతి క్లాస్ లో కూడా పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు, ఎగ్జామ్ లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు, స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లడికి అందింది. నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పటం జరిగిందమ్మా.
0: చాలా బాగుందండి. మరి ఇలా బాల వికాస్ తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాల వికాస్ తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాల వికాస్ అనేది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
1: బాల వికాస్ చెప్పక ముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్ తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకుని వాళ్ళ కోసం నేను చదవటానా అభ్యాసం చేయటానా నాలో చాలా ఓర్పు వచ్చింది, తర్వాత భయం పోయింది, తర్వాత నేను ఏదైనా చేయగలను ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికీ పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాల వికాస్ అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకే ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
0: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలవికాస్ పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలవికాస్ తరగతిలోని ఒక స్వామి గురువు, బాలవికాస్ టీచర్ పిల్లలకి అందరికి స్వామి చెప్తారు అన్నది మీ విషయం చూస్తుంటే అర్థం అవుతున్నది.
1: అదేమ్మా,
0: మరి చాలా బాగుందండి. మరి బాలవికాస్ కు వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాలవికాస్ తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది, అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్నే చేసేవాడు. అంత ఓపికతో చెప్తూ చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు, వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమిస్తే అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు, అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
0: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలని తన మాటల్లోనే విందామండి. సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క,
0: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం,
0: మరి చైతన్య, మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకేం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది, ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
2: పంచుకుంటానక్క. సాయిరాం అందరికి, నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయ్యానక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్ లో చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకొని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతి మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
3: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
2: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
3: ఓకే.
2: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవ్రీ సండే కూడా మాకు 9 to 11 బాల వికాస్ క్లాస్ చెప్తారు. బాల వికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారదా ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వరలక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
3: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత బాల వికాస్ తెలియదు. ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 అవర్స్ కూడా ఎవరు ఏంటి, ఎవరికి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన ఫామ్ చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
3: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా? స్వామి దర్శనం చేసుకున్నావా?
2: స్వామి దర్శనం చేసుకున్నాను ఒకసారి పత్తి యాత్ర అని 2009 or 8 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు, దాంట్లో నేను కూడా ఒకని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను.
3: చూసినప్పుడు ఎలా అనిపించింది?
2: స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అదని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను నేను. స్వామి చైర్ దగ్గర కులవంత హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు స్వామి మనం ఎప్పుడు విందమే తప్ప చూస్తామా అనుకునేటోన్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
3: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
2: ఇక్కడ ఆశ్రమంలో వచ్చిన కాడ నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రం మిస్ అయినాం గానీ మాకున్న మన సత్యసాయి సమితి అంకుల్ వాళ్ళు గానీ ఆంటీ వాళ్ళు గానీ అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు. ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి, బట్టలు మొదలు పెట్టి, ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు. ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల్ ఒకలే చెప్పారు, స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు, మేము అలానే చూసుకుంటాము. దాంట్లో మాకు ఏ లోటు కూడా కలగనీయలేదు.
3: మరి చైతన్య, స్వామి దగ్గర రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది? స్వామి దగ్గరకు వచ్చాక బాల వికాస్ లో వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్తావా?
2: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాస్ రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటే కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపం ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. మెయిన్ నేను మెయిన్ గా నేర్చుకునేది బాల వికాస్ లో అంటే డిసిప్లిన్. మెయిన్ గా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాను కాబట్టి చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోడ్ని. కాబట్టి నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోడ్ని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకున్నది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కుల్వంత్ హాల్ లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రెజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగడలో మిస్ అవ్వలేదు.
3: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలా ఇంప్రూవ్మెంట్ కలిగింది?
2: మీ చదువు ఫస్ట్ మీ చదువు అనేది ఓకే, మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాల వికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాల వికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటి తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాము.
3: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గాని స్వామి దగ్గర నేర్చుకున్నావు గాని ఎలా ఉపయోగపడుతున్నాయి?
2: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాల వికాస్ రాకుండా ఉండి ఉంటే ఇంత ముందు నా కోపమే ఇక్కడ చూపిస్తే నా జాబ్ లో నా కింద ఒక 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 మందిని కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళ మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాల వికాస్ లో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితేనే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాల వికాస్. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ నాకనే చిన్న కాబట్టి ఏజ్ లో పెద్ద. సో కాబట్టి ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు ఇప్పటికీ. అది ఓన్లీ ఫర్ నేను బాల వికాస్ నుంచే నేర్చుకున్నాను.
3: చాలా బాగుంది.
2: ఇంతమంది చైతన్య అంటే కోపం అనేట, కానీ ఇప్పుడు అసలు కోపం వస్తుందా అనే తట్టు అనుకుంటారు అందరు.
3: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
2: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
3: చాలా బాగుంది చైతన్య. ఇంకా నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
2: అక్క మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవ సంస్థ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, దాని ఆంటీ వాళ్ళు, సుబ్బారంకుల్ వాళ్ళు, అందరూ శ్రీనంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు ఎవ్వరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినాక మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 మెంబర్స్ కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యము అవన్నీ ఇచ్చేటోళ్ళం అక్క.
3: అమృత కలశ అంట.
2: అమృత కలశం అక్క. అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం. అది మాకు నేర్పించేటోళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కలశం లో మాకు ఎవరు తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము వడ్డీయడం అనేది బాగా నేర్చుకున్నాం. అంటే అది అందరికి రాదు ఏదో ఇట్లా చేసేయడం అని, బీద వాళ్ళకి అందరికి వడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తప్పకుండా దాన్ని తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరపున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్లేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి ఏదైనా, అవన్నీ చేయడం వల్లే మేము ఓకే మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ అది అనేది అసలు లేదు. ఓకే ఎవరైనా సరే మన వాళ్ళే బయట వాళ్ళైనా అవని ఎవరికైనా సర్వీస్ చేయొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అదైతే ఆ ఇగు అనేది లేదు ఇప్పటికి, ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
3: మరి స్వామి చాలా సార్లు చెప్తారు సేవ చేస్తే సేవ్ చేయబడతావు అని, అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
2: అయితే అక్క నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేటోనని చెప్పాను కదా, చాలా అల్లరి చేసేటాను అంకుల్ వాళ్ళకి. ఒకనొక టైంలో నా అల్లరి భరించేటోళ్ళు కాదు బాబా ఆత్మండ, చాలా సార్లు అంటే అబ్బా అబ్బా వీడు ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైంలో చాలా విసుగు వచ్చింది. వాళ్ళు ఎంత కూల్గా ఉన్నా సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైంలో. కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను అది నో డౌట్, ఏదున్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆత్మీయంగా పంపించేద్దామని కూడా అనుకున్నారు, మాట వినట్లేదు అస్సలు ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస అంటే రాణి అంటే గానీ శారద అంటే గానీ ఒక్కళ్ళే అన్నారు, వాళ్ళు పిల్ల చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క అప్పుడు ఆ టైంలో నన్ను పంపించకుండా ఉన్నానంటే నా సర్వీసే నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను అది అందరికి నచ్చేది అంకుల వాళ్ళకి కదా, మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
3: నీ కోపం అల్లరికన్నా నీ సర్వీస్ ఎక్కువ అది రక్షించింది,
2: అది నచ్చింది ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను జాబ్ తెచ్చుకున్నాను.
3: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నాను
2: అది నాకు చాలా హ్యాపీ. అది
3: చాలా బాగుంది.
2: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను, కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్, అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను, 10th వరకు తెలుగు మీడియం చదివాను నేను, డిప్లొమా ఒకసారి ఇంగ్లీష్ మీడియం అయినా సరే అన్ని వచ్చాయి, ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏమనలేదు నువ్వు బాగా చదువుతావు కదా ఈసారి పోయింది అని నేను ఫీల్ అయ్యాను. కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు, సుబ్బారు అంకుల్ వాళ్ళు రాణి అంటే వాళ్ళు శారీ అంటే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది, ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23 ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd, 23rd మన అందరికి భోజనాలు పెట్టడము, గుడిని డెకరేషన్ చేయడము అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:00 నవంబర్ 23. బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా నేర్చుకున్నాను అంతే, డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది. కాకపోతే ఎగ్జామ్ ఉంది సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12:00 వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు గీశాను చేశాను, ఎగ్జామ్ 3 అవర్స్ అయితే నేను 1.5 అవర్ మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది లేకపోతే నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు నాకు స్వామి సర్వీస్ మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అరే అనుకుని 12 వెళ్ళిన నెమ్మది 2:33 మళ్ళీ గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను, ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది, జస్ట్ మాక్సిమం పాస్ అవుతాను అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100కి 86
3: వచ్చాయి.
2: ఇది నాకు చాలా సర్ప్రైజ్, డ్రాయింగ్ లో ఏమి రాదు అన్నోడిని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి, వితౌట్ డ్రాఫ్టర్ నేను గీశాను అన్ని ఇచ్చిన క్వశ్చన్, కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్ని ఆ సేమ్ యాస్టి డ్రాఫ్టర్ తో లాగే చేశాను, నాకు 100కి 86 వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ నేను, ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
3: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
2: అవునక్క
3: చాలా బాగుంది.
2: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని, ఇక్కడ ఏంటి అని అంటే అందరు కూడా ఏబో 30 అబోవ్ ఉన్న వాళ్ళందరూ, నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 ఇయర్స్ అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు ఓకే నేను పెద్దోన్నైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు, ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేము అందరం అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళం. సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే, ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
3: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది. మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా?
2: అక్క నేను ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ ఉన్న స్టేటస్ నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్కి ఎట్లా ఎదిగానో, మా బాల వికాస్ గురువుస్ అందరు కూడా, ఆంటీ వాళ్ళందరు కూడా, అంకుల్ వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి అనేది నాకు చిన్నప్పుడు మా బాల వికాస్ గురువుస్ అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారావు అంకుల్, లక్ష్మీ అంకుల్, లక్ష్మి అంకుల్, వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి నువ్వు, అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బిధవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
3: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ అనుభవాలను పంచుకున్నందుకు మన శ్రోతలందరి తరఫున, మన రేడియో సాయి బృందం తరఫున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
2: సాయిరామ్ అక్క.
0: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్కి పిల్లలకి వచ్చినప్పుడు పిల్లల్ని కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
1: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే, హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారు, వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, తను 10th క్లాస్ అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళ ఇంటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటాను అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్ని తెలుసు, నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మోసుకొని వచ్చారు, ఇట్లా 2 చేతుల మీద తీసుకొని వచ్చి చాలా హృదయ వికారంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే, తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకుని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము, రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒక రోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను, ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు, ఇక్కడ కూర్చుంటానన్నారు, మీరున్నారు, మీరు చేస్తున్నారు స్వామి, నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను. ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది, స్వామి చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో 1 సంవత్సరం చేశాను నేను. లాస్ట్ కి ఆ అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది. వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయ వల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
0: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యము శ్లోకం ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నది మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది. బాల వికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా 1 గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు ఒకసారి అంటే ఎవరు బాల వికాస్ తరగతులు రావాలి, ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
1: ఉన్నాయమ్మా. నేను బాల వికాస్ చేస్తుంటే నా దగ్గరికి 4 పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాల వికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా 1 సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్ కి బాగాలేదు, ఆస్మా లాగా వచ్చింది, వచ్చేసి మన ఇంటికి తీసుకుని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే 3 డేస్ లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయేవరకే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ పిల్లలు. నాకు అక్కడికి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటే స్వామికి ప్రే చేసుకుని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్ళారు. అది నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే 3 డేస్ లో

0: అభయస్తమిచ్చి వెళ్లారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము. ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటము, బాల వికాస్ వాళ్ళు వస్తూ వస్తూ ఉండటము, ఆ కాన్ఫిడెన్స్ స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవో భవ, పితృదేవో భవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదిర్తించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికి చదువులు అయిపోయినాయి, అందరికి నలుగురికి జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాల వికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాల వికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలని మనతో పంచుకుంటాడు.
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే స్వామి యొక్క అనుగ్రహం, వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగును ఎలా నింపారో తెలుసుకుందాం. సాయిరాం ఉదయ్ గారు.
2: సాయిరాం అండి.
1: రేడియో సాయి స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాల వికాస తరగతికి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులో భాగంగా మీరు బాల వికాస్ రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామికి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాల వికాస్ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాల వికాస్ కార్యక్రమం నుంచి మాకు 3rd పర్సన్ నుంచి తెలిసింది ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుభవములము దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd పర్సన్ నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు. చిన్నపిల్లం, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు, దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ భవ, పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత మేము 4 వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి 6th నుంచి 10th ఆ మధ్యలోనే బాల వికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు, ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యాయి అన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకైనా అంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడటము. అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో, దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరా లేదు, ఏది చూసినా స్వామి జస్ట్ ఫోటోల్లో చూడడం జరిగింది.
1: మీరు బాల వికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
2: ఇది ఎగ్జాక్ట్లీ 7th క్లాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 సంవత్సరంలో మేము బాల వికాస్ వెళ్ళడం జరిగింది. 1990 నుంచి 7th క్లాస్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ డేట్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా, ఆ విధంగా స్వామి నుంచి నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మెజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఇంకా అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
1: సో చిన్నప్పుడు మీకు బాల వికాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏదుండేది?
2: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది. లాస్ట్కి స్వామి అన్ని, దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా, దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ విభూతిండేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపించినా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ, దాని తర్వాత డ్రామాలు, స్వామి ఈశ్వరమ్మడి సంబంధించిన అన్ని డ్రామాలు పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు గానీ మా నాన్న ఒకరే బ్రెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించాయి. లాస్ట్ స్వామి మీద పెట్టుకున్న తర్వాత, దాని తర్వాత నోట్లో పెట్టుకున్న తర్వాత

0: మైన శాంతి దొరికేది అన్నట్టు. ఇంకా ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, చదువుకునే ముందు సరస్వతి సరస్వతి నమశుద్ధం వరది కామరూపుని విద్యారంభం కరిశ్రామి సిద్ధిర్భవతం ఏసదా అని ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మి కర్మజ్జే సరస్వతి క్రమోలేఖితా గౌరీ ప్రభాతీకర దర్శనం. అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పేవాళ్ళంటే, యూ హ్యావ్ టు బిలీవ్, మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మి మాతను చూడాలి, కర మధ్యే సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేశ దాగోడు అంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి అని ఈ విధంగా చేసుకునేప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటి వరకు నేను 11th క్లాస్ వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్, అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోలో కానీ దాని తర్వాత ఆడియోలో కానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణిఅట్టు గారు అని. దాని తర్వాత ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ నుంచి విభూతి గారు వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇదే నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది, ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళండి. ఆ తర్వాత హాల్ ఆఫ్ సడన్ 11th టైమ్ లో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైమ్ లో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించిందో టోటల్ బ్లాంక్ అనిపించిందండి, ఏంటండి ఇంతగానో భజన చేశాము ఇంతగానో చేశాము స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వి హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉండి దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ వెరీ మచ్ వెరీ మచ్. దాని తర్వాత మేము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలోనే ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేపటికి నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం నా ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏదో జరుగుతుంది అంటే స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే ఏదో మర్చిపోయాన ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం ఆ విషయం చెప్పడం ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది. తీసుకున్న తర్వాత ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలని కానీ ఏ ఆలోచన లేవు. ఇది సతీశ ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారని అతను చెప్పారు ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతాయి ఈ విధంగా ఎల్లు ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కావాలన్నారు సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. దెన్ ఇక స్వామి మీద మొత్తం భారం వేసి స్వామిని వెళ్తున్నా ఇది నీ ఇష్టం. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు మేము నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని 4 స్ట్రీమ్స్ లో చూడాలని వాళ్ళు ఒక కోరిక ఉన్నది. అప్పుడు ఆ విధంగా అమ్మ ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారు అంటే ఇంకా 4 లక్షలు వచ్చేసి నేను ప్రొఫెసర్ అవుతాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంకు. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడి నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చేసిన తర్వాత నేను డిగ్రీలో చదివాను. దాని తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను, తెలుగు మీద నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అన్ని ఇక స్వామి మీద పెట్టాను, ప్రతి ఒక్క భారము నేర్చుకునేటప్పుడు అయ్యో ఈ స్వామి చెప్పిన మాటలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నటించాలి అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా పతికిపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసి దాని తర్వాత మా నాన్నగారిని పేరును ఎట్లా నిలిపించాలి మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను భయంలో నేను అందరికంటే చాలా చిన్నవాడిని ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు కానీ సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికీ అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము దాని తర్వాత అన్నయ్యలు అన్ని విషయంలో వాళ్ళు బీటెక్ వగరా చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము నలుగురు అన్నదమ్ములు, ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్, ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ ని కానీ, అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణి అంటీ ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాస్ అని అంటే చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఒక్కసారి మొక్క ఇవ్వండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం, దానికి నిదర్శనం బాల వికాస్. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు, బాల్య వికాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలు అంటే గట్టి చెప్పాలంటే. కానీ దాన్ని ఎంత వరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలతో నేను వెళ్తున్నప్పుడు, నేను బేసిక్ వెళ్ళి ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మన్నారు నేను అప్లై చేసిన క్లర్క్ నాకు వచ్చింది టెక్నికల్, సో యాజ్ ఏ సోల్జర్ గా వచ్చాను నేను. అప్పుడు రెండు నెలల అమ్మ అన్నారు అరే క్లర్క్ అయితే వెళ్ళదు టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి ఆలోచించిన మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది నాకు, వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు అండి, ఏంటి ఉదయం నువ్వు ఫోర్త్ ర్యాంక్ ఉంటావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు ఫస్ట్ సెకండ్ వరకు కూడా రావచ్చు. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను లే సార్ నీకు ర్యాంక్ కనపడుతుంది, నాకు ఫ్యామిలీ కనపడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్, నేను ఇప్పుడు ఈ రోజు నేను ర్యాంక్ తెస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా గానీ నేను ఇవ్వలేకపోలేము, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను లేదు సార్ నా వల్ల కాదు నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇదొకటే అవకాశం నా భవంతుడు ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి, బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు, ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి, నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివారు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందని. సో అమ్మ కన్న కలలు దాని తర్వాత మా నాన్న కన్న కలలను నెరవేర్చాలి, ఆ స్వామి ఏ విధంగా మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ అన్నారు, ఫస్ట్ తల్లి తన తల్లికి ఒక ఏ విధంగా మనం పేరు ట్రిబ్యూట్ చేయగలమో, నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు కానీ తల్లి ఆ రోజు ఆ అభినందన దాని తర్వాత రోజు బాధపడ్డాము, దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయము, తల్లి భయాలు తల్లి టెన్షన్స్ అండి, లేదమ్మా నేనున్నా నేను చూసుకుంటా, అప్పుడే ఏం చేస్తానో నాకు తెలియదు కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము, దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి అని ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి వచ్చాను, దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది, ఏ విధంగా ఉందండి నా పరిస్థితి, ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నీ. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు ఈవెన్ సెలక్షన్స్ ముందు ఒక రోజు ముందు ఏం జరిగిందంటే రేపు పొద్దున నేను రిపోర్ట్ చేయాలి వితిన్ వీక్ లో 4 డేస్ లో వీక్ లేదంటే నాకు కంటిన్యూ విపరీతం ఒక దెబ్బ తగిలిందండి. ఏమి అంటే నేను జస్ట్ లీడింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువు లాగా ఎప్పుడు భావించని వెళ్ళి సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను సో ఒకసారి మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వాదం చేసుకొని స్వామి ఆశీర్వాదం చేసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావన జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు, ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్, డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతను ఏం చేశాడంటే చిన్నపిల్లడు కదా సర్లే బౌలర్కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు, చిన్నపిల్లడు పెద్ద బ్యాటు తన వల్ల కంట్రోల్ అవ్వడానికి కుదరలేదు, అది వచ్చి కరెక్ట్ గా నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి, ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్నుపోయేది. అప్పటికి నేను సెలక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి విధంగా జరిగిందంటే అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్కి వేసి స్టిచ్ తీసి దాని తర్వాత చూపించారు, చూపించిన తర్వాత ఇంకా 4 డేస్ లో ఐ హావ్ టు లీవ్, నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు స్వామి, స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ సమ్ బ్రేక్. కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది. మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి వన్ ఫిట్ అయిన తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ జరుగుతుంది. రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు ఎందుకంటే నేనే కోరాను, నా స్వామి మీద నాకు నమ్మకం ఉంది. స్వామి నాకు జనరల్ గా అయితే అందరు భయపడతారు ఏమైతుంది ఏమవుతుంది, నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అని ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత వన్ మంత్ తర్వాత అడ్డం వెళ్తే ఏం లేదు నార్మల్ ఎందుకు పంపించింది నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్లే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే ఇది అరౌండ్ 2003 ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్ ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2004 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతా అన్నా. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే, ఆ రోజు నా బర్త్డే 19th October 2003 ఐ వాజ్ బర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ అనుకుంటే అప్పుడు అనుకున్నాను స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా అయింది ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి ఆ రోజు లాస్ట్ లో సాయంత్రం హాల్లో లాస్ట్ లో కూర్చున్నాను. లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే నా గురించి మీరు ఏమైనా చేయగలరా, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకు ఏమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించి అలా పై చూపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి నేను అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి? ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు, మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October, దెర్ ఇస్ నో ఈవెంట్, నాట్ నియర్ బై, ఏం దీవాలి లేదు, శివరాత్రి లేదు, ఏది లేదు. అప్పుడు అనుకున్నా ఏంటి హౌ స్వామి సో నియర్ టు మీ, స్వామి సో నియర్ టు మీ. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్, ఐ డూ మై బిట్, ఐ డూ మై బెస్ట్ వర్క్, ఐ డూ మై ఎఫర్ట్స్, ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్ ఏర్ ఆఫ్టర్. ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యువర్ పార్ట్, వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్, నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ సంఘటన అండి, బోల్డన్ సంఘటన స్వామి గురించి చెప్పాలి అంటే నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్, గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి, ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు సో హ్యావ్ టు, అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది, ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీస్ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునే వాళ్ళము సాయంత్రం తెచ్చుకునే వాళ్ళము. దాని తర్వాత వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు ఫినిష్ ఆల్ ది హోంవర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీఆర్ ఫోర్ బ్రదర్స్ హూ హ్యావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న గైడ్ మాకు గైడ్ చేసింది అంటే అరే మీ సిస్టర్స్ లేరు రా, యూ హ్యావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్, మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్, మదర్ అన్ని అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ మీరు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి. తల్లికి మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం, అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి ఇల్లు ఉండడం దగ్గర నుంచి, ఇల్లు నుంచి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము, ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువైపోయింది, స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా. ఆ విధంగా నేను మన రాణి అంటే వాళ్ళ పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది, ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్లో రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తుందా. చాలా కష్టపడ్డ తర్వాత చంద్రుడు వచ్చాడు అటోమిక్. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను, మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు. ఏంటండి ఇది ఏం జరిగిందంటే ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను రాణి అంటే చెప్పానంటే అవునారా నిజమా స్వామి దర్శనం జరిగిందా, ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈ రోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుతుందండి. స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి బోర్డు అండ్ టాపిక్ ఉన్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్ వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి ఒక థర్డ్ ఆఫీసర్ నుంచి తెలిసింది ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు అని. ఏంటి ఏమైనా ఆపర్చునిటీ అన్నట్టు మూడు నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగర ఏమి ఇచ్చేవారు. సో నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రిపూట డ్యూటీస్ ఉంటాయి, స్వామి భజన్స్ ఎక్కువ, ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసిన అంటే స్వామి భజన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇంక్లూడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ. సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర. సో ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు స్వామి ఫస్ట్ టైం అన్న ఎప్పటికీ ఆప్తా ఉంటారు, ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్డ్ అవుట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఏమైనా జరుగుతుందో స్క్రీనింగ్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత అసిస్టెంట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్. సో ఐ డోంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెవెస్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఒక విషయం జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగింది. సో సెకండ్ టైము నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అమ్మా జస్ట్ ఐ జస్ట్ బికమ్ ఆఫీసర్, ఐ జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైనింగ్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీసర్ క్యాడెట్, ఇట్స్ ఎ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు సార్. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టాను 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను, పీజీ మిలిటరీ సైన్స్. ఆ తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్ లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ ఇవ్వండి. అయితే కమాండో స్కూల్ అనే ఒకటి ఉంది బెంగళూరు దల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. పడ్డం ఏంటంటే పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది. ఒకవేళ డైరెక్ట్ జంప్ చేస్తే ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ అవడం వల్ల చక్కర్లు కొట్టింది కాళ్ళ, అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదండి. ఇక నాకు బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్ల చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది. నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి నేను 3 సంవత్సరాలు కష్టపడి ట్రైనింగ్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఐ జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ, హీ సేవ్డ్ మీ. సో కళ్ళు బేసికల్ లేకపోతే ఇంకా లేముందండి, ఏం లేదు లైఫ్ లో. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ నేను డిబార్ చేస్తాను దాంట్లో. ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా ఏంటండి? 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ ఎ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్, ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్, ఈ విధంగా జరగడము. దాని తర్వాత స్వామి అగైన్ ఈ పిక్ మీ అప్, హి జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్, 2 స్టార్స్ ఆన్ షోల్డర్, ఇట్స్ ఎ మెస్మరైజింగ్ మూమెంట్. అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్, ఎప్పుడు ఉంటుందండి ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా హై కార్డ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈస్ సో నియర్ టు మీ. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను అండి, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. ఇవి వచ్చిన తర్వాత ఎందుకు మీరు అనుకున్నా ఏమంటే స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపట్టి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు ఇంట్లో వచ్చిన తర్వాత ఏదో పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హాపీనెస్, స్వామి లేరు, స్వామి సమాధి దర్శనం జరిగింది, ఏదో అన్హాపీనెస్ అన్నట్టు, ఎందుకు స్వామి మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు మన పెద్ద పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు అరే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి రా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు అంటే స్వామి ఒక రెండు రోజు వస్తారా ఈ విధంగా అంటే నేను ఒకసారి అన్నయ్య ఫోన్ చేస్తే రావచ్చా అన్నయ్య అంటే రా అన్నారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము ఆ విధంగా గురి రావటము అంటే రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేసినారు స్వామి విధంగా బ్లెస్ చేశారు, ఏదో ఎక్స్రే స్టెతోస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా ఊరు వస్తుందని నాకు తెలియదు. చాలా తెలియదు, భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరులో ఇచ్చాను. దానికంటే ముందు నేను లెటర్ రాశాను అన్నట్టు, భయపడుతూ ఎప్పుడు సరే లెఫ్ట్ ఐ డోంట్ నో వెదర్ బ్లెస్ అంటే మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తారు అని ఒక చిన్న కోరిక ఉంటుంది అంటే లెటర్ రాసి పెట్టాను. లెటర్ రాసి పెట్టింది ఏంటంటే నథింగ్ మచ్ అబౌట్ ఇట్, ఐ జస్ట్ ఆస్క్ స్వామి బి విత్ మీ, ఐఎమ్ సర్వింగ్ హియర్, బ్లెస్ మై సోల్జర్స్, బ్లెస్ మై ఆఫీసర్స్. దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, తల్లి ఆరోగ్యం గురించి, మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను, అట్లా బ్లడ్ ఇచ్చాను. అక్కడే అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్ వాళ్ళు కాల్ చేశాను, స్వామి బ్లెస్డ్ యు అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు పెట్టిన లెటర్ కి గూజ్ వచ్చిందండి, స్వామి బ్లెస్ చేశారు సార్. ఐ వాజ్ జస్ట్ షివరింగ్, ఐ డోంట్ నో హౌ సో నియర్ టు ఎంత క్లోజ్ ఉన్నారు అనేది విత్ ఇన్ వన్ అవర్ లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆటం వచ్చింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి పాటించే సిద్ధాంతాలు కానీ దాని తర్వాత చేసే పనులు కానీ ఇవన్నీ లెటర్ పెట్టంగానే స్వామి బ్లెస్ చేసి ఊది రావటము అది ఎలా అనిపించిందంటే ఒక గంటలో అంతకు ముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పాను అంటే ఒక మూడు రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుండే ఊకూకు ఎగిరిపోతూ ఉంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు అలా పెట్టారు అలా స్వామి బ్లెస్ చేశారు, ఫస్ట్ టైం చూసానండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో స్వామి బ్లెస్ చేయడము, ఇప్పుడు చూడలేదు. అది వెళ్ళింది 11 గంటలకు తెలిసి అనుకుంటా స్వామి అంటే ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రెజెన్స్ లో చూడడం ఉంటుంది, ఒకటే దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూతి ఆ విధంగా చూడంగానే నేను శాస్త్రం నమస్కారం చేసేసాను ఇక అగైన్ ఫీలింగ్ అవుద్ది స్వామి. అంటే స్వామి గురించి చెప్పినా చాలా తక్కువ, బాల వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను, అది నేను లైఫ్ లో ఫాలో అవ్వాలని ట్రై చేస్తా ఉంటాను.
1: చాలా బాగుంది ఉదయ్ గారు, మరి ఎన్నో సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంట వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గానీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
0: యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆర్మీ ఇస్ ఏ రిలీజియన్, రిలీజియన్ అంటే వీ డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సస్పిషన్ వెదర్ హావ్ టు, మాకు టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత చర్చ్ ఉంటుంది, మసీద్ ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రిలీజియన్స్ ఒకటే. సో అది నాలో ఉంది, కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్, వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్, నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్పాను. నేను ఒకసారి నేను ఒక నించోని ఫాలిస్ ముందు దాని తర్వాత వాటి ముందు నించోని ఒకసారి మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏం తీసుకెళ్తానంటే ప్రతి ఒక్కటి మంచే జరుగుతుంది, మంచే జరుగుద్ది, కాబట్టి మీరు ప్రతిదానికి భయపడడం అవసరం లేదు, ఆందోళన పడడం లేదు. ఒక చిన్న జీవితం స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది, ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చావలేదు ఈ శరీరం. కాబట్టి నేను ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి, దాంట్లో సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు, మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి. సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్నైనా మీరు ప్రేర్ చేయండి. దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద, వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుసు చాలా మంది చాలా వీక్ ఉంటారు, గోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను, ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగడానికి పనిచేస్తాయి కానీ మనిషి నెమ్మది కొంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారండి. స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేయండి, ఆటోమేటికల్లీ బౌండరీ మీకు అటో. మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు, దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయట్లేదు. మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, కొన్ని సేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ పూజలు మీరు వర్క్ చేయట్లేదు, దాని తర్వాత మీ ఎమోషన్ లో కుంగిపోయారు, మాక్సిమం తనను తాను హామ్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది అంటే మనిషి చూడడానికి తెలిసిపోద్దు వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు. నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తాను, ఎవరితో మాట్లాడినా వాడు నమ్మించి తీసుకుపోతాను. నమ్మించాలి అని ఒక చిన్న ధ్యేయం. ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను, అంటూ జస్ట్ ఒక 2 నిమిషాలు ముందుగా మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రై చేసి వాడు నమ్మించిపోతాను. ఇదటికి నవ్వు ఈ రోజుల్లో మనకేంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే సెఫ్టీ మెడిసిన్ బట్ నోబడి యూటిలైజ్ ఇట్. బట్ నోబడి యూటిలైజ్ సెఫ్టీ మెడిసిన్ ఐ డోంట్ నో వై. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి మొత్తం ప్రపంచం భారమంతా అనేక మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతా ఉంటారు. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే. ఎందుకంటే మీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది. లేదు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయ్ సాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంత్ వస్తూ ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ దర్ మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ ట్రై టు డూ మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఫర్ దెమ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఐ నో బై ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ మెనీ ఫెసిలిటీస్ బట్ నోబడి ఈస్ వేర్ టు టాక్. ఒకసారి మాట్లాడితే మనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మనం పరిస్థితులు అర్థం చేసుకుని ఏంటంటే మాట మాట ఒకటే మనిషిని చేంజ్ చేస్తుంది. మన మాట మంచిదైతే అన్ని అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. ఒకసారి 10 నిమిషాలు మంచిగా మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలనంటే మాక్సిమం ఏం చేయలేను. ఐ జస్ట్ గివ్ ఎ గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. 2 విషయాలు చెప్పాలండి. ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం కానీ మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా ప్లీజ్ హెల్ప్ సో మెనీ ఈజ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంటే రీసెంట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను హవల్దార్ ఉన్నవాడు, అయితే అతనికి యాక్చువల్లీ కాళ్ళు ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీబీ ప్యాడర్ ఒకటి వచ్చింది. జేసీబీ అంటే ఈజ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నట్టే వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన పద్దపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాళ్ళు ప్రాబ్లం ఉంది, చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతాను నాతోటి. వచ్చాడు, సార్ నేను చాలా తర్జన బద్దలో ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాళ్ళు వచ్చేసి ప్రాబ్లం ఉంది, నాకు క్యాటర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాళ్ళు లేకుండా 3 మంది ఉరుకుతున్నారు. అది క్లిక్ అయింది అన్నట్టు. ఆ ఫోటో చూపించాను, కాళ్ళు లేకుండా ఆంప్యుటేటెడ్ లెగ్ పెట్టుకొని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అది చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద ప్రాబ్లం అన్న. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకట్రీ చేసుకుని మీరు ఈరోజు జేసీ అయ్యాడండి, ఈరోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ పిచ్. ఏ విధంగా అంటే ఇతని కంటే నీకు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాల్ లేని వాళ్ళు ఆంప్టెడ్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నా ఈ రోజులో, ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు, లేవు అన్నా, వెళ్తావా లేదా అన్న, వెళ్తా సాబ్ అన్నాడు. ఇంకా 2 మాట లేకుండా కళ్ళు మూసుకొని చేంజ్ చేసుకుని వెళ్ళిపో అన్న. వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తారు. ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చి అంటాడు, సాబ్ ఈరోజు ఆ విధంగా మీరు చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను విడిచిపెట్టేవాడిని, ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం మళ్ళీ నీ ఓడవాలి అన్న, అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి. నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే, నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యేటువంటి ముందు ఒక 10 మంది ఆఫీసర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడిని ఎదగటం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు. అందుకని అడ్జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటానట్టు, ఎవరు క్యాలిబర్ వాళ్ళు, ఎవరు క్యాలిబర్ లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎవరిని అప్లై చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై చేసే ముందు చెప్పారు. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బీ ఉంటుంది, అంతలో మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని పిలిచేస్తున్నాను, వాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తాను, ఇది చదివి ఇది చదవాలి. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. రెండో అతను ఇప్పుడు 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు, ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్. అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది నాకు తెలియదు ఏంటి అనేది. ఐ కెన్ సీ ది పర్సన్ దట్ హీ విల్ డూ, హీ విల్ బి ఏబుల్ టు డూ, ఐ విల్ నాట్ డూ. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కడిని ఎదగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటంటే అని మనం ఎదగంగానే మనం వెనక గతం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడు అండి, కాబట్టి మన మూలాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో, మనిషికి బాల వికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి, దాన్ని ఫస్ట్ జీర్ణం చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్, ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా. ఐ కీప్ క్వశ్చనింగ్, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి పుట్టపట్టి ఇడిచిపెట్టినందుకు కారణం ఏంటండి, తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా ఐ జస్ట్ నేను కన్ఫ్యూజన్, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు, జస్ట్ నా ఫామ్ గుర్తించారు అంతే, జస్ట్ ఫామ్ గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ, ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడుతుంటారు. ఫస్ట్ నేర్చుకున్న శ్లోకం మాతృదేవభవ, పితృదేవభవ, ఆచార్య దేవభవ, అతిథేవ, ఈ రెండు, ఇది ఒకటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలిన శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు ఒక మనిషిలాగా బతికి చాలు. మీ జస్ట్ రైట్ టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం. అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసిన తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మీ క్రమజ్జి సరస్వతి కరమూలి తగరి, ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే మళ్ళీ శిశుతి మాత శివే శిశుంత అహం నిశ్చయం తద్దశకరోమి యజ్జత్కం తద్వతం ఇది స్థితే రాజ్ని చరాచరాణం ముక్తం మతం దేవతదాత్రం చ హవ్యం తత పావన పుతమస్తు పుర్యాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా తాదాది. ఏం చెప్తుందండి ఇది, నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంట జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యూ జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి, మిగిలిన అనవసరం. మీకు తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులు కాదు. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ అవ్వకుంటే ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మ సూత్రం ఏం చెప్తుందండి, అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాంట్లో నుంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా గానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి, జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మన ఈ రోజు చూస్తున్నా ఎంతో ఉంది దరిద్రం, తన దరిద్రం అంటే తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా గానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్ అది లోపల అగ్ని ఏం చెప్తుందండి మనల్ని, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి మనం మనం మన పుట్టిన మానవత్వము మన మనిషి. ఆ తర్వాత లాస్ట్ ఏం చెప్తుందంటే మనం ప్రకాశం లాగా జ్యోతి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అని ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు మనం. జస్ట్ ఆ ఒక స్థూపం ఒకటి, కొన్ని చిన్న రెండు మూడు శ్లోకాలు రెండు మూడు ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీ బతుకుతామండి. ఇంత కష్టం ఏం కాదు లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యూ జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్. ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్, మై సబార్డినేట్స్, మై సోల్జర్స్, హూస్ ఎవర్ ఐ మీట్ దే విల్ కమ్. ఈ రోజు ఏంటంటే అది చేయలేదు ఇది చేయలేదు, చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదని ఎందుకు వస్తాయని డిప్రెషన్. మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది, మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి అది కొంత టైంలో చదువుకోవట్లేదు, మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు, బాధ్యతలు అనేది చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్ కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, సర్లే ఎగ్జాంపుల్ చదువుదాం, దాని తర్వాత ఇష్టపెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి, చదువు రాదు. కాబట్టి చదువుకున్న టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి, చదువుకున్న టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం మీ అంటే మీ బాల్యము యవ్వనము నాకు ఇస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. మేము చేసింది ఏంటండి, సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానివ్వండి, గ్రామ సేవలే కానివ్వండి, దాని తర్వాత వచ్చేసి మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే, ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్, సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్. ప్రతి ఒక్కళ్ళ చిన్నవాటికి పెద్దవాటికి అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు వెళ్ళామంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా నేను వస్తా, లేకపోతే భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా, నువ్వు కష్టపడాలి, లేదండి పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా, ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు. ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరా ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికి ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనిపిస్తుంది అప్పుడు నాకు. మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి ఫామ్ వచ్చేసి అందరూ కూడా ఉంటారు, అప్పుడు నేను చెప్పలేను కదా ఆమె మేజర్ ఆమె సో అండ్ సో ఏం చెప్తానండి, నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవత్వం తగ్గిపోతుంది. దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది సోహం, సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, మీలో ఉన్నది మీమే, మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటాం ఈ దేహం వేరు ఆత్మ వేరు, యూ జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ, దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది, అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్. నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మాకు తెలియదు, మెనీ వేస్ లో ఫీల్ తాం అండ్ హిల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తారు, భగవంతుడిని మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు, అందుకే స్వామి డైరెక్ట్ మనిషి రూపంలో వచ్చారు. అదే
1: చాలా బాగుంది ఉదయ్ గారు, అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలము, దానివల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడు దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అర్థం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ళ మీద వాళ్ళకన భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను నాలుగు మాటలు చెప్తానుకుంటున్నాను, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేట్లు చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
0: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామి నా జీవితమే నా దర్శనం ఉన్నట్టు స్వామి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ. ఆ క్లోత్ అనేది బాడీ విడిచిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్, చెప్తున్నాను కదా ఐ కెన్ ఫీల్. ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతను వాళ్ళ సంకల్పం, ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిదల్ లాగా చిన్న ప్రమిదల్ లాగా మనం నేనేదో పెద్ద చేస్తున్నాను కాదు, ఒక చిన్న హెల్ప్ అంతే. మాక్సిమం స్వామి గురించి కొన్ని మాటలు చెప్పడము, మనం ఏదో ఒక ఆయుధంలో చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్లాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్. ఇంకా స్వామి ఏ విధంగా నాతో ఏం చిట్టిస్తున్నా నాకు తెలియదు, ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్ నథింగ్, ఐ డిడ్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి, ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి. హిస్ షీ షవరింగ్ హిస్ బ్లెసింగ్ లైక్ ఓషియన్. స్వామి ఏమంటారండి, ఒక అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్. ఒక అడిగే నేను వేసింది, ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను, బాలయ్యకి వెళ్ళాం ఒక అడిగేశానండి. 100 అడుగులు ఎట్లా వస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి ఏం చెప్తున్నారు అని. కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ అంటారు సత్సంగాలు, ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడం అనేది కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్. ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము, ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడ లేదండి. అంటే మీ కెన్ యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ ది నేషన్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం వేరు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా. అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో, అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా అంటే నా వల్ల ఎంత మంది ఒక్కళ్ళు అంటే ఆచరణలో పట్టినా చాలు, 10 ఎంతో మంది నాకు కొద్దిగా ఆశ నేను ప్రతి ఒక్కరు అనుకున్నాను కానీ మీ ఒక్కడు అయిన తర్వాత ఒక ఆఫీసం చేయొచ్చు కదా నాకు కొంచెం ఆశ ఎక్కువ. లేదండి 10 మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం, దాంట్లో అది ఎట్లా వచ్చిందంటే స్వామి వల్ల వచ్చింది. మిగిలిన వాళ్ళకు ఉన్నారు వాళ్ళకి అసలు హానీ ఒకటే పైకి వచ్చేసిన చోటే, అది నా ఆశయం నా గోల్. అంటే మనతో పాటు 10 మంది పెరగాలి, మనతో పాటు 10 మంది ఇంకా అన్నం తినాలి, మనతో పాటు 10 మంది సొసైటీలో ఇంకా మంచి జీవితం జీవించాలి అని. అని ఎక్కడ చేసుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు ఈ రోజులు ఏమున్నాయండి, క్లాసులకు వెళ్ళినామా, దాని తర్వాత బట్టి కొట్టినామా, దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా, ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ హావ్ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. దిస్ ఈస్ నాట్ స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్, స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులు చాలా ఉంది. అది నేర్పేది ఎవరు, ఓన్లీ బాలయ్యకి నుంచి నేర్చుకోవచ్చండి. మిగిలిన మనం టెంపుల్కి వెళ్ళినా మా అంటే మాక్సిమం ఏం చేస్తారండి, పంతులు ఉంటారు, దాని తర్వాత ఏదో ఆరతిస్తారు, ఆ 2 నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి సగం అర్థం అవ్వవు. మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళొచ్చినామా అంటే ఎస్, టెంపుల్కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే, కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి. ఒక ఆర్గనైజేషన్, ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది. ఏ విధంగా చిన్నపిల్లని చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో, దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూ అవుట్ లైఫ్. చిన్నప్పుడే మన తల్లి మనం ఏం పట్టుకొని నడిపిస్తుంది, కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి, యూ హావ్ టు వాక్. యూ హావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ, అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అది మనమే నిర్ణయించుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ టేకింగ్ మీ అలాంగ్, ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేసినా గానీ ఎస్, మన మానవత విలువలు మనం పాటిస్తున్నామా లేదా, మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా, మనం 10 మంది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మనం 10 మందికి ఏ విధంగా సహాయం చేయగలము, మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలం అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది. అది ఎంత ఎచీవ్ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి. స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసే ఒక చిన్న గుండు పిండి. యూ కెన్ ఇమాజిన్, ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి. మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది. నీడిల్ ఇస్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్. అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము. ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి? ఒక చిరిగింది, దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా? ఇంపార్టెంట్. అది మనం ఏం పని చేస్తున్నా దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా. జస్ట్ ఒక యాజ్ ఏ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్ అంటే ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్. He's using needles to stitch the skin. అది ఏ విధంగా అంటే వస్తుంది. మనం ఇంత పెద్ద పని చేస్తున్నా మా ఇంత చిన్న పని కాదు. ఎంత చిన్న పని చేసినా మీరు ఒక టెంపుల్ కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమంలో పోవాలి. దానివల్ల ఏమొస్తుంది తెలియట్లేదు కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తున్నాయి, దాని తర్వాత పోతున్నాయి, ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. కానీ పోంది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్, మన మెంటల్ పీస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాదు మెంటల్ పీస్. ఆ పీస్ ఏ విధంగా వస్తుంది? 10 మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అడు అనుకోవాలంట. మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది. జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంతమంది అయితే ఆ టచ్ చేసిండ్రో వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్, ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం. ఒకసారి భగవంతుడు అర్థం చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి. ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నేను భగవంతుడు అంటారు, బోల్డ్ అని వస్తారు. కానీ ఐఎమ్ వెరీ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఏం చెప్తున్నా అంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్. ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు. మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం. అది తెలుస్తుంది భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుస్తుంది. ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి. అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే.
1: చాలా బాగుందండి. అసలు మీ భావాలని మీ అనుభవాలని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి. అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్
1: సాయిరామ్
0: ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ హీన్ రికగ్నైజ్డ్ బై స్వామి, ఐ హీన్ రికగ్నైజ్డ్ బై మెనీ. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ బికమింగ్ ఆఫీసర్ ఆల్సో ఐ డెంట్ ఫీల్ వెరీ హై. Today I am feeling very happy. Swami had, and I am not thinking that it is all about connecting the things. I feel that if Swami calling me, just tell your experiences to, you can motivate others. I don't know how many people I motivate, but this is a blessing for this Swami. And this is the first interview. Many interviews I called, but I always ignored them because I feel that I am nothing. So this is the first time I have given some kind of thing. So what Swami had already picked up me, and he just showering his blessings. I feel Swami, he showering his blessings to entire universe, not entire universe. మనం లాస్ట్ లో ఏమంటారు, లోక సమస్తంలో సుఖినో భవంతు అంటాం కానీ స్వామి ఏమన్నారు, సమస్త లోక సుఖినో భవంతు అన్నారు. ఐ జస్ట్ ఆన్ దిస్ అకేషన్ ఐ జస్ట్ ప్రే టు ది గాడ్ భగవాన్ శ్రీ సత్యసాయి టు కీప్ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ది వరల్డ్స్. I am feeling very lucky. I am very blessed with your calls. Thank you so much, Andy. Thank you so much.
1: Hi, Ram, sir.
0: Sir, Ram.
1: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాల వికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాల వికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
2: తప్పకుండా అమ్మా. నా బాల వికాస్ చెప్తూ ఉన్నప్పుడు బాల వికాస్ వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను, వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే, అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు కట్టి స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్ లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైంది అన్నమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాల వికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్తం మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్ కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒకరోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టపర్తి వెళ్తాను అంది సర్వీస్ కి. ఇప్పుడు వద్దంది వెళ్ళనంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే, స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్ తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని. వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్ కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరోనా ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్ కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే, ఆ శేషాయ అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి ఈ బాల వికాస్ గురువు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకుల్ ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవరూ చేయలేనిది. అలా స్వామి చేశారు, అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్, స్వామి చేస్తున్నారు, స్వామి నాతో ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
1: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు. బాల వికాస్ గురించి, బాల వికాస్ తరగతులు రావడం వల్ల మనందరిలోని అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
2: ఏం చెప్పదలుచుకున్నానంటే స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు, లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో, ఆ బాల వికాస్ కూడా తెలియని నేను ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో ఇంకా ఏం చేశారంటే స్వామి గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల్ అంకులు వాళ్ళు మా దగ్గరకు ఫోర్సిబుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోల్లోకి తీసుకొచ్చారండి. లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు. స్వామిని చూపించారు, వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. స్వామి ద్వారా మాకు ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఇంత ధన్యత చేకూర్చారండి. దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయవల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నానండి.
1: రాణి గారు, మరి స్వామి 97వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
2: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు బాల సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి. నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ స్వామి ద్వారా మాకు ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఇంత ధన్యత చేకూర్చారండి. దయచేత ధన్యుడు కాగలరా అని

0: ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్టిక్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు. ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి, నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా. నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
1: చాలా బాగుందండి. ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పరముట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
0: సరే అమ్మా.
2: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలో బాలబాలికలను బాలవికాస్ తరగతులకు విధిగా పంపించుట

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాం.
1: వర్తమాన సమాజంలో ఆస్తిక్యం ఎంత వృద్ధి చెందుతున్నదో నాస్తిక్యం కూడా అంతే వృద్ధి చెందుతున్నది. అసలు ఆస్తిక్య వృద్ధికి నాస్తిక్యం కూడా సహాయపడుతోంది కొంతవరకు. అంటే రాముని యొక్క కీర్తికి రావణాసురుడు కూడా దోహదకారి అయినట్టుగా. రావణాసురుడు ఎంత ఆహా అంటున్న కొద్దీ రాముడు ఓహోగా ఎదిగిపోతున్నాడు. కనుక ఆస్తిక్య నాస్తిక్యములు రెండు కూడా నాణ్యమునికి బొమ్మ బొరుసు లాంటివి. అంటే నచికేతన ప్రశ్నలో రెండు భావాలున్నాయి. స్వామి, మరణానంతరం ఏదన్నా ఉన్నదా అని అడిగాడు ఆయన. ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న? ఇవాళ సమాజంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఏమీ లేదు అన్నవాడు నాస్తికుడు, ఉన్నది అన్నవాడు ఆస్తికుడు. మరణానంతరం కూడా ఏదో ఉన్నది అన్నాడా? వాడు ఆస్తికుడే. ఏమి లేదా? నాస్తికుడే. కనుక ఆస్తిక నాస్తిక బాబా గారు అంటారే, ఆస్తికుడు నాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు, నాస్తిక ఆస్తికుడు, యాస్తికుడు, ఇట్లా రకరకాల మనం నిజం. అన్ని జరిగితే ఆస్తికులమే, లేకపోతే నాస్తికులమే. మనలోనే ఆస్తికము ఉన్నది, నాస్తికం కూడా రెండూ ఉన్నది. దీనికి సంబంధించిన ప్రశ్న వేశాడు ఆయన. అది

అయితే ఇక్కడ నచికేతుడు రెండిటికి లోబడి ఉన్నాడు. ఏమిటా రెండు, ప్రాణమో మనసు. కాని యమధర్మరాజు మన ప్రాణాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, మరి ఆయనకేం లెక్క ప్రాణం అంటే. కనుక ఈ ప్రాణస్థితిని కూడా మనోస్థితిని కూడా దాటాడు గురువు. ప్రాణ మనోస్థితులు దాటిన వాడు గురువు, ప్రాణ మనోస్థితులకు లోబడినటువంటి వాడు శిష్యుడైన నచికేతుడు అనే విషయం మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మూడు రాత్రులు ఆయన తపస్సు చేశాడన్నామే, గుర్తించవలసింది ఏది? ఒకటి, మెలకుగా ఉన్నప్పుడు, మెలకుగా జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఈ స్థితి అంతా చిదాభాసుడుగానే ఉన్నాం మనం. ఇక్కడ సాక్షితత్వం తెలియదు, చైతన్యతత్వం తెలియదు, నామరూపాలతో తిరుగుతున్నాం చిదాభాసులమైన మనము. అనగా జీవుడు జగత్తు, ప్రారంభంలో మీకు విన్నవించిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక జాగ్రత్తావస్థలో ఉన్నవాడు చిదాభాసుడైన నేను. ఇంకా స్వప్నంలో మిద్దెలు, మేడలు, సంగీతము, పారవశ్యము, సుఖము, దుఃఖము ఈ జాగ్రత్తలో అఘోరించింది కాక స్వప్నంలో కూడా అఘోరిస్తున్నాం మనం. ఇక్కడ ఏడుపు అక్కడ ఉంది, ఇక్కడ చిందులు గెంతులు అక్కడ కూడా ఉన్నాయి. కనుక పోయిన స్వప్నంలో నిజమైన చైతన్యాన్ని అనుభవిస్తున్నావా? లేదే, అక్కడ చూసేదంతా ఆభాస. జాగ్రత్తలో ఉన్నది చిదాభాస, స్వప్నంలో ఉన్నది ఆభాస. ఎక్కడ కూడా నీకు సాక్షి చైతన్య అవగాహన, సాక్షి చైతన్య స్వరూపం తెలియటలే. పోని సుషుప్తి గాఢ నిద్రలో అసలు నీకు లేదు ఆభాస, లేదు చిదాభాస, లేదు. లేచాక అంత ఆభాసుపాలు కాకుండా ఉంటే అదే చాలు మనకి. ఏమయ్యామనుకున్నది ఎక్కడ తెలియలే, మూడు స్థితుల్లో మనకు తెలియలే. అందుకని మూడింటిని మించిన వాటి గురించి చెప్పవలసింది స్వామి అన్నాడు నచికేతుడు. మనందరి యొక్క ఆస్తిక లోకానికి ప్రతినిధిగా ఆయన ప్రశ్నలు వేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ నచికేతుడు యమలోకానికి వెళ్ళటం ఎందుకండి? ఆ యమధర్మరాజే నచికేతుడి దగ్గరికి వచ్చి చెప్పొచ్చుగా? కాదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, చెప్తున్నది శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలని చెప్పారు, కానీ గురువు శిష్యుడి దగ్గరికి రమ్మని చెప్పలే. అందువల్లే నచికేతుడు యమలోకానికి వెళ్లాల్సి వచ్చింది. తద్విద్ధి ప్రణిపాతేన, ఆ గురువు సన్నిధానం దగ్గరికి వెళ్లి వినమ్ర మనస్కుడై తీవ్ర కఠోర నియమాన్ని అనుసరించినటువంటి వాడై మోక్షగామి అయి ఆ యొక్క ఆ ఉపవాస దీక్షను పాటించి జిజ్ఞాసతో అడిగాడు ప్రశ్నలు. అందువల్ల గురువుని నువ్వు వెళ్ళవలసింది, గురువును అనుసరించవలసింది. ఫాలో ది మాస్టర్, బాబా గారు చెప్పేది అదే. ఫాలో ది మాస్టర్, గురువును అనుసరించు, అది ఇందులో ఉండే అంతరార్థం అని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చూడండి అప్పుడు ఎలా ఉంటోంది. ఆ జ్ఞాన సంపద పొందుతున్నప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు నచికేతుడు? ఎలా ఉన్నది ఆయన స్థితి అంటే ఇక్కడ చెప్తున్నారు, జాగ్రత్త గ్రహించండి. స్వామి ఎన్ని ఉదాహరణలు చెప్పారు. నారింజ పండు ఉన్నది, ఈ నారింజ పండు చుట్టూ ఉండేటువంటి చర్మం చేదుగా ఉన్నది, ఈ చర్మం లోపల ఉన్న ఫలము మాధుర్యంగా ఉన్నది, తీయగా ఉన్న ఫలము చుట్టూ ఉన్న చర్మము చేదుతో కప్పబడి ఉన్నది. అంటే చేదు తీపి కలిసి ఉన్నది, చేదు చుట్టూ ఉన్న చర్మము, నారింజ పండు చుట్టూ ఉండే చర్మము, తీపి లోపలున్న ఫలం, ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి. చర్మం లేనిదే ఫలానికి రక్షణ లేదు, చూసారా? లేదా ఫలము లేనిదే చర్మం దండగా, చూసారా? ఈ రెండు ఉండవలసిందే. ఇంకో మాట కూడా చెప్పాడు స్వామి, విలువలేని నుప పెట్టెలోన విలువైన నగను పెట్టినట్లు. చూసారా, ఎనభీరు ఆ విలువే ఉంది, కానీ లోకంలో పెట్టే బంగారు నగలకే విలువ ఉన్నది. కనుక విలువ లేనిది విలువైంది. ఈ దేహం చూద్దామంటే దేహము పంచభౌతికము కూలక తప్పదెప్పుడు, కూలక తప్పదెప్పుడు,
ఎంత ఫైల్ మానైనా సరే పోక తప్పదు అంతే. ఫుట్బాల్ ఇంత లావుంది, ఒక చిల్లు పడితే మొత్తం పోయింది అంతే, దట్స్ ఆల్. ఏది మిగలదండో. అందువల్ల ఈ పైకి కనబడుతున్నటువంటి దేహం ఉన్న చూసావా, గాడ్రేజ్ బీరువా లాంటిది, విలువలే నినపబెట్టా. పాంచభౌతిక దేహము కూలక తప్పదెప్పుడు. లోపలున్న మాధుర్యమైన పండు ఉన్న చూసావా, నారింజ పండులో ఉన్న మాధుర్యమైన పండు లోపలి చర్మం లోపలి భాగము. అలాగే వీరు ఆ లోపలున్న విలువైన నగల్లాగా ఈ శరీరము లోపల శరీరి ఉన్నాడు. లోపల శరీరి ఉన్నాడు, దేహము లోపల దేహి ఉన్నాడు. దేహి నిరామయుండు గణు తింపక జన్మముద్రలు లేవు. ఈ దేహి నిరామయుండు, ఆయనకి జన్మలు పునర్జన్మలు ఏం లేవయ్యా నాయన. పంచభౌతికము దేహము, ఈ దేహం పంచభౌతికమేనయ్యా. దేహి నిరామయుండు, అదే నిరామయుడా, శాశ్వతంగా ఉంటాడా తెలుసుకో నువ్వు అని చెప్తున్నారు. కనుక ఈ శరీరములోనే ఆ శరీరి ఒకడున్నాడు. అంటే బీరువా ఇనుమే, లోపల నగలు బంగారం, అది ఇనుము కాదు. లోపల నగలు బంగారం, బయట ఉన్న పెట్టే ఇనుము. అదే రీతిగా శరీరము లోపల ఆ శరీరి ఒకడున్నాడు, శరీరం లేనటువంటి వాడున్నాడు. వాడేం చేస్తున్నాడయ్యా, ఈ శరీరానికి ఉన్న లక్షణాలు అశరీరుడికి లేవు. వీరు ఆ లక్షణాలు నగలకున్నాయా, లేవు. వీరు అయిను నగలేమో బంగారం, ఇనప వీరు ఆ తుప్పు పడుతుంది, బంగారు నగలు తుప్పు పట్టవు. దీనికి విలువ లేదు, దానికి విలువ ఉన్నది. కానీ వీరు ఆ లక్షణాలు నగలకు లేనట్లుగా. అలాగే నారింజ పండులో చర్మ అవతల భారేస్తాం, పండు తింటాం, దాంతో సహజనం కదండి. అదే రీతిగా ఈ శరీర లక్షణాలు వేరు, ఈ శరీరం లోపలున్న అశరీరి లక్షణాలు వేరు. కనుక ఈ శరీర లక్షణాలు ఏమిటి అని మనం చూస్తే మూడు చెప్పారు, నామము రూపము క్రియ. నామ రూప క్రియలు కలిగిందే శరీరము. ఈ లోపలున్నదో నామ రూప క్రియలు లేనటువంటిది అశరీరి, లోపలున్నాడయ్యా అని చెప్తున్నారు. స్వామి ఇంకో మాట, ఇంకా చక్కని మాటలు రెండు చెప్పారు, దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. దేహము శరీరము మృణ్మయము, లోపలున అశరీరి చిన్మయము అన్నారు. కనుక మృణ్మయమైన శరీరంలో చిన్మయమైనటువంటి అశరీరం లోపల ఉంటున్నది అన్న విషయాన్ని స్వామి మనకు తెలియజేశారు. అయితే ఈ అశరీరమైన లోపల దేహితత్వాన్ని తెలుసుకోవాలంటే ఎలాగా, దాన్ని చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం మనవి చేస్తున్నాను. ఈ శరీరం సామాన్యం అనుకుంటున్నావేమో, దాన్ని ఎప్పుడు కూడా నువ్వు అలక్ష్య పెట్టకూడదు. శరీరాన్ని నువ్వు అలక్ష్య పెట్టినట్టయితే అదో రోగాల పాలైపోతావు. వైద్య దాసుడు కారాదు వసుధలోన, దేవుని దాసుడై మనగవలయు. దేవుని దాసుడై మనగవలయు, వైద్య దాసుడు కారాదు వసుధలోన. భగవద్గారు అన్నమాట, మనం దేవాలయం చుట్టూ ప్రదర్శన చేయాలి కానీ ఆసుపత్రుల చుట్టూ కాదు. దేవుని సేవ చేయడానికి వచ్చాం కానీ వైద్యుల సేవ చేయడానికి రాలే. అందువల్ల దేహాన్ని ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయకూడదు, దాన్ని పోషించుకోవాలి. ఎందువల్ల, దేహో దేవాలయ ప్రోక్త జీవదేవ సనాతన. దేహము దేవాలయం ఆయా, ఆ దేవాలయాన్ని పాడు చేస్తావా పాడు పెడతావా? లేదో, శుభ్రంగా పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి. అందువల్లే శరీరాన్ని దేహాన్ని ఏమన్నారో తెలుసునా అండి, క్షేత్రము అని పిలిచారు. పవిత్రమైన క్షేత్రం. ఈ పవిత్రమైన క్షేత్రము దేహంలో క్షేత్రజ్ఞుడు లోపల గర్భగుడిలో దేవుడు ఉన్నట్టుగా క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు వాడిని తెలుసుకో నువ్వు అని చెప్తూచ్చారు. మృణ్మయమైనటువంటి దాంట్లో చిన్మయమైన దేవుణ్ణి తెలుసుకోరా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. దీనికి రెండు మార్గాలున్నాయి. ఈ ప్రాణాయామం ద్వారా, మనోనిశ్చలత ద్వారా, ధ్యానాదుల ద్వారా,
క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకున్నట్లయితే, శరీరిని తెలుసుకున్నట్లయితే, దాన్ని యోగము అని పిలిచారు. తద్వారా సాధించుకున్న వాణ్ణి యోగి అని పిలిచారు. అలా కాక విచారణా మార్గంలో, ఆత్మ విచారణా మార్గంలో, ఆత్మానుభూతితో జ్ఞాన మార్గంలో ఆ జ్ఞానతత్వాన్ని, చిన్మయ రూపాన్ని అనుభవించిన వాణ్ణి జ్ఞాని అన్నారు. కనుక యోగి వేరు, జ్ఞాని వేరు. జ్ఞాని అనేవాడు విచారణా మార్గంలో జ్ఞానాన్ని పొంది జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ గ్రహించగలిగాడు. యోగ మార్గం ద్వారా, పతంజలి యోగ విధానముల ద్వారా యోగి అయి గుర్తించగలిగిన వాడు ఇద్దరు. యోగి అయినా జ్ఞాని అయినా ఇద్దరు యొక్క లక్ష్యము ఒకటే, పరమాత్మతత్వం గ్రహించుట. వారిద్దరు విరోధులు కారు, వారి భిన్నము కాదు, ఏకైక లక్ష్యము అనే విషయాన్ని మనం గుర్తించాలి. అది చాలా ప్రధానము. అనవస్థితం, అనవస్థితం అనే ప్రయోగాన్ని చేశారు. ఏదయ్యా అనవస్థితం అంటే, నిలకడలేనిది అనవస్థితం. ఏది నిలకడలేనిది? శరీరానికి నిలకడ ఉన్నదా? కొంతమంది కూర్చొని కాళ్ళు ఆడిస్తుంటారు, కొంతమంది చేతి వేళ్ళు ఆడిస్తుంటారు, శరీరాన్ని నిలకడలేదు. అసలు నిలకడలేని దానికే మనసు అని పేరు. కానీ దీన్ని పట్టుకుంటావా? అనవస్థితం, అనవస్థితం అది పనికిరాదు. మరొక పదాన్ని కూడా ఇక్కడ వాడారు, అనవస్థం. అనవస్థం చలనము లేనిది. ఈ రెండు చాలా గొప్ప మాటలు, దయచేసి గుర్తించండి. ఒకటి అనవస్థితం, రెండవది అనవస్థం. ఒకటి నిలకడ లేనిది అంటే ఎప్పుడు కదులుతుండేది, ఒకటి చలనము లేనిది, కదలిక లేనిది. ఒకటి ఎప్పుడు కదులుతుంటుందిట, ఒకటి అసలు కదలదుట. అదేమిటండి, సాధ్యమా? ఎస్. బాబా గారు చెప్తారు, చక్రం వర్రం తిరుగుతుంటుంది, మధ్యలో ఆయన ఇరుసు తిరగదు, ఇరుసు తిరగదు, కానీ చక్రం మాత్రం తిరుగుతూ ఉంటుంది. అదే రీతిగా చలనము లేనిది అనవస్థం. ఈ చలనము కలిగినటువంటి అనవస్థితం లో ఇమిడి ఉన్నది. చూసారా, నిలకడ లేనటువంటిది, పరిభ్రమించేటువంటి దాంట్లో ఈ శరీరంలో చలనము లేనటువంటి ఆత్మతత్వం ఉన్నది, దాన్ని గ్రహించు అన్నారు. అది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఎక్కడ దేహాలు కదలవచ్చు, మనసు కదలవచ్చు, కానీ ఆధారభూతమైన ఆత్మ వస్తువు అలాగే ఉండిపోతుంది. అనవస్థం చలనము లేనిది. ఏదా చలనము లేనిది? జ్ఞానమో, ప్రజ్ఞానం బ్రహ్మ. అది కదలదు, జ్ఞాన వస్తువు. అందువల్లే మనం ఎక్కడికైనా, అక్కడికి వెళ్ళినా, ఎవరయ్యా నువ్వు? నేను. ఇక్కడున్నా ఎవరు నువ్వు? నేను. ఆఫీసులో ఉన్నా నేనే, ఇంట్లో ఉన్నా నేనే, బజార్లో ఉన్నా నేనే. ఆ నేను అనేటువంటిది అహం తత్వం, ఆత్మతత్వం, జ్ఞానతత్వం. అది ఒకటిగానే నిలిచింది, అనవస్థ చలన లేనిది అనే విషయం ఉపనిషత్తు స్పష్టంగా చెబుతున్నది. అలాంటి జ్ఞానతత్వాన్ని మనం ఎప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ఆత్మతత్వాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, దాన్ని వరిస్తామో, అప్పుడు ఆత్మతత్వం వివరిస్తుంది విషయాలన్నింటినీ. మనం వరించాలి, అది వివరించాలి. అందుకే స్వామి అంటారు, నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చేయించినా ఆత్మతత్వం కొరకే అన్నాడు. ఆత్మతత్వం చెప్పడం కొరకే, అది నీకు అనుభవాన్ని అందించడమే నా ఉద్దేశం. ఏ చెప్పనివ్వండి, ఏ చేయనివ్వండి, ఏది చేయించనివ్వండి, నా ధ్యేయం ఒకటే అన్నారు స్వామి. అందువల్ల ఇందులో మనం గుర్తించవలసింది అంటే, మనం వరించవలసింది ఆత్మవస్తువు. ఆ కరుణ, పరమాత్మ కరుణ విశేషం చేత తనకి తానుగా వివరింపబడుతుంది. ఈ ఆత్మవస్తువు తనకు తానుగా ఆవిష్కృతమవుతుంది, ఆవిష్కృతమవుతుంది. నీవు గ్రహించడం కాదు, నీవు ప్రయత్నించడం కాదు, నీ సాధన వల్ల కాదు, నీ మేధాశక్తి వల్ల కాదు, నీ మనోకుశలత వల్ల కాదు, నీ దేహదారుఢ్యం వల్ల కాదు. ఎలాగయ్యా అంటే, నీకుండేటువంటి దాన్ని వరిస్తున్నావు. భగవంతుని కావాలని కోరేవారు ఎవరున్నారు?
ఆత్మవస్తువు కావాలనే వారు ఎవరున్నారు చూసారా? మనం ఎలా తయారయ్యామంటే బాబా గారు అన్నారు, జరీ చీరలు అమ్మేటువంటి షాప్కి వెళ్లి పాతగుడ్డ పేలికలు బేరమాడుతున్నట్టు ఒకడు, ఏమయ్యా జరీ అంచు చీరలు వేలాది వేలాది లక్షల రూపాయలున్న లోపల చీరలు ఉంటే నీ గుడ్డ పేలికలు కావాలనా? చెప్పండి ఎంత కర్మ ప్రారంభం కాకపోతే. మహాకల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాఫీ పొడి ఇస్తావా అండి, ఏమనాలి? అలా తయారయ్యామా. అందువల్ల మనం కోరుకోవాల్సిన ఆత్మ వస్తువు దాన్ని వరించు, అప్పుడు అది వివరింపబడుతుంది. ఆత్మతత్వం ఆత్మానుభూతి ఆవిష్కృతమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే వరించుట అంటే ఏమి, వివరించుట అనగానేమి అన్న ప్రశ్న మనకు వస్తుంది. వరించడం అంటే ఎట్లా? చాలా జాగ్రత్తగా మనం శోధించాలి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తమకు విన్నవిస్తున్నాను. వరించడం అంటే ఏమిటి? ఇప్పుడు చదువుకుంటున్నావు, మనసు దానిపైన పెట్టాను. పని చేస్తున్నాను, మనసు దానిపైన పెట్టాను. సంపాదిస్తున్నాను, దానిపైన పెట్టాను. డబ్బులు లెక్క పెడుతున్నాను, మనసు దానిపైన పెట్టాను. ఖాళీగా కూర్చున్నాను, అంతా నేను ఆలోచిస్తున్నాను. వరించుట అంటే ఆలోచనారహిత స్థితి, మౌన స్థితి, ఏకాగ్ర స్థితి, బ్రహ్మీభావ స్థితి, ధ్యాన స్థితి, సమాధి స్థితి, అదే స్థితి వరించటం అంటే. ఏ ఆలోచన లేకుండా. అందుకే రమణ మహర్షిని అడిగారట ఎవరో, స్వామి బ్రహ్మ సాక్షాత్కారానికి ఏం చేయమంటావు? ఏం చేయకుండా ఉండటమే నువ్వు చేయమన్నాడు ఆయన. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, వర్డ్లెస్ వర్డ్, సౌండ్లెస్ సౌండ్, ఏమీ చేయకుండా ఉండటమే నువ్వు చేయాలంతే. చేయవలసినల్ల అది ఏం చేయకుండా ఉండటమే, అది వరించడం అంటే. ఎప్పుడైతే ఆలోచనారహిత స్థితికి వస్తామో, సమస్త ఆలోచనలు సంకల్పాలు అన్నీ తొలగిపోతాయో, అప్పుడు ఆ తెర తొలగింపబడుతుంది, వివరిస్తుంది. ఆ కర్టెన్ ఎప్పుడైతే పడిపోయిందో, వివరించడం అంటే తనకు తాను ఆత్మ ఆవిష్కృతం అవుతుంది. అంతా రెడీగా ఉన్నారు, పాత్రధారులంతా డ్రెస్సులు వేసుకొని ఉన్నారు, వాళ్ళని చూడాలి. ఎట్లా? తెరబడితే వాళ్ళే కనపడతారు. అంతేగాని వాళ్ళు ఇప్పుడు తెర పడిపోయింది, నేను కనిపించాను అని ఎవడు చెప్పడు. తెర ఎత్తగానే వాడు కనపడతాడు. అలాగే మనం వరించుట అనగా ఆలోచనారహిత స్థితి పొందినప్పుడు, ఆ సమాధి స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో, మౌన స్థితిలో, రమణ మహర్షి వారు చెప్పినట్టు మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మ దక్షిణామూర్తి సెలవిచ్చినట్టుగా, ఆ స్థితిలో వివరింపబడుతుంది, ఆత్మ ఆవిష్కృతమవుతుంది అనేదే కఠోపనిషత్తు యొక్క వివరణ అని మీకు తెలియజేస్తున్నాను. అయితే మరొక విషయం, ఇప్పుడు ఏమవుతోంది, ఈ ఆవిష్కృత జ్ఞాని మార్గంలో మనకేమనిపిస్తున్నాయా అంటే, చీకట్లో ఉన్నాం మనం, పీరువా కావాలి. కరెంటు పోయింది, కరెంటు పోవటం సహాయం, అందులో ఈ కాలంలో ఇంకెక్కువగా ఉంటుంది. కానీ మనకు వస్తువులు అప్పుడే కావాలి. ఎప్పుడు కనపడేవి, కనపడమే కూడా అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు కనపడ, అప్పుడు కనపడ, కరెంటు పోతే ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తాం? అంత తొడుగుతాం. ఏదిరా బీరువా? చచా, ఇది కుర్చీ, బీరువా కాదు. ఏది బీరువా? చచా, ఇది గ్లాసు, బీరువా కాదు. అది ఇదేంటి? ఇది పుస్తకం, చా, బీరువా. స్పర్శ చేత అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ తడుముకుంటూ వెళ్ళగా ఇనప బీరువా, ఇదే బీరువా అన్నావు. చూసావా? అది అదే దీన్నే నేతి సిద్ధాంతము లేక థియరీ ఆఫ్ నెగేషన్ అంటారు. అది కాదు, ఇది కాదు అని తెలిసినప్పుడు ఏదైందో నీకు తెలుస్తుంది. అదే వివరింపబడుట. అప్పుడు యాక్చువల్ రియాలిటీ, నిత్యమైన సత్యమును మనకు సాక్షాత్కరింపబడుతుంది, అనుభవానికి వస్తుంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అయితే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు మన స్థితి ఏమిటి, ఎలా ఉన్నామంటే, ఉపనిషత్తే చక్కగా చెప్పింది దాన్ని, రజ్జు సర్ప భ్రాంతి అన్నారు. ఒక తాడుబడి ఉన్నది, మసక చీకట, చీకటిది సంధ్యా సమయము, పూర్తిగా రాత్రి కాదు, మరి వెలుతురు కాదు, అట్లా సంధ్యా సమయం అన్నమాట. సాయంకాలం 6:30 సమయంలో చీకట పడుతున్నది బాగా.
దారిలో చూశాను. అమ్మో పాము అన్న, ఎవరు రాకండో అక్కడ పాము ఉందని అందరికి చెప్తారు. పాము అంటూ రావద్దు జాగ్రత్త, కాటేస్తుంది, పోతారు, పాము పాము అని చెప్పి అందరూ పాము పాము. ఆ సమయంలో వాచ్మన్ వచ్చాడు అక్కడికి. అయ్యా ఏమిటి కంగారు పడుతున్నారు, బాగుందయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, అడగండి అన్నాడు. తను వచ్చాడు, తన దగ్గర టార్చ్ లైట్ వేశాడు. ఏం సార్ అది పాము అంటారు, కాదండి చేంతాడు, తాడుబడింది అక్కడ, తాడుబడుంటే మీరేమో పాము అంటారా, భయపడకండి అన్నాడు. అదే రీతిగా మనము తాడును చూచి పాము అని భ్రమిస్తున్నాం మనం. ఆ భ్రమ పోవాలంటే ఏం చేయాలి, టార్చ్ లైట్ వేయాలి. ఏమిటి ఆ లైటు, జ్ఞానము. ఎవరు వేశారు ఇక్కడ, వాచ్మన్ వేశాడు. ఎవరా వాచ్మన్, గురువు. కనుక గురువు అనేటువంటి వాడు ఆ లైట్ జ్ఞాన ప్రకాశాన్ని మనకు అందించి ఈ రజ్జు సర్ప భ్రాంతి నుంచి బయటపడేసి భయభ్రాంతులు లోను కాకుండా నిజమైనటువంటి రజ్జువుని చూపిస్తాడు. ఏమండి ఇప్పుడు ఏమంటాం, చూస్తాం, చూసి పాము పోయింది పాము పోయింది అంటావా, పాము వస్తే కాపోవటానికి ఏమండి చూశాము, దారిలో చూశాము, నేనేమో పాము అనుకున్నాను, తీరా చూస్తే అది తాడని తెలిసింది, తెలియగానే పాము పోయింది పాము పోయింది అంటానా, ఎవడో అంటాడు వెర్రెక్కిందా నీకు, అది వస్తేగా పోవటానికి, కనుక పాము రాలేదు పోలేదు. అమ్ము తాడు వచ్చింది, తాడు తాడు వచ్చేదేమిటి, ఉన్నది అక్కడ, ఉన్నదే తాడు, పాము రాలేదు పోలేదు. అదే రీతిగా ఉన్న వస్తువే ఆత్మతత్వము, చూశారా, లేనిదే శరీరతత్వము, లేనిదే జగత్తు, లేనిదే జీవుడు, ఉన్నదే ఆత్మతత్వము మహా చైతన్యము అన్న విషయం ఉపనిషత్తు చక్కగా ఉద్ఘాటిస్తున్నది. దాన్ని పట్టుకున్నాం, దాన్ని పట్టుకొని ఆ తాడుని పట్టుకొని పాము అనుకుంటున్నాం, ఇది అసలే నా భ్రాంతికి తోడు. ఆ భ్రాంతి మనసులో పుట్టింది, భ్రాంతులన్నీ మనసు వల్లే. పిల్లాడైతే పాము పట్టుకొని ఆడిస్తాడు, వాడికి అంత మనసు సూక్ష్మత లేదు. పిచ్చివాడైతే పాము మెళ్ళ వేసుకుంటాడు, మన మెళ్ళ కూడా వేస్తాడు, ఎందుకంటే వాడు మనసు వాడి స్వాధీనంలో లేదు. నాకు ఈ భ్రాంతి అలా మనసు వల్ల కలిగింది, ఈ భ్రాంతికి శక్తినిచ్చింది ప్రాణం కూడా. కనుక నా మనో ప్రాణాలు ఏం చేశాయి, నా భ్రాంతికి బాగా సహాయపడ్డాయి. దానివల్ల రజు సర్ప భ్రాంతికి నేను లోనైపోయానయ్యా. అందువల్ల ఏం చేయాలి, మనసుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ భ్రాంతికి అంత కారణమవుతుంది మనసే, తాడును చూసి పాము అనుకున్నది మనసే, ఈ మనసుని పక్కన పెట్టాలి. ఆ మనసును పక్కన పెట్టాలంటే ఏం చెయ్యాలి, మనసును పక్కన పెట్టమంటే అంత తేలిక అంటే ఒక్కటండి, ఇతర విషయాల జోలికి పోకుండా ఉంటాం. ఇతర విషయాలు అనగా పరమాత్మకు అన్యమైనవన్నీ ఇతరములే. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. కనుక స్వధర్మమైనటువంటి నీ ఆత్మవస్తువు పైన కేంద్రీకరించు, అన్యములన్నీ వదిలే, ఇతర వస్తువులు జోలికి పోకుండా ఉండటమే మనసుని పక్కన పెట్టడం అంటే. ఇంకా మనసును పక్క పెట్టడం అంటే ఏమిటి, మనసును పక్కన పెట్టడం అంటే ఏమిటి, చూడండి ఈ మాట చెప్తే కాస్త ఏదో బరువైన మాటగా ఉంది, అసాధ్యమైన విషయంగా కనపడుతున్నది. మనసు ప్రక్కన పెట్టడం అనేది సాధ్యమా అనిపిస్తుంది, కాని మన అనుభవం అది. బాబా గారి కోసం మనం ఎదురు చూస్తున్నాం, సైలెన్స్ అన్నారు, కారు బయలుదేరు, ఆయన చూస్తున్నాం, వెంటనే మన వంక స్వామి చూశాడు, నీ కాళ్ళలో నొప్పి ఏమైంది, నీ మోకాళ్ళ నొప్పి ఏమైంది, సంసార బాధ్యతలు ఏమైనాయి, అప్పులు ఏమైనాయి, ఏమన్నా నీ జ్ఞాపకం వచ్చిందా, బాబాగారి దర్శనం పొందగానే నీ ఇల్లు జ్ఞాపకం వచ్చిందా, వాకిలి జ్ఞాపకం వచ్చిందా, ఆఫీస్ జ్ఞాపకం వచ్చిందా, పిల్లల గోళ జ్ఞాపకం వచ్చిందా, చెప్పండి, మోకాళ్ళ నొప్పులు జ్ఞాపకం వచ్చాయా, ఏమీ లేవు. ఎందువల్ల, మనసు అడ్డుపడింది. ఆయన మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్కి వెళ్తే అప్పుడు రెండు చేతులు పెట్టి మోకాళ్ళు పీసుకుంటాం,
అప్పుడు మనసు తిరిగి వచ్చింది. కనుక మనసు పక్కన పెట్టడం అనేది మాకు తెలియదు అంటే తప్పు. మనసు పక్కన పెడితే ఎలా ఉంటుందో బాబా గారి దర్శనంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందువల్ల అంతా ఆయనపైన పడిపోయింది. స్వామిని చూస్తున్నాం అంటే హ్యాపీగా ఉన్నాం మనం. తర్వాత కదా మన గోలంతా. అందువల్ల మనసును ప్రక్కన పెట్టడం నేర్చుకోవాలి. ఎందువల్ల ఆ మనసే రజ్జు సర్పభ్రాంతికి కారణమైంది, ఆ మనసే భయభ్రాంతులకు కారణమైంది, ఆ మనసే సందేహములకు కారణమైంది. కనుక దాన్ని సైలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలు లేకుండా చూసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మనం చెప్తున్నది. అప్పుడు ఏమవుతుందో తెలుసునా అండి, ఎప్పుడైతే మనసులో ఎప్పుడు ఏ ఆలోచనలు లేవో అంటే అమనస్కమైనదో, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్, థాట్లెస్ స్టేట్, ఆలోచనారహితమైందో, అమనస్కమైనదో, అప్పుడేమవుతుంది, చెప్పేవాడే నీవు, నీవే చెప్పేవాడు, చెప్పేవాడికి వినేవాడికి భేదమే లేదు. అర్జునుడే కృష్ణుడు, కృష్ణుడే అర్జునుడు భగవద్గీతా సమయంలో. చూసారా, ఆ గీతా సమయంలో అర్జునుడే కృష్ణుడు, కృష్ణుడే అర్జునుడు. అంత మమైవాంశో, ఆయన అంశగా ఉండిపోయాడు, అంత తానే అయిపోయాడు. అందువల్ల ఏమవుతుంది, త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం ఇతి త్రిధాత్. బాబా వారు చక్కని కథ చెప్పారు. కాళికాలయంలో కాళిదాసు ఎంతో చక్కగా అర్చన చేస్తున్నాడు. ఆ సమయంలో కాళికాదేవి ప్రసన్నమై కాళిదాసుకి ప్రత్యక్షమై అంది, ఆవిడ ఊరుకోవచ్చు కదా, కవిర్దండిహి భవభూతి పండితాహ. కవిర్దండిహి, ఆ దండి కవి సుమా దండి మహాకవి, భవభూతి పండితాహ, భవభూతి అనేవాడు మహాపండితుడు అని అన్నది. ఎవడితోటి, కాళిదాసుతోటి. పూజ చేసేది ఈయన, ధ్యానం చేసేది ఈయన, వాళ్ళిద్దరిని ఆయన పండితులు కవి అంటున్నది ఆయన. ఈయన కడుపు మండిపోయింది. కోహం రండా, నేనెవరే అన్నట్టు ఆయన. అప్పుడంటోంది కాళిదాసు, ఆ కాళికా మాత అంటోంది, ఆయన ఎవడరా నువ్వు, వాడు పండితుడు వాడు కవి, నువ్వెవరా, నేను చెప్తున్నా విను, త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం ఇతి త్రిధా, నేనే నీవు, నేనే నీవు, నీవే నేను, ముమ్మాటికి చెప్తున్నాను అన్నారు. అప్పుడే ఆయనకి కాళిదాసు అనేటువంటి నామం వచ్చింది. కనుక అమనస్క స్థాయిలో, ఆలోచనారహిత స్థాయిలో, మనసు మళ్లించేటువంటి స్థాయిలో, ఆ సమయంలో, ఆ సాధనా ప్రకృతిలో, ప్రకృతిలో, ఆ సాధనా ప్రక్రియలో మనకు జరిగేది ఏమన్నమాట, ఈశ్వర తాదాత్మ్యమో, జీవేశ్వర సంగమము, జీవ బ్రహ్మ ఐక్య అనుసంధానము, అద్వైతము, ఈశ్వర సాయుధ్యము, బ్రహ్మానందానుభూతి, దివ్యానుభూతి. అందువల్లే మనసును జాగ్రత్తగా నువ్వు మళ్లించడం నేర్చుకో, పక్కన పెట్టడం నేర్చుకో. అన్ని సాధనలు కూడా ఈ మనసుకి ఇచ్చేటువంటి శిక్షణ అన్న విషయం మనకి ఇందులో స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అయితే ఇందులో మనకు ఒకటి వస్తుంది, ఈ మనసును కాస్త నిగ్రహించే సమయంలో, మనసును పక్కన పెట్టే సమయంలో వెంటనే వచ్చే ప్రమాదం ఏదంటే నిద్ర. నిద్ర వస్తుంది, ఏం చేయాలి మన కర్మ, ఆ నిద్ర రాకుండా చూడాలి. ఎందుకంటే ఆ నిద్రే సమాధి అనుకునే ప్రమాదం ఉంది తరువాత. కనుక నిద్రను పక్కన పెట్టాలయ్యా, దాన్ని మింగేయి, దాన్ని లయం చేయి, అప్పుడు నీకు అర్థమవుతుంది, నా స్వరూపాన్ని నువ్వు అవగాహన చేసుకోగలుగుతావు, అదే నిత్యము సత్యము సనాతనము అన్న విషయాన్ని ఈ ఉపనిషత్తు పునరుద్ఘాటిస్తున్నది. ఇతర అంశాలు తరువాత సత్సంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఒడిశాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలకి, తుఫాను గాలులకి, వాటి మూలంగా కురిసే ఎడతెరిపి లేని వర్షాలకి చిరపరిచితులే. కాని ఒక్కొక్కసారి సముద్రం ఉగ్రరూపం దాల్చి మత్స్యకారుల మనుగడకే ముప్పు తెచ్చే పరిస్థితులని కూడా కల్పించగలదు. ఆ విధమైన పరిస్థితి గడిచిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఏర్పడింది. ఎక్కడో థాయిలాండ్లో సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ శక్తిని పుంజుకుని పెను తుఫానుగా మారి ఒడిశాలో గోపాలపురం సముద్ర తీరాన్ని భయంకరమైన గాలులతో తాకింది. దీని మూలంగా అపార ధన జన నష్టం వాటిల్లగలదని అందరూ భయాందోళనలకి గురయ్యారు. కాని ఈ సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు బాబావారిని మనసారా భక్తితో కొలుస్తారు. ధనవంతులు కాకపోయినా స్వామివారి అడుగుజాడల్లో నడుస్తూ నగర సంకీర్తన, నారాయణ సేవ మొదలైన కార్యక్రమాలని ఎంతో నిబద్ధతతో చేస్తారు. భగవద్గీతలో భగవంతుడు తెలియజేసినట్టు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులను నేనెప్పుడూ విడిచిపెట్టను అన్నట్టే మన సాయినాథుడు తన ఈ భక్తులను ఏ విధంగా ఈ భయంకరమైన విపత్తు నుండి కాపాడారో వారి మాటల్లోనే విందాం. వినండి, అన్యథా శరణం నాస్తి. ఫైలెండ్ నుంచి ఒరిస్సా భక్తులను కాపాడిన సాయి భగవానుడు, మూడవ భాగం.
1: ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది ఒరిస్సా తీరంలోని వచ్చిన ఫైలెన్ తుఫాన్ విషయంలోని. మన ముందు అర్చన ఆ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామం నుంచి వచ్చింది. తన అనుభవాలు, ఆ సమయంలోని ఎక్కడ ఉండేది, ఏ విధంగా ఆ పరిస్థితి ఎదుర్కొందోనూ చెప్పడానికి వచ్చింది. అర్చన, ఈ తుఫాన్ మీ ఏరియాకి వచ్చి ఎఫెక్ట్ ఇస్తూ ఉండేదాను, ఆ టైంలోని మీ కుటుంబం, మీ వాళ్ళంతా ఎక్కడుండేవారు, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోగలిగారు, అది మాతో పంచుకోమ్మా.
2: సరేమ్మా, అది అర్జపల్లి అని చిన్న గ్రామం.
1: అర్జపల్లి మార్కండికి ఎంత దూరం, బరంపురానికి ఎంత దూరం?
2: గోపాల్పూర్ దగ్గర బరంపురంకి 8 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ రోజు టీవీలో న్యూస్ లో అని చెప్తున్నారు, గాని నాకు అసలు భయం వేయట్లేదు. ఎందుకంటే నాకు స్వామి మీద అంతకు నమ్మకం ఉంది. నేను అమ్మ, మా అమ్మ చెప్తుంది వెళ్ళిపోతాం పదా అంటే నేను అన్నాను, లేదమ్మా స్వామి ఇలాంటిది ఎప్పుడు చెయ్యరు, ఏమీ కాదు, మేము మీ ఇంట్లోనే ఉంటాం అంతే. ఆమె చెప్పింది లేదమ్మా అంతే, ఊర్లోనే అందరు వెళ్ళిపోతున్నారు అనేసి ఫస్ట్ రోజేమో మేము ఇంట్లోనే ఉంటాము. ఇంకా తెల్లవారి వంట కోసం అన్ని రెడీ చేసుకున్నాము. అమ్మ ఏమంటుంది, వంట చేయమమ్మా వెళ్ళిపోతాము అంతే. నేను అన్నా మా ఇదిలో అందరు ఉన్నారు, మమ్మీ ఏమి భయపడాలి అనేసి నేను చెప్పాను. మా ఇంట్లోనే ముగ్గురు, నేను ఒక్కదాన్ని అమ్మన్న. ఇంకా అంతే, మా పొరుగు ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఏమో ఎవరు లేరు, బయటకు వెళ్ళిపోయిందరు. వాళ్ళు చిన్న పిల్లలు ఇద్దరు మా ఇంట్లో ఉంటారు ఆ రోజు. అది ఆమె కూడా ఏం భయపడట్లేదు. మేము ఇద్దరు మేమో స్వామి నమ్మకం పెట్టుకుని ఉన్నాం. మా మమ్మీ చెప్పింది ఒకసారి అయితే బయటకు వెళ్ళాం, వర్షం వస్తుంది, నేను వెళ్ళాను వంట కోసం అన్ని రెడీ చేసి బయటకు వెళ్ళాను, ఒకసారి చూసి వస్తాను ఏంటన్నది బయట అనేసి. వెళ్లేటప్పటికేమో మా ఇదిలోన ఎవరు లేరు, మా ఒక్కింటి వాళ్ళు ఉన్నాం మా ఇంట్లోన. ఊరు మొత్తం నిశ్శబ్దం, ఏం లేదు. అయితే అప్పటికేమో కొంచెం గాలి ఎక్కువ ఎక్కువ అవుతుంది, వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పటికి 3:30 ఆ రోజు
1: మధ్యాహ్నం
2: 3:30. మా ఊర్లోనేమో బస్సులు, ఇంకా ట్రాక్లు, ట్రెక్కర్లు దాంట్లోనే అందరు వెళ్ళిపోతున్నారు. మేమేమో బైక్ ఒకటి ఉంది దాంట్లో ఉన్న, ఫస్ట్ నేను, మా ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉంటారు కదా, ఆ పిల్లలు నేను ఫస్ట్ లో పట్టిన వెళ్ళారు. మా చుట్టాల వారి ఇంట్లో ఉంటుంది మా ఊరు పక్కన ఛత్రపురం అనే ఊరు. ఇంకా వెనకేమో ఆ అమ్మాయి మా మమ్మీ పట్టుకుని వచ్చారు. వెళ్ళేటప్పుడేమో తోవలోన చాలా భయం వేస్తుంది, చెట్టులే తోవలో అంతే బైక్ మీద పడిపోయేంత భయం వేస్తుంది. నేను అన్నాను ఇంట్లో నుండిపోయితే బాగున్నేమో, ఇలాగా వచ్చి తోలున్న చచ్చితే ఎంత భయం వేస్తుంది, ఏంటవుతుంది ఏంటనేసి స్వామికి తెలుసుకుంటూ బుర్ర కింద ఏడ్చుకుంటూ వెళ్తున్నాను. అక్కడికి వెళ్లిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా మేమేమో ఇప్పుడే కొత్తగా మా ఊర్లో మందిరం లేదు, మా ఇంట్లోనే భజన పెట్టుకుంటున్నాము. మా చెత్త మీద ఒక రూమ్ కట్టేసి కొత్తగా ఇప్పుడు భజన చేస్తున్నాం. నాకేం చింత లేదు, మా ఇల్లు ఏంటి అయిపోతుంది ఏంటి, స్వామి మందిరం ఇప్పుడే చాలా కష్టం కట్టాము, అంతే అయి ఒక రెండేళ్ళు కూడా కాలేదు స్వామి, అది నువ్వే చూసుకోవాలి అనేసి నేను స్వామికి తెలుసుకున్నాను. అయితే మా దగ్గర అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఆయనేమో బయట ఉంతులు గోవాలన్న, వాళ్ళేమో న్యూస్ చూసి, ఆ రోజు కరెంట్ కూడా లేదు మాకి, న్యూస్ చూస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ఇలాగవుతుంది అలాగవుతుంది అనేసి 9:30 వాళ్ళ కాల్ వస్తుంది, మేము కాంటాక్ట్ చేస్తున్నాం. అయితే 9:30 కాల్ చేసాలి ఏంటన్నారు, గోపాల్పూర్ దగ్గరికి సముద్రం నీళ్ళు వచ్చేసింది అనేసి చెప్పారు. ఇంతకీ మాట్లాడడం ఫోన్ కట్ అయిపోయింది, ఇంకా ఫోన్ తాగలదు ఏం లేదు. మమ్మీ ఇలాగా కాల్ వచ్చింది, గోపాల్పూర్ సముద్రం నీరు వచ్చేసింది అనగానే మమ్మీ అంది నిజమా అంతే, ఆ రోజేమో సాయి గాయత్రి వాళ్ళ ఇంట్లో కూర్చొని చేశాం, చేసి ఇంకా 12 ఇలాగ అయింది.
1: ఎవరో సాయి గాయత్రి చేశారు,
2: మా ఫ్యామిలీ అంతా కూర్చొని చేశాం. వాళ్ళేమో ఎవరింటికి వెళ్ళాము, వాళ్ళేమో స్వామి భక్తులు కారు, వాళ్ళే వేరే వాళ్ళ ఇంట్లోని మేము ఒక రూమ్ తీసుకుని ఆ ఇంట్లో సాయి గాయత్రి చేశాము. చేసేటప్పటికేమో కొంచెం కొంచెం కొంచెం తగ్గింది, బయటకి వెళ్తున్నాం చూస్తున్నాము కొబ్బరి చెట్లు ఇంకా ఇల్లు అన్ని పడిపోతున్నాయి. నేను అన్నాను ఇక్కడ టౌన్ లోనే ఇలా జరుగుతుందంటే మన పల్లెటూరులో ఇంకేంటి జరుగుతుంది, మన ఇల్లు ఏం లేకుంటుంది మమ్మీ, అంతే మేము ఇల్లు కదా, ఇటుపక్క ఏమి ఇల్లు లేదు అటుపక్క ఏమి ఇల్లు లేదు, మమ్మీ పడిపో ఉంటుంది, స్వామి ఫోటోలు అన్ని మేనే పెట్టేశాము, ఏంటవుతుంది ఏంటో. ఆ రోజంతా ఇలా గడిచిపోయింది. ఆ రాత్రి సాయిగత్రి చేయగానే తగ్గింది. ఇంకా బయటకు వచ్చి చూసేటప్పటికి అంతే, అసలు ఏం కనిపించలేదు, అంతా చీకటి, చాలా భయం వేస్తుంది. ఆ రాత్రి అలాగే పడుకున్నాం, ఇంకా ఏం తినట్లేదు ఏం లేదు. వాళ్ళు అంటున్నారు తినండి అమ్మా అంతే, లేదు సాయిరమ్మ అంతే, మా ఊరు ఇనుగుంది ఏం తినాలనిపించదు ఏం లేదు, అందరూ ఏంటనేసి వాళ్ళు కూడా మేము తినిపోకుండా వాళ్ళు కూడా ఏం తినలేదు. కొంచెం తగ్గిన తర్వాత పడుకున్నాం అందం. ఏకినా 5 నిద్ర వదిలింది. ఈసాను చూశాను బయటకు వచ్చి అంతా, మమ్మీ మా ఊరికి వెళ్ళిపోతాం పదా మమ్మీ. వాళ్ళేమంటున్నారు ఇప్పుడు వెళ్ళొద్దండి అమ్మా, భోజనాలు అని చేసి ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళండి, ఏమంతే ఇంట్లో ఉన్న సామాన్ము ఏంటవుతుంది ఏమి లేదు, ఆంకలతోనే ఎక్కడ ఉంటారు ఏంటి లేదు అని చెప్పారు. నేను అసలు ఒప్పుకోను, లేదు నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఇల్లే చూడాలి, స్వామి ఏంటైనారు ఏంటి లేదు చూడాలి నేను. వాళ్ళు ఏమంటున్నారు పిల్ల ఏం పాపా ఎనగంటున్నారు, లేదు నాకు వెళ్ళిపోవాలి అని. అయితే రోడ్లోనే బళ్ళేమి నడుచడం లేదు, అలాగే నడుచుకుంటూ ఊరికి వెళ్ళాము. చత్రపూర్ నుంచి ఊరికి
1: ఎంత దూరం?
2: ఒక 5 ఉంటుంది.
1: బైక్ మీద వెళ్ళలేదు,
2: బైక్ చెట్లు అంతా పడిపోయినా రోడ్లో. వెళ్ళేటప్పటికేమో ఆ తోలోట అడిగాను, సాయిరామ్ మా ఇల్లు బాగుందా అంతే, సాయిరామ్ మేన్ ఇల్లు ఏం కాలేదు చాలా బాగుంది అని చెప్పారు. ఆనందం తగిలింది. తర్వాత ఏమో నేను ఫస్ట్ వెళ్ళిను తాళం తీసేసి ముందా మెయిన్ కి వెళ్ళాను స్వామి దగ్గర చూడడానికి, ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు. చూసేటప్పటికేమో స్వామి ఎక్కడున్నారు, అక్కడ రేకేసినాం కదా అంతకే ఇసుకున్నది, ఇంకేం కాలేదు. కానీ స్వామి ఫోటో అన్ని ఉంచుంది కదా, అవి ఏం కాలేదు. ఇంత గాలి ఇంత ఖరాబ్ ఉన్నది రూమ్ గాని, అక్కడ స్వామి ఫోటో ఇంత కదలదు, ఫోటోలు అని గోడ మీద కొట్టింది కదా అవి కూడా ఏమి ఎగరట్లేదు, అంత చక్కగా ఉంది. నేను అన్నాను అందరు పిలిచి చూపెట్టాను, చూసారా స్వామి ఫోటో ఏం కాలేదు అని చెప్పగానే మా మమ్మీ చెప్పింది, అవునమ్మ స్వామియే కాపాడారు మన ఇంటికి, మనకు అసలు ఆశ లేదు ఇల్లు పడిపో ఉంటుంది అనేసి అంతా లోపలికి వచ్చాము. ఇల్లు అంతా చేసాము,
1: ఇంట్లో ఏ సామాన్యం
2: లేదు ఏం కాలేదు.
1: చాలా సాయిరా
2: సాయిరా.
1: ఇవాళ రేడియో సాయి స్టూడియోలో తన అనుభవాలు పంచుకోవడానికి పుష్పలత వచ్చింది. పుష్పలతది మార్కండి గ్రామం. పుష్పలత రేడియో సాయికి స్వాగతం. నువ్వు మొట్టమొదట స్వామిని ఎప్పుడు తెలుసుకున్నావు? తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి నీలో ఏ విధమైన పరివర్తన వచ్చింది అవి చెప్పు.
3: నేను మొట్టమొదట నేను క్రిస్టియన్ అమ్మాయిని. నేను చిన్నప్పటి నుండి క్రిస్టియన్లో మునిగి తేలిపోయింది. అంతే నాకు అదే ఇది ప్రీతిమైన దేవుడు అంతే యేసుప్రభానే చెప్పేదాన్ని. అంతే యేసుప్రభ తప్ప వేరే తెలియదు అనమాట.
1: వేరే దేవుడు ఉంటాడని తెలియదు?
3: తెలియదు. అలా నేను పెళ్లి అయ్యి వచ్చాను. ఇలాగే అందరితో మందిరంకి వెళ్లేదాన్ని. విశ్వాసం పెట్టేదాన్ని కాదు, దృష్టి పెట్టేదాన్ని కాదు. అయ్యో నేను చిన్నప్పటి నుండి పాటలు పాడుతూ ఫస్ట్ లైన్ లో కూర్చేదాన్నే, నేనేటి ఇక్కడికి వచ్చి ఇంత లాస్ట్ లో కూర్చేదాన్ని అనుకుండేదాన్ని. మా అమ్మగారి ఊరు యాక్సింగ్ పక్క ఊరు.
1: మార్కండి నుంచి ఎంత దూరం?
3: 1 కిలోమీటర్ దూరమే ఉంటుంది ఎక్కువ.
1: మీ నాన్నగారు ఏం చేసేవారు?
3: మా నాన్నగారు చేపలు పట్టేవారు. మా అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేది.
1: ఎంతమంది పిల్లలు మీ అమ్మకి?
3: నేను ఒక్కదాన్నే, మా తమ్ముడు. ఇలా అనుకుండేదాన్ని గాని భజన మీద దృష్టి పెట్టేదాన్ని కాదు. అలా ఎలా అలాగా నాకు 2 పిల్లలు పుట్టేశారు. 2 పిల్లలు పుట్టాక మా వారు అన్నారు ఒకరోజు, మరి నువ్వు వచ్చావు స్వామిని చూడలేదు. నాకు ఒక వ్యాధి, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒక వ్యాధి తయారైంది, రక్తస్రావయం. చాలా బాధపడ్డేదాన్ని దాంతో. ఎందరో డాక్టర్లు కూడా సంప్రదించి మందులు అని వాడాను. అయితే అది 2 సంవత్సరాలతో పాటు ఆ వ్యాధితో నేను బాధపడుతూనే ఉన్నాను. ఫస్ట్ సారి పుట్టపత్తి వచ్చాను, పత్తి యాత్ర.
1: అది ఏ సంవత్సరం జ్ఞాపకుందా?
3: స్వామి సమాధి తీసుకున్న తర్వాతనే వచ్చాను.
1: మీ 2 పిల్లలతో కలిసి వచ్చారా? మీరు ఒక్కడే వచ్చారా?
3: ఒక అబ్బాయినే తెచ్చాం, మా వారు, నేను, మా అబ్బాయి, 3 వారు మా ఊరు వారితో పాటు వచ్చాం. ఫస్ట్ చిత్రవతి కొండ దర్శనానికి వెళ్ళాం. నాకు ఇంకనూ ఆ వ్యాధితో ఉంది అలాగే. అయితే నేను ఆలోచించుకుంటూ ఎక్కుతున్నానమాట. ఎంతో నిజం కాకపోతే స్వామి, భగవంతుడు కాకపోతే ఇంతమందికి రావాల్సిన అవసరం లేదు కదా ఇక్కడికి అని నాలో ఒక భావన కలిగిందనమాట. కలుక్కుంటూ అక్కడ నిన్ను లెటర్ పెట్టాను. కానీ నాలో నన్ను నీ బిడ్డగా చేర్చుకోవాలనుకుంటే నేను రాసేది నిజం కావాలని, నిజం కావాలి అని నేను. అంతే నా ఈ వేద నుండి నాకు బయటపడేసావంటే నేను నిన్ను వీడను అని నేను ఒక భావం, ఒక విశ్వాసంతో రాసి పెట్టాను. దాన్ని రాసి పెడితే 7వ నంబర్ షెడ్ పెట్టి మాకు పత్తి యాత్రకు వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు. అందరు పడుకున్నారు. మళ్ళా సమాధి దర్శనం తీసుకున్నా. అంటే పడుకునే ముందు అక్కడ సమాధి దర్శనం తీసుకొని అక్కడ కూడా వేడిశాను అనమాట. స్వామి, నువ్వు ఉండేటప్పుడు నేను రాలేదు, నువ్వు ఎలాగుంటావో నాకు తెలియదు కూడా. ఫోటోలే చూడడం గాని నా హృదయ స్పందనలో నువ్వు నాకు లేదు అని ఇలాగా అక్కడ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. వెళ్తూ పడుకొనే ఉన్నాను. ఒక కల వచ్చింది. ఒక అతను తెల్ల దుస్తులు ధరించుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళి నా తల దగ్గర నిలబడ్డారు. అయితే నేను మీదకి చూడలేదు, అతను పాదం వైపు చూడలేదు. అలా నా తల దగ్గర నిలబడ్డారు కానీ ఏమీ, ఎవరు మీరు అని నేను అడగలేదు. అతను కూడా ఏమీ సమాధానం చెప్పకుండానే నా తల దగ్గర నిలబడి ఉన్నారు. అయితే ఇతనే గాల స్వామి అయితారేమని చూడకుండా డైరెక్ట్ అతను వస్త్రము పట్టుకున్నాను. అంతేసరి నా వ్యాధి, నా రక్తస్రావయం ఆగిపోయి సరే దాంతో సరే లేదు ఆ వ్యాధి, ఇది సత్యము, ఇది నిజము, నేను అనుభవించే ఆ రీతి అది నిజం నాకు. అంటే నేను అనుకునే రీతిగా దేవుడు ఇక్కడ చేశారు మేలు.
1: అయితే మందిరంలో మీరు భజన పాడేటప్పుడు ఆఖరి లైన్ లో ఉండేవారు, తర్వాత మరి
3: నేను ఎక్కడనే దాని గురించి కూడా నేను వేడుకున్నాను. అంటే నన్ను చిన్నప్పటి నుండి స్వామి ఏ దేవుడైనా ఒకటే అనే నిజాన్ని దేవుడా నాకు చిన్నప్పటి నుండి ఫస్ట్ స్థానం పెట్టావు, పాటల్లో గాని ప్రార్థనలో గాని ఆఖరిలో ఉండలేదు. నీ సన్నిధానంలోకి వచ్చి ఫస్ట్ స్థానాన్ని లాస్ట్ స్థానంగా చూపించావు. అంతే నా తప్పది, ఎందుకంటే నేనే భజన వైపు దృష్టి పెట్టలేకపోయేదని. అలా కూర్చుంటేనే అందరు పాటలు పాడితే అయ్యో నేను కూడా పాడాలి, ఫస్ట్ స్థానం సంపాదించుకోవాలని పట్టుదల లేకుండా ఇక్కడికి వచ్చి లాస్ట్ అయిపోయాను. మా అమ్మగారు ఇంట్లో ఉండుంటే నాదే కదా ఫస్ట్ పాట ఇలాగనుకుండేదాన్ని. అంటే దృష్టి పెట్టుంటేమే స్థానము నాకు దక్కుండేదేమో అని ఇప్పుడు నేను అనుకున్నాను. స్వామి నా కోరిక తీర్చారు కూడా. నేను అనుకుండేదాన్ని సనతన సారథి నేను చదవాలి.
1: భజనలు ఇప్పుడు పాటలు నేర్చుకున్నావా?
3: పాటలు నేర్చుకునేదాన్ని.
1: ఇప్పుడు భజనలోని పాడేవాళ్లలోని
3: నేను ఉన్నాను.
1: స్వామి కావాల్సిన కోరిక తీర్చారు. ఇప్పుడు గత అక్టోబర్ నెలలోని మీ ఊళ్ళో వచ్చిన ఆ తుఫాన్ తమిలోని మీరు ఎక్కడున్నారు, అప్పటి గ్రామ పరిస్థితి ఏమిటి అది విందాం ఒకసారి.
3: నాకు ఇద్దరు బాబులు, చిన్న బాబులే.
1: ఎంత వయసు బాబుల్ది?
3: ఒక బాబుది 6 సంవత్సరాలు, ఆ బాబుకి 4 ఏండ్లు. అయితే మా కుటుంబానం కలిపితే 18 మంది అవుతాం అందరం కలిపి. ఫస్ట్ శుక్రవారము 7:30 నుండి ప్రభుత్వం వారు వచ్చి మరి సునామీ వస్తుంది, నీరెల్పు వస్తుంది, ఎవరు ఇల్లు వాళ్ళు ఖాళీ చేసి అంతే టౌన్ దగ్గరలో ఉన్న ఊళ్ళకి వెళ్ళిపోయాండి అని అందరినీ బస్సులోను టక్కర్లోను ఆటోల్లోను పెట్టుకుని తీసుకెళ్లిపోతున్నారు. మా అందరం కలిపితే 18 పిల్లలు, తల్లి అందరు కలిపితే 18 మంది అవుతాం మా కుటుంబాన్ని. 18 మందిలోని నేను మా ఇద్దరు పిల్లలమే మిగిలిపోయాము. ఎవరి దారి వాళ్ళే చూసుకున్నారు. ఈ చిన్నపిల్లలకి ఎట్టుకుని ఎలాగా అని నాలో చెప్పలేని భయం, ఆవేదన, ఆందోళన చెంది దాంతో నిద్ర వచ్చేసింది. అంటే ఏం చెయ్యాలో తోచక నిద్ర వచ్చేసింది. నిద్రలోన ఒక ధ్వని మాత్రం వినిపించింది నాకు, మనిషి ఎవరో కనిపించలేదు. ఎందుకు ఆందోళన బంగారు, ఏమీ జరగదు. అంటే వాళ్ళు సునామీ అని చెప్తున్నారు గాని గాలిగా వస్తదని చెప్పలేదు కదా, నీరే ఇంత ఎత్తులోన వస్తదని చెప్పారు. దాంతో ఆందోళన చెంది భయపడిపోతూ లెగిసినప్పటికి 2:30 అయిపోయింది. ఊర్లో ఎవ్వరూ లేరు, మా వీధిలోన ఎవ్వరూ లేరు, మా అత్త మామ గాని మా తోటి కోడళ్ళు ఎవరూ లేరు. మా పక్కింట్లోన మా బావగారు అవుతారు వాళ్ళే ఉన్నారు. మా ఊర్లోన ఇంకొక ఇంటి వాళ్ళు ఉన్నారు. ఆవిడ ఈవిడ కలిపి బయలుదేరిపోయినారు ఆల్రెడీ. అంటే బరంపురం నుండి ఫోన్ వచ్చి మా వారు మేము ఎలాగున్నాము అసలు కనీసం చూడడానికి కూడా రాలేదు, అసలు భోజనమే చేయలేదు. నాకు ఆ భయం వల్ల నన్ను ఆందోళన చెందిపోయి అంటే పడుకోబడిపోయి పిల్లలు ఇద్దరు నా పక్కనే ఉన్నారు. నేను ఇలా ఆలోచించుకుంటూ చిన్న పిల్లల్ని ఎక్కడ తీసుకుంటూ మా వారు కూడా లేరే నా తోడు నా సరే స్వామి అంటూ నాకు ఈ విశ్వాసం ఉంది కదా, ముందు అనుభవం ఉంది కదా, ఈ ధ్వని వినిపిస్తుంది నాకు. దీన్ని బయటకు వచ్చేసరికి మగ ఒక 10 మంది చెప్పుకుంటున్నారు ఊర్లో ఎవరు ఉండకూడదు, సముద్రం అంతగా పొంగి కెరటాలు ఎగిస్తున్నాయి. అయ్యో కెరటాలు ఎగుతున్నావా, ఈ ధ్వని వినిపించింది ఇలాగా, వీళ్ళు సునామీ అంటున్నారా, ఇది నిజమా, ఎవరితో చెప్తే అంతే ఈ నీరు వచ్చేసింది అనుకో, దీనికే వినిపించింది అలాగా అని అనుకుంటారని నేను ఎవరికి ఏమి చెప్పలేదు. నా భర్తను కూడా నా అనుభవం గురించి చెప్పలేదు, ఫస్ట్ది చెప్పలేదు, ఇది కూడా ఎవరితో చెప్పలేదు. ఎవరు ఆందోళనలో వారు ఉన్నారు. రవాణా సౌకర్యం తగ్గిపోతూ వస్తుందన్నమాట, వర్షం పడుతుంది కదా. వాళ్ళేమో ఆ ఆటో అతనికి బతిమాలుతున్నారు, బాబు చిన్నపిల్లలతో ఉన్నాము మాకు బలంపురంలో పెట్టే అంటే నా నేనే గడిపి గడిపి గడిపి నాకు రెస్ట్ వద్దా అనుకుని అతను అంటున్నారు. అయితే నాకడికి వచ్చారు, రా పిల్లలతో ఉన్నావు ఇంకా ఉన్నావు ఎక్కడైనా. బయలుదేరాను, ఇద్దరు పిల్లల్ని నేను వాళ్ళతో బరంపురం చేరుకున్నాను. మా వారు ఎక్కడున్నామో తెలియదు అతనికి, అతను ఎక్కడున్నారో మాకు తెలియదు. అలా ఆందోళన నా మనసు అంతా ఆ రోజు తుఫాన్ అంటే నాలో తుఫాను సునామీ రెండు కలిపి ఉన్నాయన్నమాట. నా ఆందోళన అలాగుందన్నమాట, ఎవరితో చెప్తామా అని బాధ, అందరూ ఆ బాధలోనే ఉన్నారు అనుకుంటూ స్వామి నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్పించావు, మా వారిని కూడా. పిల్లలేమో గడికి అడుగుతున్నారు, అమ్మ నానెక్కడా నానెక్కడా. ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల బిజారి బాధ్యత చూసుకుంటూ శనివారం అయింది 12వ తారీఖు. ఉదయం నుండి ఫోన్ ట్రై చేస్తున్నా, మా వారిది కలటం లేదు, ఎక్కడున్నారని తెలియదు. నిన్ను స్వామిని వేడుకున్నాను. స్వామి చెప్పినట్లే సునామీ రాకుండా గాలి వాన మాత్రం వచ్చింది.
1: భగవంతుడు ఉన్నాడు నమ్ముకుంటే భగవంతుడు తప్పకుండా మనకి సాయపడతారు. ఆ తర్వాత ఏంటండి, ఇంటికి మళ్ళీ వచ్చినప్పుడు ఇంట్లో ఎలా ఉండేది పరిస్థితి?
3: ఇంట్లో బాగానే ఉంది.
1: ఇల్లు విరిగిపోవడం గాని
3: ఏమి లేదు.
1: సామాన్లు ఏమి పోవడం గాని, నీళ్లు ఏమైనా వచ్చాయా ఇంట్లోకి?
3: లేదు లేదు, ఇంత బాగానే ఉంది. స్వామి దయవల్ల మా వారు క్షేమంగానే మా దగ్గరకు వచ్చారు. రాత్రి 9 పెద్ద వర్షంతోనే మా దగ్గరకు బైక్ మీద మా దగ్గరకు వచ్చేసారు. స్వామి ఇలాంటి అనుభవం చెప్పడానికే నాకు ఈ అవకాశం కలిగించారు. ధన్యవాదాలు.
1: ఓకే సాయిరామ్. రమేష్, ఇప్పటి వరకు మనం ఒరిసాల తుఫాన్ వల్ల ఏ విధమైన ఇబ్బందులు కలిగే మనుషులకి స్వామి ఏ విధంగా అందరినీ కాపాడారు, ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా, ఈవెన్ ఆస్తి కూడా ఏమి పోకుండా ఎలా కాపాడారు, అవన్నీ ఎన్నో వింటున్నాము. అయితే మీది మార్కండీ గ్రామం నుంచి కొంచెం దూరం అయిన గ్రామం, మీ గ్రామంలోని ఏ విధమైన అనుభవాలు మీకు వచ్చాయి, ఆ తర్వాత స్వామివారు మనతోటే ఉన్నారన్న అనుభవం మీకు ఏ విధంగా కలుగుతున్నది అది చెప్పండి.
4: జయ సారా, తుఫాను గురువారం మా చిన్న అన్న ఏమన్నాడంటే, అందరూ నాకు వదిలేసి వెళ్ళిపోయారు, అమ్మ నాన్న అందరు వెళ్ళిపోయారు. మాకు 2 బోట్లు ఉండేవి. మా నాన్న ఏటని అన్నారు, బోట్లు చూసుకుని వాతావరణం చూసుకుని నువ్వు ఇంక వచ్చే అన్నారు. నాకు వదిలేసి వెళ్ళిపోయారు శుక్రవారం. మా ఊర్లో క్రీస్తన్లు ఉన్నారు, శాలగారు క్రీస్తన్లు, అంతే బండ్లు తెచ్చారనమాట. మా చిన్నాన్న అన్నారు, నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు, నువ్వు పారా ఎలాగని అంతే మా నాన్న చెప్పారు. బోట్లు చూచిరమ్మన్నారు, అంతే సైకిల్ వేసుకుని వెళ్ళాను. కొద్దిగా పేడస్తున్న అప్పటి అంతే మాకు కొద్ది దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాను, చూశాను, తాళు వేసి గట్టి కట్టేసాను, వచ్చాను ఇంటికాడికి. ఇంటికాడికి వచ్చారు మా పిన్నమ్మని, మా చిన్నాన్ననే మా పిన్ని ఉన్నారు ఇంటికాడ. చిన్న మరి ఎలాగని పారా అనుకుని చెప్పారు. చెప్తే అప్పుడే నేను వెళ్ళిపోయాను ఈదపురం.
1: ఏ ఊరు వెళ్ళి?
4: ఈదపురం.
1: అక్కడి ఎంత దూరం?
4: 5 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళాము. శనివారం ఉదయం నుంచి చాలా డేంజర్ అయిపోయింది అనమాట. చాలా గరున్నాలు ఎనిమిము 500 పేసకి ఎక్కువ ఉంటారు. ఓన్లీ స్కూల్లోనే ఉన్నారు. చెట్లు ఇరిగిపోయి పైపడము ఎలాగైతుంది, చిన్న పిల్లలతో ఉన్నారు, చాలా బాధ వెళ్తుంది. తలుపులు వేస్తుంది, తలుపులు బద్దలైపోతున్నాం, అద్దాలు బద్దలైపోతున్నాం, వేడి చేస్తాం స్వామి. ఇలా కదా చచ్చిపోతాలు, వేడి చేస్తాం స్వామి అని అంటే అయిపోయింది. అమ్మ ఇంట్లోటి మరి గాడీలు ఎటు లేవు, ఎటు వెళ్ళడానికి మనకి సాధ్యం అవ్వట్లేదు. ఎటు వెళ్ళడానికి బయటకు రావడానికి సాయిస్ లేదు. అంత ఇబ్బంది అయిపోయింది. కిటికీలు వేస్తుంది, కిటికీలు కొట్టేస్తుంది. చిన్న పాప ఏడుతుంది, వాన పడిపోతుంది, నీరు పడిపోతుంది. చాలా బాధలో ఉన్నాం. ఆ మూమెంట్లోటి ఆత్మను ఏం స్వామి నాటి పరీక్ష పెట్టావు, చిన్న పిల్లలతో ఉన్నాళ్ళు ఏం స్వామి నాటి పరీక్ష పెట్టావు, తెలియదు తప్పు చేతలు అన్నటోళ్ళకి మనం నువ్వు భగవంతుడిగా నువ్వే చూడపోతే మనకి ఎలా చూస్తుంది స్వామి అని అలాగా పడుకోలేదు. అలాగే అలా డిమ్ అయిపోయాను, అడుకోకుని అలాగలకి అయిపోయాను. అలాగే చూసుకుని అలా ఉండిపోయాను. ఆ పిల్లలు అలాగే ఆడుకుంటూ పల్లకుండిపోయాను. ఆదివారం రోజు ఉదయం బయలుదేరాను అక్కడి నుండి. తుఫాను మొదలుపోయింది కదా, ఇంటికి వచ్చేటప్పటికి కొద్దిగా మాది రేకులు కదా, కొద్దిగా ఇరిగిపో ఉన్నది. సాయిరామ్ మందిరం కడికి వెళ్తాడికి మందిరం కూడా డౌన్ ఉన్నది, నీరు కొద్దిగా ఎక్కువ అయిపోయింది. అరిమన్కి వచ్చేసినది, అరిమన్కి వచ్చేటప్పుడు ఎవరు పెద్దగా రాలి ఊరికి, చాలా దూరం వెళ్ళి బరంపరం దగ్గరికి, అదే ఊరు అన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఇద్దరు నీట్ అయ్యింది అనమాట. పొద్దుపోయి 3 గంటలేదు. అలాగే అలా డిమ్ అయిపోయాను, అడుకోకుని అలాగలకి అయిపోయాను. అలాగే చూసుకుని అలా ఉండిపోయాను. ఆ పిల్లలు అలాగే ఆడుకుంటూ పల్లకుండిపోయాను.

0: అయిందనమాట. పొద్దుపోయి 3 గంటలకు వచ్చేలాలి. మేము తెల్లారి 6 గంటలకు వెళ్ళిపోయాం. భోజనం లేట్ నేపు మా ఎదురింటి వాళ్ళు కదా, ఏమో ఆకలి వేస్తుందని కొద్దిగా భోజనం పెట్టారు. కడుపు నిండు తిన్నాను. అమ్మ నాన్న పొద్దుపోయి 3 గంటలకు వచ్చారు. మేకలు ఇంకేం అవలే, మేక పిల్లలు ఉండే కదా, చిన్న మేక పిల్లలు
1: ఊళ్ళోనే
0: మా ఇంటి కడే 2 మేకపిల్లలు ఉండే కదా. మా నాన్న ఏడ్చేసారు, దీనికి కట్టి తెల్లగా చచ్చిపోదావే, ఈయన ఉప్పేసి వదిలేతే బాగుంటదని ఉప్పేసి వదిలేశాడు. వదిలేశారు, ఎక్కడికి వెళ్ళవు, ఇంటి కడే ఉన్నా పడుకొని ఆరాంసే ఉన్నాం, ఏడు కావు.
1: మరి బోట్లు ఏంటి?
0: బోట్లు మా బోట్లు ఇంకేటి కాలేదు. కొన్ని బోట్లు చాలా ఖరాబ్ అయిపోయినవి, మా వేట కాలేదు. ఆ స్వామి దైవాలు అలాగే ఉండు.
1: మందిరం ఎలా ఉంటుంది?
0: మందిరము బాగున్నది, మందిరము ఏమవలేదు.
1: మందిరంలోని నీళ్లు వచ్చేయాలన్నావు కదా?
0: మందిరంలోనే నీళ్లు అరిమెనకు వచ్చే, మందిర లోనకు రావు.
1: ఆ మందిరంలో స్వామి భజనలు ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి?
0: డైలీ జరుగుతుంటే పుట్టినరోజు నవంబర్ 23 దానికి ఒక వారం ఫస్ట్ వచ్చేసినారు స్వామి, వారం ముందు వచ్చేసినారు స్వామి మందిరంకి.
1: ఎలా వచ్చారు?
0: ఎలాగొచ్చేసినారంటే ఇద్దరు లేడీసులు ఇలాగే మందిరం స్వాప్ చేయడానికి, లక్స్ వారం ఎలాగని భజన ఉంటుంది కదా గురువారం, ఇలాగే స్వాప్ చేయడానికి వెళ్తుంటే పౌడర్ లాగా పడుతుంది అనమాట. ఇవ్వబోతు పడుతుంది తలేడు, వాళ్ళు పౌడర్ అయితే జల్లేసినారని అంత తుడుచుకున్నారు, అంతగా క్లీన్ చేశారు. మళ్ళీ పై పెట్టుకు వచ్చేటప్పటికి మంచిరాగా అయిపోయింది మందిరంలో. మరి అక్కడ మనిషి ఎక్కడ కనరాదు, అక్కడ మనిషి అక్కడ కనరాదు, అలాగైపోయింది విభూతి, అలాగైపోయింది. అప్పుడు నేను స్వామి వచ్చారు.
1: అది ఎవరెవరు చూశారు?
0: ఆ ఇద్దరు లేడీస్లే చూశారు.
1: తర్వాత మరి భజనకి తక్కువ వచ్చినప్పుడు
0: కొద్ది డిమ్ అయింది.
1: డిమ్ అయింది కానీ విభూతి కనబడ్డా?
0: విభూతి కనబడుతుంది, కింద ఉంది కదా. చాలా రోజులు అలాట ఈ చింతలు జరిగేవి.
2: ఓం శ్రీ సాయిరామ్. మన రేడియో సాయి స్టూడియోలో ఒరిస్సా స్టేట్ సత్యసాయి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ జగన్నాథ్ ప్రసరాబు గారు వచ్చారు. కింద సంవత్సరం అక్టోబర్ నెలలో ఒరిస్సా తీర ప్రాంతమంతా భయంకరమైన సూపర్ సైక్లోన్ ని ఫేస్ చేసింది. ఆ సమయంలో తీర ప్రాంతంలో ఉన్న ఎన్నో గ్రామాలు ఏ విధంగా రక్షించబడ్డాయి, స్వామిని ఎంతో భక్తితో కొలిచే ఆ భక్తుల ఆ ఆర్తనాదాన్ని స్వామి ఏ విధంగా విని వాళ్లని వాళ్ల సంపత్తిని ఏ విధంగా కాపాడారు, అదొక అద్భుతమైన స్వామి లీల. ఆ విషయం మన జగన్నాథ్ ప్రసాద్ గారు మనతో పంచుకుంటారు. సార్, ఒరిస్సా 1999లో ఒక సూపర్ సైక్లోన్ ని చూసింది. అప్పుడు విపరీతమైన ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి సంపత్తులు అన్నీ కోల్పోయి, కానీ మిరాక్యులస్లీ ఈసారి జరిగిన ఇది ఒక సూపర్ సైక్లోన్ అని చెప్పండి, ఏది ఏ పేరు పెట్టినా కానీ తక్కువ సైక్లోన్ కాదు. ఈసారి తుఫాన్లో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. అయితే దీని వెనకాతల ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, అందులో ముఖ్యంగా మీ ఆధ్వర్యంలోని ఒరిస్సాలో తీర ప్రాంతంలోని ఎన్నో గ్రామాల్లోని స్వామి భక్తులు, స్వామి మందిరాలు, స్వామి భజనలు, నగర సంకీర్తనలు, నారాయణ సేవలు జరుగుతున్నాయి, వీటి వల్ల స్వామి తన భక్తుల్ని ఏ విధంగా రక్షించుకున్నారో కాపాడుకున్నారో మీ ద్వారా మేము తెలుసుకున్నాం, చెప్పండి.
3: సాయిరామ్, ఈసారి సూపర్ సైక్లోన్ అన్నారు మీరు, 19 అక్టోబర్ 12 ఏదైతే జరిగిందో అక్కడ మనం ఫీల్ అవుతాం దెర్ ఇస్ ఏ క్లియర్ సైన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఎందుకంటే 1999లో ఎప్పుడైతే సూపర్ సైక్లోన్ అయిందో దానికి 15 డేస్ బిఫోర్ ఫస్ట్ సైక్లోన్ బెర్హంపూర్కి టచ్ అయింది. దాని తర్వాత 15 డేస్ తర్వాత సూపర్ సైక్లోన్ మోస్ట్లీ కటక్, పూరి, బాలేశ్వర్ ఈ డిస్ట్రిక్ట్స్ లో వచ్చింది. దిస్ టైం ఈ సైక్లోన్ ఏదైతే వచ్చిందో అమెరికాలో సైంటిస్ట్స్ ప్రెడిక్ట్ చేశారు, దిస్ విల్ కమ్ విత్ ఎ ట్రమెండస్ స్పీడ్, 300 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ స్పీడ్తో వస్తుందని. అంత స్పీడ్తో ఇప్పటి వరకు ఏ సైక్లోన్ రాలేదు. అండ్ హ్యాడ్ ఇట్ హ్యాపెండ్ అదే స్పీడ్లో కనుక వచ్చి ఉంటే చాలా జన నష్టం, పెద్ద పెద్ద మేడలు కూడా కూలిపోయి ఉంది. ది అమెరికన్ సైంటిస్ట్

0: were predicting such a thing. 11th ఈవినింగ్ నాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఫోన్లో అడిగారు ఏమిటి పరిస్థితి అని. నేను ఆయనకి అదే చెప్పాను, ప్రెడిక్షన్సే కనుక న్యూస్ అవుతే టుమారో దెర్ విల్ బి గ్రేట్ డివాస్టేషన్, 300 కిలోమీటర్ స్పీడ్లో వస్తుందంటున్నారు, ఓన్లీ గాడ్ కెన్ సేవ్ అస్. అది ఆయన విన్నాక కుల్వంత్ హాల్లో భజన్ తర్వాత అనౌన్స్మెంట్ చేశారు, మనం అందరం ప్రార్థిద్దాం భగవంతుడు ఇది రక్షించకండి ఒరిస్సాని. అండ్ తర్వాత ఏవైతే జరిగాయో ఇట్ వాజ్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ భగవాన్స్ గ్రేస్. ఎందుకంటే ది సైంటిస్ట్స్ ప్రిడిక్షన్స్ వెంట్ రాంగ్. వాళ్ళు ఏం చెప్పారు, 12th ఈవినింగ్ 6:00 ఇట్ విల్ హిట్ గోపాల్పూర్, 6:30. ఆ రోజు 6:30 సడన్ గా ఏమిటైనా కనపడిందంటే ది సైక్లోన్ స్టూడ్ స్టాండ్ స్టిల్, అలా ఉండిపోయింది జస్ట్ 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గోపాల్పూర్.
1: అదొక అద్భుతం.
0: అది ఎందుకు జరిగిందో తెలియదు. అది నాట్ జస్ట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, ఫర్ 3 అవర్స్, 3 గంటలు అది అలా స్టాండ్ స్టిల్ గా ఉండిపోయింది.
1: అప్పటి వరకు దాని స్పీడ్ ఎలా ఉండేది?
0: అలాగే ఉండేది, విద్యుత్తంగా ఉండేది. అదే స్పీడ్ ఏదైతే వాళ్ళు ప్రెడిక్ట్ చేశారో అదే స్పీడ్లో అది వచ్చేది. 3 అవర్స్ తర్వాత అక్కడ స్టాండ్ స్టిల్ గా ఉండిపోవడం వల్ల దాని స్పీడ్ ఆటోమేటిక్ గా రిడ్యూస్ అయిపోయింది. అండ్ బై ది టైమ్ ఇట్ హిట్ గోపాల్పూర్ ఇట్ స్పీడ్ వాజ్ సమ్ 200 కిలోమీటర్ల వేగంతో ఉంది.
1: అంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ స్పీడ్
0: తగ్గిపోయింది. తర్వాత గోపాల్పూర్ హిట్ అయ్యాక అది అలాంగ్ ద కోస్ట్ వెళ్లి ఉంటే సముద్ర తీర ప్రాంతాలు ఎన్నైతే ఉన్నాయో ఒరిస్సాలో అన్ని ఎఫెక్ట్ అయి ఉందండి. దానికి డైరెక్షన్ సడన్ గా చేంజ్ అయిపోయింది. డైరెక్షన్ చేంజ్ అయిపోయి ల్యాండ్ మీద వెళ్ళడం మొదలెట్టింది అండ్ దిట్ స్పీడ్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి వచ్చింది. అయితే గోపాల్పూర్ కి ఎప్పుడైతే హిట్ అయిందో 200 కిలోమీటర్స్ అయినా దాని ప్రకోపం కొంత ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ మైనర్ స్పీడ్ ఆల్సో, ఎందుకంటే సూపర్ సైక్లోన్ అప్పుడు ది స్పీడ్ వాజ్ 240 కిలోమీటర్స్, 240 కిలోమీటర్స్. సో అప్పుడు మా ఈ గ్రామస్తులందరూ మీకు చెప్పే ఉంటారు, ఆ రోజు ఆ సముద్రం ఎంత భయంకరంగా ఉందో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ అంత చూడలేదు. సెకండ్ ఈవినింగ్ వెన్ ఈ మిరాకిల్ జరిగాక ఆ రోజు కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు నాకు అడిగితే నేను చెప్పాను, సార్ ఇలా మిరాకిల్ ఒకటి అయింది, అది మాకు తెలియటం లేదు, సైంటిస్ట్స్ ఆర్ ఆల్సో పజిల్డ్ ఎందుకు అక్కడ అలాగ 3 గంటలు అది ఆగిపోయిందని. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, సాయి భక్తులు ఆల్ ఓవర్ ది వరల్డ్ దే ప్రేడ్, భగవంతుడికి ప్రార్థించారు, స్వామి ఒరిస్సా వాసులకి రక్షించండి అని. అండ్ ప్రేయర్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. కలెక్టివ్ ప్రేయర్ వల్ల ఇంత పెద్ద డేంజర్ మనం తప్పుకోగలిసాం, ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ అవర్ కలెక్టివ్ ప్రేయర్. సెకండ్లీ నేను చెప్తాను, ఒరిస్సాలో వేదా మూవ్మెంట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ఇంత పికప్ అయింది కదా, వీ హ్యావ్ ఆల్మోస్ట్ 16 మహారుద్రమ్స్, వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రుద్రార్పితమ్స్. సో ఈ రుద్ర ఆరాధన ఏదైతే ఒరిస్సాలో ఇంత మ్యాసివ్ స్కేల్లో జరుగుతోందో, స్వామి అనేవారు రుద్రం చేయండి ఎటువంటి డేంజర్ జరగదని, దట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్. అండ్ ఎస్పెషల్లీ ఒరిస్సాలో ఈ వేదిక్ మూవ్మెంట్ ఇంత స్ప్రెడ్ అవడానికి కారణం ఏమిటంటే ఇట్ ఈస్ స్వామీస్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఒరిస్సా స్టేట్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఇలాంటి గాలివానలు ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ది సైంటిస్ట్ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎన్ ఆన్సర్ టు దిస్, ఎందుకు ఆ రోజు సడన్ గా గోపాల్పూర్ కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఆ గాలివాన అక్కడ ఆగిపోయింది ఫర్ 3 కంటిన్యూస్ అవర్స్.
1: నిజంగా అద్భుతం జరిగింది.
0: తర్వాత మాకు ఏ ప్రాంతాల నుంచో ఆ గాలివాన వచ్చిందో అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 9 టు 10 విలేజెస్, ఆ విలేజెస్ లో సాయి మూవ్మెంట్ ఇంత బాగా స్ప్రెడ్ అయింది కదా, ఆ ఊళ్ళల్లో అందరూ సాయి భక్తులే. వాళ్ళు దేవుణ్ణి ఇంతగా నమ్ముతారు కదా, దేవుడే ఆయనకు వాళ్ళకి రక్షకర్త అయ్యాడు, వాళ్ళని రక్షించాడు సాయిరా.

ఇంతవరకు వీరు ఒరిస్సా భక్తులను సాయి భగవానుడు ఫైరన్ తుఫాన్ బారి నుండి ఏ విధంగా కాపాడారో ఆ భక్తుల ద్వారానే తెలుసుకుని విన్నాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను సలహాలను listener@radiosai.org కి వ్రాసి పంపించగలరని మా ఆకాంక్ష. సాయిరాం.

అది 1953వ సంవత్సరం నవంబరు శ్రీ సాయి ప్రభు జన్మదిన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవ ముగింపు సమయంలో ఒక పుణ్య దంపతుల జంట తమ తొలి పంటయగు తలయతో స్వామికి నమస్కరించి సెలవంది బెంగుళూరు దారి పట్టినారు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా పాప కొయ్యబారి నోట నురుగులు కార కన్నులు తేలవేసి మృతి తప్పింది పాపం. దిక్కుతోచని ఆ దంపతులు, "బాబా, హే సాయిబాబా, అపార కృపాసాగరా, ఆశ్రితజన సంరక్షగా, మా తప్పులు మన్నించు, మా పాపను బ్రతికించు, బాబా సాయిబాబా, సత్యసాయిబాబా, మా మొరారకించు,

0: స్వామి దయామయ నిగమదేయ పాహిమాం రక్షమాం.
1: పావన మగ్గుని పదకంజమునను పావన మగ్గుని పదకంజ

శంకర సాయి శంకర శంకర శంభో సాయి శంభో కూడా శంకర శంకర భక్తుల కావగ వేళ పాడలు లేవు కదా.

స్వామి స్వామి మా పాపకు ప్రాణ విషపెట్టు అని బిట్టు రోదింప. గమనించేది స్వామి, అఖండ వాత్సల్య సాగరుడైన పరమాత్ముని యొక్క దృష్టిలో వీరి యొక్క బాధ దృగ్గోచరమైనది. మా పాపకు ప్రాణభిక్ష పెట్టు అని బిట్టు రోదింపసాగినారు పొరలి పొరలి. భజనానందమున తేలియాడు స్వామి పరివేష్టించిన భక్తజనుల మధ్య నుండి ఒక్క ఉదుటిన లేచి గజప్రాణావనోత్సాహియం కరిరాజవరదుని చందమున లోపలికి వెడలిపోయి మౌనముద్రదాల్చారు. అపరాధం తమ వల్ల జరిగిందేమో అని భజన చేసే భక్తులు తల్లడిల్లసాగినారు. ఆర్తజన సంరక్షకుడవు సాయి గ్రామీణుని వేషంలో విలపించు దంపతుల చెంత నిలచి అచేతనుడై పడి ఉన్న బిడ్డని తల్లి ఒడి నుండి తీసుకుని ప్రేమమీర పాపను తన అమృతహస్తంతో సున్నితంగా స్పృశించాడు. అంతేకాదు, ప్రేమమీర పాప తల్లిని పరికించి, తల్లి శిశుమారక వ్యాధి సోకింది ఈ పాపకు, కన్నీరు తుడుచుకో, భయం లేదులే, అభయమిస్తున్నా, ఇదిగో పాప అని లేత చేతులతో తనకు నమస్కరించే పాపను ముద్దిడికొని మాతృమూర్తికి అందించేరు వాత్సల్య సాయి. ఆ దంపతుల ఆనందమెంత అనా చెప్పతరమా? తెప్పరిల్లిన ఆ దంపతులు సుప్రసన్న వదనంతో దివ్య తేజస్సుతో ఎదటను నిలచిన ఆ పురుషోత్తముని తామెవరు అని సజల నయనాలతో ప్రార్థించారు. తెలుపుడని అర్థించారు. ఆదిపల్లివాసినని, తనను జోడి సోమప్ప అంటారని పల్క. వెళ్లి వస్తాను అన్నారు స్వామి. అలా పలికి తన అమృతహస్తాలతో అందించిన ఫలాన్నే కృతజ్ఞతతో తమకు సమర్పింపనున్న దంపతుల ప్రయత్నాన్ని వారించి, ఇది సాయినాథుని ప్రసాదం కదా, స్వామీచ్చిన ఫలం మీకే, నాకు ఏ ప్రతిఫలం వరదు సుమా అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యేరు శ్రీ సాయి ప్రభు. ఆ దంపతులు ఎంత సుకృతాత్ములో కదా. మరునాడు ఈ ఘటన భక్తులకు వివరించి ఆదిపల్లి అన కైలాసమని, సోమప్పయన సాంబశివుడని, జోడి అన శివపార్వతుల జంటయని జోడి ఆదిపల్లి సోమప్ప అన్న నామానికి వివరణ ఇచ్చారు స్వామి. స్వామి అఖండ మహిమకు అచ్చెరు అంది. ఇలా సంకీర్తించారు స్వామిని.

అది కలకత్తా మహానగరం. 1972 ఎల్లాప్రగడ కామేశ్వరరావు అను ఆంధ్ర యువకుడు, ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగి, ఐఏఎస్ పరీక్షకై సిద్ధపడుతున్న అతనికి హఠాత్తుగా అంధత్వము ఆవరించింది. ఎదుటనున్న వారిని కూడా గుర్తుపట్టలేని దుస్థితి. ఘనవైద్యుల సంప్రదించాడు పాపం, కామేశ్వరరావు నీకు కన్ను ఆపరేషన్ చేస్తే, కొండనాలుకు మందు వేస్తే ఉన్ననాలుక ఊడింది అన్న చందాన నీకు అంగవైకల్యం సంప్రాప్తమవుతుంది సుమా అన్నారు. నీవు అంధుడుగా జీవితం గడపక తప్పదన్నారు వైద్యులు. కుంటి

అని ఆవేదనతో ప్రియమిత్రుడగు నాగ్గును సంప్రదింప. అతడు, సోదరా, అవ్యాజ కరుణాసాగరుడగు సాయి పుటపర్తిని అవతరించే ఆంధ్రావనిలో అని నీ వెరుగవా? నతజనత్రాత అభయప్రదాత అతడట తక్షణం స్వామి దర్శనమునకై బయలుదేరు అంటూ తానే పైకమిచ్చి పర్తి మార్గమెరిగించి కలకత్తా నుండి ప్రయాణం చేయించాడు. నాగుకు నమస్కరించి స్వామిని తలచుకుంటూ పుట్టవర్తి చేరాడు కామేశ్వరరావు. స్వామి సన్నిధిని నిలచి నమస్కరించి సంకీర్తన వినసాగాడు అతడు.

సంకీర్తనానంద పరవశుడైన కామేశ్వరరావు సాయి కరుణకై వేచి నిలచాడు. కాలం గడుస్తోంది. స్వామి పిలుపు రాక, నిరీక్షణ ఫలించక 20 దినములు స్వామి కరుణకై క్షణక్షణం పరితపించి నిరీక్షణ సాగించాడు. ఆశ అడుగంటింది. వృద్ధకంఠంతో హే భగవాన్ అని ఎలుగెత్తి పిలిచాడు పాపం. వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్ అని బదులు పలికిన స్వామి అంధుడైన కామేశం దరిగేరి కన్ను తెరచి తన దివ్యానుగ్రహ దృష్టి సారించి వివరమెరిగి వెన్ను తట్టి విభూతి సృష్టించి ఇచ్చి మందు సీసానిచ్చి ఇక వెళ్లవచ్చు అన్నారు ప్రశాంతివాసు. స్వామి ఇచ్చినది సామాన్యమగు మందు సీసా కదా అన్న ఉపేక్షాభావంతో పెట్టెలో దానిని భద్రపరిచి ప్రక్కవారి సాయంతో నర్సరావుపేట బంధువులింటికి చేరి పెట్టి తెరిచి చూచాడు. మందు సీసా కనపడలేదు, విభూతి ప్రసాదం కూడా గోచరించలేదే అంటూ తిరిగి ప్రయాసపడి సాయినాథుని సన్నిధిని నిలిచాడు. సజలనయనాలతో నిలిచిన అతన్ని చూచి మర్ర వచ్చావే, అభయమిచ్చానుగా, నీకు ఏ మందుమాకులూ పనిలేదులే, ఉండు అని కామేశ్వరరావు కన్నులపై తన అభయహస్తముంచి ముమ్మారు కన్నులపై నిమిరేరు స్వామి. అంతే, కన్నుల ఎదుట స్వామి కమనీయ రూపం దృగ్గోచరం కాగా, ప్రభో సాయినాథ సురరక్షకుని చూచుచు కులు చుట్టుకులు సత్య సాయికి మ్రక్కు శిరము శిరము అంటూ పాదాలపై వ్రాలేడు కామేశ. స్వామి కరుణతో కన్నులున్న కలిమిని అనుభవించిన అతడు నేడు హైదరాబాదు శివంలో స్వామి సేవలో ఉచిత సేవ చేసే అకౌంటెంట్. జై బలో సత్య సాయినాథ. శివకేశవ భేద దృష్టి కలిగిన ఒక సాయి భక్తుడు సాయి సన్నిధి చేరాడు. మృదు మధురంగా మురళీకృష్ణుని నామ సంకీర్తన సాగుతోంది, కృష్ణనామం మార్మ్రోగుతోంది.

కన్నులకు కమనీయ కృష్ణరూపం, చెవులకు పసందైన పరమపురుషుని పావన నామం. పాపం సాయి భక్తుడు, శివభక్తుడేమో కృష్ణనామానికి కంపనం కలిగి కన్నులు చెవులు మూసుకుని భజనశాల నుండి బయటకు పరుగులు తీశాడు. చిత్రావతి నది స్నానం చేసి నదీ తీరంలో సైకత లింగం నిర్మించి ఇష్టదైవమగు ఇష్టకామేశ్వరుని స్తుతించాడు. ఇలా

0: సాయినాథ మహారాజ్. లింగాంతరాళంలో సాయికృష్ణుని దివ్యరూపం గోచరించింది శివభక్తునకు. మనసు పరవశం కాగా మరల మరల సాయికృష్ణుడు శివలింగంలో సాక్షాత్కరింపసాగాడు. శివకేశవులకు అభేదమన్న సత్యం అవగతమైనది శివసాయి భక్తునకు. పరుగు పరుగున స్వామి దరిజేరి, సాయిప్రభో కప్పిన మాయ తొలగింది, నీ అమేయ ఆనంద స్వరూప సందర్శనమున శివకేశవాద్వైతం బోధపడినది అని నివేదింప స్వామి చిరునవ్వున ఆశీర్వదించారు. ఒకనాటి ఉన్నత విద్యాసంస్థలకు అధిపతియగు శ్రీ గోకాక్ చెప్పిన కమ్మని కథ వినండి. అతడు కర్ణాటక రాష్ట్రంలోని ఒక ప్రాథమిక పాఠశాల అధ్యాపకుడు. అతనికి ఒక మూగ బాలిక. ఆ పాప సాయి భక్తురాలు. తండ్రి వలదని వారించినా వినక సాయి భజనలకు వెళ్లేది. క్రమశః ఆ పాపకు భగవాన్పై భక్తి పెరిగింది. వెళ్లవలదని ఆంక్ష పెట్టినా దండించినా వినక ఒకనాడు సాయి భజనలకు పరిగెత్తే కుమార్తెను అడ్డుకున్నారు కన్నతండ్రి.
1: నోరులేని నీకు పాడంగ తీరునా, భజన లేల నీకు భయము లేదా? ఎంత చెప్పిన వినవు, ఎంత చెప్పిన నీవు సుంతైన వినవేమి, ఎంత చెప్పిన నీవు సుంతైన వినవేమి? పంతమా పంతమనుచు చెవులు పట్టినులి మే,
0: రెండు తన్నిన గాని నీకు బుద్ధి రాదు అంటూ చేయెత్తి కొట్టబోయాడు. ఆగు, నన్ను కొట్టావో జాగ్రత్త, సాయిబాబాకు చెప్తా అని బిగ్గరగా పలికింది మూగ పాప. అంతే అవ్యాజ కరుణాసాగరుడైన సాయి మహిమను ప్రత్యక్షంగా దర్శించిన ఆ తండ్రి పరవశంతో పాపనెత్తుకుని బాబా పాదాల దరిజేరి బాబా పాదాలకు సాష్టాంగ శతాధిక నమస్కారాలు సమర్పించుకున్నాడు. చిరునవ్వులు చిందించి అభయమిచ్చేరు స్వామి. నమ్మిన వారికి సొమ్మై అఖండ మహిమా ప్రదర్శనలు సాగిస్తూ మానవత నుండి మాధవతకు ఎదిగేలా జనతకై అనుక్షణం పరిశ్రమిస్తూ ఆర్తజన రక్షణకై అహరహం పరితపిస్తూ నడయాడే దైవమై మాంసమయ దేహంతో మనమధ్యమసలే అఖండ మహాచైతన్యమే తానై భక్తజన మనస్సరోరుహాలను వికసింపచేసే సత్యశ్వరుడుగా భాషించే సాయి కంటికి రెప్పల ఇంటికి కప్పులా కాపాడే శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి ప్రభు బాటలో పయనించి ముక్తిధామమునందు పొందముగాక. జై.

ఇప్పటిదాకా మీరు శ్రీ సత్యసాయి చరితము, లీలలు అనుభవాలు, శ్రీ ధూడిపాడ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథాగానం మూడవ భాగం విన్నారు.

ప్రేమతో రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవం స్వామి 90వ జన్మదిన వేడుకల్లో భాగమవ్వటం స్వామి దివ్యానుగ్రహం. ఈ శుభ సందర్భంగా తెలుగు స్ట్రీమ్ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిసారిగా 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించటం జరిగింది. జూలై 19, 2015 4వ వార్షికోత్సవ 2వ రోజు కార్యక్రమం శ్రీ సత్యసాయి అనంత ప్రేమవాహిని శీర్షికతో రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన పెద్దలు, ప్రముఖ కళాకారులు, సాయి యువత, స్వామి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శీర్షికను 7 భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. శ్రీ సత్యసాయి అనంత ప్రేమవాహిని 4వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల శీర్షికలోని 2వ భాగ పునఃప్రసారం ఇప్పుడు మీరు వింటారు.

0: విద్యారంగంలో ప్రామాణికమైన విద్యనందించే ఎడ్యుకేర్ పథకాన్ని, ఉచితంగా గ్రామాలలోనే వైద్య సేవలను అందించే మెడికేర్ పథకాన్ని, సమాజ శ్రేయస్సుకు ఉద్దేశించిన సోషియో కేర్ పథకాన్ని, ఇలా ఎన్నో పథకాలను భగవాన్ శ్రీ బాబా ప్రారంభించారు. బాబా కరుణామృత వాహిని నుండి ఉపవాహినులై ప్రవహిస్తున్న ఆ జీవధారల గురించి ఇప్పుడొక చర్చాగోష్ఠిని మీకు అందిస్తున్నాం. ఇందులో శ్రీ కొండలరావు, శ్రీ గంగాధర శాస్త్రి, డాక్టర్ ఓలేటి చౌదరి పాల్గొంటున్నారు. నిర్వహణ శ్రీ విఎస్ఆర్ మూర్తి.
1: సాయిరాం కొండలరావు గారు,
2: సాయిరాం
1: చౌదరి, ఓలేటి చౌదరి గారు,
2: సాయిరాం అండి,
1: సాయిరాం, సాయిరాం గంగాధర శాస్త్రి గారు,
3: సాయిరాం సార్.
1: ఒక కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి భగవాన్ సత్యసాయి దివ్య సన్నిధిలో మనం కూర్చొని ఏ కరుణని ఈ ప్రపంచం మీదకి ప్రవాహ వేగంతో నడిపించారో, ఏ ప్రవాహంలో వాహినిలో మనందరం మునకలు తేలామో వాటిని పునశ్చరణ చేసుకుంటూ రేడియో సాయి 4వ వార్షికోత్సవం సందర్భంగా దానిని పదే పదే తలుచుకొని రాబోయేటువంటి తరాలకి సత్యసాయి భగవానుడి యొక్క స్ఫూర్తిని మనం ఎట్లా అందించాలి అనే దిశగా మన చర్చను కొనసాగిస్తూ, ముందుగా ఓలేటి గారు, మీరు మొట్టమొదటి స్వామి దగ్గరికి ఎప్పుడు వచ్చారు?
2: నాకు స్వామి గురించి అసలు తెలియదండి. నేను పుట్టింది 150 మైళ్ళు ఇక్కడి నుంచి, పుట్టిన తేదీ కూడా నాకు తెలియదు. ఏదో స్కూల్కి వెళ్లేటప్పుడు నాన్నగారును క్లర్కు ఇన్ని సంవత్సరాలు ఉంటే మంచిదని పుట్టినరోజు ఇచ్చారు. తర్వాత ఏమో చిన్న వయసులో అమెరికా వెళ్లిపోయాను. ఎప్పుడు నాకు ఒక జీవితంలో మనకు గవర్నమెంట్ ద్వారా చదువుకున్నాం మేమప్పుడు, మా అమ్మ నాన్నకు పోషించే శక్తి లేదు, అందుకని గవర్నమెంట్కి ఎప్పుడన్నా చేస్తే బాగుంటుందని ఏదో ఒక తపన, చేస్తాము చేస్తాము. అందులోనూ హృదయ శస్త్రచికిత్స అంటే చాలా ఇది ఖర్చు పెట్టుకునేది. సో ఎవరో ఒకసారి అన్నారు ఇక్కడ ఫ్రీగా చేస్తారు హార్ట్ సర్జరీ అంటే, నేను నమ్మలేదు అది. ఎందుకంటే ప్రపంచం అంతా తిరుగుతాం మేము, ఎక్కడా లేదు ఫ్రీగా హార్ట్ సర్జరీ చేసేది. సో అది చూస్తామంటే చెప్పారు ఇట్లా పుట్టపర్తే ఉంది అక్కడ హాస్పిటల్, నువ్వు పోయి చేయొచ్చు అంటే. నేను వచ్చింది హాస్పిటల్ కోసమే, స్వామి గురించి తెలియదు. రావటం కూడా మొదట్లోనే హాస్పిటల్ ఉంటుంది కదా, సో అందుకనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. చూస్తే అది హాస్పిటల్లా కనిపించలేదు, ఇదేమి ఇది దేవాలయంలా ఉందంటే, అప్పుడు వాళ్లే అన్నారు మేము ఇది టెంపుల్ ఆఫ్ ఫీలింగ్ అంటామండి, హాస్పిటల్ అనము. సో హాస్పిటల్ లోపలంతా చూశాను, ఇదేమిరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గందరగోళంగా ఉండాలి, ఇంత ప్రశాంతంగా ఉంది, అది ఒకటే తెలిసింది. తర్వాత అందులో ఉన్న ఎక్విప్మెంట్ మేము అమెరికాలో ఉపయోగించేది ఇక్కడ ఉంది, ఇదేమిరా ఇట్లుంది అని చూస్తే అప్పుడు తెలిసింది. అందులోనూ మళ్ళా ఫోటోలు ఉన్నాయి, స్వామి ఫోటోలు హాస్పిటల్ అంతా. అరే ఇది ఏమో అనుకుంటే అది భగవాన్ యూనో సుకృతం. మొదటి రోజు ఉదయం ముందు సీట్లో కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అది కూడా ఏమి అంటే, మా పక్కన ఉన్న మా స్నేహితుడి కొడుకు అన్నాడు, అంకుల్ అంకుల్ మీరు కళ్ళు మూసుకొని ఇష్ట దేవతకు ప్రార్థిస్తే స్వామి మీతో మాట్లాడతాడన్నారు. నేను అన్నాను, శ్రీనివాస్ ఇక్కడ ఒక 5,000-6,000 మంది ఉన్నారు, స్వామి నాతో మాట్లాడతారా అంటే, లేదు అంకుల్ ఇంతకు ముందు జరిగింది అది అన్నారు. అదేం కష్టం లేదు, కళ్ళు మూసుకొని మన ఇష్ట దేవత అంటే మాకు ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి, ఏదో ప్రార్థించుకుంటున్నాను. సరే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు మ్యూజిక్ వినపడింది. ప్రతిసారి ఫస్ట్ టైం స్వామిని చూశాను నేను, ఆయన ఇటు వస్తున్నారు. అప్పుడు ఆయన ధోతి అది కింద దాకా వెళుతుంది కదా, అది నడుస్తున్నారో గాలిలో తేలుతున్నారో అది అద్భుతం చూసి చూడలేక కళ్ళు మూసుకున్నాను నేను, ఇంకా చూడలేక కళ్ళు మూసుకున్నాను అంతే చెప్పండి. మళ్ళా కళ్ళు తెరిచాను, నా ఎదురుగా స్వామి ఉన్నారు. ఏదో తొందరపడి, స్వామి స్వామి నేను డాక్టర్ చౌదరి లాస్ ఏంజలస్ నుంచి వచ్చానంటే, చిరునవ్వి నవ్వి నాకు తెలుసులే నువ్వెవరో అన్నారు. అదేమిరా నాకు తెలుసు అంటారని అప్పటికప్పుడు విభూతి సృష్టించి, నాకేమి విభూతి సంగతి తెలియదు ఏమి తెలియదు, అప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళా ఇది అయిపోయినాక సేవాదాలు పరిగెత్తుకుంటా వచ్చి, స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారండి అన్నారు. సరే అప్పటికి తీసుకెళ్లి తెలుసు కదా, నాకేం తెలియదు అది. ఒక రూమ్ లోకి తోసి తలుపు వేసేసారు, నేను అనుకున్నాను స్వామి ఎదురుగొన్నారు. ఏమిటి బంగారు చిక్కిపోయావన్నారు. ఇదేంట్రా ఈయన మొదటిసారి చూస్తున్నాను నేను, చిక్కిపోయావంటున్నారు, దానికి ఒక పెద్ద కథ ఉంది, చిక్కిపోయారన్నారంటే. అప్పుడు పళ్ళు బాధ వచ్చి తినలేకపోయాను ఒక 5 వారాలు 6 వారాలు. నా సంసారంలో ఉన్నవాళ్ళు నాతో పనిచేసేవాళ్ళు అంటే తెలుసు, కానీ మొదటిసారి కనపడి ఏంటి చిక్కిపోయావు బంగారు, తెలుగులో అచ్చు తెలుగు. నాకు అదొక అదృష్టం, నా మాతృభాష స్వామి మాతృభాష తెలుగు అవటం. అంటే అప్పుడు నాకేం చేయాలో తెలియకపోతే ఏం పర్వాలేదులే, పళ్ళు బాగుపడుతుంది అన్నారు. దాంతో ఏడ్చేశాను నేను, ఏడ్చేసి ఏం చే అప్పుడు అన్నారు, మమ్మల్ని తెలుసు కదా ఇప్పుడు అర్థమవుతుంది నీకేం కావాలి, వాట్ డూ యూ వాంట్ అన్నారు. నాకు నిద్ర లేపినా తెలుసది, నేను తడుముకోకుండా అన్నాను ఐ వాంట్ పీస్ అన్నా. అంటే బంగారు చాలా సులభం బంగారు అన్నారు. ఏమైంది ఇంత ఇది, టేక్ ఐ అవే టేక్ వాంట్ అవే ఏం మిగిలింది అన్నారు. అంటే పీస్ స్వామి అన్న, అంతే కదా చూడు ఇదేమి, నేను అనుకున్నాను నేనేదో చెవిలో మంత్రం చెప్తారో లేకపోతే పుస్తకం ఇస్తారో అనుకున్నాను, కానీ ఇదేదో ఐ వాంట్ పీస్ టేక్ ఐ అవే టేక్ వాంట్ అవే అంటే నా బుద్ధికి మంద బుద్ధి. ఇది 1993 మార్చి అండి, అది మర్చిపోని దినం అండి, అది జీవితాంతం బ్రతుకున్నాను రోజులు.
1: మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, ఎందుకంటే ఇవాళ మనం ముగ్గురం నలుగురం కూర్చొని మాట్లాడుతున్నది స్వామి అవతార కార్యక్రమంలో చాలా ప్రధానమైనటువంటిది. ఒకటి విద్య, రెండు వైద్యం, మూడు వాటర్ ప్రాజెక్ట్స్. ఈ మూడింటికి మీరు దాంట్లో చాలా క్రిటికల్ రోల్ మీ ముగ్గురు ప్లే చేశారు, చేస్తున్నారు. అందుకని మీరు ఏ సంవత్సరం స్వామి దగ్గరికి వచ్చారు, ఎలా వచ్చారు కాస్త బ్రీఫ్గా.
3: ఓం శ్రీ సాయిరాం. నాకు నిజం చెప్పాలంటే 1974 వరకు స్వామి గురించి నాకు ఎక్కువ పరిచయం లేదండి. 1974 మా సిస్టర్ జయ బీవీ పట్టాభిరామ్తో మ్యారేజ్ అయింది. బీవీ పట్టాభిరామ్ అంటే ఆయన భావరాజు సత్యనారాయణ గారు, వాళ్ళ ఫ్యామిలీ, ఆయన అబ్బాయి, వాళ్ళంతా చాలా స్వామి భక్తులు అనమాట. అప్పుడు మొట్టమొదటిగా నేను స్వామి పేరు విన్నాను, విన్నాను కానీ తర్వాత రాలేదు. తర్వాత అనుకోకుండా 88 రోమిల్ గారని చెప్పి ఒక పాస్పోర్ట్ ఆఫీసరును, తర్వాత అప్పుడు రామూర్తి గారిని ఒక రిటైర్డ్ డీఎస్పీ, నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పుట్టపర్తికి వాటర్ సప్లై స్కీమ్ కావాలండి అని చెప్పి నా దగ్గరికి వచ్చారండి. సరే నేను వాటర్ సప్లై ఊరికి కావాలి కదా అని చెప్పి దాన్ని ఎలాగో అలాగో వెంటనే మేము శాంక్షన్ చేయించడానికి జరిగేట ప్రాసెస్ చేసి శాంక్షన్ చేశాం. అప్పుడు ఆ శాంక్షన్ చేసినప్పుడు పరమహంస కూడా చెన్నారెడ్డి గారి దగ్గర సెక్రటరీగా ఉండేవాడు, అతను కూడా పాపం దీనిలో ఈ ప్రాసెస్ లో మనకి హెల్ప్ చేసి స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది. సరే ఇది బాగానే ఉంది. 88 ఆ రకంగా పుట్టపర్తి తోటి నాకు ఒక రకంగా పరిచయం అయింది. అయినా కానీ తర్వాత కూడా నేను వెంటనే రాలేదు. 89 అనుకోకుండా నా భార్య మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిందండి. వచ్చి పట్టాభిరామ్ తోటి మా సిస్టర్ తోటి ఒక డివోటీలో వచ్చింది. వచ్చి ఒక రోజు ఇక్కడ ఉండి అప్పుడు బస్సుల్లో వచ్చేవారు వాళ్ళు, చాలా సంతోషపడింది, వచ్చి చాలా బాగుందండి పుట్టపర్తి ప్రశాంతంగా ఉంది అని చెప్పి చెప్పింది. అలాగా చాలా సంతోషం అన్నాను. అనుకోకుండా 89 వచ్చితే 90 నాకు చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్గా వేసేశారు పోస్టింగ్. అది అప్పుడు అనుకున్నాను ఏమిటి ఇది, వెళ్లి వచ్చింది నాకు ఇలాగ సీఈగా వేశారు, ఇదేదో సంబడి ఒక గ్రేస్ ఉంది ఎవరిదో ఒకళ్ళది అనేటటువంటి అనుకున్నాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మా డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ చీఫ్ అనే పోస్ట్ క్రియేట్ చేసి 91 నాకు ఇంజనీరింగ్ చీఫ్ గా ఇచ్చేశారు. అసలు ఆ పోస్ట్ వస్తుందని, అది అప్గ్రేడ్ అయ్యి పోస్ట్ వస్తుంది, అంతవరకు చీఫ్ ఇంజనీర్లు ఉండేవారు కానీ ఇంజనీరింగ్ చీఫ్ అనేది లేదు అసలు. అటువంటిది కొత్తగా క్రియేట్ చేసి నన్నే ఫస్ట్ ఇంజనీరింగ్ చీఫ్ గా డిపార్ట్మెంట్ లో వేశారు.
1: ఆ క్షణం మీరు స్వామితో కోరిలేట్ అయినారా?
3: అప్పటి వరకు అసలు స్వామితోటి నేను అనుకోలేదు, అంత స్వామి గ్రేసే అనుకున్నా. అప్పుడు దీనికి అంతటికీ ఏదో ఒక కారణం ఉంది, ఏమిటి ఇలా వచ్చిందా అని చెప్పి 91 నేను స్కీమ్ చూద్దామని ఇక్కడికి వచ్చానండి. వచ్చేసరికి అనుకోకుండా స్వామి దర్శనం కోసం వెళ్లాను. ఆ మొట్టమొదటి దర్శనంలోనే నాకు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేశారు, ఇంటర్వ్యూ ఇచ్చి లోపలికి పిలిచారు. దాంతో అప్పుడు నాకు మొత్తం అంతా స్వామి మీద అటువంటి, అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు నాకు జన్మత ఇప్పుడు ఇంకా చిరకాలం నాకు గుర్తుండిపోయేవి. 4 విషయాలు చెప్పారు అప్పుడు. అది ఏమిటంటే, మొట్టమొదట మనిషి కావలసింది ప్రేమతత్వం, లవ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎవరిని ఏం చేసావు లేకపోతే ప్రతి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకో అన్నారు. ఇంకొకటి సర్వీస్ గురించి చెప్పారు, మనం ఏ సర్వీస్ చేసినా గానీ దానికి వేరే మనకి ఇంత కావాలి అనే ఉద్దేశంతో చేయకూడదు, ఫ్రీగా మనం సర్వీస్ చేస్తాం అనేటటువంటిది, దాని గురించి ఏం ఆశించకుండా మనం చేస్తేనే అది నిజమైన మానవ సేవ మాధవ సేవ అంటారు కదా అని అదొకటి చెప్పారు. అన్నిటికీ మించి ఇంకా ఏమి చెప్పారంటే, ప్రతి వ్యక్తికి సహాయం చేయగలిగినంత, అంతేగాని ఎవరిని హర్ట్ చేయొద్దు. ఆ సహాయంలో కూడా ఎన్ని రకాలుగా చెప్పారంటే, విశేషం నీకు ధనం ఉందనుకో డబ్బు సహాయం చేయి, లేకపోతే ఎవరైనా మీ ఇంటికి వస్తే భోజనం పెట్టు, అదేనా సహాయమే. ఆ రెండు నువ్వు చేయలేని పరిస్థితుల్లో కనీసం వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ప్రాస్పరస్ గా హెల్దీగా ఉండాలని భగవంతుడు నువ్వు ప్రార్థించు, అది కూడా సహాయం అన్నారు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే సహాయం ఏ సర్వీస్ చేసినా గానీ దానికి వేరే మనకి ఇంత కావాలి అనే ఉద్దేశంతో చేయకూడదు, ఫ్రీగా మనం సర్వీస్ చేస్తామనేటటువంటిది దాని గురించి ఏం ఆశించకుండా మనం చేస్తేనే అది నిజమైన మానవ సేవ మాధవ

0: సహాయంలో కూడా ఇన్ని రకాలుగా ఉంటాయని అప్పుడు అడిగారు. సరే ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేస్తున్నావు కదా, నువ్వు ఆ ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినప్పుడు నీ కొన్ని విషయాలు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే స్వామి చెప్పండి స్వామి ఏమిటని అడిగాను. అంటే అప్పుడు చెప్పారు, వర్క్ ఈజ్ వర్షిప్, మన పనే మనకి భక్తి, అండ్ డ్యూటీ ఈజ్ గాడ్. ఈ నాలుగు నువ్వు గుర్తుపెట్టుకున్నంత కాలం నువ్వు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఆఖరికి ఇక్కడ కూడా రావాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు మీతోటే ఉంటాను అని చెప్పి నా మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే ఈ నాలుగు ఆయన నాకు బోధించారు. అవి చూస్తే ఎంత ఆనందమైందంటే నాకు, ఇంకా అది ఇంక జన్మ జన్మలకు కూడా నేను మర్చిపోలేనంత సుఖమైంది. అదే నాకు ఇంకా పెర్మనెంట్ గా అలా నా మనస్సులో పడిపోయింది.
1: అదే స్వామి మాట గుర్తొస్తుంది, వెన్ సంథింగ్ ఈజ్ గివెన్ టు యూ ఇట్ ఈజ్ నాట్ టు యూ, ఇట్ ఈజ్ త్రూ యూ. అది ప్రపంచం మొత్తానికి మహోపదేశం. గంగాధర శాస్త్రి గారు, మీరు ప్రశాంత నిలయానికి ఏ సంవత్సరం వచ్చారు, అసలు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు?
2: సార్, యాక్చువల్ గా ఓం శ్రీ సాయిరాం టు ఎవరీబడీ. 1979 సంవత్సరంలో చాలా ఆశ్చర్యకరంగా, ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ది డీటెయిల్స్, ఏమైందంటే మా నాన్నగారు నాకు సడన్ గా వివాహం నిశ్చయించారు. నేను 77-79 రెండు సంవత్సరాలు లయోలా కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను ఒక లీన్ వేకెన్సీలో. ఆ లీన్ వేకెన్సీ 79 మార్చి 31 అయిపోతుంది. మా నాన్నగారు 79 ఫిబ్రవరిలో నాకు పెళ్లి నిశ్చయించారు. ఓ పక్కన ఉద్యోగం పోతోంది, ఇంకో పక్కన ఆయన పెళ్లి చేస్తున్నారు. నేను మా నాన్నగారిని అడిగాను, ఇది ఏమంత ధర్మం, మీరు నాకు ఉద్యోగం పోతుంది, మీరు నాకు వివాహం చేస్తే నేను ఎలా ఉంటాను అని. నేను చూసుకుంటాను కదా అన్నారు మా నాన్నగారు. కానీ ఐ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. సరే చూద్దాం అనుకున్నాను. 79లో అయిపోతే ఉద్యోగం, ఏప్రిల్ మే జూన్ 3 నెలలు లయోలా కాలేజీ వారు శాలరీ ఇచ్చేస్తారు, సమ్మర్ శాలరీ. జూలై 1 నుంచి నేను అన్ఎంప్లాయిడ్ గా ఉండిపోతాను, ఏమిరా ఈ పరిస్థితి అనుకుని దేవుడికి దండం పెడుతున్నాను. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్, నేను వస్తే అప్లై చేద్దాం, మన లెక్చరర్ పోస్ట్ ఎక్కడైనా మన కాలమే మనం బతకచ్చు అని. ఆ సంవత్సరంలో 2-2 అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయండి, పొలిటికల్ సైన్స్ పోస్టులు వేకెన్సీ ఉన్నట్టు. ఒకటి శ్రీ సత్యసాయి ఆర్ట్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్ ప్రశాంత నిలయం, శ్రీ సత్యసాయి ఆర్ట్ సైన్స్ అండ్ కామర్స్ జూనియర్ కాలేజ్. ఒక జూనియర్ లెక్చరర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు అడ్వర్టైజ్ అయ్యాయి. ఈ పుట్టపర్తి ఏంటో, ఈ ప్రశాంతలు ఏంటో, ఈ బాబా గారు ఎవరో ఏమీ నాకు తెలియదు. అసలు మా ఇంట్లో ఎవరూ చూడలేదు, మా నాన్నగారు వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. మాకు పేపర్లో అప్పుడప్పుడు నేను చదివేవాడిని బాబా గారి గురించి కొంచెం బ్రీఫ్ గా, తప్ప నాకేమీ తెలియదు అసలు. అయితే 79లో నాకు పెళ్ళైన తర్వాత మా అత్తవారి ఇంట్లో మాత్రం అప్పుడే వాళ్ళు భజనలు చేయటం మొదలుపెట్టారు. అక్కడ వాళ్ళు ఎందుకు భజనలు చేస్తున్నారో నాకు తెలియదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ లోపల ఎవ్రీ మండే భజన చేస్తూ ఉండేవారు, నేను బయట కూర్చునేవాడిని. ఏదో వెర్రివాళ్ళు వీళ్ళందరూ ఏదో ఆయన ఫోటో పెట్టుకుని చేసుకుంటున్నారు అనుకునేవాడిని. సరే వాళ్ళందరూ వచ్చి కూర్చోవచ్చు కదా, మీరు చేస్తున్నారు కదా, మీరు చెయ్యండి అనేవాడిని. సరే నాకు ఆదృక్షికంగా ఏమైందంటే, నన్ను ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది అండి, వైట్ ఫీల్డ్కి రమ్మని. మని ఆ వైట్ ఫీల్డ్ ఎక్కడుందో నాకు తెలియదు. నేను ఎవరిని అడిగితే అన్నారు బెంగళూరు దగ్గర ఉంది అన్నారు. నేను అన్నాను, ఇంత దూరం లెక్చరర్ పోస్ట్కి ఇంటర్వ్యూ వెళ్ళడం పెద్ద వేస్ట్ ఆఫ్ టైం, అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. జనరల్ గా ప్రైవేట్ కాలేజెస్ అన్నింటిలోనూ కూడా క్యాండిడేట్స్ ఫిక్స్ అయి ఉంటారు, అందుచేత నా అనుభవం అది. అందుచేత నేను అనుకున్నా నేను ఇటు పరిస్థితులు వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ మా మామగారు నాకు ఫోన్ చేశారు. మా మామగారు కూడా స్వామిని ఎప్పుడు చూడలేదు. ఆయన చాలా రెప్యూటెడ్ అడ్వకేట్ ఫ్రమ్ తణుకు, వారణాసి విశ్వేశ్వరరావు గారని, హరిశ్చంద్ర ప్రసాద్ గారికి లీగల్ అడ్వైజర్. ఆయనకి ఆ వయసులోకి వచ్చేసరికి ఎందుకో ఒక రకమైన అనుభూతి కలిగేది. రోజు స్వామిని చూసేవారు ఆయన, ఆయన కుర్చీ దగ్గర ఆయన స్వామి వచ్చారు కుర్చీ వేయండి అనేవారు. ఈయనకేవో అబరేషన్స్ వచ్చాయి అనుకునేవారు అందరూ. ఆయనకి ఏదో కనిపించేవారు. ఆయన అన్నారు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్లాల్సిందే అన్నారు. నేను వెళ్ళనండి అన్నారు. సరే చూద్దాంలే అన్నారు. అప్పుడు తుఫాన్ వచ్చింది, మొత్తం ట్రాక్స్ అన్ని కొట్టుకుపోయాయి. అమ్మాయి గొడవ వదిలిపోయింది అనుకున్నాను, ఇంకా మనం వెళ్ళక్కర్లేదు అనుకున్నాను. కానీ ఇంకా వారం రోజులు నాకు ఇంటర్వ్యూ ఉందంటే ట్రాక్స్ రెస్టోర్ చేశారు. ఏఆర్ బాలో ఆల్ ఇండియా రైల్వే అడ్వర్టైజ్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది, ట్రైన్లన్నీ వెళ్తున్నాయి రేపటి నుంచి అని. ఐ వాజ్ థ్రెటన్డ్, నిన్న ట్రైన్ ఎక్కిస్తున్నావు నువ్వు వెళ్లాల్సిందే అని. ఐ ఫెల్ట్ బ్యాడ్, బట్ వాళ్ళు నన్ను లిటిల్ గా ట్రైన్లోకి పుష్ చేసేశారు, బలవంతంగా నన్ను చెన్నై పంపించారు. చెన్నైలో ఇంకో ఎవరు ఉంటే వారు నన్ను తీసుకెళ్లి మొత్తం
1: అది అయ్యాక స్వామి దగ్గర మీరు ల్యాండ్ అయ్యారు.
2: 79
1: ల్యాండ్ అయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అది చెప్పండి.
2: నేను వచ్చాను, తీసుకెళ్లి వరండాలో కూర్చోబెట్టారు. అమరేందర్ గారు ప్రిన్సిపల్ గారుగా ఉన్నారు, వారు ముందు కూర్చున్నారు, నేను వెనకాల కూర్చున్నాను. దట్ సైలెన్స్ వాజ్ ఫ్రైటనింగ్ టు మీ ఫస్ట్ టైం. అసలు అంత సైలెన్స్ నన్ను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఏమిటి ఎవరు మాట్లాడలేదు, ఏమిటి అసలు ఇక్కడ అని చెప్పి మాట్లాడుతూ ఉండాలి జనరల్ గాను, ఎవరు మాట్లాడలేదు ఏమిటి అయింది అనుకున్నాను. సరే కాసేపు పోయిన తర్వాత ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ అయింది, స్వామి అమరేందర్ గారిని పిలిచారు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇంత పరిగెడుతున్నారు ఎందుకు అనుకున్నాను నేను, యాక్చువల్ గా నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా అని. సరే వారు వెళ్లారు, దర్శనమైంది. దర్శనమైన తర్వాత అమరేందర్ గారు వచ్చి మీ గురించి స్వామి అడిగారన్నారు. నా గురించి అడగ

0: అన్నట్టు నేను ఎప్పుడు ఆయన చూడలేదే అన్నాను. ఆయన నన్ను చూడలేదు కదా అని అంటే నేను చెప్తాను బయటికి రండి అన్నారు. తీసుకొచ్చి మీరెవరు ఎప్పుడు వచ్చారు ఏమిటారు, నన్ను రేపు జాయిన్ అవడానికి వచ్చారండి ఆయన పొలిటికల్ సైన్స్ లెక్చర్ అంటే, స్వామి అన్నారట రేపు కాదు 14వ తారీఖున జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాడి దగ్గర అన్నారట. నేను అన్నాను అదేమిటండి, మరి ఆర్డర్ మీరు రేపు అన్నారు కదా, మీ ఆర్డర్ ఇప్పుడు ఆర్ యూ గోయింగ్ టు రిసెండ్ ది ఆర్డర్ నౌ అని మీ అనదర్ ఆర్డర్ అని స్వామివారి మాటే ఆర్డర్ అన్నారు. ఇదో చాలా ఆశ్చర్యకరంగా ఉన్న వ్యవహారాలన్నీ ఇక్కడ అనుకున్నాను. ఉండమన్నారు ఆయన, లేదండి 14వ తారీఖు చాలా టైం ఉంది కదా, నేను వెళ్ళిపోతానని బస్సు ఎక్కి మళ్ళీ దానికి వెళ్ళిపోయాను. నేను 13వ దిగాను. నేను మళ్ళీ 14వ తారీఖు నేను మామూలుగా వరండాలో కూర్చోని తిన్నగా వచ్చారు ఆయన నా దగ్గరికి. ఎప్పుడు వచ్చారు మీరు అన్నారు. నేను చాలా ఆశ్చర్యం చూశాను, ఈయనెవరు, ఈయనకెవరు, నేను తెలియదు, నానెవరు, ఈయన తెలీదు, నన్ను ఎప్పుడు వచ్చారంటారంటే నేను నుంచి చెప్పాను, ఇవాళ పొద్దున వచ్చాను సార్ అన్నారు. అలాగా సార్ అన్నారు. అవును సార్ అన్నారు. ఈ మధ్య మీకు వివాహం అయిందిటి కదా అన్నారు. అవును సార్ అన్నాను. అంటే మరి మీరు ఎక్కడున్నారన్నారు. ఈశ్వరమ్మ హైస్కూల్ హెడ్ మాస్టర్ అమ్మన్ శాస్త్రి గారి ఇంట్లో పెట్టుకున్నానండి సామాన్. మేము లోపల మీకు అకామిడేషన్ ఇస్తే వస్తారా అన్నారు. లోపలంటే ఏంటండి అన్న. అవును మీకు తెలియదు కదా, ఆ గోడ అవతల దాన్ని పుట్టపర్త అంటారండి, లోపల ప్రశాంతం ఏమంటారు, మేము మీకు అకామిడేషన్ ఇస్తే లోపలికి వస్తారని. నేను అకామిడేషన్ చూస్తున్నానండి అంటే, తమరిస్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ అన్నాను. నీ గట్టిగా అరుస్తుంటే వరండాలో ఉండాలని నవ్వుతున్నారు. ఎవడు వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకున్నాను. సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ హిమ్ వాజ్ యాజ్ ఇఫ్ ఐ వర్ టాకింగ్ టు మై ఓన్ ఫ్రెండ్ అన్నమాట. ఎవరో నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టుగా జరిగింది అంతా.
1: ఓలేట్ గారు, మనం ప్రొఫెషనల్స్ కాబట్టి ఏ విషయాన్నైనా ఫిజికల్ మెటాఫిజికల్ స్పిరిచువల్ లెవెల్స్ లో విచారణ చేస్తాం. ఏ పని చేసినా స్పిరిచువల్ ని కాసేపు పక్కన పెడితే, యాజ్ ఏ ప్రొఫెషనల్ ఫ్రమ్ మెడికల్ సైన్సెస్, స్వామితో మీరు కలిసి పనిచేశారు, కలిసి ఉన్నారు, ఏమిటి నాకు ఇది తోచలేదే, ఈ స్వామికి ఎలా తోచింది అని గాని, హౌ ఏ హ్యూమన్ మైండ్ కెనాట్ కాంప్రహెండ్ స్వామి ఎలా చెప్తున్నారు ఇదని గాని, ఈయన మెడిసిన్ చదువుకోలేదే, ఈయన ఈ లోతలకు వెళ్లి ఇలా గైడెన్స్ ఇస్తున్నారే అని గాని, ఇటువంటి సందర్భాలు మీరు చాలా ఎన్కౌంటర్ చేసి ఉంటారు. అన్నీ చెప్పుకోలేం గాని ఒకటి రెండు చెప్పండి.
2: మీరు నిన్న వచ్చి అడిగినప్పటి నుంచి ఊరికే ఏదో యోచన చేస్తున్నాను. అయ్యి మీరు చెప్పినట్టు చాలా ఉన్నాయి కానివ్వండి, ఒకటి రెండు చెప్తాను. ఒకరోజు వరండాలో కూర్చుంటున్నామండి. కూర్చొనుంటే స్వామి వచ్చారు, పక్కన చూసి, ఏమయ్యా మీ అంకుల్ ఎక్కడ అన్నారు. స్వామి స్వామి మెడ్రాస్ లో హాస్పిటల్లో ఉన్నారు స్వామి అన్నారు. హాస్పిటల్లోనా, ఏం చేస్తున్నారు హాస్పిటల్? లేదు స్వామి, హార్ట్ అటాక్ వచ్చింది స్వామి అన్నారు. అడిగి, 2 సంవత్సరాల క్రితం కూడా వచ్చింది కదా హార్ట్ అటాక్ అన్నారు. అవును స్వామి, ఇది 3వ హార్ట్ అటాక్ స్వామి అన్నారు. సరే, సడన్ గా నన్ను చూసి, ఏం చౌదరి, మనిషికి ఎన్ని హార్ట్ అటాక్స్ వస్తాయి అన్న. నాకేం తెలుసు, మీకు తెలుసు కదా స్వామి నాకన్నాను. మరి మీరందరూ ఏం చేస్తారండి? మేము వైద్యులం స్వామి, మరి మీరు మీ దేవుడు కదా అన్న. అంటే అప్పుడు అన్నారు, నీకు తెలియంది ఏముంది, చెప్పారండి అది ఇప్పటికి కూడా గుర్తు, అతి తిండి మతి హాని, మితి తిండి అతి హాయి. చూడండి అది ఎంత కప్లెట్, అంత గ్రేట్. మళ్ళీ అన్నారు, మీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతుంది కదా, రోజు 45 నిమిషాలన్నా బ్రిస్క్ గా నడవాలి అని. అంటే దండం పెట్టి చెప్పాను స్వామి, చెప్తారు స్వామి, మరి వినరు కదా అందరూ అన్న. అంటే అది మీరు చేయాల్సిన పని వినేటట్టు చూడండి. అది అందులోపల ఇంకొక డివోటీ ఉన్నారు, ఆయన మిడిల్ ఈస్ట్ నుంచి వస్తాడు, కొంచెం సాల్తీగా ఉంటాడు. ఆయన అడిగాడు, ఏమయ్యా నువ్వు రోజు నడుస్తావు అంటే, రోజు నడుస్తావు మీకు తెలియదు ఏమో స్వామి అంటే, అప్పుడు అన్నారు స్వామి, ఆ నువ్వు నడుస్తావులే. ఇది చూడండి, అది అంతా 2 నిమిషాలే. అంటే ఎంత క్లియర్ గా సక్స్ ఎంత చెప్పారనేది, అది ఎంతో తెలిస్తే గానీ అది చెప్పారండి. అది అట్లా. ఇంకొకటి మరీ నాకు ఇదనిపించింది, మొదటిసారి స్వామిని చూశాను, అయిపోయింది, పోయినప్పటి నుంచి నాకు ఇది సేవ చేయాలని ఉంది. రెండోసారి ఒక హోల్ టీమ్ వచ్చినాం, మేము 10 మంది వచ్చినాం. ఎందుకంటే కార్డియక్ సర్జరీ అంటే అందరూ కావాలి, సర్జన్ నేనున్నా, అనస్థెటిస్టు, స్పెషల్ గా స్క్రబ్ నర్సు, ఎక్స్పెషలీ పంప్, మా హార్ట్ లంగ్ మెషిన్ రన్ చేసేది. మేమందరూ కూర్చోన్నాం స్వామి పక్కన. స్వామి అన్నారు, నేను చెప్పేది వాళ్ళకి చెప్పు అన్న. కుర్రాడు చాలా మంచివాడు, మాకు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని, వాళ్ళు కోక్ కూడా తాగరు, కాఫీ తాగరు, అంత ఇదిగా ఉంటారు. ఆ కుర్రాడిని చూస్తాను తెలిసిపోయాడు. ఆమెకు తెలియదు ఏ ఏ బాయ్ అన్నారు హూలియో, వాడికి ఏం తెలుస్తుంది అప్పుడు చెప్పాడు వాడికి, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు, పంప్ రన్ చేస్తావు కదా, ఫిట్టింగ్లు అన్ని టైట్ గా ఉండేటట్టు చూడు, లోపల ఏమి ఎయిర్ బబుల్స్ ఉండకూడదు. నేను అనుకుంటున్నాను ఈయన ఏ రెసిడెన్సీకి ఎక్కడ ట్రైన్ అయ్యి, ఇప్పుడు మేము రోజు అది చేస్తే గానీ తెలియదండి అవి. ఇది చాలా మైన్యూట్ విషయాలు, హార్ట్ లంగ్ మెషిన్ సెటప్ చేయడం ఏంటి, ఎయిర్ లేకపోవటం ఏంటి. ఆయన చెప్తున్నారు వాడికి జాగ్రత్తగా ఉండు, అన్ని టైట్ ఫిట్టింగ్ టైట్గా ఉండాలి, లోపల ఎయిర్ కార్డియాక్ సర్జన్ కు వాడికి కల్లో కూడా వచ్చే బాధ ఏమంటే ఎయిర్ బబుల్స్, ఎయిర్ బబుల్స్ అండి. సో ఇది ఇట్లా చెప్తే మనకి ఏముంటా చెప్పండి. మళ్ళా చెప్పాను కదా ఒక వారం రోజులు స్వామితో కొడైకెనాల్ లో ఉన్నప్పుడు రోజు కూర్చోపెట్టి చెప్పేవారు. ఒకరోజు ఒక గంట సేపు మెడిసిన్ చెప్పారండి, హై కొలెస్ట్రాల్ ఉంటే ఎట్లుంటుంది, హై బ్లడ్ ప్రెషర్ ఎట్లుంటుంది, డెలివరీ అయినాక ఆ రోజు నుంచి ఎట్లా లేచి నడవాలి, మనవాళ్ళు 3 రోజులు బెడ్లో ఉండమంటారు అది ఎంత ఇది అన్నారు. ఇంకొకటి నాకు అసలు ఒక రోజు బృందావనంలో ఉంటే నేను వస్తున్నాను నువ్వు పుట్టపర్తికి చౌదరి వెళ్తున్నావు కదా అంటే అవునన్నారు. ఇట్లా పేషెంట్ ఉన్నారు అక్కడ, ఆమెకి బాధ ఏమి లేదు, డిజాక్సిన్ మర్చిపోయినారు వీళ్ళు. చూడ డిజాక్సిన్ అంటే అది మేము స్పెషల్ గా యూజ్ చేసే మెడిసిన్, నువ్వు పోయి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు రేపటి నుంచి ఆమెకు డిజాక్సిన్ డోస్ ఇవ్వమని చెప్పి.
1: వండర్ఫుల్. అలాగే ఈ సందర్భంలోనే ఇన్ ద సేమ్ ఫ్లో ఇదంతా వాహిని కదా, ఈ పేషెంట్ సర్వైవ్ కావటం కష్టం, చాలా కష్టం అనే ఒక సందర్భం యాజ్ ఎ డాక్టర్ మీరు. కానీ స్వామి విజిట్కి వచ్చారు, వచ్చి నువ్వు ఇంటికి వెళ్తావులే అని ఒక మాట మీ పక్కనే నుంచొని చెప్పారు. మీకేమనిపిస్తుంది ఆ టైంలో?
2: అది కాదండి, ఇది ఇంకోటి ప్రాక్టికల్ గా చెప్తాను అండి. మొన్న రిచ్మండ్ వర్జీనియాలో వెళ్ళాను, వాళ్ళు అక్కడ సిర్ది టెంపుల్ ఉంది మాట్లాడమన్నారు. పూజారి ఎవరంటే ఈయన ప్రశాంత నుంచి వచ్చారండి ఇక్కడ అన్నారు. చూడండి ఎట్లా ఆయన వస్తే అప్పుడు గుర్తు చేస్తారు, మీరు ఫలానా గుర్తుందా అండి మా ఫాదర్, అప్పుడు గుర్తొచ్చిందండి మీకు తెలీదు. 1995 లో ఒకరోజు స్వామి అన్నారు, క్యా ఆపరేషన్ ఖర్చుతే హై అన్నారు. ఒక పేషెంట్ గురించి మాట్లాడి, వాడికి హృదయం చాలా వీక్ గా ఉంది, ఆల్మోస్ట్ 30% ఉంది. నాకు సడన్ గా ఇంట్రెస్ట్ స్వామి అడుగుతున్నారని ఒక్క క్షణం ఇది యోచిస్తున్నాను నేను. అప్పటికి అర్థమైంది, అరే స్వామి అడుగుతున్నారు నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వే నిమిత్త మాత్రుడివి, ఖచ్చితంగా చేస్తాను స్వామి అన్న. ఆ రోజు మరుసటి రోజు చేశామండి ఆ ఆపరేషన్. అక్కడ కూడా అమెరికాలో చేయాలన్నా 2 సార్లు యోచన చేయాల్సి వస్తుంది. అటువంటిది ఆపరేషన్ చేసినాము. ఆ 2వ రోజు ఏదో కాంప్లికేషన్ వచ్చింది, అది ట్రీట్ చేసినాము. సాయంకాలం వచ్చన్నారు, ఏమి నువ్వు నాట్స్ కొంచెం టైట్ గా వేయాలన్నారు. ఆ కాంప్లికేషన్ నేను లూజ్ గా వేసిన నాటి వల్లనే ఏమిరా ఇట్లా చెప్తా ఉన్నారు. ఆ మనిషి అండి నాకు ఏమయ్యారో తెలియదు, అంటే పూజారులు మనకు వస్తుంటారు పోతుంటారు కదా. ఈ అబ్బాయి అన్నాడు, మీకు తెలియదు సార్ మొన్ననే అటు మొన్ననే పోయారండి అన్నాడు. చూడండి 18 సంవత్సరాలు బతికారంటే ఆ ఆపరేషన్, సాధారణంగా అసలు ఆపరేషన్ లేకుండా ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండొచ్చు, నేను చెప్పలేదు స్వామి చెప్పింటారు. కానీ ఆయన చెప్పటం ఆ రోజు ఆపరేషన్ చేయటం వల్ల నాకు ఏమయ్యారో తెలియకపోతే, చూడండి ఇప్పుడు రిచ్మండ్ వర్జీనియాలో పోతే ఫాలో అప్ తిరుగుతుంది 18 సంవత్సరాలు
1: అక్కడికి వెళ్ళటం, అక్కడ ఆయన ఉండటం, దానికి మీరు మిమ్మల్ని శిరిడి బాబా టెంపుల్ కి వెళ్ళటం, ఇట్స్ ఆల్ కాస్మిక్ డిజైన్. గారు యూఆర్ అన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ అండ్ యువర్ ఆయన అడ్మినిస్ట్రేటర్. స్వామి దగ్గరికి వచ్చారు, వాటర్ ప్రాజెక్ట్స్ మొదలైనవి. ఈ వాటర్ ప్రాజెక్ట్ చాలా బృహత్తరమైన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు. దీనిలో మామూలుగా స్పిరిచువల్ పార్ట్ని కాసేపు నిమిషం పక్కన పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. స్వామి మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఇన్పుట్స్ ఇంజనీరింగ్ పరంగా ఏమైనా ఉన్నాయా?
3: ఇది దీనికి ముందర ఒక చిన్న విషయం చెప్పాలండి. 1994 నేషనల్ ఫ్లోరోసిస్ మీద ఒక సెమినార్ అయింది ఇక్కడ యూనివర్సిటీలో. అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ గా నేను అటెంప్ట్ చేశాను. టక్కర్ కలెక్టర్ గా ఉండేవాడు, ఆయన కలెక్టర్ గాను నేను ఇంజనీరింగ్ చీఫ్ గా అక్కడ సెమినార్ లో పాల్గొవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఫ్లోరైడ్ బాగా ఎక్కువగా ఉంది అనంతపూర్, ఈ చుట్టుపక్కలంతా కూడా, వీటిలన్నిటికీ మనం మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, ఫ్లోరైడ్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని మేము తర్వాత కొన్ని ఎస్టిమేట్లు అవి చేయించాం. అప్పుడు ఏం చేశామంటే, మొత్తం మీద మొట్టమొదట ఈ ఫ్లోరైడ్ కి డీఫ్లోరేషన్ ప్లాంట్లు పెట్టాం, దాన్ని తీసేయడానికి యాక్టివేటెడ్ అల్యూమినియా ప్రాసెస్ అని ఇలా రకరకాలు ఉన్నాయి, అవన్నీ తయారు చేసి ఉంచాం. ఈ లోపల స్వామి అనుకోకుండా ఫిబ్రవరి 2x95లో అనౌన్స్ చేశారు. నేనే వాట్సాప్ ప్లేస్ కి అనంతపూర్ కి ఇచ్చేస్తామని. ఇచ్చినప్పుడు నేను అనుకో నా దగ్గర ఒక ఎస్టిమేట్ ఉంది కాబట్టి ఆ ఎస్టిమేట్ పట్టుకుని నేను ఫిబ్రవరి ఎండ్లో ఇక్కడికి రావడం జరిగింది. మార్చి ఫస్ట్ వీక్ లో వస్తే అది ఏమి చేశామంటే నన్ను అడిగారు. ఆయన డీటెయిల్స్ లోకి వెళ్లారు. డీటెయిల్స్ కు వెళ్తే స్వామి ఇలాగ బోర్వెల్స్ దీనికేమో డీఫ్లోరిడేషన్ ప్లాంట్స్ పెట్టాము ఇది జరుగుతుందంటే అప్పుడు ఒక్కటి చెప్పారు. ఆయన ఇంజనీరింగ్ అడిగారు కాబట్టి చెప్తారు ప్రొఫెషనల్ గా. మేమేమనుకున్నామంటే ఈ డీఫ్లోరేషన్ ప్లాంట్స్ పెడితే ఎక్కడికక్కడ త్వరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను సౌకర్యం అవుతుందనే ఉద్దేశంతో నేనంటే ఒకటే చెప్పారు, మనకి మనీ ఇస్ నాట్ ది క్రైటీరియన్, మనం ఎప్పుడు పెర్మనెంట్ సోర్సెస్ ద్వారానే పెట్టాలి. ఎంత దూరం అయినా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎక్కడెక్కడ మనకి రిజర్వాయర్లు ఉన్నాయి ఎంత దూరం అయినా పర్వాలేదు, ఎక్కడి నుంచి అవి తీసుకురా. అంతేగాని ఈ బోర్వెల్స్ ఈ డీఫ్లోరేషన్ ప్లాంట్ అనేది మనం వద్దు, అది తర్వాత బోర్వెల్ డ్రైప్ అయిపోవచ్చు, ఏదైనా అయ్యవచ్చు, వద్దు అని చెప్పారు. ఫస్ట్ సలహా నాకు. సరే ఈ సలహా చెప్పారు బాగానే ఉంది, అయితే స్వామి ఒక 15 రోజులు టైం ఇవ్వండి నేను మార్చుకుని వస్తాను నాకు. సరే నూరా 15 రోజులు అన్నారు. అనేసరికి నేను మార్చుకుని వచ్చేసరికి 90 కోట్లు అయింది, 180 కోట్లు అయింది. సరే వచ్చాను కూర్చున్నాను వరండాలో, ఏడు చెబుదావా లేదా, ఎందుకంటే 90 కోట్లు 180 కోట్లు అంటే గవర్నమెంట్ అయితే నన్ను సస్పెండ్ చేస్తారు.
1: 80 అయితే సంతోషం కానీ 180 అయితే
3: సస్పెండ్ చేస్తారు. ఏడు చెప్పడమా లేదా అని నాకు ఏం చేయాలో తెలిసి కూర్చున్నారు. సరే బయటకు వచ్చారు రా కొండలరావు, ఏం చేసావు రమ్మన్నారు. లోపలికి తీసుకెళ్లారు. ఏమిటి ఎంతవరకు వచ్చింది అంటే స్వామి కొంచెం నసుకుతున్నాను, నసుకుతూ అంటే చెప్పన్నారు. స్వామి చాలా ఎక్కువ అవుతోంది, మరి మీరు చెప్పినట్టు చేస్తే 180 కోట్లు అవుతుంది, అంతే కదా స్టార్ట్ అన్నారు. అంతే 2 నిమిషాలు, ఇంకేమీ లేదు, అసలు ఎందుకు వచ్చిందని చెప్పలేదు, ఏమీ లేదు, స్టార్ట్ అన్నారు. నేను స్టన్ అయిపోయాను, మర్చిపోయింది నాకు. ఏమిటి గవర్నమెంట్ లో అయితే అది నాకు శాఖలు కావాలంటే కనీసం 4 సంవత్సరాలైనా పడుతుంది, కూడా చివాట్లతో. ఇక్కడ ఏమీ లేకుండా వెంటనే స్టార్ట్ అని, నువ్వు ఎప్పుడు అలాగే చెయ్యి, ఇంకా ఏదైనా మధ్యలో వచ్చినా మనం చూద్దామని చెప్పి అప్పుడు ఆయన లౌక్యంగా ఒకటి చెప్పారు. నేను ఇప్పుడు ఏప్రిల్లో ఎప్పుడు అప్పుడు బెంగళూరు వెళ్లేవారు, వైట్ ఫీల్డ్ కి వెళ్లిపోయేవారు, అక్కడికి వెళ్తా నేను, నువ్వు ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ ట్రస్ట్ మెంబర్స్ అంతా వస్తారు, వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యన్న. చూసారా? సరే నాకు స్వామితో అదే మొదటి పరిచయం కదా, అలాగే స్వామి వస్తానని అక్కడికి వెళ్లారు. ఇవన్నీ తీసుకెళ్లగానే అక్కడ రోజు టైం పెట్టారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేను వస్తున్నా అలా కూర్చోమన్నారు కుర్చీలో, స్వామే చెప్పేస్తున్నారు ఇతను రివైజ్ చేసి పట్టుకొచ్చాడు, 180 కోట్లు అవుతోంది, దీనికి ఇలా చేశాడు, అది మనం ఇంప్రూవ్ చేసేద్దామన్నారు. సరే అని సార్, ఇక నేను చెప్పేది ఏమీ లేదు, ఊరికనే అలాగే విగ్రహాల్లో కూర్చోడమే మన పని అంతే. సరే అప్పుడు అనుకున్నాను మాట అండి, స్వామి ఇంత కాస్ట్ అంటే మాకు గవర్నమెంట్ లో 90 180 అయిందంటే చాలా గొప్ప విషయం అది, ఏమిటి 5 నిమిషాలు తేడాలు ఇలా ఎప్రూవ్ చేసేసారని చెప్పేసి సరే స్వామికి నమస్కారం చెప్పి అప్పుడు చెప్పారు నాకు 23/11/95 అంటే హార్డ్ మార్చి ఏముందంటే 8 నెలలు ఉంది, 8 నెలలో ఈ స్కీమ్ కంప్లీట్ అయిపోవాలన్నారు. నాకు మామూలుగా అయితే అది మాకు 3 ఏళ్ళు లెక్కేసుకుంటాం మినిమం 3 ఇయర్స్, అప్పుడు కూడా చాలా కష్టమేత. సరే ఏం చెప్పాలో తెలియలేదు, సరే స్వామి అని వచ్చేసాను. ఇంక ఎలా చేద్దామని అక్కడి నుంచి మొదలు పెట్టాం. అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ఇంక అక్కడి నుంచి రెగ్యులర్ గా ఎవ్రీ 15 డేస్ స్వామి దగ్గరకు రావడం, ఆయన దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం. ఇన్స్ట్రక్షన్స్ లో అక్కడి నుంచి ఇప్పుడు మేము పైప్ లైన్ ఎక్కడి నుంచి వేసామండి, మన పెయ్య అంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వెయ్యాలి, అది దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు. ఆయన ప్రతిరోజు ఈవేళ ఎన్ని కిలోమీటర్లు వేయింది, ఈవేళ ఎన్ని కిలోమీటర్లు అయింది, రోజు రోజు అడిగేవారు. ఈవేళ 10 అయిందండి లేకపోతే 20 30 అలా చెప్తూ ఉండేవాడు. చూడు అక్కడ 80వ కిలోమీటర్ దగ్గర శాండ్ బెడ్ సరిగ్గా వేయలేదు, రేపు చూడన్నారు ఒకరోజు సడన్ గా. సరే స్వామి రేపు చూసి వస్తానన్నాను. నిజంగా వెళితే నేను చూడలేదు అక్కడ, యాక్చువల్ గా శాండ్ బెడ్ సరిగ్గా లేదు, అది రెక్టిఫై చేయించి మళ్ళీ రాగానే మర్నాడు పొద్దునే చెప్పేసరికి బంగారు చాలా మంచి పని చేసేవారు చెప్పకుండా ఆయన చెప్పేసేసేవారు. అంటే ఎక్కడున్నా ఆయనకి ఎక్కడెక్కడ ఏం జరిగేది తెలిసిపోయేది, ఈ రకంగా చేసేది. చేసి ఇంకో విషయం ఏంటంటే అప్పుడు గురు పూర్ణిమ జూలైలో ఫస్ట్ వీక్ లో వచ్చింది. గురు పూర్ణిమకు మనకి కొన్ని ఇండివిజువల్ స్కీమ్స్ ఉన్నాయి 150, ఆ 150 ఇనాగ్రేట్ చేయాలి అన్నారు. నాకు మతిపోయిన 3 నెలలు టైం ఉంది, 150 స్కీములకి మామూలుగా మాకైతే గవర్నమెంట్ స్కీమ్ లో ఒక స్కీముకు పవర్ రావాలంటేనే వాళ్ళు 15 రోజులు చేస్తారు. ఎలాగ అనుకున్నాను సరే ఇంకా స్వామి దేవుడు ఉంటుందిలే అనుకుని అలాగ మొదలు పెట్టేశాం. మీరు నమ్మరు, 150వ స్కీమ్కి గురు పూర్ణం ముందు రోజు రాత్రి 12 గంటల కరెంట్ వచ్చింది. తెల్లారిసరికి 150 ఇనాగ్రేట్ అయిపోయాయి. అన్ని పొద్దున 150. ఆ దెబ్బతోటి నాకు స్వామి యొక్క మహిమ ఏమిటి అని నాకు ధైర్యం వచ్చింది. వచ్చి తప్పకుండా 23కి చేసేస్తాను స్వామి, ఇంకా మీరే ఉన్నారు నాకని అనుకుని, ఇంక గ్యారంటీ అంతవరకు నాకు ధైర్యం లేదు 23కి చేస్తారని నమ్మకం గ్యారంటీ గారించి. అప్పుడు ఆ రకంగా మాకు ఇంజనీరింగ్ లో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్ని చెప్తూ ఉండేవారు ఆయన. ఆశ్చర్యంగా
1: శాస్త్రి గారు, అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు, అరయ కాలమే మీకు పరమ గురువు, గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండు. స్వామి మాట అది. ఒక టీచర్గా మీరు ఇక్కడికి ఉద్యోగానికి వచ్చారు విత్ నో ఫెయిత్ ఆర్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ స్వామి, అంటే ఆయన తెలియకుండా వచ్చారు కానీ ఇన్నేళ్లు నిలబడ్డారు, పొలిటికల్ సైన్సెస్ చెప్తున్నారు. మీరు ఒక అధ్యాపకుడుగా ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకున్నప్పుడు, జీవితాన్ని చూసుకున్నప్పుడు, నేను ఒక మంచి ఉపాధ్యాయుడు కావటానికి స్వామి నాకు ఇచ్చిన ఇన్పుట్స్ ఇవి, నన్ను ఇలా తీర్చిదిద్దారు, సహజంగా నాలో ఉన్న గుణాలను పైకి తెచ్చారని గాని లేనివి అనుగ్రహించారని గాని కలిగిన ఒకటి రెండు సందర్భాలు బ్రీఫ్గా చెప్పండి.
0: స్వామి చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి రంగాలలో విద్యారంగం ఒకటండి.
1: అవును,
0: స్వామే ప్రపంచానికి డిక్లేర్ చేశారు, మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ అని. విద్యార్థులందరినీ చక్కని పౌరులుగా తీర్చిదిద్ది, వాళ్ళందరినీ ఉన్నతమైనటువంటి మానవులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించాలి అనేటటువంటి ఉత్సాహం స్వామిలో ఎప్పుడూ ఉండేది. అంతేకాక ప్రతిరోజు ఇంటరాక్షన్ ఉండేది స్వామితోటి, పిల్లలకి టీచర్లకి కూడా. అది ఎంతవరకు వెళ్ళిపోయేదంటే, అవసరమైతే స్వామివారి టీచర్స్ ని కరెక్ట్ చేస్తూ ఉండేవారు. ఈ కరెక్షన్ కూడా ప్రైవేట్ గా కాదు, పబ్లిక్ గా చేసేవారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ని కూడా వరండాలోనే మందలిస్తూ ఉండేవారు తప్పులు చేస్తే. దాంతో ఏమైందంటే టీచర్లలో కూడా ఒక రకమైన భయం ఉండేది. అనేక అనేక పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతూ ఉండేవారు. ఆ పర్సనల్ విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు అసలు టీచర్ అనేవాడు ఎలా ఉండాలి, ఏ రకంగా ఉంటే నువ్వు ఉన్నతమైనటువంటి టీచర్ గా నువ్వు యాక్చువల్ గా ప్రకాశిస్తావు అనేటటువంటి విషయం గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఎవ్రీ థర్స్డే వచ్చేవారు కాలేజ్కి, ఎవరి థర్స్డే వచ్చి మోరల్ క్లాసెస్ ఉండేవి మాకు. మోరల్ క్లాస్ చాలా ఇంపార్టెంట్.
1: ఫస్ట్ ఎవరు
0: స్వామి ఏమనేవారంటే, నాకు మిగతా టీచింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మోరల్ క్లాస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రేయర్ సెషన్ ప్రతిరోజు ఉంటుంది కాలేజీలో కంపల్సరీ. మిగతా విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో ఎక్కడైనా ప్రేయర్ సెషన్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా విద్యా సంస్థలో నేను 79 నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు పొద్దున్నే మాకు ఒక ప్రేయర్ సెషన్ ఉంటుంది. భజన్స్ అయినా ఉంటాయి, లేకపోతే ఏదైనా టాక్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, స్వామి ఉపన్యాసాలు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. అంటే వీ స్టార్ట్ ది డే విత్ ప్రేయర్. అండ్ స్వామి ఏమనేవారంటే, మిగతా క్లాసులు వాళ్ళందరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి, కానీ ముఖ్యంగా మార్నింగ్ సెషన్ మాత్రం కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని, కంట్రోలర్ గారిని కూడా ప్రత్యేకించి చెప్పారు, మీరు రోజు వెళ్ళాలి, మీరు ఉండాలి, మీరు ముందుండి మిగతా వాళ్ళని నడిపించాలి అని. స్వామి కొత్తగా స్టార్ట్ చేసిన కాలేజీలో మేమందరం కొత్త వాళ్ళం వచ్చాం, మాకు స్వామి అంటే కొంతవరకు ఎక్స్పోజర్ లేదు చాలా మందికి. నాకేమో పూర్వజన్మ సుకృతం చేత ఏంటంటే, నేను 24 వరండాలనే ఉండాను, స్వామి సన్నిధిలోనే ఉండేవాడిని నేను, 24 గంటలు అక్కడే ఉండేవాడిని. అందుకే ఉపన్యాసాలు ఇంకా చార్జ్ చేస్తూ టీచర్స్. అప్పుడు స్వామి టీచర్స్ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పేవారు. మొట్టమొదటి నుంచి నాలో ఉన్న ఒక దోషం బహుశా స్వామి పాయింట్అవుట్ చేస్తూ ఉండేవారు. అదేంటంటే, టీచర్లు ఏదైతే చేస్తారో అది మాత్రమే విద్యార్థులకు చెప్పాలి, నువ్వు చేయనటువంటి పని నువ్వు విద్యార్థులకు చెప్పకూడదు, నీకు చెప్పే అధికారం లేదు, యూ డోంట్ హ్యావ్ మోరల్ రైట్ అని.
1: వండర్ఫుల్, వండర్ఫుల్.
0: అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజుల్లో ఐ వాజ్ స్మోకింగ్, ఐ వాజ్ ఎ చైన్ స్మోకర్ యాక్చువల్ గా. 79 లో చేరినప్పుడు నేను బయటకు వెళ్లి సిగరెట్ కాల్చి వచ్చి వరండాలకు కూర్చునేవాడిని. స్వామి టాలరేటెడ్ మీ ఫర్ 1 ఇయర్. ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు కబురు పెట్టేవారు తెలియకుండా, కానీ నేను మానలేకపోయాను. చివరికి వారే మానిపించారు. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే, ప్రాబబిలీ నేను ప్రాణంతో బతికున్నాను అంటే దాని కారణం స్వామి. ఎంతేదంటే, మా ఇంట్లో ఇద్దరు ముగ్గురికి అలవాటు ఉండేది, నా రెండో అన్నగారు సిగరెట్లు కాల్చిన కదా ప్రాణం పోయింది. ఆయన పోయినప్పుడు స్వామి నాకు చెప్పారు ఈ కారణం చేతే పోయింది, ఇది మీ ఇంట్లో ఎవరికి పడదు అని. రెండవది, ఉపాధ్యాయులందరికీ ఏం చెప్పేవారంటే, చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే అండి, ఓ రోజు కాలేజీకి వచ్చారు, ఒక్క టీచర్లే రమ్మన్నారు, ఫాయర్ లో కూర్చున్నారు, మేము ఒక సోఫా వేసిన దాలో కూర్చున్నారు, మేము కింద కూర్చున్నాం, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు మీరు అన్నారు. అది ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఏమన్నారంటే ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చేరుతున్నారు, ఇది 79లోనే వారు కాలేజీ పెట్టిన కొత్తలోనే, ప్రతిరోజు బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టుగా చార్జ్ చేస్తూ ఉండేవారు ఆయన. మీరందరూ ఒక విషయం గుర్తించాలి, ఇంతమంది విద్యార్థులు వచ్చి పుట్టపర్తిలో రిమోట్ కార్నర్ లో ఇక్కడ కాలేజీ పెడితే ఇందులో వాళ్ళ తల్లిదండ్రులందరూ ఎందుకు చేర్చారంటారు అని అడిగారు. మాకు తెలియదు స్వామి, నన్ను చూసి చేర్చారు వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలు నా సంరక్షణలో ఉంటే వాళ్ళందరూ బాగా అభివృద్ధిలోకి వస్తారని. ఈ అభివృద్ధిని నేను మీ భుజస్కంధాల మీద పెడుతున్నాను. అంటే వాళ్ళకి రేపు ఏమైనా జరిగితే వచ్చే చెడ్డ పేరు నాకు, దాని కారణం మీరు అవుతారు. అందుచేత నాకు చెడ్డ పేరు రాకుండా ఉండేటటువంటి విధంగా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి. రెండు, నీ పిల్లలే క్లాసులో ఉంటే నువ్వు పాఠం ఎలా చెప్తావు? నీ ఇంట్లో నీ పిల్లలకి పాఠాలు ఎలా చెప్పుకుంటావు? ఆ రకంగా నువ్వు క్లాసులో పిల్లలందరికీ పాఠం చెప్పాలి. అది నీ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఒక ఉపాధ్యాయుడిగాను. అప్పుడే నువ్వు నిజమైన ఉపాధ్యాయుడివి. ఆ పిల్లలు ఎవరో పరాయి వాళ్ళులే, వచ్చారో చదువుకుంటే చదువుకుంటారు, లేకపోతే వాళ్ళు పోతే పోతారు, పాడైపోతే మనకేమిటి అనేటటువంటి దృష్టితో నువ్వు పాఠం చెబితే, పరుల పిల్లలు పాడవడానికి నువ్వు కారణమైతే నీ పిల్లలు పాడవడానికి దేవుడు కారకుడవుతాడని గుర్తుపెట్టుకో. ఎప్పుడు నువ్వు వాళ్ళ పిల్లలందరినీ చూసుకో, నేను నీ పిల్లల్ని చూసుకుంటాను. అందుచేత ఈ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, ప్రతి చైల్డ్ ని క్లాసులో మన విద్యార్థులకు పాఠం చెప్తున్నప్పుడు వీళ్ళందరూ మన పిల్లలే అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి పాఠాలు చెప్పాలని.
1: దీంతో పాటుగా కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఇన్ టీచింగ్, స్వామి స్కూల్లో స్వామి ఇన్స్టిట్యూషన్స్ నుంచి లేదా ఇక్కడ పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, దే ఆర్ కన్సిడర్డ్ ద సుప్రీం లెక్చరర్స్, సుప్రీం టీచర్స్. ఇది బయట వాళ్ళ గురించి మనం అనుకోం, దే మే బి పాపులర్ బట్ దే మే నాట్ బి ప్రొఫిషియంట్. ఇది ఎందుకంటున్నానంటే, మీరు ఒక టీచర్గా మీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు స్వామితో కూడి ఉన్నందుకు ఈ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఎలా గ్రాడ్యువల్ గా జరిగింది మీకు ఎప్పుడైనా. నేను ఇదివరకు కంటే ఇప్పుడు బాగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి ఉండకపోతే నేను ఇలా చెప్పగలిగి ఉండేవాడిని కాదు అనిపించిందా?
0: అనిపించిందండి. ఎందుకంటే స్వామి రెగ్యులర్ గాను వైస్ ఛాన్సలర్ గారిని, కంట్రోలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని వీళ్ళందరినీ కూడా నువ్వు కాలేజీకి పంపించేవారు రెగ్యులర్ గా. వారు ఏమనేవారంటే, టీచర్లందరూ అసలు క్లాసులు చెబుతున్నారా లేదా, వాళ్ళ క్లాసుల్లో ఉంటున్నారా లేదా, పిల్లలందరూ క్లాసుల్లో ఉంటున్నారా లేదా అని. ఎందుకంటే స్వామికి ఐ థింక్ ద డియరెస్ట్ థింగ్ టు హిమ్ వాజ్ ఆల్వేస్ డిసిప్లిన్. డిసిప్లిన్ మించినటువంటిది లేదు స్వామికి. డిసిప్లిన్ ఫాలో అవ్వకపోతే పక్కన పెట్టేసేవారు స్వామి. పిల్లలు ఎవరు కూడా వర్కింగ్ అవర్స్ లో రోడ్డు మీద కనిపించకూడదు, టీచర్లు ఎవరు కనిపించకూడదు. వారు 10 గంటల సమయంలో వచ్చేవారు, కారులో బయటకు వచ్చేసేవారు. ఎవరైనా టీచర్ రోడ్డు మీద కనిపిస్తే ప్రిన్సిపల్ పిలిచేవారు సాయంత్రం. ఆడెవడో టీచర్ నేను చూశాను, వాడు 10 గంటలకు రోడ్డు మీద ఉండి ఎందుకున్నాడు అనేవారు. స్వామి ఏ టీ తాగడానికి వెళ్ళడానికి వీలేదని ఎవరు. కాలేజీ లంచ్ అవర్ వరకు ఎవడు బయటకు రాకూడదు, మళ్లీ మధ్యాహ్నం స్టార్ట్ టైం ఆ డాట్ ఆ టైంకి అక్కడ ఉండాలి, కాలేజీ టైం అయిపోయే వరకు అక్కడ ఉండాలి, తర్వాత వరండాలే ఉండాలి, దర్శనానికి రావాలి. దర్శనానికి రాకపోతే మళ్లీ వీసిని పిలిచి చెప్పేవారు, నాకు పలానా టీచర్ దర్శనంలో కనిపించలేదే అనేవారు. అంటే స్వామి వాంటెడ్ టు చేంజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు ది కోర్ అండ్ పుట్ హిమ్ ఆన్ ఎ ఫైన్ పాత్ అనమాట. మంచి ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడము, డిసిప్లిన్డ్ గా ఉండేటువంటి విధంగా చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు. అందరినీ అలా తయారు చేయాలి అని వారి ఉద్దేశం.
1: చిజలింగ్ ఇది,
0: చిజలింగ్ చేసేవారు. ఇలా జరుగుతుండగా ఏంటంటే, ఒకసారి ఈ రిజిస్ట్రార్ గారు, బీసీ గారు మధ్యలో క్లాసుకు కూడా వచ్చేసేవారు. స్వామి అనేవారు వీళ్ళు పాఠం ఎలా చెబుతున్నారో నువ్వు చెప్పకుండా వెళ్లి వాడి క్లాసులో కూర్చోవాలనేవారు. అందుచేత ఏమైందంటే, 10 నిమిషాల ముందు మాకు కబురు వస్తుంది, బీసీ గారు మీ క్లాస్కు వస్తున్నారు అని. అంటే ఏ టైంకి వస్తారో తెలియదు, అందుకని చెప్పి వచ్చి లాస్ట్ బెంచ్ లాస్ట్ చైర్ లో కూర్చుంటారు. కూర్చుని అసెస్ చేస్తారు. గోకాక్ గారు చాలా హీ వాజ్ వెరీ మెటిక్యులస్, అందుకని వారు నోట్ రాసుకుంటారు ఈ టీచర్ ఏ రకంగా ఎఫిషియెంట్ గా ఉన్నాడు, ఎక్కడ ఎఫిషియెంట్ గా ఉన్నాడు అని రాసుకుని మళ్ళీ కబురు పెట్టేవారు మాకు, నువ్వు ఈ ఏరియాలో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని. అలా చాలా సందర్భాల్లో వారు వచ్చారు. వారే కాదు, సర్ప్రైజ్ గా స్వామి గారు వచ్చేసేవారు క్లాస్ కి. నేను ఈశ్వరం హై స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ లో పాఠం చెప్తుంటే ఒక రోజున స్వామి వచ్చేసారు. స్వామి వచ్చేసి గుమ్మం దగ్గర నుంచున్నారు. నేను సివిక్స్ చెప్తున్నాను అప్పుడు, ఇంటర్మీడియట్ క్లాస్ స్వేచ్ఛ గురించి చెప్తున్నాను. చెబుతుంటే స్వామిని చూశాను సార్ కాదు, స్వామి చూసి నాకు తెలియక నేను అన్నాను, స్వామి దయచండి కూర్చోండి అన్నాను. అంటే వారు అన్నారు, నువ్వు చెప్పు నేను వింటున్నానులే అన్నారు. అంటే స్వేచ్ఛ గురించి పాఠం చెప్పేశాను. అంతా అయిపోయాక లోపలికి వచ్చారు. లోపలికి వచ్చారు, మీరు రాజకీయ పరమైనటువంటి స్వేచ్ఛ గురించి చెప్తున్నారు, చాలా సంతోషం, బాగా చెప్పారు. ఆధ్యాత్మిక పరమైన స్వేచ్ఛ గురించి కూడా చెప్పాలి. అందుచేత మీరు పాఠాలలో ఆధ్యాత్మికతను జోడించకపోతే వీరందరూ ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చబడరు. అందుచేత మీరు ప్రతి పాఠంలోనూ కూడా స్పిరిచువలైజ్ చేయాలి అని చెప్పి అప్పుడు ఏం చేశారంటే, ఒక పాలసీ ఇనిషియేట్ చేశారు స్వామి యూనివర్సిటీలో. మాకందరికీ వైస్ ఛాన్సలర్ దగ్గర సర్క్యులర్స్, టీచర్స్ అందరికీ మీటింగ్స్ లో ఏంటంటే, వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అవ్వాలి కాబట్టి ప్రతి పాఠాన్ని కూడా మీరు స్పిరిచువలైజ్ చేయాలి, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ చెప్పాలి మీరు అని చెప్పి. అంటే మేము ఏం చెప్పినా సరే స్పిరిచువాలిటీ గురించి చెప్పాలి. ఉదాహరణకి స్వామి నాకే ఒక ఉదాహరణ ఇచ్చారు. నేను రైట్స్ గురించి చెప్తున్నాను. రైట్స్ గురించి చెప్తుంటే అన్నారు, ఏ రైట్స్ గురించి చెప్తావు అన్నారు. రాజ్యాంగపరంగా ఏవైతే ఇవ్వబడ్డాయో ఆ రైట్స్ అన్ని గురించి చెప్తాం స్వామి అన్నారు. బాగుంది, ఇంకా ఏం చెబుతావు అన్నారు. డ్యూటీస్ గురించి కూడా చెబుతాం స్వామి అన్నారు. ఎలా చెబుతావు అన్నారు. ఇలా ఇలా చెబుతాం, మనం డ్యూటీస్ గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం. స్వామి ఏమన్నారంటే అండి, నువ్వు రైట్స్ గురించి చెప్తావు కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా అన్నారు. ఏంటంటే డ్యూటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రైట్స్ అని చెప్పాలన్నారు. ఎందుకు స్వామి అంటే, మానవుడు జన్మ సార్థకత చెందాలి అంటే ఏం చేయాలి, వాడి బాధ్యతను వాడు నిర్వర్తించాలి అంతే. హక్కుల గురించి మాట్లాడేటటువంటి వారు మంచి మానవులు కాదని గుర్తుపెట్టుకో అన్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఎవరైతే హక్కుల గురించి మాట్లాడతారో వారు మంచి మానవులు కాదు. ఎవరైతే 24 గంటలు వారి యొక్క బాధ్యతల గురించే ఆలోచిస్తూ ఉంటారో, వాటి మీదే వాళ్ళ యొక్క మైండ్ ను ఫోకస్ చేస్తారో, వారి జన్మ ఆటోమేటిక్ గా సార్థకం అవుతుంది అని అన్నారు. వాట్ ఈస్ రైట్ అన్నారు. అంటే నేను మామూలుగా మనం ఏదో డెఫినేషన్ చెబుతాం పొలిటికల్ సైన్స్ డెఫినెట్ కాదన్నారు. అదేమిటి స్వామి అంటే, నేను చెప్తాను డెఫినేషన్ అన్నారు. ఏ వెల్ డిజర్వ్డ్ డ్యూటీ రిఫ్లెక్ట్స్ ఇన్ రైట్స్ అన్నారు. నువ్వు నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేస్తే ఆటోమేటిక్ గా యూ విల్ బికమ్ ఎలిజిబుల్ ఫర్ యువర్ రైట్స్. నువ్వు నీ బాధ్యత నిర్వర్తించకపోతే
1: ఈ ఇదే ప్రాంగణంలో ఈ రేడియో సాయి ప్రారంభిస్తూనే స్వామి ఒక మహత్తర సందేశం ఇచ్చారు. అది నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ప్రతి మనిషికి ముందు నాలెడ్జ్ ఉండాలి, తర్వాత స్కిల్ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, ఆ ఎనర్జీ తర్వాత సరెండర్ ఉండాలి, అన్నింటినీ మించి హ్యూమిలిటీ ఉండాలి. ఇది అద్భుతం. అది బియాండ్ జాతి వర్గ వర్ణాలన్నీ దాటి మానవ జన్మెత్తిన ప్రతివాడికి ఇది మహత్తర సందేశం. ఈ బేసిస్లో యు ఆర్ ఆల్రెడీ నాలెడ్జబుల్, యు ఆర్ ఎఫిషియంట్ ఇన్ యువర్ ఓన్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ, యు ఆర్ స్కిల్ఫుల్, యు ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ గ్రేట్ సర్జన్. సరెండర్ అయినాను అని మీకు అనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీ ప్రొఫెషన్లో మీ అవుట్లుక్, జీవితం పట్ల గాని, ప్రొఫెషన్ పట్ల గాని, సమాజం పట్ల గాని, ఒక ఆధ్యాత్మిక ప్రపత్తి కలిగిన ఈ దేశం పట్ల గాని మీ మీద చూపినటువంటి ప్రభావం ఏంటి?
2: కాదండి, అది మాకు మెడికల్ స్కూల్స్ లో చెప్తారు, నా ప్రాక్టీస్ చెప్తా. స్వామి అన్నారు ఒకరోజు, మీకేం తెలియదు స్వామి, మీరు ఎంతసేపు దేహం దేహం దేహం అంటారు, నీకెంతసేపు మెడికేర్ నెంబర్ మెడికేర్ నెంబరు అంతే. ఇప్పుడు మా ఆఫీస్కి పోతే సెక్రటరీ అడుగుతుంది నెంబర్ ఏంటి పేషెంట్, ఎందుకంటే బిల్ చేసేదానికి అంతే. మాకు ఒకసారి పేరు కూడా గుర్తుంటది, అటువంటి స్థితిలో ఉండేవాళ్ళు చెప్పారు. అది కాదు బంగారు, 3D కేర్ అన్నారు. ఏమి స్వామి 3D కేర్ అంటారు? మీరు దేహ బాధ చేస్తే కుదరదు, మనస్సు శాంతి కలిగించాలి, ఆత్మశాంతి కలిగించాలి, ఈ మూడు చేస్తే గాని మనిషికి, రోగికి నువ్వు పూర్తిగా చేయట్లేదు అంటే అప్పుడు చెప్పండి స్వామి అంటే అప్పుడు చెప్పారు ఆయన ఈ మూడు విషయాలు. ఎవరికి ఏ మెడికల్ కాలేజీలో చెప్పరు ఇది? ఎప్పుడు 1995లో చెప్పారు మాకు స్వామి 3D కేర్ అని. అది ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అమెరికాలో కూడా స్పిరిచువాలిటీ అండ్ మెడిసిన్ అని కానీ, మైండ్ బాడీ మెడిసిన్ అని కానీ ఇప్పుడు చెబుతున్నారు. 50% మెడికల్ కాలేజీలో చెప్తారు అది. చూడండి స్వామి, ఇది అది మేమెంతసేపు ఏదో వెళ్ళాము చేశాము చేశాము అనేవాళ్ళు కానీ, ఒకరోజు నాకు అనస్థిసి చెప్పారు, సార్ ఎంతో మంది కార్డియక్ సర్జన్ చూశాను కానీ మీరు చేసింది ఎవరు చేయరండి అన్న. ఏంటండి అంత స్పెషల్? నాకు తెలియదు అన్న. మీకు తెలియదేమో, మీరు ఆపరేషన్ చేసేదానికి ముందు చేతులు జోడించుకుంటారు, కళ్ళు మూసుకుంటారు కాసేపు, తర్వాత ఆపరేషన్ చేస్తారండి అన్న. అంటే అవునండి, ఇది నాకు అలవాటు అయ్యేది కాదు. మేము మొదటి నుంచి మాకు గుర్తుంది, మ్యాన్ కట్స్ అండ్ గాడ్ హీల్స్ అని మేము చెప్తూ ఉంటాం, కానీ ఎవరు ప్రాక్టీస్ చేయమది చెప్తాం. కానీ స్వామి దగ్గరికి వచ్చినాక అది తెలుస్తుందండి, మనము మ్యాన్ కట్స్ దట్స్ ఆల్ అండి, గాడ్ హీల్స్ అనేది మనం చేయవలసిన పని మనం చేయాల్సి వస్తుంది. కానీ ఈ మూడు విషయాలు, అందుకని స్వామి హాస్పిటల్ కట్టింది అట్లా కట్టారండి. ఇప్పుడు రావటం రావటమే చూస్తానే. ఇప్పుడు చాలా మందికి నమ్మరు, హాస్పిటల్ చూపించి అప్పుడు చెప్తాను నేను, ఎంతో ఎడ్యుకేటెడ్ పీపుల్ కి చెప్తాను, ది ఓన్లీ వే రిమెంబర్ ఫ్రీ హాస్పిటల్, దర్ ఇస్ నో బిల్లింగ్ డిపార్ట్మెంట్, దట్స్ ది ఓన్లీ డిపార్ట్మెంట్ దట్స్ నాట్ హియర్. అది చూస్తే కానీ నమ్మదు. ఇంకోటి మీకు చెప్తాను, మీకు తెలియదు ఏది తెలుసు, ఈ హాస్పిటల్ స్వామి ఒక సంవత్సరంలో కట్టారే కాకుండా ఇద్దరు జర్నలిస్ట్ ఆర్కిటెక్ట్స్ బెస్ట్ హాస్పిటల్స్ 50 hospitals ఇన్ ది వరల్డ్ అని ఒక ఎవ్రీ 5 years రిలీజ్ చేస్తారు. ఆ జర్నల్లో పాల్ జాన్స్ అండ్ కెన్ నూక్స్ అని మన హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ 50 hospitals ఇన్ ది వరల్డ్. టాప్ 50 hospitals.
1: ఇట్స్ అన్ ఇన్పుట్ టు ది ఆల్ లిసనర్స్ ఆఫ్ రేడియో సై టుడే.
2: టాప్ 50. దానికి రెండే కారణాలు చెప్పారు వాళ్ళు, క్లియర్ గా రాస్తారు. ఫస్ట్ ఏమి రీజన్ అంటే ది ఫిలాసఫీ ఆఫ్ ది ఓన్లీ మ్యాన్. ఏమన్నారంటే ఆయన, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మస్ట్ బి ఫ్రీ ఫర్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ అన్నారు. అది ఫస్ట్ రీజన్ వై వి పిక్ ది హాస్పిటల్. రెండో రీజన్ ఎందుకు పిక్ చేసినాము అంటే దిస్ ఈజ్ ది వన్ హాస్పిటల్ వేర్ ఫార్మ్ అండ్ ఫంక్షన్ ఆర్ ఫ్యూజ్డ్ 100%. చాలా అవి బాగా కనపడచ్చు, బాగా చేయొచ్చు, బాగా కనపడి బాగా పనిచేసేది రెండూ కలిసి ఉండేది ఇదొక్కటే హాస్పిటల్.
1: వైద్య వృత్తిలో ఉన్నటువంటి అంటే రాబోతున్నటువంటి నడుస్తున్నటువంటి ఒక యువతరానికి అంటే మనం ఎప్పుడు నెక్స్ట్ రేపటి గురించి ఆలోచించాలి. స్వామి యొక్క ఈ మహత్తర సందేశాన్ని, ఆయన చూపించినటువంటి మార్గోపదేశనాన్ని మీరు దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేసి ట్రాన్స్లేట్ చేయబోతున్నారు, మీరు అఫ్ కోర్స్ త్రూ యువర్ యాక్షన్స్ అండ్ యువర్ ప్రొఫెషన్సీ అండ్ ఆల్, బ్రీఫ్గా ఒక యువ డాక్టర్ ప్రశాంతి నిలయానికి వచ్చి నేర్చుకోవలసింది ఏమన్నా ఉన్నది అంటే అదే కాస్త చెప్తారా, ఏం చూస్ చేయటం కోసం?
2: లేదండి, నేను ఒకటే చెప్తానండి. స్వామి చెప్పేది ఏంటంటే, చెప్పేది కాదు చూసి చెప్తారు, అది పరోపకారార్థం ఇదం శరీరం అంట. నేను అనుకునేవాడిని మన ప్రకృతిలోనే ఈస్టర్న్ ఫిలాసఫీలోనే ఉంటుంది అనుకునేవాడిని. న్యూయార్క్ వెళ్తే వాళ్ళు అక్కడ రాశారు క్లియర్ గా, సర్వీస్ ఈస్ ది రెంట్ యూ పే ఫర్ లివింగ్ అని చెప్పి. సో ఇది స్వామి చెప్పేది ప్రపంచం అంతా ఉంది, మనం మర్చిపోయినా. వీళ్లకు యువతరానికి నేను చెప్పేది ఒకటేనండి, సేవ చేయండి. ఇంకోటి ఎందుకు చెప్పగలిగానంటే అది స్వామి దయ వల్ల నేను ఎంతో అన్ని వదిలి ఇక్కడ వచ్చి స్వామి చేస్తున్నాను 15 సంవత్సరాల నుంచి. నేను ఎప్పుడు ఎవరిని ఏమి అడగలేదు. అది చూసిన వాళ్ళు అడుగుతారు అప్పుడు, ఎట్లా వదిలేసి వచ్చేసావు ఇక్కడికంటే. మనం సేవ చేస్తే అదే ఒకటే చేయగలము. ఒకటే చెప్తానండి, అందరికీ దేవుడు ఒక విధంగా ఇవ్వలేదు. పీపుల్ ఆర్ లెస్ బెనిఫిటెడ్ దెన్ వాట్ వీఆర్. వాళ్లకు సేవ చేయండి. ఆ సేవ చేస్తే 10% చేయమంటాను అంతే. మీరు అంతా వదిలేసి రావసరం లేదు. 10% ఆఫ్ యువర్ టైం. ఒకటే చెప్తాను, ఒక కార్డియాలజిస్ట్ వచ్చాడండి ఇక్కడ, అంతా చూసి వెళ్లి నాష్విల్ లో పనిచేస్తాడు. 1 day a week హీ సీస్ ఎవ్రీబడి ఫ్రీ.
1: వండర్ఫుల్.
2: ఇది ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. సేవ చేయరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? నేను చెప్తాను, ఇప్పుడు నేను చేసిన పని చూడండి. ఇప్పుడు బాబు అని ఆయన వచ్చాడు, చూసి వెళ్ళి ఒక రోజు ఫ్రీగా ట్రీట్ చేస్తాడు. ఆయనకి స్వామి అంటే భక్తి లేదు, అందుకే అడగకూడదు, తెలియదు, ఇట్లా ఉండదు అటువంటిది. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఇవి చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదండి.
1: కొండల్లో వాటర్ ప్రాజెక్ట్స్ కూడా మీరేదో ఒక ఉద్యోగిగా వచ్చారు గవర్నమెంట్ తరఫున, డెప్యుటేషన్ అనండి ఇంకోటి అనండి, బట్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద వాటర్ ప్రాజెక్ట్స్. ఇవాళ నేను చౌదరి గారిని అడిగినట్లుగానే రాబోయే తరానికి స్వామి యొక్క ఈ మహత్తర మహోపదేశాన్ని, ఈ సందేశాన్ని వాళ్ళు ఎలా ఇంబైబ్ చేసుకోవాలి, వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ ప్రొఫిషియన్సీ ఇవన్నీ కూడా, వీటిని ఎట్లా, మీ దర్శనం ఏంటి, మీ ఆలోచన ఏంటి?
3: దీనికి మీరు అడిగిన ప్రశ్నకు మొదలు కొన్ని విషయాలు, ఒకటి రెండు విషయాలు నేను చెప్పాను. యాక్చువల్గా నేను 31/10/1995 నా డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అండి. 31/10/1995.
1: అవును.
3: ఇది ఇనాగరేట్ చేయవలసిన డేట్ 23/11/1995. అది అనుకోకుండా స్వామికి ఎలాగో తెలుస్తుంది, చక్రవర్తి ద్వారానే ఎవరు కొండలరావు ఇలా రిటైర్ అయిపోతున్నారండి అని. వెంటనే స్వామి చెప్పింది, కొండలరావు మనకు కావాలి, నువ్వేం చేస్తావు చెయ్యని చెప్పారు చక్రవర్తికి. సరే, చక్రవర్తి తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడడం జరిగింది. ఏమైంది నాకు అడ్డుకోకుండా, అప్పుడు ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేవారు, 31/10 రిటైర్ అంటే 11 నుంచి నాకు ఆటోమేటిక్ గా అపాయింట్మెంట్ వచ్చేసింది. అది కేవలం అంటే స్వామికి నా మీద ఉన్నటువంటి ప్రేమ, కాన్ఫిడెన్స్ అనండి, దయనండి, ఏదైనా దీనివల్ల. అది ఒకటి. నేను నిజంగా చెప్పాలంటే నా 45 ఏళ్ల సర్వీస్ లో చేసిన దానికంట రిటైర్ అయిన తర్వాత స్వామి ప్రాజెక్టు లోకి వచ్చిన తర్వాత నేను నిజంగా నేర్చుకున్నది నేనే చాలా ఎక్కువ నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పినట్టు నేను చదువు ద్వారా నేర్చుకున్నది వేరే విషయం, బట్ ఇంజనీరింగ్ కూడా నేను ఇక్కడ పెర్ఫెక్ట్ గా చేయడం అనేటటువంటిది, డిసిప్లిన్డ్ గా చేయడం అనేటటువంటిది ఎలా ఉండాలి, టైం ప్రకారం చేయవలసింది ఎలా చేయాలి అనేటటువంటిది స్వామి దగ్గరికి వచ్చిన తర్వాతే నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను ఘంటాపదంగా చెప్పగలిగింది ఏంటంటే స్వామితో వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ వల్లే నాకు నాలెడ్జ్ కూడా పెరిగింది. అంతకుముందు నాకు తెలియని విషయాలు ఏదే పోయిపు లేయింగ్ అనండి, జాయింటింగ్ అనండి, ఇంకొకటి అనండి, ఇది కానీ అంతకుముందు నేను నా ఉద్యోగంలో చేసిన దానికంటే కూడా ఇప్పుడు నేను చాలా పెర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నానంటే అది కేవలం స్వామి నాకు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ ఎఫెక్ట్ కానీ దీనివల్లే అని నాకు పెర్ఫెక్ట్ గా. అదే నేను ఇప్పుడు మా కింద వాళ్ళందరికీ చెప్తాను. ఇప్పుడు నువ్వు కూడా నేను ఇంకా ఇప్పుడు కూడా నేను అడ్వైజర్ గానే కంటిన్యూ అవుతున్నాను కాబట్టి అదృష్టవశాత్తు స్వామి దయ వల్ల నేను మా డిపార్ట్మెంట్ లో ఉన్న చీఫ్ ఇంజనీర్స్ అంతా అదే చెప్తాను. మీరు ఎప్పుడైనా వెళితే సత్సాయి వాటర్ ప్రాజెక్ట్ చూడండి, అది ఇప్పటికీ అప్పుడు ఎలా చేసామో ఇప్పటికీ అదే రకంగా మెయింటైన్ అవుతున్నాయి, ఏమి తేడా, అంత పెర్ఫెక్ట్ గా అవుతున్నాయి. అది ఎలా, అది ఇదే వాళ్ళకి చెప్పి దీనిలో ఎలా ఎందుకు సక్రమంగా జరుగుతున్నాయి మీరు చూసిరండి నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఒక సత్సాయి వాటర్ ప్రాజెక్ట్ ఆఫ్ అనంతపూర్తి తీసుకోండి, ఇది ఆ కాలంలో మొత్తం మేము దగ్గర 300 కోట్లు ఖర్చు అయింది. అంటే 180 నుంచి తర్వాత ఇంకా పెరిగాయి అనంతపూర్ అవి ఇవి జాయిన్ అయ్యి రకరకాలు 300కి. అదే గవర్నమెంట్ లో చేయవలసి వస్తే కనీసం 600 కోట్లు. అంటే ఏమిటి, స్వామీజీ యొక్క ప్రతి ప్రోగ్రామ్ కూడా సిన్సియర్ గా చెయ్యాలి, ఎంత తక్కువ ఖర్చు అయితే అంత తక్కువ ఖర్చులో చేయాలి అనేటటువంటి ప్రిన్సిపల్ పెట్టుకుని మేము చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను అదే మా డిపార్ట్మెంట్ కి చెప్పి
1: కాస్ట్ ఎఫెక్టివ్నెస్,
3: కాస్ట్ ఎఫెక్టివ్, క్వాలిటీ ఎఫెక్టివ్, టైం
1: మేనేజ్మెంట్,
3: ఈ మూడు కూడా జరగాలి అనేటటువంటి చెప్పి వాళ్ళకి చేస్తూ ఉంటే ఎన్నో రకాలుగా ఇప్పుడు అంటే గవర్నమెంట్ సొమ్మైనా పబ్లిక్ అమౌంట్ కాబట్టి
1: మనీ ఇస్ మనీ.
3: ఎగ్జాక్ట్లీ.
1: శాస్త్రి గారు ఓ టీచర్ గా సత్యసాయి విద్యా సంస్థల్లోకి ఒక బయట నుంచి వచ్చేటువంటి ఒక టీచర్ వచ్చి ఇక్కడ నేర్చుకోవలసినది నేర్చుకుని తనను తాను తీర్చిదిద్దుకోవలసింది, రెండు విషయాలు చెప్తారా? రెండే.
0: స్వామి ఈ యూనివర్సిటీని ఇనాగ్రేట్ చేసినప్పుడు అండి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి. ఏమన్నారంటే ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీని ఇన్ని 100 యూనివర్సిటీలకు యాడ్ చేయవలసిన అవసరం ఏమిటి అని ప్రశ్న వస్తుంది. చాలా యూనివర్సిటీలు ఉన్నాయి దేశం నుండి, మళ్ళీ ఇంకో యూనివర్సిటీ ఎందుకు భగవాన్ బాబా గారు పెట్టడం అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే మిగతా యూనివర్సిటీస్ అన్ని కూడా పనిచేయడం మానేసాయి కాబట్టి మనం ఒక యూనివర్సిటీ పెట్టాల్సి వచ్చింది.
1: పనిచేసే యూనివర్సిటీ
0: దాన్ని పెట్టాల్సి వచ్చింది. పైగా విద్య అనేటటువంటిది యాక్చువల్ గా ఎవరెవరు విద్యార్థులకు ఏమి ఇవ్వాలో అది ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనం ఒక కొత్త విద్యా విధానాన్ని మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు యువతనంతని మంచి మార్గం మీద నడిపించడానికి విద్య యొక్క ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసలు ఏమిటి అని కనుక ఆలోచిస్తే క్యారెక్టర్ అని కానీ మంచి వాళ్ళగా తీర్చిదిద్దడం కానీ ఉండేది. అందుచేత నేను ఈ విద్యా విధానాన్ని మొదలు పెడుతున్నాను కొత్తది. ఈ విద్యా విధానం ద్వారా వీళ్ళకి చెప్పదలుచుకున్నవి రెండు ఉన్నాయన్నారు. ఒకటి ఏమిటంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ రెండు ఉన్నప్పుడు మాత్రమే అది విద్యా విధానం అవుతుంది. ప్రపంచంలో సెక్యులర్ ఎడ్యుకేషనే ఉంది, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్గాటెన్. ఇప్పుడు దాన్ని మనం ముందుకు తీసుకురావాలన్నారు. అందుకని ఏమన్నారంటే నేను ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ పెట్టి మీరు అందరూ చదువు చెప్తాను రెండంటే మీరు రారు ఇక్కడికి డిగ్రీలు ఇస్తానంటే. అందుకనే యశోద ఏ రకంగా అయితే కృష్ణుణ్ణి వెన్న చూపించి దా అని చెప్పి ఒక బెత్తంతో కరెక్ట్ చేశాడో అదేవిధంగా ఎడ్యుకేషన్ అనే ప్రిటెక్స్ట్ తోటి మిమ్మల్ని అందరూ ఇక్కడ తీసుకొచ్చాను. విద్యార్థులని కాదు ఉపాధ్యాయులను కూడా అందుకే తీసుకొచ్చాను. నేను మిమ్మల్ని అందరినీ కరెక్ట్ చేసి ఆధ్యాత్మిక మార్గంలో పెడితే మీ జీవితం సఫలం అవుతుంది. అసలు దానికోసం మనిషి జీవించాలి. అందుకని ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాను నేను ఇక్కడ అని ఆయన ముఖ్యంగా ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్. ఇప్పుడు అందరూ నేర్చుకోవాల్సింది అదే, టీచర్లు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ప్రపంచంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ ఎ లివింగ్. డబ్బు సంపాదించుకోవడం కాదు. వారు చెప్పినట్టుగాను ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో పెద్ద బ్రహ్మాండ పరోపకార అర్థం యదం శరీరం, ఇట్స్ ఎ డిక్టం. అది అంతే, దానికోసం బతకాలి తప్ప ఏదో చేద్దాం అనుకున్న దానికోసం బతకడం బతికే కాదు అనేవారు స్వామి. అండ్ హిజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ హెస్ బీన్ ఎ మెసేజ్.
1: రేడియో సాయి స్వామి దివ్య సంకల్పంలో నుంచి వచ్చినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఇవాళ రేడియో సాయి ద్వారా మనం అందరం కూడా ప్రపంచంతో మాట్లాడగలుగుతున్నాం. ఆయన ఎంత సనాతనులో అంత అధునాతనులు, లేకపోతే ఇది ఇక్కడ పుట్టుండేది కాదు. ఇవాళ మనబోటి నలుగురు ప్రొఫెషనల్స్ కూర్చొని హాయిగా మాట్లాడుకుని స్వామితో ఉన్నటువంటి మన దివ్యానుభవాలన్నీ నెమరు వేసుకుని మనం ఆయన నుంచి ఏమి స్ఫూర్తిని ఫలితాన్ని పొందామో అందరికీ పంచుకునేటువంటి దిశగా మనందరం వెళుతున్నాం. ఇంటెలిజెంట్ కోషెంట్ ఒక ఎత్తు, ఎమోషనల్ కోషెంట్ ఒక ఎత్తు, సత్యసాయి అది వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏది తలపెట్టినా దానిలో స్పిరిచువల్ కోషెంట్ ఉండాలి. దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫైనల్. ఆ స్పిరిచువల్ కోషెంట్ ఎస్క్యూ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ స్వామీస్ అవతార్హుడ్ అని, ఈ అవతార పరమార్థమని మనం అందరం కూడా భావన చేస్తూ ఈ వార్షికోత్సవ సంరంభంలో, వేడుకలో, ఇంత ఆనందంలో, అందులో స్వామి దివ్య సన్నిధిలో మనం కూర్చొని ప్రపంచం మొత్తంతో మాట్లాడుకునేటువంటి ఒక మహాయోగాన్ని, అదృష్టాన్ని స్వామి మనకు కల్పించారంటే మనకింకా గురుతరమైన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఒక అవతారం, ఇన్ని అవతారాలు వచ్చినాయి వెళ్ళినాయి, ఒక అవతారం ఎక్కడ పుట్టిందో అక్కడే నిలబడి, ఎక్కడ నిలబడ్డదో అక్కడే తనువుని వదిలిచి సమస్త ప్రపంచానికి ఒక బీకన్ లైట్ గా, ఒక జ్ఞాన శిఖరమైనటువంటి ఒక స్థాయిలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసినటువంటి స్వామికి మనందరం ఇవాళ ఒక భవ్యమైనటువంటి, నవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి ఒక ఆంతరంగిక నివాళి సమర్పించుకునే దిశగా ఈ వేడుకలో మీరందరూ పాల్గొనటం, మనందరం కలిసి మాట్లాడుకోవటం స్వామి సంకల్పంగా భావన చేస్తూ రేడియో సాయి స్టూడియోకి మీరు వచ్చి మీ అమూల్యమైన అపురూపమైనటువంటి కాలాన్ని, స్వామితో గడిపిన క్షణాలని ఒక్కసారి నెమరు వేసుకున్నందుకు, తద్వారా మనం రేడియో సాయి శ్రోతలకి, ప్రపంచానికి స్వామి భావాలను పరివ్యాప్తం చేసే దిశగా ఒక అడుగు ముందుకు వేయగలిగినందుకు ఆనందపడుతూ మీ అందరికీ సాయిరాం.
4: శ్రోతలు, ఇంతవరకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రారంభించిన ఎడ్యుకేర్, మెడికేర్, సోషియో కేర్ వంటి పథకాలపై చర్చాగోష్ఠిని విన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొండలరావు, శ్రీ గంగాధర శాస్త్రి, డాక్టర్ ఓలేటి చౌదరి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ విఎస్ఆర్ మూర్తి.

నాటకాల వంటి కళారూపాలు పసిహృదయాలపై చెరగని ముద్రవేస్తాయి. వాటిలో చెప్పిన విషయాలు వారిలో జీర్ణింపబడతాయి అంటారు బాబా. మానవుల్లో అరిషడ్వర్గాలను పారద్రోలి భక్తులకు తమ అవతారతత్వాన్ని, ప్రేమ సందేశాన్ని అందించడానికి బాబా భాగవత నాటకాలను రచించారు. నిరుపమ రూపక వాహిని శీర్షిక కింద కృష్ణుని మధురాపుర ప్రవేశం అనే నాటకాన్ని ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. ఇది బాబా రచించిన కంసవధ ఆధారంగా రూపొందించిన నాటకం. నాటక సమర్పణ తిరుపతి రేడియో సాయి స్టూడియో బృందం.

0: కంసుని దర్బారులో కంసుడు శ్రీకృష్ణుని అంతముద్దించే నిమిత్తమై మంత్రులు ఉపమంత్రులతో చర్చించిన మీదట బలరామకృష్ణులను మధురకు ఆహ్వానించుటకు అక్రూరుని రేపల్లెకు పంపే సన్నివేశం.
1: సభాసదులారా, వింటిరే ఆ గొల్ల పిల్లల కొంటె పలుకులు

0: తెలుసు. దంభంబులు పల్కుచుందురట, దంభంబుల్ పల్కుచుందురట ఈ సోజంబుల్ కంటిరే.
1: కంసభూపాల, వారలు వట్టి ఉన్మాదులైనను అయి ఉండవచ్చును, లేదా వాచాలురైనను కావచ్చు. అంతేకాని కంసభూపాలుని ఎదిరించి నిల్చువారు ఈ జగమున పుట్టలేదు.
2: మహారాజా, మందలో పుట్టి కొండలో పెరిగిన గొల్లబాలురకు మధురా నగరం అంటే ఏమో తెలియకుండవచ్చు. మహారాజన్న వారలకు అర్థము కాకుండవచ్చు.
3: రాజభూపాల, వారు మగసిరి కలవారే కావచ్చు, కాని మహారాజు దగ్గర మల్లునుందులను విషయము తెలిసియుండిన ఇట్టి మాటలకు చోటిత్తురా?
4: మంత్రి, అర్భకులు మాటలు అంత పట్టించుకోనవసరము లేదన్నట్టుకు వీలులేదు. వారు నిజముగా సామాన్య బాలులు కాదు, దానవ సంహారమునకై ఈ దేహములందవతరించిన వారని లోకులనుకున్నట్టు నీవు వినలేదా? వే ఏటికి అశరీర వాణి మాత్యమును మరిచితివా?
1: అటులైన ప్రభువుల అభిప్రాయమేమి?
4: అదే యోచించుచున్నాను. ఎటు పోయిన ఎటు వచ్చునో తోచుటలేదు.
2: ప్రభు, తమరింత విచారించనవసరం లేదు. ఆజ్ఞ సంగిన క్షణములో వారల మాయము చేతును.
4: చణురా, అంత మాత్రము నాకు తెలియకపోలేదు సుమా. మనది ఇట్టి అభిప్రాయమని ప్రపంచమునకు తెలియక ఏదో ఒక విధముగా ఇక్కడకు రప్పించి వచ్చిన వారలను ఉసిగొల్పి పోట్లాటుకు దింపినా అప్పుడు మీ ప్రతాపములు ప్రదర్శించవచ్చును. గాని కారణము లేని కార్యము మహారాజునకు అపకీర్తి తెప్పించును. ఇందుకు ఉపాయము వెతుకుట మంచిది.
1: ప్రభు, మహారాజు ధనుర్యాగము చేయవలనని దానికి పూర్వమే సంకల్పించిండిరు గదా. దానిని చూచుటకు రమ్మని ఆహ్వానించి ఆ తర్వాత మెల్లగా మల్లుతో కలహమునకు పురుగొల్పిన తమ సంకల్పము సిద్ధించును గదా. ఇంత మాత్రమునకు నూతన ఉపాయములు వెతుకవలైనా?
3: ఆహా, మంత్రి గారు చక్కని సలహా అందించిరి. దీనితో పాటు మల్ల యుద్ధ ప్రదర్శనము కూడాను ఒకటి ఏర్పాటు చేసిన మరింత అనుకూలముగా ఉండును.
4: ఎన్ని ఉపాయములను వెతికినను మనసెందులకు కలత చెందుచున్నది.
3: మహారాజునకు సంతోషము కలిగించుటకు మా ప్రాణములనైనా ఇత్తుము.
4: భేష్ భేష్, ఇట్టివారే రాజభక్తులు.
5: మహారాజా, నాతొక మనవి. తమరంగీకరించిన ఆ గొల్లపిల్లలను సునాయాసంగా యమపురికి పంపవచ్చు.
4: అంబష్టి, అట్టి సునాయాస మార్గం ఏదో తెలుపుము చూతము.
5: మన పట్టపుటేనుగు బాగుగా మదించిందుట ప్రభువుల వారికి విదితమే. దానిని సింహద్వారం నిలబెట్టి బలరామకృష్ణులకు ఆ గొల్లపిల్లలు ప్రవేశించగానే దానిని వారిపై పురిగొల్పిన అది ప్రత్యేక శిక్షణ పొందుట చేత క్షణంలో బలరామకృష్ణుని బతుకును అంతము గావించును. మహారాజునకు మరణభీతి లేక మల్లులకు శ్రమ కలిగకే మదమెక్కిన ఏనుగు పిల్లలను హతమార్చినదనుట ప్రజలకు చాటవచ్చు.
4: అంబష్టి, ఈ ఉపాయము కూడాను నాకంత సంతృప్తి కలిగించుటలేదు. మహారాజునకిది అంత ఘనకార్యము కానేరదు.
1: ప్రభు, ఇక ఏమి చేయవలనో తమరే సెలవిచ్చినా దానికి మేమందరము
5: బాగుగా మదించిందుట ప్రభువుల వారికి విదితమే. దానిని సింహద్వారం నిలబెట్టి బలరామకృష్ణులకు ఆ గొల్లపిల్లలు ప్రవేశించగానే దానిని వారు

0: మేమందరము సంసిద్ధులము.
1: అక్రూర, బలరామకృష్ణులకు నీవన్న అమితమైన అభిమానమని నేను వినియుంటిని. రాజాభీష్టమును నెరవేర్చుటకు బలరామకృష్ణులను మధురకు కొనవచ్చు బాధ్యత నీ తలపై పెట్టి తిని.
2: రాజా, బలరామకృష్ణులు సామాన్య బాలురు కారు. మన పన్నాగములు వారికి తెలియకపోవు. దానికి తగిన ప్రతి పన్నాగములు వారు పన్నకపోరు. వారిని బొంకి తెచ్చుట అసాధ్యము. ఇదియే నా సందేహము. అటుపైన రాజాజ్ఞ, ఈశ్వరేచ్ఛ.
1: అక్రూరా, ఈశ్వరేచ్ఛ ఏమిటో మాకు తెలియను. వానిని ఎట్లు అమ్ము చేయవలనో అది కూడాను మాకు తెలియను. ఈ విషయంలో నీవు తెలివితేటలను ఉపయోగించనక్కరలేదు. చెప్పిన పని చేయము.
2: రాజాజ్ఞ, రేపే రేపళ్ళకు వెళుచున్నాను.
3: రాక్షస వంశోద్ధరణకు, కంస భూపాలునకు.
2: అక్రూరుని రేపల్ల ప్రవేశంపై గోపీ గోపారుల చర్చ, బలరామకృష్ణుల ప్రవేశము.

0: ఒరే అన్న, అతడెవడో కంసుని దూత వలె ఉన్నాడు.
1: అయినా అతన్ని చూచిన రాక్షసుడు వలె దుర్మార్గుడు కాదని తెలుస్తున్నది.
0: మంచి చెడ్డలు తెలియజెప్ప అధికారం మనకెక్కడిది? రాక్షసులు ఎట్టి ఆకారములైనను ధరింతురు. మంచి చెడ్డలు కొనిపెట్టు అధికారము గోపాలుందే గాని మనది కాదు.
1: వచ్చే రాక్షసులు గోపాల్ని కొరికే ఒత్తురు గాని మనకోసము కాదు కదా. గోపాలుని శక్తి సామర్థ్యములు మనకు బాగుగా తెలిసిపోయినవి కనుక ఎట్టి వారులైనను మట్టిపాలు చేయను. మనకు బేమందులకు ప్రొద్దుగుంక వచ్చినది, మందను మరలేద్దాంరా.
2: ఆహా, గోపాలు శక్తి సామర్థ్యములు గొల్ల పిల్లలకు తెలిసినంత కంస సార్వభౌములకు తెలియపోయిను గదా. సాంగత్య దోషముచే గొల్లపిల్లలు నా విషయమై సంశయించుట సహజమే. ఇక పల్లెవారు నన్ను చూడగానే ఎన్ని అపోహలకు లోనగుదురో.
3: ఇతనా కంసుని చేత చంపబడి

0: ఆ వచ్చువారెవరో మహానుభాను వలె కనిపించుచున్నారు.
1: మనకిష్టయ్య నెత్తుకుపోవటకే వచ్చు రాక్షసుడు కాడు కదా.
0: చెలి, మనకిష్టయ్య చెరుకు ముక్క అనుకుంటివా? చూచుటకు ఉక్కు గుండు అంత సులభముగా చిక్కువాడు కాదు. దీనికి పూర్వమొచ్చిన రాక్షసులకు ఎంత దక్కినో ఇతనికి అంతే దక్కుతాడు. గోపాలనెత్తుకుపురే మగవాడు లోకాన పుట్టలేదు.
1: సరి, అతనెవరైతే మనకేమి, ఆ పని గోపాలుడే చూచుకుంటాడు. మనమిక ముగ్గులేసుకుందుము రమ్ము. గోపాలుడు రేపల్లకు వచ్చేవేళ అయినది.
2: నిజముగా ఆ గోపికల మాటలు పరమసత్యం. రాక్షస ప్రభువునకు మిత్రుడొకటచే నేనిట్టి పాపపు పనికి

0: ఆహా, ఈ వేణునాదము మన గోపాలను గానముగా ఉన్నది. గోపాలుడు ఇందు ఎందేనియు సమీపంలో ఉండవచ్చును.
1: అన్నా, ఆ వచ్చివారు అక్రూరులే కదా? సందేహమెందులకు, సాక్షాత్ అక్రూరుడే. దగ్గరకు వెళ్లి చూతము రమ్ము.
0: ఆహా, నా భాగ్యమేమని వర్ణింతును? వెతకబోయినదిగా కాలుకే చుట్టుకున్నట్టు నా దైవము నాకు సాక్షాత్కరించెను.
1: అక్రూర, ఎంత కాలమునకు అగుపడితివి? ప్రొద్దు గ్రుంకుచున్నది. అమ్మా నాన్నలు వేచియుందురు. రేపలకు వెళ్లి వివరములు మాట్లాడవచ్చును. మాతో రమ్ము.
0: నందుని గృహములో నంద ఉపనందులు అక్రూరుని రాకపై చర్చిస్తూ ఉంటారు. అక్రూరునితో బలరామకృష్ణుల ఆగమనం, బలరామకృష్ణులు మధురానగరం వెళ్ళుటకు యశోదానందుల విముఖత.
2: ఈనాడెందులకో ఎడమకన్నదురుచున్నది. తెల్లవారి లేచినదే గోపాలను చూచుటకు తన గదికి వెళ్ళుచుండా పిల్లి అడ్డు వచ్చినది. లోనికి వెళ్లి చూడా, గోపాలుడు పడకపై లేడు. అది మొదలు. ఎందులకు ఒక విధమైన భీతి నన్ను వేధించుచున్నది.
3: చక్రిని మన మధ్య పెట్టుకుని శకునాలకు భయపడుట చపల చిత్తము చేష్టలే.
2: నన్ను గురించి నేనే మాత్రము భయపడుటలేదు. అన్నీ భయములు మన కన్నయ్య గురించియే. ఈనాడు తిరిగి ఏ రాక్షసుడు వచ్చి ఏ కీడు తలపెట్టును? వీనికి తగినట్లుగా తెల్లవారి వెళ్లిన బలరామకృష్ణులు ఇంతవరకు ఇంటికి రాకుండుట నా అనుమానం మరింత దృఢమగుచున్నది.
4: అయ్యా, అక్రూర సమేతులై బలరామకృష్ణులు వచ్చుచున్నారు.
2: ఆహా, శుభం. వారిని లోనికి తోడ్కొని రమ్ము. అక్రూర, నిన్ను చూచినదే నా బాల్యమిత్రుడు వసుదేవుని చూచినట్లున్నది. ఇంతకు నీవు మధురు నుండియే వచ్చితివా? అక్కడ మన వారందరూ క్షేమమే కదా.
3: అయ్యా అక్రూర, ఉన్నట్టుండి నీవీనాడు ఊడిపడుట ఆశ్చర్యము ఆనందము. కాని కంసుడు పంపగా రాలేదు కదా.
5: తాతయ్య, మామయ్య గారి పేరు చెప్పగానే మీకెందుకింత భయము? ఒకవేళ కంసుడే పంపినను వచ్చు లోటేమిటి? పంపువాడెట్టివాడేనను, వచ్చినవారు మనవారే. దానికి ఆనందించండి.
1: అక్రూరా,

0: కృష్ణ, ఈ క్షణానికి అందరూ క్షేమముగానే ఉన్నారు.
1: చాలా సంతోషము. నీవిచ్చటికి వచ్చుట దేవకి వసుదేవులకు తెలియనా? వారేమైనను వార్తలంపిరా?
0: గోపాల, బయలుదేరుడికి ముందు వారిని దర్శించి నీ వద్దకు వెళుతున్నానని వారితో మనవి చేసి తిని.
1: అందులకు వారేమనిరి?
0: ఏమందురు, కంట తడిపెట్టి మా నల్లనయ్యను చూచు అదృష్టము తిరిగి మాకెప్పుడు కలుగునో, అసలు ఖాయమున్నంతలో మా కన్నయ్యను చూతమో లేదో అని అమ్మగారు మరింత దుఃఖించిరి.
2: పాపము, కారాగారమందు వారెట్టి అవస్థలనుభవించుచున్నారు.
3: నాయనా, అందులకు నీవేమంటివి?
0: నేను మాత్రమేమి చెప్పగలను? గోపాలుడు త్వరలోనే రావచ్చునని, దుఃఖింపకుడని మాత్రమూ చెప్పగలిగితిని.
4: తదుపరి ఏమి జరిగను?
0: గోపాలుని చూచు భాగ్యము నీకైననూ లభించినందులకు మాకెంతయో సంతోషము. మా ప్రారంధం మేమనుభవింపక తప్పదు. తిరిగి వచ్చిన తరువాతైనను గోపాలుని క్షేమవార్తలను తెలుపమని నన్ను ఆశీర్వదించి పంపిరి.
2: ఇంతకు నీకు వచ్చిన పనేమిటో అడగవచ్చునా?
0: నంద, అడిగినను అడగకపోయినను చెప్పుటకు నేను సంసిద్ధుడనై ఉన్నాను.
3: ఏమిటది?
0: అక్కడ మహారాజు ధనుర్యాగము చేయబోచున్నాడు. అది మహాద్భుతములతో కూడియుండును. దానిని చూచుటకే మిమ్ములను తోడ్కని రమ్మని నన్నంపిరి.
4: ధనుర్యాగమా? ఏమి దాని అద్భుతములు? విందుము.
1: మామయ్య సంగతి మీకు తెలియదా? ఏదో ఘోర కార్యమును తలపెట్టియుండును. దాని విజయమునకై ఈ పన్నాగమును ఒక యాగముగా మార్చియుండును.
3: అంతే అంతే, దయాదాక్షణ్యములు లేనివారు ధర్మకార్యములలో దిగినారంటే వెనుక నాటకమేదో యుండును.
0: శత్రు నిర్మూలమునకు ఈ యాగమున సర్వప్రయత్నములు జరుగును.
1: అన్నా, ఎవరో గాని మామయ్యకు మంచి సలహా ఇచ్చినారు.
4: ఎవరేమిటి? మామయ్యకు తగినవారే మంత్రులు, మరొకరికి తంత్రాలు తెలియవు కదా.
1: మంచిదక్రూరా, మంచిది. అక్కడికి మనమెప్పటికి చేరి ఉండవలేను.
0: ఎంత త్వరగా వెళ్లినా మహారాజు అంత సంతోషించును.
4: పాపం, మమ్ములను చూచుటకు మామయ్య అంత తహతహలాడుచున్నాడా?
2: తెలిసి తెలిసి పులినోట తలదూచినట్లు శత్రు నాశన నిమిత్తము చేయు ఈ యాగంలో. కంసునకు గోపాలను కంటే పరమశత్రువు మరొకరు లేరని తెలిసియు. బహుశా ఈ యాగము గోపాల నిమిత్తమే జరుపుచుండును, కాన గోపాలను పంపుటకు నా మనసు ఒప్పుకున్నది.
1: నాన్నా, మేము మేకపిల్లలమైతే కదా పులులతో భయము. మేము వీర సింహములను విషయం మీకు తెలియదా? దిగులందక ఆశీర్వదించి పంపుడు.
2: నాయనా, ఈ విషయములు మీ తల్లికి కూడా తెలుపుట మంచిది. నేను లోనికి వెళ్లి ఆ విషయములన్నీను ఆమెకి సిద్ధపరిచి తోడ్కొని వస్తును.
5: నాయనా, ద్వేషమెట్టి పాపములకైనను వినుదీయదు. మొదటి నుండి ఆ కంసభూపాలుడు నా కన్నయ్యపై కక్షలు సాధించుచునే ఉన్నాడు. ఇందు ఏదో పన్నాగముతో నీపై కక్ష సాధించుటకై పూనుకున్న విరోధమే కాని, నిజముగా ఇది యాగము కానేరదు. ఇప్పుడు మీరు యాగమునకు వెళ్లకున్న వచ్చు, నష్టమేమీనూ లేదు. నా మాటలు విని వీలు చూసుకుని వత్తుమని అక్రూరుడితో కబురు పంపిన చాలదా?
1: అమ్మా, మామయ్య దగ్గరకు పంపుటలో నీవెందుకు ఇంత విచారపడుతున్నావో అర్థమవటలేదు. యాగమునకు పోకుండుట వలననే లోకమునకు మహాప్రమాదము సంభవించును. లోక ప్రమాదమును అరికట్టుటకైనను నన్ను యాగమునకు ఆశీర్వదించి పంపుము.
5: గోపాల, జరిగిన ప్రమాదములన్నీ మర్చితివా? అనేక రాక్షస దూతలను నీపై పంపి నిన్నెన్ని విధముల మోసగింప ప్రయత్నించినో తలర్చినైతివి కదా. వావి వరసలకు మామగాని అభిమాన మమకారములలో మహావిరోధి.
4: ఎవరి ద్వేషము వారిని హతమార్చును కాని మమ్ములనేమి చేయను. మాలో ఎట్టి ద్వేషమూ లేదు గనుక మాకెక్కడికెళ్లినను దిగ్గుజయమే. మాకెట్టి భయమూ లేదు, రాదు. నేను కూడాను తమ్మునితో వెళ్ళుచున్నాను, ఆశీర్వదించుము.
5: ఆయన, ముందు పోవను ఈ వెనుకు పోవ కొయ్యగానున్నది నా స్థితి. వెళ్లకున్నా ఆ కంసభూపాలుని కోపము మరింత అధికము కావచ్చును. వెళ్లినా నా కన్నయ్యకు ఏమి ఇక్కట్లు కలిగించునో. అక్రూర, నా కన్నయ్యకు ఇట్టి లోటును రానీకు చూచుకుందువా? నా మనసు ఎందులకో తత్తరపడుచున్నది. ఈ బాధ్యత నీ తలపైన పెట్టి తిని. తినిగి రెండు దినములలో నా బిడ్డలను తెచ్చి నాకు అప్పగిందువా గదా.
0: అమ్మా యశోదా, పుత్రవాత్సములో మీకెంత ప్రాణమో, భక్తిభావములో వారంత నాకు పూజనీయులు. బలరామకృష్ణులకు ఎట్టి కీడులో ఉండదనియే నా భావము.
2: అక్రురా, ఇప్పటికే అర్ధరాత్రి అయినది. రేపటి దినము తెల్లవారగానే ప్రయాణము కావచ్చును కదా. భోజనమునకు వెళ్దాం రండి.
0: బలరామకృష్ణుల మధురానగర గమనంపై గోపికల ఆవేదన, వెంట రాగలమని అభ్యర్థన.
5: వింటివటనే అక్క. ఏమిటటనే చెల్లి? మన గోపాలుడు రేపటి దినమే ప్రయాణమట.
6: ఏమి, ఎక్కడికట?
5: ఎక్కడికా? మధురాపురికి.
6: ఈనాడెంతటి దుర్దినమే, తెల్లవారగనే పిడుగులాంటి వార్త వింటిమి.
5: సుగుణ, నాకేమీనో అర్థము కాకున్నది. అసలు సంగతేమిటో తెలుపుము.
6: అక్క, మధుర నుండి మన ప్రాణాలు తీయటానికే వచ్చాడు.
5: ఎవరతడు?
6: అక్రూరుడనే పేరే గాని ఒట్టి క్రూరుడు. పేరు పెట్టిన సరియా, సార్థకము కాని పేరు.
7: అబ్బా, ఆయన కంటే కసాయివాడు మరొకండు లేడు.
5: మంచి మాట అన్నావు. కసాయివానికైనను కొంత దయాదాక్షిణ్యముంటుంది. సుగుణ, ఇంతకు జరిగినదేమిటి?
6: కంసుడు ఏదో వింత యాగము చేయుచున్నాడట. దానిని చూచుటకు బలరామకృష్ణులను తోడ్కొని రమ్మని అక్రూరుణ్ణి పంపినాడట. రథము తీసుకుని రయ్యను వచ్చి రివ్వున రేపే మధురాపురికి తీసుకుని పోవుచున్నాడట.
5: అందులకు నందయ్య సోదరులు అంగీకరించినారటనా?
6: అంగీకరించక ఏమి చేతురు. మన నల్లనయ్య ఏం తక్కువ వాడా? అమ్మా నాన్నలకు సమయానికి తగు మాట చెప్పి సరి అనిపించుకున్నాడట. వచ్చిన కష్టమంతా మనకే.
5: సుగుణ, మధురలో పడిన మాధవుడు మళ్లీ మనకు కనబడునా?
6: అందరి బాధ అదే.
5: పట్టణాన్ని సూచనంత మీదట పల్లెల మాట మర్జినా మరువవచ్చు. పోనీ, మనమందరం వెళ్లి గోపాలను తీసుకుని పోకూడదని అక్రూరుని బ్రతిమలాడినా కొంత ఫలించునేమో.
7: అతనిని బ్రతిమలాడుట కంటే ఆలయములో ఉన్న విగ్రహమును బ్రతిమలాడితే ఇహమో పరమోనైనా లభిస్తాయి.
5: ఇవన్నీ వదిలి గోపాల్ని ప్రార్థించినా మన పాలి దయరావచ్చును. తెల్లవారగనే మనమందరం నందుని గృహమును ముట్టడింతము.
0: నందుని ఇంట గోపీకృష్ణుల సంవాదము.
4: గోపాల, సుగుణ, నీరజ గోపిక బృందములతో వచ్చి ద్వారము చెంత తమ దర్శనముకై కాచి ఉన్నారు.
1: ప్రవేశపెట్టుము.
5: కృష్ణ, ఇది ఏమి అన్యాయము? ఇట్లా చేతువని కలయందైనను తలవలేదు.
6: మాధవ, నిన్ను నమ్మిన మమ్ములనేమీ చేయదలంచితివి.
5: గోపాల, మధురకు వెళ్ళుచున్నావన్న వార్త విన్నప్పటి నుండి బ్రతుకుటంటే మరణమే మంచిదనిపించుచున్నది. మేమేమి పాపము చేసితివి?
6: నమ్మిన మమ్ములనిట్టు నట్టేటు వదులట కంటే రాక్షసుల డొక్కలు చీల్చిన ఆ కర్మలతో మా శిరములు బ్రద్దలు చేసినను ఆనందింతుము కదా.
5: కృష్ణ, ఎడబాటు ఓర్వజాలము, ఇది వేపల్లెలో నిలవజాలము. నీతో పాటు మమ్ములను కూడా మధురకు కొనుపొమ్ము. మీకంత అక్కర లేకున్నా ఆ కంసుడు చేయి యాగములో మమ్మల్ని బలిదానము చేయము.
1: ఒకటి రెండు దినములలో తిరిగి వచ్చుచున్నాను కదా. ఈ మాత్రమునకే మీరెందులకు ఇంత ఆర్భాటము చేయుచున్నారో నాకు అర్థము కాకున్నది.
5: క్షణమొక యుగముగా తలంచు ఈ గోపికలకు రెండు దినములెంత కాలమో యోచించవైతివి కదా. తమకు రెండు దినములు, అవి మాకు రెండు యుగములు.
4: తమ్ముడు, ఆడవారిని ఒప్పించుటకు పూనుకొనినా ప్రయాణమే మానవలసి వచ్చును.
6: బలరామ, నీవే మా స్థితి అందుండిన కృష్ణ వియోగ బాధ నీకు తెలిసి ఉండేది. మా బాధలు మాధవునికి తప్ప అన్యులకు అర్థము కావు.
1: గోపికలారా, నేనొకటి చెప్పదలంచితిని. నా మాట విందుమని మాటిచ్చినా తదుపరి చెప్పుదును.
6: నీరజ, నీవే చెప్పవే.
5: ఏమి చెప్పను చెలి. నీవి చెప్పినట్టులా విందుమనినా ఇక్కడే ఉండమని ఆజ్ఞ చేయవచ్చును. అప్పుడేమీ చేయుటకు వీలు కాదు. పోని, నా మాట వినుటకు వీలు కాదనినా మొదటికే మోసం. నా మాట వినని వారితో నాకేమి పని అని చక్కగా మొదలుకుపోవచ్చు. ఎటు వచ్చినా ఇతనితో కష్టమే. ఏమి చేస్తాం? పోని, ఏమీ చెప్పక ఊరకుందుమన్నా మారు మాట్లాడక రథమెక్కవచ్చును. ప్రార్థించుట అన్నింటికంటే ఉత్తమమైందని తోచుతున్నది.
8: స్వామి, రథము సిద్ధమైనది.
1: మాకిక సమయం కావచ్చినది. మేమిక మధురకు వెళ్లి త్వరలో వత్తుము. మీరిక మేమి ఇండ్లకు వెళ్ళుడు.
9: మేము కూడాను మీ వెంటనే వత్తుము, రథమును అనుసరింతుము.
1: వచ్చుటకు వీలులేదు, నా మాట విని గృహములకు చనుడు.

0: బలరామకృష్ణులు సుధాముని గృహమునకు వెళ్లి అనుగ్రహించుట.
1: సుధామా,
2: సుధామా,
3: ఆహా నా తండ్రి, ఇంతకాలమునకొచ్చిన నీ దర్శనం, ధన్యుడను ధన్యుడను.
1: సుధామా, అందరూ క్షేమమే కదా?
3: ప్రభు, సర్వకర్మలు నీకోసమే. ఎవరి సేవించినా నీ సేవయే అని బతుకు వాళ్ళకు క్షేమమునకు కొరత ఉండదు కదా. గోపాల, మీరేమిటి నా ఇంటికి రావటమేమిటి? ఎవరైనా చూచిన ఏమనుకుందురు? నేనా మానవాకారుడను, నీవా మాధవాకారుడవు. నక్కకు నాకలోకమబ్బినట్లున్నది నా ప్రాప్తి.
1: సుధామా, భక్తులే నా నిజ బంధువులు. భక్తులను కలుసుకొనుటకు భయమెందులకు? ఎవరేమనుకున్నను నాకేమి?
3: నా తండ్రి, నీ పలుకులు అమృత చినుకులు.
4: పావనమయ్యే నా కులము,

0: మిమ్మలను అలంకరించు అదృష్టముకు నోచుకున్న ఈ కరములే కరములు, మిమ్మలను చూచిన ఈ కన్నులే కన్నులు. అబ్బా, ఎంత సుదినము నేడు! ఏమి భాగ్యము నాది!
1: సుధామా, నీవు వేరుగా తలంచవద్దు. అనుగ్రహించవలనను సంకల్పము నాకు కలుగుటచే నిన్ను అట్లు ప్రశ్నించి తిని.
0: కృష్ణ, నే కోరునది తప్పక అనుగ్రహింతువా, అట్లైన దయచేయుడు.
1: సుధామా, నీ భక్తి నన్ను పరవశము గావించుచున్నది. నన్ను నేనే ఇచ్చుకొనుచున్నాను, తీసుకొనుము.
2: తమ్ముడు,

0: తమ్ముడు, ఇట్టి భక్తుడు ఒక్కడుండిన చాలు, దైవమే వరమిచ్చుదను కోరుకోమని నన్ను వలదను వారు లోకమునందురా. కేవలము దైవానుగ్రహమునే ఆశించు సుధామునకు దైవమే వశమాయను. కేవలము ధనధాన్యములే కోరియుండిన దైవము చిక్కియుండడివాడు కాదు. దైవసేవనే ఆశించు భక్తులు లోకాన అరుదు.
1: ఎట్టి వారల కట్టి ఫలములే లభించును, కేవలము నన్ను కోరువారలకే నేను లభింతును.
2: గోపాల, నిరంతరము నీ సేవలు నీ ఆటపాటలలో లీనమయ్యున్న వ్రేపల్లలోని గోపిగా గోపాలుర భాగ్యమేమందును? క్షణకాలానుభూతి అయినను నీ వియోగమును నేను సహించలేకున్నాను. చిరకాలము నుండి నీతో ఉండిన ఆ గోపికలు నీవు మధురాపురికి వచ్చుడిచే నీ వియోగ బాధను ఎంత అనుభవించుచున్నారో పాపం.
0: సుధామా, సంయోగ వియోగములు లోక సామాన్యములే కదా, ఎట్టి వారికైనను తప్పినవి కాదు. ఒకరి వియోగము మరి ఒకరికి సంయోగము, ఒకరికి సంతోషము మరి ఒకరికి దుఃఖము. గోపాలుడు ఒకరి నిమిత్తమై వచ్చినవాడు కాదు కదా. లోకాలలోని గోపాలునెల్ల కాపాడుటకే తెంచెను. నేడు గోకుల వాసులకు బాధ కలిగించుటచే కదా మధురలోని మీబోటి వారులకు ఆనందము కలిగినది. ఒకరి దైవప్రాప్తికి మరొకరు సంతసించవలేను కాని దుఃఖించరాదు. గోపాలుడు గోకుల వాసులకిట్టి గునిపాటం నేర్పుటకే గోపాలుడిని నీ నాటకములాడుచున్నాడు.
2: నా కన్నయ్య మాటలు ఏ పాటివని ఎవరు చెప్పగలరు? తానేమి చేసినను లోకక్షేమమునకే, అది ఎవరెరుంగుదురు? హరి చిత్రలీలలు హరికే తెలియను.
1: సుధామా, వచ్చిన పనికి వేళ కావచ్చినది, మామగారి విందును ఆరగించి వత్తుము.
3: అడుగడుగో, ఆయనే కృష్ణయ్య.
4: ఓహో, ఇంత చిన్న పిల్లవాడే ఇంత ఘనకార్యం చేయుచున్నాడా?

0: కారాగారములో దేవకీ వసుదేవుల సంభాషణ కంసవధ. బలరామకృష్ణులు దేవకీ వసుదేవులను చేరి రేపల్లెకు తిరుగు ప్రయాణం.
1: నాథ, బలరామకృష్ణులు మధురకు వచ్చినట్లుగా మన కాపలావారి వలన వింటిమి. ఎందుకు వచ్చినది? వారెందున్నది ఏమైనను తెలిసినదా?
2: దేవి, నాకు మాత్రం ఏమి తెలియను. వివరములు మనకు చెప్పువారెవరు?
1: కాపలావారిని మరొక తూరి విచారించి విషయము తెలుసుకునేందుకు ప్రయత్నించి చూచురా. నా కన్నయ్యను చూచి ఎంతో కాలమయ్యను. కన్నయ్య లీలలు కర్ణాకర్ణములుగా వినుటయే కాని చూచినట్టి భాగ్యము నాకు లేకపోయే కదా.

0: దేవి, విచారించకుము. మన ప్రాప్తి ఇట్లుండా ఎవరేమి చేయగలరు? ఎక్కడైననేమి గోపాలుడు క్షేమంగానుండినా అంతియే చాలును. మాతాపితరులు ఇంతకంటే వేరు కోరదగినది ఉండదు కదా. ఎవరక్కడా వీరా? పురవార్తలేమైనా తెలిసినవా?
1: బలరామకృష్ణులు మధురకు వచ్చి మల్లులతో యుద్ధము చేయుచున్నారట. వారి బాధలకు తట్టుకొనలేక మల్లులు వీధుల వెంట పరిగెత్తుతున్నారట. మల్లులను రక్షించుటకై బలరామకృష్ణులపై మదపుడేనుగులను పురిగొల్పినారట. అన్నిటికీ ఎదిరించి మదపుడేనుగుల డొక్కలు చీల్చి సింహపు పిల్లల వలె బలరామకృష్ణులు వీధులలో తిరుగుతున్నారట.
2: ఏమి ఆ పసి పాపలపై మదపుటేనుగులను వదులుట? అయ్యో దైవమా, ఏమి ఈ విపరీతము? ముక్కు పచ్చలారని ముద్దుబాలురను కంసదూతలెంత హింసించుచున్నారో కదా. హా విధి, నీవెంత కఠినురాలవు! నా కడుపున పుట్టిన బిడ్డలందరినీ ఇట్టి కష్టముల పాలు చేసితివి.
0: దేవి, ఊరడిల్లు, బలరామకృష్ణులు సామాన్యులు కారు. వారికి ఎట్టి ఆపదలు రావు.
3: తల్లి తల్లి, బలరామకృష్ణులు కంసభూపాలను చంపి వీధుల వెంట ఈడ్చుకొని పోవచుందా? పురజనులందరూ భయాందోళనలతో వీధి తలుపులు మూసుకుని మిద్దెలెక్కి చూచుతున్నారట.
2: ఏమి, బలరామకృష్ణులు కంసుని హతమార్చిరా? ఇది నిక్కమా? పసిపాపలేమిటి? మహాముల్లుల చుట్టూ చేరిన మహారాజును చంపుటేమి? ఇది నమ్మదగని మాట.
3: తల్లి, నేనిప్పుడే రాజభవన్ నుంచి వచ్చుచున్నాను. మహారాణుడి కంసుని కళేబరంపై బడి విలపించుచున్నారు. ఉగ్రసేన మహారాజు బలరామకృష్ణులను తొడలపై కూర్చుండబెట్టుకుని కంసుని మరణముకు పరిపరి విధముల విలపించుచున్నాడు. ఈ మృత్యువు నేను కండ్లారా చూచి వచ్చి తిని.
4: తల్లి తల్లి, బలరామకృష్ణులు ఇటువైపునకే వచ్చుచున్నారు.
2: నిజమా? ఆహా, నేడెంత సుదినము.
0: దేవి, బలరామకృష్ణులు వచ్చినంతలో నీవు కంటినీరు తుడుచుకుని ఆనందంగా కనిపించిన పిల్లలు సంతసింతురు కదా.
2: అబ్బా, ఈనాటికి మిమ్మలను చూడగలిగితిని, ఇక మా జీవితములు ధన్యములైనవి. నాయనా, ఎంత వారలైతిరి?
5: అమ్మా, మేమెంత వారలమైన నేమిలాభము? ఇంతకాలము మీ కష్టములన్నింటికీ మేమే కారణం.
2: గోపాలా, ఎంతటి మాటంటివి! ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తీరదు కదా. ఇందు మీ తప్పేమీనూ లేదు.
0: నాయనా, ఇట్టి వీరపుత్రులు మా కడుపున పుట్టుట అదే మా భాగ్యం. ఇందు కష్ట నష్టములు లోక సహజములు.
5: అమ్మా, ఇక ఆలస్యమెందులకు? రేపళ్లకు వెలుదాం, రండి. నంద యశోదులు కూడాను మన కొరకు వేచియుందురు.

శ్రీకృష్ణుని మధురాపుర ప్రవేశం కంసవధ. ఇంతవరకు మీరు పౌరాణిక నాటిక విన్నారు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: కంసుడు శ్రీ ఓ సుభాష్ చంద్రబోస్, మంత్రి శ్రీ వైఆర్ సోమయాజులు, అక్రూరుడు డాక్టర్ హరిప్రసాద్ శర్మ, శ్రీకృష్ణుడు శ్రీ సి ఫణిరంగసాయి, బలరాముడు శ్రీ కె రామకృష్ణ, నందుడు శ్రీ బి వెంకటేశ్వర్లు, సుధాముడు శ్రీ ఎస్బిఎస్ ఫణి, అంబష్టి శ్రీ కె శుభాంక్, వసుదేవుడు శ్రీ జె ఆదినారాయణ, గోపిక కుమారి అనూష, యశోద డాక్టర్ వి శకుంతల, దేవకీదేవి శ్రీమతి ఆర్ దేవసేన, చాను శ్రీ శివశంకర్, పద్యాలాపన శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, గీతాలాపన కుమారి కె సాయి అర్చన, శ్రీమతి సాయి సౌమ్య, వాద్య సహకారం శ్రీయుతులు సిజె సాయి ప్రకాష్.

0: ఇంతవరకు మీరు నిరుపమ రూపక వాహిని శీర్షికలో తొలి కార్యక్రమంగా ప్రసారం చేసిన కంసవధ నాటిక విన్నారు. ఇది తిరుపతి రేడియో సాయివారి సమర్పణ.
1: ఇంతవరకు శ్రోతలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించిన 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో జూలై 19, 2015 రెండవ రోజున పెద్దలు సమర్పించిన శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహినిలోని 2వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. 7 భాగాల ఈ శీర్షికలోని 3వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

Eat my life. No reason for love. No reason for love. No birth.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 జులై 14వ తేదీన ఉదయం కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రసంగాల మాలిక ప్రేమామృతంకి మీకు స్వాగతం. ఏ ఆధ్యాత్మిక సాధనకైనా పరిపూర్ణత నిత్యసత్యమైన ఆనందప్రాప్తితోనే లభిస్తుంది. ఈ ఆనందప్రాప్తి ఎలా కలుగుతుంది? స్వామి ఒక చక్కని ఉదాహరణతో వివరిస్తున్నారు. దీన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రశాంతిలయంలో పూర్ణచంద్ర సభామండపంలో 1984 జూలై 14 తేదీ సాయంకాలం ఇచ్చిన ప్రసంగంలో వివరించారు. ఆ దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.

హృదయమనే క్షేత్రమందు కలదు ఒక్క కల్పతరువు, దాని చుట్టూ వనస్పతుల కలపకంప పెరిగియుండు. కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును. నీ అభిష్టమెల్లన సంగు కామధేను వదీయ కృష్ణ అన్నారు. ఆధునిక యుగములోని మానవుల యొక్క ఆలోచనలు ఆకాశమునకు తగులుతున్నవి. మానవునకు ఆలోచన చేసేటువంటి మనసు మాత్రమే కాదు, ఆచరింపచేసేటువంటి హృదయం కూడాను ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈ హృదయము నుండి దయ, కరుణ, సానుభూతి, సమరసం, అహింస అనేటువంటి సద్గుణములు, క్రోధము, ద్వేషము, అసూయ, ఆశ, హింస అనేటువంటి దుర్గుణములు రెండును కూడాను వెలువడుతున్నవి. అయితే ఏది మంచిది, ఏది చెడ్డది అనేటువంటి విషయాన్ని విచారణ ద్వారా గుర్తింపజేసేటువంటి బుద్ధి కూడాను ఒకటి ఉన్నది మానవులకు. కేవలము బుద్ధి ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు. విచారణ ద్వారా తేలినటువంటి యొక్క మంచిని తాను విశ్వసించడానికి ప్రయత్నించాలి. విశ్వసించినంత మాత్రమున చాలదు, ఆ విశ్వసించినటువంటి మంచిని ఆచరణలో పెట్టాలి. ఆలోచన, ఆచరణ, విచారణ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం ద్వారా పవిత్రమైనటువంటి జ్ఞాన జ్యోతి కూడాను వెలుగుతుంది హృదయము నుండి. లైట్ ఉండినంత మాత్రమున, జ్యోతి ఉండినంత మాత్రమున, వెలుగు ఉండినంత మాత్రమున ప్రయోజనము లేదు. ఆ వెలుగును ఆధారము చేసుకుని మనం ముందుకు నడచాలి. ఈ వెలుగు ఉండి కూడాను దానిని మనం అనుభవించకుండా ఉండినా మనము కేవలము గురుడ్డివారమనే చెప్పవచ్చు. ఒకనొక సమయంలో కృష్ణుడు సూరదాసును చూచి, సూరదాసు ఈ జగత్తును చూడాలని నీకు ఇష్టమున్నదా? ఆ విధముగా ఇష్టమే ఉండినా నేను క్షణములో నీ యొక్క నేత్రమును నేను అనుగ్రహిస్తానన్నాడు. దానికి పరమభక్తుడైనటువంటి సూరదాసు జవాబు చెప్తున్నాడు,

ಕಜಮಂದು ಪರಮಾತ್ಮ ಉಂಡಿಯೋ ಪಾಡು ಸಂಸಾರಂಬು ಕೋರಿರೇರಿ. ನೀವು ಹೃದಯ ಸ್ಥಾಯಿಲೋ ಉಂಡಿನಪ್ಪಟಿಕೀ ನಿನ್ನು ವಿಸರ್ಜಿಂಚಿ ಕೇವಲಮು ಅನಿತ್ಯಮು ಅಸತ್ಯಮು ಅಶಾಶ್ವತಮು ಮಿಥ್ಯಮೈನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಜಗತ್ತನ್ನು ಭ್ರಮಿಸ್ತೂ ಪೋತುನ್ನಾರು. ಕೇವಲಮು ಚಾಟಲ ವಲೆ ಚೆವುಲು ಉಂಡಿ ಕೂಡನು ನೀ ಮೃದು ಮಧುರಮೈನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ವೇಣುಗಾನಮನ ವಿನಲೇಕಪೋತುನ್ನಾರು. ಪ್ರತ್ಯಕಾಯಲಂತ ಕನ್ನುಲು ಪೆಟ್ಟುಕೊನಿ ಕೂಡನು ನೀ ದಿವ್ಯಮೈನಟುವಂಟಿ ಸೌಂದರ್ಯಮೂರ್ತಿನಿ ದರ್ಶಿಸಿಕೋಲೇಕಪೋತುನ್ನಾರು. ಕನುಕ ಅಟ್ಟಿ ಕನ್ನುಲು ಅಟ್ಟಿ ಕರ್ಣಮುಲು ಅಟ್ಟಿ ಹೃದಯಮುಲು ನಾಕ ಅಕ್ಕರಲೇದು. ನಿನ್ನು ಸೂಚಿ ನೇತ್ರಮುಲು ನೀ ಗಾನವು ವಿನೇಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಸ್ತೋತ್ರಮುಲು ನಿನ್ನು ಪ್ರತಿಷ್ಠ ಚೇಸುಕೋಗಲ್ಸಿನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಹೃದಯಾನ್ನಿ ನಾಕ ಅಂದಿಂಚಮನ್ನಾಡು. ಕನುಕ ನೀ ಸರ್ವ ಮತಮುಲ ವಾರು ಕೂಡನು ಹೃದಯಮು అనేటువంటిది భగవంతుని యొక్క పీఠము అని నిర్ణయం చేసుకున్నారు. హిందూ శాస్త్రము మానవుని యొక్క హృదయము భగవంతుని మందిరము అని నిర్ణయం చేశారు. పవిత్రమైనటువంటి ఉపనిషత్తులు మానవుని యొక్క హృదయము ఒక గుహ అని చెప్తూ వచ్చాయి. ఎట్టి గుహ? భగవంతుని నివాసమైనటువంటి గృహమును అని చెప్పాడు. బైబుల్ మానవుని యొక్క హృదయము పవిత్రముగా నుండినటువంటి వాడు దైవాన్ని చూడగలడు అని నిర్ణయం చేసింది. మహమ్మదీయులు భగవంతుని రెండు వేళ్లకు మధ్యలో ఉండినటువంటి యొక్క స్థానమే మానవుని యొక్క హృదయము అనింది. సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ పవిత్ర హృదయము కలిగినటువంటి వాడే హిందూ అని నిర్ణయం చేశాడు. ఈ విధముగా ఆయా మతములు ఆయా యొక్క భావమును పురస్కరించుకొని హృదయము భగవంతుని యొక్క నివాసము అని నిర్ణయం చేశాయి. కాని అట్టి హృదయాన్ని సాధువులు మరొక రీతిగా నిర్ణయం చేశారు. తత్వజ్ఞులు దీనిని ఇంకొక రీతిగా పోల్చి నిరూపించారు.

ఓంకారమునే ఒక తొట్లగా భావించి తత్వమసేనిటి మహావాక్యముని పరుపుగా వేసి చైతన్యము అనేటువంటి యొక్క దేవుణ్ణి అందులో ఉనచి ఉత్తమమైనటువంటి ఏడు లోకముల యొక్క మహనీయులంతా కూడాను జోలపాట పాడుతుంటారు. కనుక మానవుని హృదయము భగవంతుని ఉల్యాలా అని నిర్ణయం చేశారు. కనుక మానవుని యొక్క హృదయము దైవ మందిరము అనేటువంటి సత్యాన్ని సాధకులు గాఢంగా విశ్వసించాలి. ఇంకా మహనీయులు ఈ యొక్క హృదయాన్ని ఒక కమలముగా విశ్వసిస్తూ వచ్చారు. బురదలో పుట్టి మాలిన్యపు నీళ్ళలో ఉండినప్పటికీ ఈ కమలము పరిశుద్ధముగా ఉంటుండాలి. ఇది కేవలము ఊర్ధ్వదశకు తన యొక్క ముఖమును వికసింపచేసుకొని, ఓ భగవంతుడా, నీవు నివసించుటకు నేను సిద్ధముగా ఉంటున్నాను, నా కమలంలో వచ్చి ప్రవేశించమని ప్రార్థించినట్టుగా ఆకాశాన్ని చూస్తుంటాది ఈ కమలం. బురదలో పుట్టినప్పటికీ బురదను ఏమాత్రము తాను చేర్చుకోదు. మాలిన్యపు జలములో ఉండినప్పటికీ ఈ జలమును కూడాను ఏమాత్రము తాను ప్రవేశింపచేసు. ఈ కమలము మానవునకు బోధించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధన ఇది. ఈ కల్మషమైనటువంటి ప్రపంచమునందు నీవు ఉండినప్పటికీ, దురాచారములు దుస్తంగం అనేటువంటి యొక్క బురదలో నీవు పుట్టినప్పటికీ, నీవు నీ యొక్క చిత్తమును దైవం వైపున మరల్చి దైవమునకు నివాసమైనటువంటి హృదయముగా ఏర్పరచుకోమని ఈ కమలము సామాన్య మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది. లోకములో గొప్ప విద్యావంతుని చూచినప్పుడు ప్రతి మానవుడు కూడాను గౌరవిస్తాడు. అయితే దయా, శాంతము, సహనము ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వారిని ఒక విధముగా ప్రేమిస్తాము. ఇతనిని మనము ఆప్తునిగా మనం గౌరవిస్తాము. కారణమేమిటి? విద్యావంతుడు కేవలము ఆలోచనా శక్తిని మాత్రమే తాను అనుభవించగలడు, కాని ఆచరణ ఎందు మాత్రం ఉండదు. అయితే ఈ దయ, సహన, శాంత స్వభావములు కలిగినటువంటి వ్యక్తిని చూచినప్పుడు ఇవి ఆచరణలో మనకు ప్రత్యక్షం కావటం చేత ఈ ఆచరణను మనము ప్రేమిస్తున్నాము. కనుక ఆచరణ లేనటువంటి ఆలోచన నిరుపయోగమైనటువంటిది. ఆచరణతో కూడినటువంటి యొక్క ఆలోచన గౌరవమైనటువంటిది. క్రియారూపమును ధరించినటువంటి ఆలోచనలు నిరుపయోగమైనటువంటివి. కనుక ఆచరణ తత్వమును కొంతవరకు మనము అనుష్ఠానంలో పెట్టాలి. మానవుడు మంచివాడా లేక చెడ్డవాడా అని గుర్తించుటకు ఈ హృదయం యొక్క పరిశోధన చేయటము ఎట్టివారికి సాధ్యం కాదు. మానవుని యొక్క నడతను, మానవుని యొక్క ప్రవర్తనను దర్శించి తద్వారా ఆ మనిషి యొక్క మంచి చెడ్డను మనము నిర్ణయం చేసుకోగలుగుతున్నాము. కనుక మానవునకు ఆచరణ అది ప్రధానమైనటువంటిది. లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వేదాంతి, విజ్ఞానవంతుడు, కాని అట్టి ఉత్తమమైనటువంటి యొక్క విద్యావంతుడు ఆచరణ యందు దిగుటకు కొంత సందేహించేటువంటి వాడు. ఆచరణ లేనటువంటి అతని తెలివితేటలు, అతని బుద్ధి కూడాను కేవలము నిరుపయోగమైపోతూ వచ్చింది. అతనికి 60 సంవత్సరములు నిండుటకు పూర్వము ఒక గొప్ప విందును చేశాడు. ఇందుకు అనేక మంది విద్యావంతులు, ఈ కరస్పాండెన్స్, అనేక మంది పేపర్స్ వాళ్ళంతా కూడాను అందులో ప్రవేశించారు. ఇక్కడ గొప్ప విందు చేశాడు. 2వ దినము ఈ పేపర్స్ లోపల ఇతన్ని గురించి వ్రాస్తూ వచ్చారు. లార్డ్ యాక్టన్ అనేటువంటి వాడు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప విద్యావంతుడు, కాని అతని యొక్క ఆచరణ యందు జగత్తునకు సంబంధించినటువంటివి, మానవులకు అవసరమైనటువంటి యొక్క ఉపకారములు ఏమీ చేయలేదు అన్నారు. ఇంత విద్య ఉండి కూడాను దేశమునకు ఏమాత్రం కూడాను తాను ఉపకారి కాలేకపోయాడు అని అందరూ విశ్వసించారు. గ్రంథములన్నీ కూడాను కేవలము చదివే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి కాదు. బైబుల్, ఖురాన్,
వేదము, ఉపనిషత్తు, గ్రంథస, ఇలాంటి గ్రంథములన్నీ కూడాను ఈనాడు మనము కేవలము చదవటంతోన, దానిని పూజాపీఠం పైన ఉంచటంతోనే దీనిని మనము పూర్తి గడుపుతున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం కూడాను మనం ముందంజ వేయటం లేదు. ఈ గ్రంథములు ఎందుకోసం సృష్టింపబడినటువంటివి అనేటువంటి సత్యాన్ని కూడాను మనం మర్చిపోతున్నాము. చదివినంత మాత్రమున మనకు సంస్కారం ఏర్పడదు. చదివిన దానిని ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి. ఆచరణలో లేనటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అజీర్ణమైనటువంటి రోగం వంటివి. ఒక పదార్థం మనం జీర్ణించుకునవలనన్నా ఆ తినేటువంటి పదార్థము చక్కగా నమిలి దానిని మెత్తపరిచి తదుపరే మనము ఈ ఉదరానికి అంపించాలి. ఇక్కడ బైబిల్లో రివెలేషన్ అనేటువంటి ఒక గ్రంథము చేతియందు పెట్టుకుని ఒక దేవత కనిపించింది సాల్మాన్ కు. ఈ సాల్మాన్ కన్ను తెరిచి చూచి, తల్లి ఏమిటి ఆ గ్రంథము అని ప్రశ్నించాడు. ఈ గ్రంథము చాలా పవిత్రమైనటువంటిది, నీవు భుజించు అని ఆ సాల్మాన్ చేతికిచ్చింది. దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని కూడాను మరి సాల్మాన్ ప్రశ్నించాడు. కడుపులో చేదు, నోటిలో తీపు ఏర్పడుతుంది అన్నాడు. అయితే దీనిని భుజించే సమయంలో చక్కగా నమిలి జీర్ణించుకునేటువంటి శక్తికి, స్థితికి తెప్పించుకోవాలి అన్నది. అనగా పుస్తకమును భుజించటం కాదు, పుస్తకాన్ని నమలటం కాదు, ఈ పుస్తకంలో ఉండినటువంటి విషయాలను చక్కగా మననము చేసి చేసి చేసి చేసి, తర్జుమా చేసి చేసి దానిని లోపల జీర్ణించుకునేటువంటి స్థితికి తెప్పించుకోవాలి. అనగా ఆచరణలో పెట్టేటువంటి స్థితికి తెప్పించాలి. కనుక ప్రతి మతమునందుండినటువంటి యొక్క గ్రంథములు కూడాను కర్మ సిద్ధాంతముని అధికంగా బోధిస్తూ వచ్చాయి. ఆచరణనే ప్రధానమైనటువంటి దృష్టికి తెప్పించాయి. ప్రపంచమంతా కూడాను కర్మల చేత బంధింపబడినటువంటిది. ఇలాంటి సమయంలో మనము కర్మలు ఆచరించక కేవలము ఆలోచనతోనే మాత్రం కాలము గడుపుటము, ఇది ఏమాత్రం కూడాను సాధ్యం కాదు. దీనివలన మానవునికి ప్రయోజనము లేదు. భగవద్గీత యందు కూడాను కర్మ సిద్ధాంతమునే ప్రధానంగా బోధిస్తూ వచ్చింది. పాస్తాస్తి కర్తవ్యం, త్రిశులోకి శిఖించిన నానవాప్త మావత్తయం వర్తయే వచ కర్మణి. నాకు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను ఏ విధంగా చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మను ఆచరించకుండా ఉండినా జగత్తంతా స్తంభించిపోతుంది. ఆదర్శ పురుషుడైనటువంటి నేనే కర్మలు ఆచరించకుండా ఉండినా నన్ను అనుసరించేటువంటి వారు కర్మ భ్రష్టులవుతారు అనేటువంటి రీతిలో కర్మను ఆచరించడానికి తానే ముందంజ వేశాడు. లోపల ఆవిర్భవించేటువంటి ఆలోచనలను ఆచరణ రూపంలో మనం ప్రకటించకుండా ఉండినా అది ఒక విధమైనటువంటి రోగముగా కూడాను మారిపోవచ్చు. ఆకలి అవుతున్నది, ఆకలి అన్నం కావాలి అని ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనకు తగినటువంటి అన్నమును సేకరించేటువంటి మార్గముని అవలంబించకుండా ఉండినా తాను అనారోగ్యములకు గురి అయిపోతాడు. దప్పిగా ఉన్నది, దానిని నీరు త్రాగాలి అని ఆలోచించాడు. నీటి కోసమే తాను ప్రయత్నం చేయకుండా తాను బలహీనుడై స్పృహ తప్పి పడిపోతాడు. అదే విధముగా తాను కావలసినటువంటి యొక్క విషయములను తాను సేకరించుటకు తగిన కృషి చేయకుండా ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి కావలసి వస్తుంది. కావాలి కావాలి కావాలి అనేటువంటిది ఒక ప్రేమ. అయితే ఈ ప్రేమ ఎట్టి ప్రేమ? పదార్థమునకు గురించినటువంటి యొక్క ఆలోచన, పదార్థమునకు సంబంధించినటువంటి యొక్క ఆలోచన, ఇది ప్రేమ కిందికి రాదు. దీనిని అపేక్ష అని చెప్పవచ్చు. భగవంతునికి సంబంధించినటువంటి విషయములు ఎందుకని, పారమార్థిక సంబంధించినటువంటి మార్గమును ఎందుకని తన యొక్క మనసును ప్రవేశపెట్టి తద్వారా దీనిని పొందవలా అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క కాంక్షను అభివృద్ధి పరుచుకున్నప్పుడే దీనికి ప్రేమ అనేటువంటి పదం సార్థకమవుతుంది. ప్రేమ మనసునకు సంబంధించినటువంటిది కాదు, ఇది హృదయానికి సంబంధించినటువంటిది. కనుకనే హృదయము చేతనే దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలి. దీనికి అనేక విధమైనటువంటి ఆదర్శములు, అనేక విధమైనటువంటి ఉపమానములు కూడాను ఉంటున్నవి. గోపికల యొక్క తత్వమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు వారు దేని నిమిత్తమై కృష్ణుణ్ణి ప్రేమించుతూ వచ్చారు? లౌకిక సంబంధమైనటువంటి విషయాలు ఏమాత్రం కూడాను వారు లక్ష్యం చేయలేదు.
కేవలం పారమార్థిక సంబంధమైనటువంటి వ్యవహారం నందే వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. కానీ వ్యావహారిక దృష్టితో చూచినటువంటి ఒక వ్యక్తులు ఈ గోపికల యొక్క భక్తి ప్రపత్తులను కేవలం పెడమార్గముగా ఉండినట్టుగా భావిస్తూ వచ్చారు. అదే విధముగానే ప్రహ్లాదుని యొక్క ప్రేమతత్వమును కూడాను ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భావముతో దృష్టితో చూచి ఇది పారమార్థిక సంబంధమైనటువంటి యొక్క వ్యవహారం కాదని అనేక విధములుగా కూడాను విమర్శిస్తూ వచ్చారు. నిజముగా వ్యావహారిక దృష్టితోనే చూచి ఉండినా ప్రహ్లాదుడు ఇన్ని బాధలను సహించగలిగేటువంటి వాడా? ఎటువంటి బాధలు? మానవులు భరించలేనటువంటి బాధలను కూడాను తాను భరిస్తూ వచ్చాడు. లేత ప్రాయమునంది తన్ను నిశాచలు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగసాయి ఓ ధనుజవంజన ఓ ఆపన్న శరణ్య అని నుతించి కాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు. ఇతని ప్రేమ ఇతని భక్తి ప్రపత్తులు ప్రాకృత సంబంధమైనటువంటివియే అయి ఉండినా ఈ బాధలకు కన్నునీరు కావాలి కదా? బాలుడు కాబట్టి భయకంప సమేతుడు కావాలి కదా? కాదు కాదు, తన హృదయమునందు నారాయణుడు ప్రతిష్ఠయి ఉంటున్నాడు. నాలుక యందు భగవంతుని నామము నాట్యమాడుతూ ఉండాలి. నకసిక పర్యంతము తన యొక్క దేహములో నారాయణ తత్వం లీనమై ఉంటుండాలి. కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము యొక్క బాధలు తనకేమాత్రం కూడాను కనిపించలేదు. తాదాత్మభావములో మునిగినటువంటి ప్రహ్లాదునకు దేహాత్మభావం ఏ రీతిగా లభ్యమవుతుంది? కనుక తాదాత్మభావంలో తన్మయత్తుడై మత్తుడై ఉన్మత్తుడై నారాయణ నారాయణ నారాయణ స్మరిస్తూ వస్తున్నాడు. పూర్ణ ప్రేమ యందు పుట్టినటువంటి ఒక తత్వం. ఈ పూర్ణ ప్రేమ హృదయం అనేటువంటి కమలము నుండి ఆవిర్భవించినటువంటిది. కనుక సామాన్యమైనటువంటి ప్రేమకు భగవత్ ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక పెట్టరాదు. ఇంకా గోపికలు చూస్తామా అనుకున్నప్పుడు అత్తలు మొత్తుకున్నా మరి భక్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు, కోపగించరు, ఎచకేగరు, భీతిల బోరు గోపికలు. పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. వీరు కూడాను కేవలం ప్రాకృత సంబంధమైనటువంటి ప్రేమకే సంబంధించిన వారై ఉండినా ఈ విధమైనటువంటి యొక్క బాధలను వారు సహించగలిగేటువంటి వారా? దూషణ భూషణ తిరస్కారములకు ఏమైనా కూడాను అతీతులై ఉండేటువంటి వారా? సామాన్యమైన స్త్రీలు, విద్యాహీనులు, ఇలాంటి పరమోత్మత్తులైనటువంటి యొక్క తాదాత్మతో కూడినటువంటి యొక్క గోపిక యొక్క చిత్తము ప్రేమతత్వంగా కూడినటువంటిదని నారదుడు కూడాను వర్ణిస్తూ వచ్చాడు. కనుక మనం మాటలతో చెప్పేటువంటి విషయాలను హృదయముతో మనము ఆచరించుటకు ప్రయత్నించినప్పుడే ఈ ప్రవర్తన ఈ నడత సరి అయినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంది. ఒక సాధకుడు తమ ఆరాధన దైవాన్ని చక్కగా అలంకరించి అనేక విధములుగా కూడాను దానికి శోభానము చేకూర్చి తాను తాదాత్మ భావన పొందుతుంటాడు. ఒక రైతు తన పొలమును చక్కగా దున్ని దుక్కు చేసి ఎరువు వేసి నీరు కట్టి చక్కని పంటను పండించుకుంటాడు. తన హృదయం అనేటువంటి భూమిని ప్రేమతత్వం అనేటువంటి జలమును కట్టి సాధన అనేటువంటి కలుపులు వేసి నామము అనే బీజమును నాటి దీనిని క్రమశిక్షణ అనేటువంటి కంచెని కట్టుకుని కాపాడుకున్నటకు ప్రయత్నించాలి. అప్పుడే ఈ సాధకునకు ఆనందం. ఇట్టి ఆనందము దైవత్వమునకు సంబంధించినటువంటిదే కాని ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు సంబంధించినటువంటిది కాదు. కాని ఈ కలియుగ ప్రభావము చేత కేవలం గ్రంథములు పఠిస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, హృదయ పరివర్తన ఏమాత్రం కూడాను కలగటం లేదు. హృదయ పరివర్తనే ప్రధానమైనటువంటిది. హృదయ పరివర్తన జరగక, హృదయ పరిశుద్ధం కాక, హృదయం యొక్క ఆవేదనను మనం అనుభవించక, కేవలం బాహ్య సంబంధమైనటువంటి యొక్క భావముల చేతనే మనం భ్రష్టులైపోతున్నాం. మానవుని యొక్క ప్రతి ఆలోచన కూడాను ఆచరణగా రూపొందింప చేసుకోవాలి. మానవుడు ఒక్క పద్యమును వ్రాసినాడంటే ఆ పద్యము యొక్క సారమంతా తన జీవితంగా మారిపోవాలి. ఒక సాధకుడు పాటను పాడుతున్నాడంటే ఆ పాటలోనే లీనమై తాదాత్మ భావన పొందాలి. తాదాత్మ శక్తిని తాదాత్మ స్థితిని కల్పింపచేసేటువంటిదే హృదయం.
భగవంతుడు హృదయ స్థాయికి కూడినటువంటి వాడు, చేరినటువంటి వాడు. భాష సంబంధమైనటువంటి యొక్క భావములకు కాని క్రియలకు కాని తాను ఏమాత్రమో చిక్కనటువంటి వాడు. ఈనాటి మానవుడు భోగ భాగ్యముల నిమిత్తము, సిరి సంపదల నిమిత్తము, ఆయురారోగ్యముల నిమిత్తము, ధనకనక వస్తువాహనాదుల నిమిత్తము కడవల కడవల కన్నీరు కారుస్తున్నారు. ఈ కన్నీటి కారువుల ప్రవాహములోనే తాను కొట్టుకుని పోతున్నాడు. కాని భగవంతుని ప్రేమ నిమిత్తము, భగవంతుని అనుగ్రహ నిమిత్తము, భగవంతుని యొక్క ఆప్యాయత నిమిత్తమై ఒక్క కంటిదారైనా కారుస్తున్నాడు ఆ మానవుడు. పురంధరదాస్ చెప్పాడు,

0: కనుక మనము ఈ కన్నులు పెట్టుకుని జగత్తునంతా చూస్తున్నాము. ఎంతకాలము చూస్తున్నాము? పుట్టినప్పటి నుంచి గిట్టి అంత వరకు చూస్తున్నాము. చూచినదానికి ఇంకా తృప్తి తీరలేదు. ఏమి చూస్తావు ముందుకు? ఎంతసేపు చూచినప్పటికీ చూచిన దాన్నే చూడాలి, కానీ చూడనటువంటి దానిని చూడాలి అనేటువంటి ఆశ ఏ మానవుని ఎందుకును అభివృద్ధి కాలేదు. కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము, తిన్న పొట్టకే తింటున్నాము, కానీ మనకు కనిపించినటువంటి యొక్క భగవంతుని గాంచేటువంటి యొక్క అభిలాష మనలో ఇంకా అభివృద్ధి కాలేదు. ఆనాడే మన యొక్క జీవితమునకు సరి అయినటువంటి అర్థం ఏ దానిని చూడాలో దానిని చూచినప్పుడే మనకు శాంతి, ఏ దానిని పొందాలో దానిని పొందినప్పుడే మనకు శాంతి, ఏ దానిని మనం అనుభవించాలో దానిని అనుభవించినప్పుడే మనకు శాంతి. కనుకని మనం పొందవలసిన దాన్ని పొందలేదు, చూడవలసిన దాన్ని చూడలేదు, అనుభవించినటువంటి దానిని అనుభవించలేదు. కనుకని మనం ఎన్ని ఉండినప్పటికీ మనం అశాంతితోనే కుమిరిపోతున్నాం. దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతం గమయ అని, నీవు ఈ అసత్తు నుంచి సత్తునకు ప్రయాణం చేయించు. ఇదంతా కేవలము స్వప్న దృశ్యం వంటిది. ఇంకా తమసోమా జ్యోతిర్గమయ, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సు నుండి జ్ఞానం అనేటువంటి వెలుగునకు నన్ను తీసుకుని పోమని, సంబంధమైనటువంటి యొక్క విషయములన్నీ కూడాను ఇది కేవలము అజ్ఞానంకు సంబంధించినటువంటివి. మన యొక్క తెలివితేటలన్నీ కూడాను కేవలము అజ్ఞానమునకు సంబంధించినటువంటివి. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలు. ఇది తాత్కాలికంగా వెలుగు వలె కనిపించినప్పటికీ ఇది తీరని అంధకారంగా మనకు క్రమ్మి ఉంటుండాలి. మించు మించినప్పుడు అతి ప్రకాశంగా ఉంటుంటుంది. దాని వెనుకనే కమ్మ చీకటి కమ్ముకుని వస్తుంది. కనుకని ఈ జగత్తంతా కూడాను అంధకార బంధనమైనటువంటి యొక్క అజ్ఞానమనే దీన్ని భావించి, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి దైవస్థానంలో కొనిపోమని దీని యొక్క అంతరార్థం. మృత్యోర్మా అమృతంగమయ, ఈ దేహము ఏనాటికైనా కూడాను నశించేటువంటిది, ఇది కృషించేటువంటిదే, ఇది కేవలము కట్టకడపటికి మట్టిగా మారేటువంటిది. ఈ మరణము దేహమునకే కాని ఆత్మనకు లేదు. దేహము పంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడును, దేహి నిరామయుండు, కనుతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ, ఆ దేహియే దేవదేవుడు. ఆ దేహమునందు ఉండినటువంటి వాడు కనుక ఇతనికి దేహి అని ఒక పేరు. శరీరమునందు నివసించేటువంటి వాడు కనుక ఇతనికి శరీరి అని ఒక పేరు. ఇతను పరమాత్మ స్వరూపుడు కనుకని ఇతనికి దేహమునందు నివసించటం చేత ఆత్మ అని పేరు. ఆధ్యాత్మికం అంటే ఏమిటని మనం తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏదో జపములు, ధ్యానములు, పూజలు, పునస్కారములు, వ్రతములు ఇలాంటివి మాత్రమే మనము ఆధ్యాత్మిక చర్యలుగా మనం విశ్వసిస్తున్నాము. ఇది కాదు ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి అర్థము. ఆత్మ ఆకారమును ధరించి వచ్చినటువంటి యొక్క ఈ అవతార తత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క కర్మలన్నీ కూడాను ఆధ్యాత్మికములనే పేరు. నిరాకారమైనటువంటి ఆత్మ ఒక సాకారాన్ని ధరిస్తుంది. ఈ సాకారంతో కూడినటువంటి ఆకారమును ఆరాధించేటువంటిది ఆధ్యాత్మికము అని. దేహము ప్రవృత్తి లక్షణమునకు కూడినటువంటిది, ఆత్మ నివృత్తితో చేరినటువంటిది. ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపతత్వమే ఈ యొక్క దైవత్వము. వీటి దైవత్వాన్ని మనం ప్రవృత్తి మార్గములో అనుసరించి నివృత్తిలో ప్రవేశించడానికి చేసేటువంటి క్రియలే ఆధ్యాత్మికము. ఈ ప్రవృత్తికి కూడినటువంటి దేహమే లేకుండినా నివృత్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము. కనుక నివృత్తిని మనం అర్థం చేసుకుని ఆచరించాలనుకున్నప్పుడు ప్రవృత్తిని మనం ఆశ్రయించాలి. కనుక దేహము ఒక కేవలము ఒక పనిముట్టు వంటిదిగా మనం భావించాలి. ఈ పనిముట్టును మనం ఆధారం చేసుకుని మన పనిని మనం సాధించాలి. అంతేకాని ఈ దేహమునకు అనేక విధములైనటువంటి సదుపాయంలో చేకూర్చుకొని దీనికి అనేక విధములుగా దీనికి ప్రాకులాడి ఈ దేహ పోషణకై మనం జీవితాన్ని అంకితం చేయటము ఇది మానవత్వానికి తగినటువంటి ప్రవర్తన కాదు. మన తెలివితేటలంతా కూడాను భౌతిక అభివృద్ధిని పోషించుకునే నిమిత్తము ఉపయోగపెట్టరాదు. కనుకనే సకల మృగములందు సామాన్య తెలివుండు, ఈ తెలివి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయి?
1: యు హావ్ దిస్
0: భోగములను పొందుచుండు. అవి కూడాను ఆకలి డప్పులు ఆనందములు భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి. మానవులు కూడాను అట్టివే అనుభవిస్తున్నారు. ఇంకా పశువులకు మానవులకు ఉండినటువంటి భేదం ఏమిటి? అదే విధంగాని బాలరాజు చెప్పాడు, ఆహార నిద్ర భయ మైదునాదులు సర్వులకు సామాన్యమే, జ్ఞానైన శూన్య పశువి సమాన అని. ఈ జ్ఞానం అనేటువంటిది మన భవిష్యత్తుకు చేరినటువంటిది, భూత భవిష్యత్తు వర్తమానములను కూడినటువంటిది. ఇది నిజమైనటువంటి జ్ఞానతత్వం. దీని ద్వారా మనము జీవితాన్ని ముందంజ వేయించడానికి ప్రయత్నించాలి. వర్తమానము మాత్రమే తెలుసును కానీ పశువుకు భవిష్యత్తు ఏమాత్రమో తెలియదు. కానీ మానవుని యొక్క దృష్టి ఎందు జీవితం నందు వర్తమానమును ప్రధానమైనటువంటి లక్ష్యంలో పెట్టుకోవాలి. ఏ విధంగా ఉంచుకోవాలి దీన్ని? భూతము యొక్క బీజమే ఈ యొక్క వర్తమానము అని విశ్వసించాలి. ఈ వర్తమానము యొక్క ఫలితమే భవిష్యత్తు అని విశ్వసించాలి. గడిచిపోయిన దాని బీజము వర్తమానం, రాబోయే దాని ఫలితము వర్తమానమే. కనుక ఈ వర్తమానాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు భవిష్యత్తు కూడాను దానికి తగిన ఫలితమును మనం అందుకోవడానికి అర్హులమై ఉంటాము. ఇప్పుడు అనుభవించేటువంటి యొక్క ప్రతి ప్రవర్తనను కూడాను ఉత్తమమైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడే భవిష్యత్తులో దీని ఉత్తమ ఫలితాన్ని మనం అందుకోగలుగుతాము.
1: మనం
0: ప్రేమ సహన సానుభూతుల యొక్క విషయాలను మనం అనేక విధములుగా మనము అందరికీ బోధించవచ్చు. తత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని మహావాక్యములను చక్కగా విడదీసి విపులంగా ఇతరులకు బోధించవచ్చును. కాని దానిని మనము ఆచరించడానికి ఏమైనా సిద్ధంగా ఉంటున్నామా? దీనిని అనుసరించుకుని వేదమునందు చెప్తూ వచ్చింది. దీనిని తెలుగులో చెప్పాలంటే చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు.
1: ఎవరికి డిఫికల్ట్?
0: తాతకైనా వాని తాతకైనా అన్నారు. కారణమేమిటి? ఇది చేయటం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటిదిగా నిర్ణయం అవుతూ వచ్చింది. ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది, ధన్యులవుతారు. నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని నీలో తీవ్రంగా ఉంటుంటే దీన్ని ఎన్ని విధములైనా కూడాను కష్టములకు సహించి దీన్ని సాధించడానికి పూనుకుంటావు. కానీ ఎంతవరకు మనం ఈ సాధనలు చేసినప్పటికీ మన మనస్సు అనేటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి వ్యవహారములకే లాక్కొని పోతూ ఉండాలి. దీనిని బట్టి మన భక్తి ప్రపత్తులు అంత పవిత్రమైనటువిగా లేవనే మనకు దృఢమవుతుండాలి. ఎట్టి కష్టములు కలిగినా, ఎట్టి దుఃఖములు సంభవించినా, ఎట్టి ఆపత్తు ఇది చేసినటువంటి వారికి ఫలితము దక్కుతుంది, ధన్యులవుతారు. నీవు నిజముగా ధన్యుడు కావాలి అనేటువంటి ఆశని అపేక్షని

కష్టములు కలిగినా, ఎట్టి దుఃఖములు సంభవించినా, ఎట్టి ఆపత్తులు వచ్చినప్పటికీ మనం దీనిని లెక్క చేయక పట్టిన పట్టును సాధించేటువంటి యొక్క దీంట్లో మనం నిమగ్నులు కావాలి. మన జీవితమంతా అప్పుడు స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థములో మునిగి తేలుతూ ఉంటున్నాము. ఏది తలచినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది చేసినా కూడాను అన్నింటికీ వెనుకల స్వార్థం కదులుతూనే ఉంటుండాలి. ఈ లోపలనే మనం కేటాయించినటువంటి ఆయు ప్రమాణం కరిగిపోతుంటుండాలి. ఈ మృత్యు అనేటువంటి శత్రువు దండెత్తి మన పైన వస్తున్నాడు. ఎప్పుడో దీని యొక్క స్థితి ఏ కాలంలోనో ఎక్కడో అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి. కనుక మన ప్రతి విషయమునందు కూడాను దైవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని మనం విస్మరించరాదు. స్వార్థము కలగటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి దురదృష్టమనే చెప్పవచ్చు. పవిత్రమైనటువంటి దివ్యత్వం మన హృదయ స్థాయి ఎందు ఉండినప్పటికీ దానిని చింతించక కేవలము ఒక కష్టములకు నష్టములకు గురిచి గావించేటువంటి యొక్క ఈ యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయాల్ని మనం ఆశిస్తూ పోతున్నాము. హీనజాతి అయినటువంటి యొక్క పశుపక్షి మృగాదుల యొక్క తత్వములు కొంతవరకు మనం విచారించాలి. ప్రయత్నపూర్వకంగా ఇది దైవత్వానికి కూడా మార్చుకునేటువంటి సాధనలు లేకపోలేదు. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా, అడిగిన పాలిచ్చు కామధేనువి ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా. ఈ విధంగా మనము కేవలము ముద్ద ఖర్జూరమును చేతియందు ఉంచుకొని చింతపండు కోసమే మనం ప్రాకులాడుతున్నాం. ఈ లౌకిక జగత్తునందు మనం అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను క్షణభంగురాలు. ఇది మున్ముందు మనకు అనేక విధమైనటువంటి యొక్క అసహ్యాన్ని కొంత అసంతృప్తిని కూడాను కలిగిస్తుంది. ఈ అసంతృప్తి అసహ్యము కలిగేంత వరకు మనం కాచుకోనక్కర్లేదు. దానికి ముందుగానే మనం జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని కూడాను మనం అనుభవించటకు ఆచరణలో ఉంచి తగినటువంటి సార్థకతను పొందాలి. దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత అని హెచ్చరిస్తూ వస్తున్నాయి. నీ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేలుకో. నీ ఆలోచనలు సరి అయినటువంటి రీతిలో నీవు కొంతవరకు నువ్వు విచారించు. ఆలోచనలు వచ్చినంత తక్షణమే నీవు ఆచరణకు ప్రయత్నించద్దు. నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి బుద్ధినికి అందించు. ఈ బుద్ధి నిర్ణయం ప్రకారమే నీవు హృదయానికి నీవు ప్రకాశింపచేయాలి. కనుక ఆలోచన ఆచరణ విచారణ యొక్క సమ్మిళితమైనటువంటి మానవత్వాన్ని ఈ విధంగా మనము అజ్ఞానములో ముంచి అపమార్గంలో ప్రవేశపెట్టి అశాంతికి గురి కానక్కర్లేదు. ఒక మంచి కార్యమును మనం సాధించవలనంటే కొన్ని బాధలు కూడా కలిగించక తప్పదు. ఏదైనా కొన్ని విధమైనటువంటి ఉపకారం చేయాలంటే కొంతమందికి అపకారం చేయక తప్పదు. అందరినీ తృప్తిపరిచేటువంటి యొక్క శక్తి మానవుడి యందు ఉండదు. కనుక కొన్ని మంచి కార్యములను మనం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని దుఃఖములకు కొన్ని కష్టములకు కొన్ని బాధలకు కూడా మనము కొంచెం గురి కావాల్సి వస్తుంది. దానిని మనము ఎదుర్కొని సహించి భరించడానికి తగినటువంటి శక్తిని మనము సంపాదించుకోవాలి. ప్రేమ స్వరూపులారా, మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక ఆచరణలు మనం చేస్తున్నాము, సాధనలు కూడా తలుపుతున్నాము. కానీ ఇవి ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాము, ఎంతవరకు ఇవి ఫలించినాయి అనేటువంటి విషయాన్ని విచారిస్తే మనకి ఏమాత్రమూ అర్థం కావటం లేదు. అయితే ఈ ఫలితం కోసం మనం ఏమాత్రం కూడా అర్రులు చాచి కాచుకోరాదు. ఇది నా కర్తవ్యము, నా జీవితం యొక్క లక్ష్యము, నేను చేసే తీరాలి అనేటువంటి నిర్ణయానికి రావాలి. ఏ పని చేస్తే ఏ ఫలితం లభిస్తుంది అని ఫలితాన్ని లక్ష్యంలో పెట్టుకుని పనికి ప్రారంభించకూడదు. నేను పుట్టిన దీనికోసం. ఎక్కట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, నేను పుట్టిన చోటుకు నేను వెళ్ళాలి. ఈ మధ్య మార్గంలో ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ, నా ప్రయాణం ఆలస్యమైనప్పటికీ గమ్యాన్ని నేను చేరాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి. ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యం కావటము లభించటము చాలా దుర్లభము. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము లభ్యమైనప్పటికీ దాన్ని మనము అనుభవించలేకుండా పోవటము, ఇది నిజముగా ఒక దురదృష్టమనే చెప్పవచ్చు. కనుక మనము లభ్యమైనటువంటి దానిని చిక్కిన దానిని మనము సాధించుకోవటానికి ప్రయత్నించాలి. చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి. పట్టీసుని ఈ పాదసేవయండి. భక్తిని ఇచ్చి రక్తిని చేర్చి ముక్తి చేర్చునండి. ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి. నేర్చుకోండి.

ಬುದ್ಧುಲ ನೀವು ತೀರ್ಚಿಕೊಂಡಿ ಕರ್ಮಂ. ನೀ ಸ್ವಬುದ್ಧಿತು ನೀವು ಆಲೋಚನೆ ಚೇಸಿ ನೀ ಸತ್ಯಾನ್ನ ನೀವು ಗಟ್ಟಿಗಾ ಪಟ್ಟಾಲಿ. మనము ఇతరులకు బానిసలు కారాదు. మన విచారణాశక్తితో మన సత్యాన్ని మనం విచారణ చేయాలి. ఈ నిర్ణయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఇది కేవలము క్షణక్షణమునకును పిచ్చికోతి వలె చెంచలము గావించుకుంటూ ఉంటే మనకు పిచ్చి పెట్టినటువంటి మానవులుగా తయారం కాగలం. కనుక ఈ బాధలన్నీ కూడాను నీవు చేతులారా తెచ్చిపెట్టుకునేటువంటివిగా ఉంటున్నాయి. నీకు దైవత్వాన్ని గాఢముగా విశ్వసించు, గాఢముగా ప్రేమించు. జరగవలసినవన్నీ తానే జరుపుకుంటాడు. దీనినే శరణాగతి అని చెప్తూ వచ్చారు. ఈ శరణాగతిలో ఉండినటువంటి ఆనందము ఇంకా అన్ని మార్గంలో మనకు లభ్యం కాదు. ఏది చేసినా నీ యొక్క మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు విశ్వసించాలి. ఏది జరిగినా మన యొక్క ఆనందం కోసం అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి. ఈ దుఃఖంలోనే ఆనందం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. లభ్యతే సుఖమని, సుఖం నుంచి సుఖము రాదని మనము గుర్తించాలి. కష్టమునందే మనకు సుఖం ఉంటుండాలి, బాధలు ఎందే మనకు ఆనందం ఉంటుండాలి. పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసం చేసినప్పుడే వారి భక్తి ప్రపత్తులు అధికమైపోయినాయి. కనుక మనం భక్తులు అనుకోని జీవితమంతా సుఖముతో సంతోషంతో ఆనందంతో తురుతూగాలని కోరుకోవటం, ఇది భక్తికి సరి అయినటువంటి లక్షణం. ఈ సుఖమా నిజమైనటువంటి సుఖము? త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనస అన్నాడు. ఈ సుఖములు మనకు కాదు, ఈ సుఖములు సుఖములు కాదు. నీ సన్నిధి అది నాకు పెన్నిధి, ఆ పెన్నిధి ఎందే నాకు ఆనందం ఉంటుండాలి. కనుక సర్వత్రా భగవత్ సన్నిధి పెన్నిధిగా భావించుకుని జీవితాన్ని మనం, నిత్య జీవితాన్ని మన యొక్క కర్తవ్య కర్మలు ఆచరిస్తూ కూడాను ఆ దైవత్వమైన ఆనందాన్ని మనం అనుభవించాలి. ఈ విధంగా మొదలు మనకు ఆలోచన శక్తిని ఆచరణ రూపంలో పెట్టి ఆచరణను విచారణాశక్తి ద్వారా అనుభవించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి భక్తి మార్గము. ఆచరణనే లేకుండా కేవలం ఆలోచనే ఉండినటువంటి వాడు పరమ మూర్ఖుడని కూడా చెప్పవచ్చు. కనుక మన ఆలోచన శక్తికి ఏమాత్రం కూడా మనం గౌరవం అందించరాదు, ఆచరణలో పెట్టినటువంటి దానికి మనం గౌరవం అందించాలి. ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించినప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క ఆనందాన్ని మనము అనుభవించడానికి అధికారులమవుతాం. నీ హృదయాన్ని తాను అపహరించగలడు, నీ హృదయంలో తాను ప్రవేశించగలడు, ఈ హృదయాన్ని ప్రకాశింపచేయగలడు. హృదయమే తాను కాగలడు, తానే హృదయం కాగలడు.

0: ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1984 జూలై 14 తేదీ సాయంకాలం ప్రశాంతలయంలో పూర్ణచంద్ర సభామండపంలో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. ఒక సాధకుడు తాను కొలుస్తున్న భగవంతుని ప్రతిమకు పూజా సమయంలో చక్కగా అలంకారం చేస్తాడు. ఒక కర్షకుడు తన పొలం దున్ని తాను కోరుకున్న పంట సాగు చేయడానికి నీరు పెడతాడు. భక్తుడు తన హృదయ క్షేత్రాన్ని సాగు చేసే కర్షకుని వంటివాడు. ప్రేమతో తన హృదయాన్ని తరిపి ఆధ్యాత్మిక సాధన అనే ఎరువుని వేసి భగవన్నామం అనే విత్తులను నాటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనే కంచెని వేయాలన్నారు. అప్పుడే తాను ఆ భగవత్ప్రేమ అనే ఆనందాన్ని పొందగలడన్నారు స్వామి సాయిరాం.
1: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 జూలై 14 తేదీన ఉదయపు కార్యక్రమంలో భగవాన్ బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

మానవుడు ప్రతి విషయంలోనూ పరిమితిని పాటించాలి. దేహం యొక్క టెంపరేచర్ 98°F ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు, 99°లకు పెరిగిందంటే జ్వరం ప్రారంభమైనట్లు. అదే రీతిగా బ్లడ్ ప్రెషర్ కూడా ఒక పరిమితిలో ఉండాలి. 120/80 అనేది సహజమైన బ్లడ్ ప్రెషర్. అది 150/90కి పెరిగిందంటే అదొక రోగంగా మారిపోతుంది. మీరు మాట్లాడే మాటలను, చేసే పనులను కూడా ఒక పరిమితిలో పెట్టుకోవాలి. శక్తికి మించి పని చేయకూడదు. ఏ పని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయాలి అనే విచారణ చేయాలి. ప్రతి విషయంలోనూ డిసిప్లిన్, క్రమశిక్షణను పాటించాలి. పరిమితి లేకుండా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ప్రకృతి ధర్మాన్ని అధిగమించి జీవ జడ పరివర్తనలను ప్రదర్శించిన సంభవాలను విన్నాం. ప్రకృతి ధర్మాలని మీరటం స్వామితత్వం కాదు, వాటిని గౌరవించాలనే స్వామి ఎప్పుడూ బోధిస్తారు. కాని జీవములో ఉన్నవాణిని దైహిక ధర్మాలైన చలనశక్తి, తదితర శారీరక ధర్మాలను పాటిస్తూ స్వతంత్ర జీవనం గడుపుతున్నవాణిని ఒక జడవస్తువుగా చైతన్యరహితంగా మార్చడం అనేది ఎంత అద్భుతమో కదూ. ఇది సంభవమా అని తోచక మానదు. ఇది ఒక అద్భుత చిద్విలాసమే. శ్రీయుతులు కె.ఇ. కులకర్ణికి ప్రతి గురువారం పూనాలో ఉన్న షిరిడి సాయి ఆలయానికి వెళ్లడం అలవాటు. 1965 నవంబర్ 4 అదే విధంగా వారు ఆలయానికి వెళ్లారు. ఆనాడు వారు తమ చేతి సంచిలో స్వామి చిత్రాలు, వారిని గురించిన హిందీ ఇంగ్లీష్లో వ్రాసిన వివరాలు గల పత్రాలు ఒక అరడజన్ పెట్టుకున్నారు. ఆలయంలో వీటిని గమనించిన ఒక పెద్ద మనిషి తమకు ఒక పటము, హిందీలో ఉన్న పత్రము ఇవ్వమని కోరారు. కులకర్ణి గారు ఇచ్చారు. ఇది గమనించి మిగతా వాళ్లంతా సుమారు 100 మందికి పైగా కులకర్ణి గారిని చుట్టుముట్టేశారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క పటము, ఒక హిందీ పత్రము తమకివ్వమని ఒత్తిడి చేస్తున్నారు. కులకర్ణి గారికి ధర్మ సంకటమైంది. ప్రస్తుతం నా వద్ద 5 మాత్రమే ఉన్నాయి, ఇవి తీసుకోండి, వచ్చే వారం అందరికీ సరిపోయేటట్టు తెచ్చి పంచుతాను అంటూ కులకర్ణి గారు సంచిలోకి చేయిదూర్చారు. సంచి బరువుగా తోచింది. ఎంత ఆశ్చర్యం! ఆ సంచి నిండా 1 దొంతర హిందీ పత్రాలు, 1 దొంతర స్వామి చిత్రపటాలు నిండి ఉన్నాయి. ఆనందాశ్చర్యాలు పట్టలేక వాటన్నింటినీ కడు ఉత్సాహంతో పంచిపెట్టారు శ్రీ కులకర్ణి. ఆ 100 తలా ఒకరు తలా ఒక పటము, పత్రము తీసుకుని ఆనందంగా వెళ్లారు. ఇందులో వింతేమిటో తెలుసా? ఇంగ్లీషు పత్రాలు మాత్రం ఇలాగా మరిన్నిగా మారలేదు. ఒక పుస్తకం తయారైందంటే దానిని ప్రచురించిన వారు, ముద్రించిన వారంటూ ఉండి తీరుతారు. వారి పేర్లు ఆ పుస్తకంలో వెలువడతాయి కూడా. ఇలాంటి వివరాలేమీ లేకుండానే స్వామి తన హస్తచాలనంతో 1 పుస్తకాన్ని రప్పించి ఇచ్చారంటే అది తప్పకుండా సంకల్ప సృష్టి అయి తీరాలి. భౌతిక పదార్థ విజ్ఞాన శాస్త్ర నిపుణునిగా విశ్వవిఖ్యాతిగాంచిన డాక్టర్ సూరి భగవంతం గారు సాయి భగవంతుని ఆంతరంగిక సేవకులుగా ఉండటం ఇట్టి అద్భుత సృష్టి వల్లనే జరిగింది తెలుసా? అది వారి ప్రత్యక్షానుభవం. స్వామి తమ దోసిళ్లతో తీసి విసిరేది వాస్తవానికి చిత్రావతి సైకత రేణువే. కాని ఆ రేణువులు డాక్టర్ సూరి భగవంతం గారికి వారి చేతుల్ని తాకినప్పుడు మాత్రం అది తెలుగు లిపిలో ఉన్న భగవద్గీత గ్రంథంగా మార్పు చెందింది. అయితే తమ కళ్లను మాయతో కప్పివేసి స్వామి చమత్కారం చేయలేదని ఒకవైపు గాఢంగా విశ్వసించినప్పటికీ మరొకవైపు ఈ గ్రంథం పూర్వం ఉండే ఉండవచ్చునని, అది స్వామి స్థానచలనం చేసి రప్పించి తెప్పించారేమో అని భావం కూడా గాఢంగా వారి మనసులో మెదిలింది. సందేహ నివారణార్థం భగవంతం గారు ఆ గ్రంథంలోని పుటలను తిప్పసాగారు. వాటిల్లో ప్రచురణ, ముద్రణ ఇలాంటి పేర్లేమైనా ఉన్నాయేమో అని వెతుకుతున్నారు. అటువంటి ఛాయల సుత్రాము కనపడలేదు. మందహాసవదనుడై స్వామి సాయి ప్రెస్ అంటూ మధురంగా పలికారు. క్షణంలో 700 శ్లోకాలను అచ్చువేసి, బైండ్ చేసి, అత్తవేసి ఇచ్చే అద్భుత ప్రెస్ అన్నమాట. ఇచ్చా మాత్రం ప్రభో సృష్టి అన్నట్టు సూరి భగవంతం గారికి పూర్తిగా విశ్వాసం ఏర్పడింది. భౌతిక రసాయనిక విజ్ఞాశాస్త్రములను, వాటి పరిధులను అధిగమించిన అతీతులు సాయి అని రంగమెక్కి ఉపన్యాసాలిచ్చి లెక్కలేనన్ని పుస్తకాలు రాశారు భగవంతం గారు మన స్వామిని గురించి. ప్రజ్ఞాన విజ్ఞానవేత్త అయిన శ్రీ భగవంతం గారి ప్రత్యక్షానుభవాలే వీటన్నిటికీ తార్కాణాలు. 1968 గోకులాష్టమి నాడు ఉపన్యాసించిన స్వామి సరజా అనే గోపికకు శ్రీకృష్ణుడు 1 నీలవర్ణపు రాయినిచ్చాడు, అందులో ఆ కృష్ణరూపమే గోచరమైంది అన్నారు. వెంటనే 1 గుప్పెడు మల్లెపూలను తీసుకుని చేత్తో 1 తిప్పు తిప్పగానే
ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క నీలవర్ణపు రాయిగా మారింది. ఒక్కొక్క రాయిలోనూ కృష్ణరూపం గోచరమైంది. స్వామి అద్భుత లీలా తరంగిణిలో ఇది ఒక ఆణిముత్యం.

చాలా మందికి స్వామి ప్రసాదించే ఉంగరాలలో స్వామి వదనం స్పష్టంగా గోచరించడం అనుభవైక వేద్యమే. ఎల్లప్పుడూ ప్రేమ సుగంధాలను వీచే స్వామి ఒక్కొక్కప్పుడు కొన్ని పుష్ప పరిమళాలను కూడా వ్యాపింపచేసి అనేకుల గృహాలందు భక్తుల సత్సంగాలందు తమ ఉనికిని ప్రకటితం చేయటం మరొక అద్భుత లీలా విలాసం. సాధారణంగా మొగలిపూల పరిమళాలను వీచి తమ సాన్నిధ్యాన్ని ఎరుకపరుస్తూ ఉంటారు స్వామి. కాలిఫోర్నియా డస్టిన్లో ఉన్న సాయిబాబా గ్రంథాలయంలో ఉన్న పూజా మండపంలో స్వామి నిరంతరంగా మల్లికా పుష్ప సుగంధాన్ని వీవనారంభించారు. అందువల్లనే ఆ స్థలానికి మల్లికాలయం, జాస్మిన్ టెంపుల్ అని పేరు పెట్టుకున్నారు. ఆదిలో మల్లికార్జునులుగా ఉన్నవారు ఈ అవతారంలో కూడా ఆ మల్లియళ్లతోనే సాయిబాబా అని అక్షరాలను పేర్చి నామకరణం తీసుకున్నవారే కదా మన బంగారు తండ్రి. మల్లియల సుగంధం, కేతకీ పుష్పాల సుగంధం అంటూ మనం వర్ణించినప్పటికీ ఇచ్చట వీటి పరిమళం ఒక దైవీక సువాసన మిళితమై ఉండి మన హృదయాలను పరవశింపచేస్తోంది. వేలాది వేల మైళ్ల దూరాన వేలకు వేల అడుగుల ఎత్తున పయనించే విమానంలో తటాలున ఈ సుగంధం వీణదొడిగి అంతరాంతరముల వ్యాపించి అన్యదేశ భక్తులకు హృదయ కుహరాలకు సూకి ద్రవింపచేసిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. స్వామి ప్రసాదించే విభూతి అనేక రకాల సువాసనలు కలిగినదైనప్పటికీ ఆ విభూతికి ఒక ప్రత్యేక సుగంధం ఉంటుందనే చెప్పాలి. ప్రశాంతి నిలయంలో కోరికల గదిలో వీచే ఈ దివ్య మనోహర సుగంధ పరిమళం ఆ ప్రశాంతి నికేతమని, దివ్యమంగళ విగ్రహం నుండే ఉద్భవిస్తోందని భక్తుల విశ్వాసం. ఆ స్వామి శరీరమే విభూతి వాసన. అనేక సందర్భాల్లో అనేక మంది భక్తులు తామున్న చోటనే అనుభవించారు ఆ వాసనని అని ముమ్మాటికి సత్యంగా నమ్మవచ్చు. సర్వగంధ సర్వరసః అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తాయి. అదేవిధంగా పలు వాసనలతో భక్తుల మనోరంగమున ప్రవేశించే స్వామి అనేక రసమాధుర్యంతో భక్తుల నాలికపై కూడా బిందువులను చిలికించి హృదయవాసి అయి విరాజిల్లుతారని భక్తుల అనుభవం. కొంతమంది భక్తుల ఇళ్లల్లో పూజాపాత్రలు పచ్చకర్పూర పరిమళాలతో కూడిన తీర్థంతో నిండుకుంటున్నాయి. ఇక పటాల నుంచి అతి తీయని తేనెధారలు వర్షించటమనేది సర్వసాధారణమైపోయింది. మరికొందరి ఇళ్లల్లో అమృతాన్ని పోలిన పాల వంటి ద్రవం ఉద్భవమవుతోంది. దాని రసమాధుర్యం ఎట్టి సుగంధ పుష్పాలను కూడా కనలేని ఫలసారంగా కూడా గోచరిస్తోంది. అయితే మన సాయి వినోదములు ఒక తీయని రసమాధుర్యంతోనే పరిమితమా? ఎన్నటికీ కాదు. ఇక్కడే ఈ చమత్కారం వినండి. ఉత్తర భారతీయులైన ఒక దంపతులు ఒక మండల కాలం ఉప్పును పూర్తిగా నిషేధించి వ్రతం ఆచరించారు. వ్రతం పూర్తయిన పిదప వంటకాలలో ఉప్పు చేర్చి పారాయణం చేసే సమయం ఆసన్నమైంది. స్వామి పట్టణం నుంచి గలగలమంటూ నీరులాంటి ద్రవం ఒకటి రావటం ప్రారంభమైంది. ఆహా, అది పావన గంగాతీర్థమో లేక తీయని చెరుకురసమో అని భావించి ఆ సాయిదేవుడు తమ వ్రతానికి మెచ్చి అందించిన ప్రసాదమని భావించుకుని ఆనందం కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంటే కళ్లకద్దుకుని పావనం చేయటానికి అని తలచి దాన్ని ఒక పాత్రలోకి నింపారట ఆ పుణ్యదంపతులు. వారి పారవస్యం ఏమని వర్ణిస్తాం? గంగాతీర్థం కన్నా చెరుకు పానీయం కన్నా పావనమైంది మరొకటుందా? ఇంతకీ ఈ ద్రవం ఎలాంటిదనుకుంటున్నారు? గొంతు చిల్లు పడేటట్టుగా ఉన్న ఉప్పు కషాయం ఆ నీరు. ఒక మండలం వ్రతం పూర్తి చేసిన తర్వాత వీరు భుజించబోయే లవణం తానే ప్రసాదంగా అనుగ్రహించాలనే కారుణ్య గంగా అయిన మన స్వామి చెరుకు తీపి వంటి మనస్సు కరిగి రసానుభవాన్ని కలిగించే లవణమే అక్కడ వర్షించిందిట. అయితే విచిత్రమేమిటంటే ఆ లవణమే తీపితనాన్ని పుంచుకుంది. ఆ దంపతులకే కాక మనం కూడా స్వామి ప్రసాదించిన ఆ ఉప్పగంగలో ఊటలోరి ఉప్పొంగిపోదాం మరి. ఒక విద్యార్థి విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడై ఆ పట్టమును అందుకోవడానికి ముందుగా పుట్టపర్తికి వచ్చి అక్కడ జ్వరంతో పడుకోవటం తటస్థించింది పాపం. కాన్వకేషన్కి అతను హాజరు కాలేకపోయాడు. పర్వాలేదు అని ఓదార్చిన స్వామి ఒక్కమారు తమ హస్తాన్ని గుండ్రంగా తిప్పారు. విశ్వవిద్యాలయంలో అందుకోవలసిన పట్టం యొక్క చిన్న ప్రతి ఒక్కటి స్వామి చేతుల్లో ప్రత్యక్షమైంది. ఎంత అద్భుతమో కదూ! తలుచుకుంటే ఆ పట్టపత్రాన్ని స్థానచలనమే చేసేయగలరు స్వామి. అయినా న్యాయమూర్తి కనుక అట్టి చర్యమూలాన్ని విశ్వవిద్యాలయం వారికి కలిగే శ్రమను ఊహించి ఆ కార్యం స్వామి తలపెట్టలేదేమో.
దాని యొక్క చిన్న ప్రతినే సృష్టించి ఆ విద్యార్థికి ఇచ్చి ఉత్సాహపరిచి ఆనందం అందించారు స్వామి. వాస్తవానికి స్వామి దివ్యహస్తాల ద్వారా అత్యుత్తమ కాన్వకేషన్లో పట్టాన్ని అందుకోవడం అన్నది ఒక పట్టాభిషేకంతో సమానమేమో. వెంకటగిరి రాజావారు అసంఖ్యాకంగా తపాలా బిళ్లను సేకరించి ఉన్నవారు. వాటిని చూసిన స్వామి ఆ రాజుగారితో, ఇదేమిటి, పుణ్యమా పురుషార్థమా, దీంట్లో మీకెందుకింత శ్రద్ధ అని ప్రశ్నిస్తూనే వరుసలలో పేర్చినటువంటి ఆ తపాలా బిళ్లన్నింటినీ తడవటం మొదలుపెట్టారు. ఎంతటి వింతో, అవన్నీ కూడా అదే పరిమాణంలో స్వామి వదనాలుగా మారిపోతూ వస్తున్నాయి. ఒక్కొక్క బిళ్లలోనూ శ్రీ సత్యసాయి అన్న ముద్ర కూడా వచ్చింది. నిజమే, పుణ్యలోకాలకు పయనించే జీవాత్మలకు రాసేటటువంటి పత్రాలకు అంటించవలసిన తపాలా వదనాలేమో అవి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు భక్తులకు అనుగ్రహించిన అనుభవాలే భగవతం. బోధించిన ప్రతి అక్షరం ఒక భగవద్గీత శ్లోకం. స్వామి తన 85 ఏళ్ల అవని సంచారంలో

తన మాతృమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం నిరంతరంగా పనిచేసే సేవా పథకాలను మానవాళికి ప్రసాదించారు. దానిలో ఆసుపత్రులు మాట అయితే ఇంక చెప్పనక్కర్లేదు. ఈ ఆసుపత్రులు అందిస్తున్న సేవను చూసి స్ఫూర్తితో సేవలందించాలని ఎంతో మంది డాక్టర్లు బతికి వస్తున్నారు. కానీ ఈ రెండు విశేషాలు అనుసంధానం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. ఎన్నో ఏళ్లుగా భక్తులై ఆపై తమ అమూల్యమైన సేవలను ప్రేమతో స్వామి చెప్పిన మార్గంలో అందిస్తున్న ఒక డాక్టర్ గారు తమకు, తమ కుటుంబానికి, తమతో పనిచేస్తున్న సహచరులకి ఏ విధంగా స్వామి అనుభవాలను ఇస్తూ ఆధ్యాత్మికతను నిత్య జీవితంలో ఎలా పాటించాలో అన్న విషయాలను తెలుసుకుందాం. ఆమె శ్రీమతి ఇందిరమ్మ. ఈనాటి నుండి రేడియో సాయి శ్రోతలందరికీ శ్రవణానందాన్ని కలిగిస్తూ సాయి భాగవతంలోని ఈ అంశమైన స్వామితో శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాలను ఏకధాటిగా 20 భాగాల్లో అందించనుంది. ఈనాడు మీరు వినబోయే మొదటి భాగంలో శ్రీమతి ఇందిరమ్మ స్వామి సన్నిధికి చేరిన తొలి రోజులలో జరిగిన విశేషాలను మనకి వివరిస్తారు.

சுக்லாம் வரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயே சர்வவிக்னோபசாந்தயே. ஓம் ஸ்ரீ சாய்ராம். మేము చాలా కాలం నుంచి పుట్టపర్తికి చెప్తుండే వాళ్ళన్నమాట, మా గ్రాండ్ మదర్ వల్ల సిస్టర్ వస్తా ఉంటే. కానీ ఐడియా లేదు ఎట్లా రావాలా ఏం రావాలా అనేసి అట్లే ఉండిపోయాం. 17th నవంబర్ 1993లో హాస్పిటల్లో డ్యూటీకి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు క్యాంప్ జరుగుతుండేది, క్యాంప్ లో నేమ్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చానన్నమాట. ఊరికి నేను మెడ్రాస్ నుంచి రమా వెళ్ళి వచ్చేవాళ్ళు, వాళ్ళతో కలిసి ఊరికి అక్కడ సర్వీస్ కని అట్లా పోయేదాన్ని. సరే ఎందుకు చేయకూడదు, ఈ వాలంటీర్స్ వెళ్ళి వస్తున్నారు కదా వెళ్ళికి అనుకుని అట్లా పోయాం. లేదు పర్మిషన్ తీసుకోవాలా అన్నారు ఫారెనర్స్, అక్కడ షెడ్ లో ఉండేవాళ్ళు. సరే ఇట్లా ఆఫీస్కి వెళ్తే హాస్పిటల్ చేయొచ్చు కదా, మాను అప్పుడే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిండాను, చేయొచ్చు కదా అన్నారు. లేదు మా బ్రదర్కి ఇంకా హీ వాస్ గోయింగ్ టు ద హాస్పిటల్ అండ్ కమింగ్ అవుట్, హార్ట్ కి బైపాస్ సర్జరీ చేసేట్లు. అక్కడైతే కస్టమ్ లీవ్ తీసుకునేది, ఇక్కడైతే కన్వీనియంట్గా ఉంటుంది నేను వెళ్ళి అటెండ్ అయ్యి రావడానికంటే. లేదు బికాస్ ఐ ఆల్సో డోంట్ నో ద రూల్స్, వాలంటరీ కదా ఎప్పుడైనా ఇస్తారన్నట్టు చెప్పేశారన్నమాట సెక్రటరీ అప్పుడున్నాయన. సరే ఇక్కడికి వచ్చాను, ఆల్రెడీ వచ్చేసరికి నేము జస్ట్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ రాసి ఇచ్చేసి స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోయానన్నమాట. ఆయన చెప్పాడు, చూడు నవంబర్ కదా బర్త్డే బిజీగా ఉంది, బర్త్డే అయ్యాక కనపడు అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళి నేమ్ ఇచ్చాను. సరిగ్గా 16th నైట్ అల్రజా సార్ని సాంగ్ పిలిచినారంట. చెప్పగానే ఆయన, ఓ దర్ మై ఓల్డ్ డివోటీస్ వెరెవర్ షీ వాంట్స్ మేక్ హర్ వర్క్ లైక్ దట్ అన్నారంట. నేను నా రూమ్లో లేను, మా సిస్టర్ ఈస్ట్ లో ఉంటే ఒక్కదాన్ని అప్పుడే, ఇంకా నేను అసలు కంటిన్యూస్కి వెళ్ళి రూమ్ తీసుకుని సెటిల్ చేసినాను, కానీ రూమ్లో నేను ఎప్పుడు ఒక్కదాన్ని ఉండింది లేదు. మా సిస్టర్తో ఉన్నాను, పాపం ఈయన తెలియక ఈ రూమ్ దగ్గరికి వెళ్ళి సాయంత్రం నుంచి తిరుగుతున్నారంట. స్వామి అది చెప్పి ఫస్ట్ రోలో కూర్చోబెట్టి నేను బ్లెస్ చేసి పంపిస్తానన్నారంట. సో ఆయన ఏం చేయాలో తెలియలే పాపం. ఆ ఒరిస్తా వాళ్ళు లెక్చరర్ ఉన్నారు కదా, వాళ్ళు చూశారంట, ఏంటి నాలుగేసార్లు తిరుగుతున్నారు ఇక్కడ అని అడిగారంట. వాళ్ళు ఏంటి సార్ ఏంటంటే, లేదు స్వామి డివోటీస్ అంట, వెంటనే రేపు పొద్దున ఇచ్చేయమన్నారు, తను ఎక్కడుందో నాకు తెలియలేదు, ఈ రూమ్ నెంబర్ ఉంది అని. లేదు వాళ్ళ సిస్టర్ అక్కడ ఉన్నారని తెలుసు, మాకు కూడా రూమ్ తెలీదు, మేము చూస్తాము మీరు వెళ్ళిపోండి మేము చెప్తా అన్న. లేట్ అయింది అప్పటికి. ఈయన వెళ్ళి మిస్టర్ షౌరి దగ్గర పర్మిషన్ స్లిప్ తీసుకుని ఆ స్లిప్ వాళ్ళ చేతికి ఇచ్చి వెళ్ళారనమాట. అంటే ఫ్రంట్ రో లో కూర్చోబెట్టమన్నారు కదా. పాపం ఆ పైకి వచ్చింది ఆ రోజు సరిగ్గా, ఏదో లేట్ అయింది, లేకపోతే బై ద టైం లైన్కి వచ్చేసి వచ్చేసేవాళ్ళం. ఆ మిల్క్ మేడ్ రావడం లేటో ఏదో నాకు తెలీదు. అప్పుడు చెయ్యో నాకు రూమ్ తెలియదు, అయ్యో అల్రోజు సార్ రాత్రి అంతా నాలుగేసార్లు తిరిగారమ్మా, 9 దాకా చూసి మాకే ఇదేసి మేము తీసుకున్నాము అన్నారు. నాకు భయం వేస్తే అందరు కూర్చొని ఉన్నారు అప్పుడు. అయ్యో నేనెట్లు అడిగేది ఇప్పుడు చూడండి, లేదో స్లిప్ కూడా ఇచ్చినారంట, నాకు భయం భయంగా పోయానమాట. సరే వెళ్తే ఆమె ఆయన చెప్పేస్తున్నారు కదా, అందుకని ఆ ఫ్రంట్ రోలో కూర్చోబెట్టింది. స్వామి వచ్చి నా దగ్గర నిలబడి వెనక పక్క అంతా మాట్లాడుతున్నారు, నమస్కారం ఇచ్చి బ్లెస్ చేసి పంపిస్తానన్నారు. నేనేంటి స్వామి నాకు హాస్పిటల్ వద్దు సేవదలు చేస్తాను అడుగుతా అన్నా, ఎందుకంటే లీవ్ కోసం పర్పస్ గా బ్రదర్కి వెళ్ళాలి కదా, మాటమాటికి హాస్పిటల్ జాయిన్ అయ్యి బాగుండదు డ్యూటీకి. వినిపించుకోలేదు, వెనక మాట్లాడుతున్నారు పక్కన మాట్లాడేట్లు మాత్రం నా ముందు నిలబడ్డారు, నమస్కారం ఇస్తానన్నారు కదా. సరే ఇంకా లాభం లేదనేసి నమస్కారం చేసుకుని ఎటు చూస్తే నా సైడ్ చూసేసి వెళ్ళిపోయినారు. చూడడం చూసేసారు, నమస్కారం ఇచ్చేసినారు వెళ్ళిపోయారంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ కాదన్నట్టు. సరే ఇంక వచ్చేసాను అనమాట, వచ్చి సార్ ఇచ్చాను జాయిన్ అవ్వమని, వచ్చి ఇంట్రడ్యూస్ సాంగ్ పంపించినారు ఎట్లా అన్నారు. గైనిక్ తీసుకెళ్తే నాకు గైనిక్ కలవట్లేదు, ఓపి మాకు క్యాజువాలిటీ కూడా ఉండేది అంతేగాని ఇన్ పేషెంట్స్ లేరు, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ నాకు అలవాటు అన్నాను. సరే కమలా ఆంటీ పరిమళ వాళ్ళు ఇద్దరు ఒక రూమ్ లో కూర్చునేవాళ్ళు నెక్స్ట్ ఆఫీస్ రూమ్, అక్కడ కమలా ఆంటీ వేసిన డ్యూటీకి. వినిపించుకోలేదు, వెనక మాట్లాడుతున్నారు పక్కన మాట్లాడేట్లు మాత్రం నా ముందు నిలబడ్డారు, నమస్కారం ఇస్తానన్నారు కదా. సరే ఇంకా లాభం లేదనేసి నమస్కారం చేసుకున్నాను.

అక్కడ కంప్లైంట్ చేసి నాకు పనులుంటాయి, నేను పోతున్నా, ఆ సీట్లో నువ్వు కూర్చొని ఆమె సీట్ ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయారు. సో ఐ కంటిన్యూ లైక్ దట్. సరే వీ ఓల్ డివోటీస్ అంటే ఆడడం మొదలుపెట్టారు, ఎప్పుడు వచ్చారు, ఏం వచ్చారు అన్నాడు. సో మేము వచ్చింది 57లో వచ్చామన్నమాట. అంటే మా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, వాళ్లతో వచ్చాము, మా నాన్న అమ్మ మేమందరం సమ్మర్లో వచ్చాం. వచ్చానమాట, అవసరం టీనేజెస్ అట్ దట్ టైం. వచ్చేటప్పటికి స్వామి మా ఏంటి హార్స్లీ హిల్స్ కి కారు ఉంది, అంతా ఉంది, ఎందుకో తట్టలేదు మాకు కూడా అడగడానికి. నేను హార్స్లీ హిల్స్ కి వెళ్ళేసి వస్తాను, ఊరికి పోవద్దు ఉండండి అన్నారు. ఏంటి ఉండండి, అడగొచ్చు కదా, కొత్త ఫస్ట్ టైం రావడం కదా. అవతల ఆయన ఏం చేశారంటే, మీతో వస్తామని అడగడానికి కొత్త కదా, ఫస్ట్ టైం కదా, ఏం తోచల గమ్ముగును, వెళ్ళొద్దు, నేను వారం రోజులు వస్తాను, ఉండండి ఇక్కడ అనేసి మా నాన్నగారితో చెప్పారు, మాకు చెప్పారు, వెళ్ళిపోయారు. సరే ఉండిపోయాం మేము. ఇంకా సరే వచ్చాక అంటే ఎలా ప్రతి తిరుగుతూ చేస్తే అక్కడ ఏదో సర్వీస్ చేస్తా అంటే చేస్తూ కూర్చోండి. తర్వాత వచ్చి స్వామి వచ్చాక నాన్న కూడా వెళ్ళేవాళ్ళు అనమాట, రాజారెడ్డి నాన్నగారిని తీసుకొని వెళ్తాను. చాలా తక్కువ మాట్లాడతారు, హీ వాజ్ లాయర్ అనమాట, కానీ మాతో తక్కువ మాట్లాడేవాళ్ళు. స్వామి ఏం చెప్పారని అడిగితే ఎక్కడో ఒక పదం చెప్పేవాళ్ళు అనమాట. మాకు యాంగ్షియస్ కావడానికి ఏం చెప్పారు, నన్ను ఏం చెప్పారంటే మా అమ్మని అడిగేవాళ్ళు, అడగమ్మ అడగమ్మ. చాలాసేపు వాళ్ళందరూ తిరిగి వచ్చారు, స్వామి ఏదేదో మాట్లాడుతా ఉంటుంటారు. స్వామి దేవుడు ఆ మాట అనేవాళ్ళు, రాజారెడ్డి అంతకన్నా కృష్ణుడు, అట్లా కృష్ణుడు అర్జునుడు అట్లా అనేవాళ్ళు అనమాట. సరే అయిపోయింది ఇంటర్వ్యూ, ఎక్కువ ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఇంటర్వ్యూ అక్కడ వరండా కూడా ఎవరైనా మనం వెళ్ళి కూర్చోవచ్చు, ఊరికి పోవాలనుకుంటే వరండాలో కూర్చోలేదు, అంతే. మన లేడీస్ సైడ్ కిటికీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఊరికి వెళ్తున్నాం అనమాట అర్థం, లేదంటే కొంచెం పక్కన కూర్చోవచ్చు అట్లన్నమాట. సరే ఒక్కోసారి ఆ సైడ్ రూమ్ ఉంది కదా భోజనానికి వెళ్తారే, అక్కడికి పిలిచేవాళ్ళు. అటు సైడ్ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ దారి తీసుండేవాళ్ళు, ఆ తలుపుకుండా లోపలికి వెళ్ళొచ్చు అనమాట లేడీస్ అట్ వెళ్ళేవాళ్ళు. అప్పుడు స్వామి టేబుల్ ఏది కూడా లేదు, భోజనం పీట మనం ఆకులు వేసుకుని ఓల్డెన్ డేస్ లో కూర్చుంటామే అట్లన్నమాట. అందుకని అక్కడ కింద కొద్ది వాళ్ళ పార్వతం ఉండేవాళ్ళు కదా, ఆంబొడ్డిస్తా ఉండేవాళ్ళు. ఆకు మనం పాలల్లో కూర్చుంటాం కదా, ఓల్డెన్ డేస్ లో కూర్చుని అట్లా గ్లాస్ అదంతా గొంతు మనకి వినిపిస్తుంది. ఆ మెట్లు వరుసగా మెట్లు ఉండేది, అప్పుడు అందరు వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళు ఏదైనా ప్రసాదం తీసుకు. ఒక్కోసారి సాంగ్ తలుపు తీసి ఎంతమంది ఉన్నది మాటలు వినిపిస్తాయి కదా, భయానికి అందరికీ వచ్చి కూర్చునేవాళ్ళు. చాలా బాగుండేది అప్పుడు అంటే చిన్న, కానీ ఉన్న కొంచెం మంది నీ ప్లేట్లో తీసుకున్నా నా తీసుకున్నా నా తీసుకోలేదే నీ తీసుకున్నారనే అసూయ ఈర్ష్య లేదు. తీసుకున్నారు గబగబా అందరికీ, దాంట్లోది కొంచెం కొంచెం పెట్టేసి మిగిలింది ప్రసాదం లాగా తెచ్చుకోవడం అనమాట. అట్లా అట్లుండింది అనమాట, ఒకరొకరు చెప్పడం అట్లా స్వామి ఏం చేశారు అట్లా అనేసి. తర్వాత వచ్చి ఆయన పిలిచారనమాట, రూమ్ పిలిచి ఏదో మాట్లాడుతూ గూడూరు గూడూరు అనేవాళ్ళు. గూడూరు అసలు ఓన్ గూడూరు, తర్వాత మెడ్రాస్ లో సెటిల్ అయిపోయినమాట, కానీ ఆ గూడూరు అనే పేరు వచ్చింది. అందులో నెల్లూరు నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు అప్పుడు. అమ్మ నలుగురు పెద్దవాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. మేమేం చేశామంటే ఇంకా నా వచ్చి ఒక ఫోటో తీశారన్నమాట, పైకి ఆ సైడ్కి పిలిచినారు. వాళ్ళు నలుగురు పెద్దలు, సరే వాళ్ళకి ఇస్తారు, నేను చిన్నదాన్ని కదా, నేను పూజ చేయను కదా, నాకు ఈర్లే అనుకున్నా నేను. నేను చూస్తున్నా అయితే వెళ్ళబడి ఇట్లా ఒకేసారి 5 ఫోటోస్ తీసినారు, మెటరైజ్ చేసింది ఒకేసారి 5 ఒకటేసారి వచ్చినాయి, అందరికి ఇచ్చినారు. లాస్ట్ ఇట్లా వరుసకు నిలబడి ఉన్నాం అనమాట. నీకు ఈయననుకున్నావు కదా, ఐ వాజ్ థింకింగ్ ఆయన పూజ చేయను కదా, వీళ్ళందరూ రెగ్యులర్ గా పూజ చేసేవాళ్ళుగా, నేను చిన్నదాన్ని కదా, నాకు అంటే ఉన్న వాళ్ళలో నేను చిన్నదాన్ని. అదే వరుసగా పేర్లు అడిగి అమ్మ పేరు శ్రీదేవి అనమాట. అట్లా అడిగితే నీ ఇందిరా నన్ను అన్న స్వామి ఇందిరాదేవి అని రాసి, సో విత్ దట్ ఐ వెంట్ ఫర్ ద స్టడీస్ ఆఫ్టర్ దాట్. ఇంగ్లీషు తెలుగు రెండు రాసినారు, రాసి అప్పుడు అందరికి ఇదే ఇచ్చేవాళ్ళు ఎక్కువ రోజుల్లో, ఇది ఏ అందరికి పూజకి ఇచ్చేవాళ్ళు. ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవత అంటే శ్లోకం పాడి ఒక్కొక్కరికి ఒక్కటి ఏదో చెప్పారు. నేను ఈ దీంట్లో ఉన్నా కదా, మీతో నాకు గుర్తు లేదు అప్పుడు, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్కటి చెప్తా ఆ మాట చెప్పి తర్వాత రాశారనమాట. పైన తెలుగు మళ్ళీ ఇంగ్లీష్ అంతా రాసి ఇచ్చినారు. సరే అయ్యో నాకు ఇచ్చే నేను తప్పకుండా ఇంక రోజు ప్రే చేయ అంటే మామూలు చేస్తాగానే రిచువల్ గా చేసేది తెలియలేదన్నమాట. అది అయిపోయాక గుడ్ ఓల్డ్ హౌస్ ఉండేది, ఎప్పుడో పేరెంట్స్ ఎవరెవరితో ఉంటుందో పాడైపోతే కొన్ని హౌసెస్ కూడా చెప్తారు మనలాగా, వాటికి కూడా ఆయుష్ ఉందని చెప్తారు, కొన్నేళ్ళకి అదంతా పాడైపోతుంది. అట్లా పాడైపోయిన వాళ్ళు మా మామయ్య వాళ్ళంతా అప్పుడు కొయ్య ఎక్కువ టేక్ టీ కుర్తో చేసింది కదా, అదంతా తీసేసిన దాన్ని మళ్ళీ ఇంకొక ఆయన కన్స్ట్రక్ట్ చేశారనమాట. సరే అట్లా దాని మీద కట్టేసిన

సరే అడిగినట్టున్నారు స్వామి, ఏం అడిగింది మాకు తెలియదు. కొంతమంది ఊరికి వెళ్ళిపోయారు, మేమున్నాం అన్నమాట. స్వామి వచ్చి చూడు చూడు మీ మన్మధుడు తమాషా జోబీలకి అట్లానే వాడు అనమాట, నువ్వు కనుక తీసుకోకపోతే ఇంట్లోకి రాని నిన్ను అంట అట్లానేసి ఓ టెంకాయ తీసుకోరా రేపొద్దున పైన బొచ్చు లేకుండా తీసుకోరా అన్నారు. అప్పుడు తెలుసు కదా ఇక్కడికి వెళ్ళి స్వామి నాన్నగారు టెంకాయలు అవన్నీ ఏ కారణం ఆయన తెచ్చిచ్చేవాళ్ళు. అప్పుడు కొచ్చెరుకెళ్ళి వస్తువులు కావాలన్నట్లనమాట. ఇంత టెంకాయ తెచ్చాడు పెద్దది ఏరుకొని అంత రాత్రి కూర్చొని సాయిరాం సాయిరాం అంటే అంత ఏమి లేకుండా తీసి బాగా తీసి టెంకాయ శుభ్రంగా తీసి తీసుకోరమ్మన్నారు. ఆ సైడ్కి పిలిచారు మళ్ళీ. పైకి వెళ్తే ఆ టెంకాయని చూసి ఒకటే నవ్వు అనమాట, ఆహాహాహా అంటే నవ్వడం మొదలుపెట్టారు. చూడు నీ కూతురు ఎట్ట చేసిందో, ఒక్కటి కూడా లేదండి మీద, అంత నున్నంగా ఉందన్నమాట. దాన్ని చిల్లి పొడవాల ఏం కనిపించలే అక్కడ. హెయిర్ పిన్స్ పెట్టుకునే ఇట్లా వేసుకునేవాడు. అది తీసిచ్చాను స్వామి రౌన్సేపు పొడిచేది నా చేతికి ఇచ్చాను. నేను కొంతసేపు పెంచేది కావాలనుకుంటుంది, లేకపోతే ఆయనకి రాకుండా ఉంటుందా. అక్కడెక్కడ ఏం కనిపించినా, స్పూన్ కానీ నైఫ్ కానీ ఏం కనిపించలేదు. ఇట్లా ఇట్లా చేసాం, అవతల ఏదో ఉండింది, ఏది తీసుకుంటారా ఎట్లా చిల్లి అయిపోయింది. నీళ్లు తీసేశారు కానీ ఐడియా చూడ దాచిపెట్టుకోవాలా స్వామి ఇచ్చేశారనేది కూడా లేదు. మళ్ళీ క్లిప్ వేసేసుకొని గమ్ముగా తర్వాత నీళ్లు చేసి ఇట్లే క్రియేట్ చేసి ఇంత రెక్టాంగులర్ గా బంగారుతో దాన్ని మా ఇంకొక పెద్దమ్మ కూడా వచ్చినారు. చిడు మీ ఊరు వాళ్ళందరు నంబరు, మీ గూడూరు వాళ్ళ నంబర్ ఇది, అప్పరించి బంగారు ఇది అని చెప్పి దాని మీద లేదు దేవనాగరి లిపి, సాంస్క్రిట్ లిపి ఏముందో తెలియలే, ఏదో సంథింగ్ అంతా రాసింది చూడండి అని ఇట్లా చూపించి దాన్ని బాగా రోల్ చేసి ఈ టెంకాయ కన్ను తీసేశారు కదా దాంట్లో దోపేశారు. బాగా దోపేసేసి అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఎవరికి తెలియకుండా గేటు దగ్గర అంటే మనకి ఇట్లా కుడివైపోతుంది అటు గుంట దివి దాంట్లో పూడ్చిపెట్టేయమన్నారు. ఆ ఇంటి దగ్గర నేను చెప్పాను కదా పాడుబడిన ఇల్లు మీద తీసుకొచ్చినారని. సరేనే అక్కడ పల్లె ఇంకా 4-5 ఇల్లు ఇంకేం లేదు, ఎక్కువ మనం గార్డెన్ వేసుకుంటాం కదా పూల చెట్లు తవ్విచ్చినట్టు కావాలని 4-5 చోట్ల ఎవరికి అనుమానం రాకుండా 4-5 చోట్ల తవ్విచ్చి 12 o'clock అంటే విలేజ్ లో అందరూ పడుకుంటారు కదా ఆ టైంలో దీన్ని లోపల పెట్టేసి పైన ఒక పూల మొక్కేసేసి గమ్మగుడ్డిపోయాం. అంటే అట్లే కూర్చోబెట్టమన్నారు అంతే. అది అయిపోయింది, దాని సంగతి అట్లే ఇదైపోయింది. తర్వాత బెంగళూరులో నేను ఒక సైట్ కొని అంటే మెడిసిన్ అయిపోయి జాబ్ వచ్చి అంత అయిపోయి తర్వాత దానికోసం ఆ ఇల్లు మళ్ళీ ఈయన ఇచ్చేసినారు. ఆ ఓనర్సే మళ్ళీ వాడు గ్రేట్ గ్రాండ్ సన్ వచ్చి కొనుక్కున్నాడు. దీనికోసం ఎంత ట్రై చేసినా దొరకలేదు నాకు. ఇల్లు ఇచ్చేస్తున్నాము కానీ అది పెట్టుకుంటే ఏ ఇంటికైనా మనకి పనికొస్తుంది. అంటే చుట్టుపక్కలంతా తీయించాం కనిపిస్తా. వాళ్ళు ఏమన్నారంటే చెప్పడానికి భయం స్వామితో. తర్వాత వచ్చాను కానీ అది పోయింది కనిపించలేదు, ఆ ఇల్లు ఇట్టు చేశారని చెప్పడానికి భయానికి మాట్లాడలేకపోయానమాట. సరే బహుశా ఆ ఇంటి తీరిపోయిందేమో, ఇంకా మనకి అంత అవసరం లేదు కావాలి. తర్వాత నేను మెడిసిన్కి వెళ్ళింది కూడా, చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదువుకోవాలండేది కానీ అప్పుడు భయం కదా చెప్పడానికి. చదువుకోవాలంటే వాళ్ళు కాదంటే గమ్ముగుండిపోయే వాళ్ళం. తర్వాత మా వీళ్ళందరూ మా అన్న లాయర్ చేయాలా నేను ఇచ్చేయాలని, ఆయన చేయలేకపోతే పెళ్లి చేసేసారు ఆయనకి. అప్పుడు నాకు అట్లే చేసి పెళ్లి చేసేసినారు. ఏం చేయలేక గమ్ముగుండిపోయాం. తర్వాత మా నుంచి చిన్నప్పుడు చాలా మంది కజిన్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి చదువుకొని సర్వీస్ చేయాలనుకుంటే అనవసరంగా మనం పాటు చేసాం, పంపిస్తాం చదువుకి అట్లా. అంటే ఆ ఊర్లో ఏం లేదు. అయిన తర్వాత గ్యాప్ కూడా ఉంది, ఐ డి డిఫినెట్ మై మెట్రిక్ ఫీల్ చేసేసినారు. చెప్పడానికి భయం, అప్పుడు ఎస్ఎల్సీ చదువుతా ఉండేటప్పుడు నోని మామూలు పెద్దవాళ్ళందరూ వచ్చి కావాలని. అందులో వాళ్ళు మెటర్నల్ అంకులు అంటే మనం అసలు ఇంకా ఇది అనిపించింది ఆ కాలంలో. సరే వాళ్లే మళ్ళీ అందరూ చదువుకో అని మా బ్రదర్ అప్పటికి చేరున్నాడు అనమాట. సరే ఉన్నాడు కదా, మళ్ళీ మెట్రిక్ కట్టి మెట్రిక్ ఫస్ట్ వచ్చింది. తర్వాత పోయి పీయూసీ మెడ్రాస్లో ఎస్ఐటీ చేసి అక్కడ ఫస్ట్ వచ్చాక మెడిసిన్కి వెళ్ళాను, మెడ్రాస్కి అప్లై చేశాను. స్వామి చెప్పల భయానికి అసలు ఎందుకనే అంటే ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మెడిసిన్కి వెళ్తున్నా అని చెప్పి ఇది మధ్యలో వేసి 3 ఇయర్స్ వచ్చాను అనమాట మధ్యలో కంటిన్యూస్ గా. ఇంకోసారి ఏం చేశారు, చిన్న చిన్న అక్కడ ఈస్ట్ సైడ్ వచ్చి ఉట్టి పెంకుటిల్లు లాగా ఉండేది రూము, ముందు తట్టు వరండా ఉండేది, మధ్యలో గ్యాప్ అట్లా ఒకది, ఈ సైడ్ వచ్చి సౌత్ సైడ్ వచ్చి ఊరికి నేరు ఒక రూమ్ లో పది ఉండేది అంతే. అటు సైడ్ ఇంకా రూమ్లు, దాంట్లో రాజారెడ్డి పాఠశాల బ్లాక్ లేదు అసలు.
పార్సల్ బ్లాక్ ఊరికి షెడ్ ఉండేది, ఓల్డ్ పీపుల్ షెడ్ ఉండేది. మన వెస్ట్ వచ్చింది చూడు, అక్కడ ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ మన అంతా వచ్చింది, ఒక రో ఉండేది రాజారెడ్డి గారు, మిగతా కొంచెం మంది ఆ సైడ్ ఉండేది, కొంచెమే మూడు రోస్ అటొకరో ఇటొకరో ఇటొకరో ఊటే తిరిగేవాళ్ళు స్వామి బాగా. ఈ సైడ్ కూడా స్టోర్ రూమ్ ఈ పక్క ఉండేది. సో స్వామి బయట నుంచి వచ్చి ఈ పక్క పోతా ఈ పక్క ఊరికి బయట అందరితో మాట్లాడేవాళ్ళు పైనుంచే. అప్పుడు పైగా మందిర్లో పడుకునేవాళ్ళం, రాత్రిపూట మందిరు, పగులు కూడా మందిర్ తీసుండేవాళ్ళు, మధ్యాహ్నం పూలు కట్టేవాళ్ళు, పొట్లాన్ చేసేది. ఆ బయట అటు నడిచిపోతే అక్కడి నుంచి చూసేవి, బయట కిటికీలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి మందిర్లో కూడా మాట్లాడేవాళ్ళు, ఏం చేస్తున్నారు, తిన్నారా, అట్లా అట్లా ఏదో ఒకటి, ఓ వచ్చారా, కథలు రాస్తున్నారా, మా సిస్టర్ నేతాలు చేస్తా, అట్లా అక్కడి నుంచే పైనుంచి ఓంకారాన్ని పోసేదాన్ని. ఓంకారం పైన కిటికీ వైపు చూసి తాగుచ్చునేదాన్ని, ఎందుకంటే రో ఆయన వచ్చి శాంతి చెప్పేవాళ్ళు. ఓంకారం అవగానే ఫస్ట్ విండో దగ్గరకు వచ్చి అందుకని అట్లే చూస్తుండేదాన్ని, నువ్వు ఓంకారం చేస్తున్నావు పైన చూస్తున్నావా. నాన్న నాకు ధ్యానం దాని మీద అంతా లేదు, మీరు ఎప్పుడొస్తారా అని చూస్తున్నాను. కానీ ఫస్ట్ టైం చూడగా నాకు తెలియలే ఎందుకనో కృష్ణ హ్యాస్ కమ్ బ్యాక్ అన్నట్టుగా వచ్చింది. అది ఎందుకో తెలియలే, ఫస్ట్ సాయి స్వామిని చూడంగానే వచ్చింది. అదేంటి మా సిస్టర్కి రాసి ఇట్లా, స్వామి కృష్ణుడు మళ్లీ పుట్టాడు అంటే ఆమె కృష్ణుడు ఏంది మళ్లీ పుట్టేదేంది, సహజం కదా అట్లా ఇతాలు చేస్తుంది. తర్వాత ఆమె వచ్చింది, వచ్చి నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్, ఇందిరా కృష్ణుడే పుట్టాడు అంటానమాట. తర్వాత ఆ రూమ్ లో ఉన్నాం వరుసగా, అప్పుడు 11 గంటలకు బాజిన, ప్రొద్దున్న వెళ్ళడం చిత్రావతికి, వెనక లేదు తాటాకులు ఉంటాయే దాంతో ఒక చిన్న ఎన్క్లోజర్, ఏదైనా చిన్న కాల్ దీనికి కాల్ న్యాచురల్ కాల్స్ కావాలంటే. వరండాలో కూడా ఎన్క్లోజర్ లేదు, ఇంతే ఇంత రూమ్, తడికి లేవు కుక్కలు పోకుండడానికి మేము తడి ఊరికి అడ్డం పెట్టామన్నమాట, అంతే ఇంతే ఇంత రూమ్ ఆ వరండాలో. ఊరికి ఇంత ఎత్తును గోడ కట్టి పెట్టున్నారు అంతే, బహుశా వాళ్ళు ఏమన్నా థింగ్స్ వేసుకోవాలని పెట్టారో ఏమో తెలియలే, కుక్కలు ఎక్కువ తిరిగేది, పిల్లులు కుక్కలు అన్ని, అందుకని తడికలు చేయించి ఊరికే దారం కట్టాం అనమాట. నో లైట్స్ నథింగ్, నో ఎలక్ట్రిసిటీ, ఒక కుంపటి లావందర, తర్వాత మన ట్రంక్స్, అప్పుడు సూట్ కేసెస్ కూడా పెద్ద కాదు ఆ చిన్నవి, ఇంకేం లేదు కూర్చోడానికిలే, ఏం లేదు, ఇంకా చాపలు రెండు మనం పడుకోండి, ఇంత చెత్త ఇంత స్థలమే. సరే అట్లా అయిపోయినంటే స్వామి ఏం చేస్తాడు మాకు తెలియదు, అసలు దీపావళి స్వామి వస్తున్నారు రూమ్స్ కి అన్నారు, ఆయన విజిట్ చేస్తారంట అన్ని రూమ్స్ కు పోతారన్నారు. సో దిస్ హాస్ బికమ్ ఫస్ట్ రూమ్. సో నేను అప్పుడేంటి ఎంతసేపు వాడ పులిహోర, ఈ రెండు తప్పకుండా అందరు చేసేవాళ్ళు. భగవంతుడు ఏదంటారు, ప్రతి ఇంట్లో ప్రసాదం తీసుకునేవాళ్ళు, ప్రతి ఇంట్లో కొంచెమో అంత అంటే అందరికీ సంతోషం ఇవ్వాలని. అట్లా ఫస్ట్ రూమ్ ఇదే అయింది. అక్కడికి వచ్చినారు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ బయట ఉండిపోయినారు. లోపలికి వస్తే ఇంకా హార్డ్లీ ప్లేస్ లేదు, ఇంకా స్వామికి స్థలం ఏంటి, ట్రంక్ పెట్టలేదు, దాని మీద పిల్లో ఒక పట్టు చీర, వెనక ఒక పిల్లో కవర్ చేసాం అంతే, అన్నట్టు కూర్చుంటే ఇంతే. ఇట్లా పెద్దమ్మ ఇట నేను మీ ఇద్దరమే ఉన్నాం, ఇంకా ఇంకా తర్వాత స్థలం కూడా లేదన్నమాట, కుంపుడు గుంపుడు అంతా పక్కన పెట్టేసేసాము కొంచెం స్థలాన్ని. సో అట్లా కూర్చొని ఆ ప్రసాదం తీసుకున్నారు. ఆమె మీద పుస్తకం ఇట్లా చదువుకుంటున్నాం కదా, రోజు ఏదో చదువుతున్నాను, అది పెట్టుకొని ఉంది. అది తీస్తే దాంట్లో ఓపెన్ చేయగానే తాండవ కేళి సెల్పనే అని పాట ఉంది, అది అంత రోజు చదువుకున్నది ఏమో నాకు తెలియదు. ఆ ఫుల్ సాంగ్ పాడారు, పాడి దాంట్లో వినాయకుడు ఏదో వస్తుంది, తంబుర మీటగా విష్ణుమూర్తి మృదంగము వాయించగా సరస్వతి వీణా మీటగా వినాయకుడు గణేశం వినాయకుడు ఇటు అటు నడయాడగాని, అంటే ఇటు అటు బొట్టనెళ్ళిట పెట్టి ఇట్ట ఇట్ట అంటున్నారన్నమాట, ఇటు అటు నడయాడగాని అని పాటంతా పాడారనమాట. అంతా పాడైపోయి ఇద్దరం కదా మేమన్నా ద్వైతం రెండైతే, ఎందుకు వచ్చాను తెలుసా, దీపావళి అమావాస్యలు పారద్రోలి వెలుగును ప్రసాదించడానికి వచ్చాను, సరిగ్గా దీపావళి అది అంటే జ్ఞానాన్ని ప్రసాదించండి, మీ ఇద్దరమే కదా అన్నాము, ద్వైతం అద్వైతంలోకి తీసుకెళ్తాను అన్నారు. అద్వైతం ఏందో అద్వైతం ఏందో నాకు నిజంగా ఏమీ తెలీదు, అని చెప్పేటి వింటా ఉన్నాను అంతే అనమాట, ద్వైతం అద్వైతంలోకి తీసుకెళ్తాను అని చెప్పి అంత చూసి ఇది ప్రసాదం అంతా అరే అరే టైం అయిపోయింది అందరూ అనుక బయటంతా ఇంతసేపు ఏం చేస్తున్నారు అని చూస్తున్నారు, అంటే ఇట్స్ ఓపెన్ ఓన్లీ, ఒక్కింట్లోనే ఇంతసేపు ఉన్నారు, నేను ఇంకా అన్ని ఇళ్ళు తిరగాలి అంట లేచి వచ్చేసారనమాట. అది అయిపోయింది. సరిగ్గా మళ్ళీ ఒక వారానికి స్వామి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు కూడా వచ్చేవాళ్ళంట, అది కూడా తెలియదు మాకు. అప్పటికే మా కజిన్స్ వచ్చినారు, నేను చెప్పాను లెటర్ రాశాను ఇట్లా కృష్ణుడు పక్కన హౌస్ ఇచ్చినారు, చిన్న రూమ్ కదా వాళ్ళకి, గుడూరాలు గుడూరాలు అనేవాళ్ళు,
రంగానే ఆ గుడూరులకి దాంట్లో కుర్చీ అన్ని ఉన్నాయి, పెద్ద హాల్ కుర్చీ. మాకు తెలియలే ఈ రూమ్ ఖాళీ చేయాలని. దాంట్లో ఉన్నాం వాళ్ళు, రాములు కూర్చోడానికి 5-6 మంది ఉన్నాము. హాల్లో కుర్చీ వేసి ఈరోజు స్వామి వస్తే, మా కజిన్ బ్రదర్ కూడా వచ్చినాడు, స్వామి కాళ్ళ దాకా మాల కొట్టాలని కాళ్ళ దాకా వచ్చేటట్టు మాల కొట్టాను అనమాట. స్వామి వచ్చాడు, ఈ మా కజిన్ బ్రదర్ వేశాడు. ఇటు చూసి చాలా కిందకి వేలాడుతుందన్నమాట, బరువుగా ఉంది కదా. అది తీసిచ్చి ఆ కుర్చీలో కూర్చొని ఇంకా మామూలుగా ఒక వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడిగితే అది చెప్పడం అట్లా. మాకు తెలియదు విత్ని వీక్ ఇంత దొరుకుతుంది అనేది అనుకోలేదన్నమాట. అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇట్లా పోతారనేసి అది ఆ ఫస్ట్ టైం వచ్చినప్పటికీ దీపావళి విజిట్. అదంతా ఫస్ట్ విజిట్, సెకండ్ విజిట్. ఫస్ట్ విజిట్ ఆ టెంకాయ ఈ ఫొటోస్ అన్ని ఇచ్చేసినారు. సెకండ్ విజిట్కి వచ్చాడు ఒక రెండు నెలల ఉన్నామన్నమాట. అప్పుడు ఈ హౌస్కి ఆ హౌస్కి రావడం జరుగుతుంది. ఇది కూడా హాస్పిటల్ కూడా చెట్లు వేస్తా ఉన్నారు. ఫస్ట్ యానివర్సరీకి వచ్చిన నేను, నాకు సరిగ్గా గుర్తులేదైతే, అంటే గోపాలరెడ్డి ఆయన వచ్చినారు అప్పుడు వచ్చినా అనుకుంటున్నా. ఫస్ట్ విజిట్ వచ్చాడు, ఆయన సెకండ్ దానికి వచ్చాడు. పైనంతా ఇంత ఉంటుంది, అంత లోతు కింద మన పాత బిల్డింగ్ ఉంది కదా ఇక్కడ హాస్పిటల్, ముందు తట్టు వచ్చి ఒక చిన్న థ్యాచ్ అక్కడే యజ్ఞం చేసింది. అసలు ఫస్ట్ యజ్ఞం కూడా ఆ స్లోప్ ఎక్కువచ్చేవాళ్ళం. ప్రశాంత్ పాఠశాల బ్లాక్ అంతా ఏం లేదు, అక్కడ ఇదేసి ఫస్ట్ యజ్ఞం చేసింది కూడా అక్కడే. ఆ యజ్ఞానికి వచ్చానన్నమాట. ఇది అంతేకదా దసరా, దసరా నుంచి పుట్టినరోజు వరుసగా ఉండిపోయాం. ఈ స్లోప్లో అంతా కిందంతా కూర్చున్నారు జనం, సరిగ్గా కూడా లేదు. హాస్పిటల్ ముందు ఇంత స్థలం ఉంటుంది అంతే. ఆ ఉన్న ఎవరో గెస్టులు కూర్చున్నారు, ఆ టేబుల్ స్వామి వాళ్ళకి వాళ్ళు కూర్చున్నారు. అది ఆ మెట్లల్లో కింద మన స్లోప్ లేదు, అంత చెట్లు నాటున్నారన్నమాట కొంచెం దారి ఎట్లా. స్వామి వచ్చేవాళ్ళు అందరు బకెట్లు, లేడీస్ ఒక సైడ్ జెంట్స్ ఒక సైడ్ నిలబడేవాళ్ళు. ఒక్కొక్కరు బకెట్ అందిస్తే ఆ బకెట్ ఎత్తుకుపోతే చెట్లు నీళ్ళకి పోస్తా ఉండేవాళ్ళు. స్వామి మధ్యలో చటాడిద్దరు, ఒక్కోసారి చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు, లేదు ఏదో ఒకటి మాట్లాడిస్తా అందరినీ మాట్లాడిస్తా అటో ఇటో మాట్లాడిస్తా వెళ్ళిపోయాడు. అట్లా చేశాను అక్కడ, ఆ చెట్లకు నీళ్లు పోస్తా ఉంటాయి. అది గుర్తుంది, ఆ యజ్ఞానికి వచ్చినప్పుడు గుర్తుంది. యజ్ఞానికి వచ్చినప్పుడు కూడా స్వామి అన్నం సేపే ఘంటసాల పాట పడుతున్నా, ఎవరికీ లెక్కలేదు. నాకనిపిస్తుంది ఈ ఘంటసాల పాటకు ఉన్నానికి టికెట్లు కొనుక్కొని పోయి వింటాము. పాపం స్వామి పడే ఆయన ఘంటసాల పడుతున్నా లేచి వచ్చేసి ఇంకా టైం అయిపోతుంది తిండిన నవ్వొచ్చింది. స్వామికి విలువగానే అక్కడ ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఏమి. తర్వాత వెంపటి సత్యం ఆయన ఈ డాన్స్ కూచిపూడి చేశాడు. తర్వాత లేడీ డ్రెస్ వేసుకొని చేసేవాడు అనుకుని ఒక ఆయన సత్య నారాయణ ఏదో ఆయన పేరు, సత్యమామ బామా విలాపం అది వేశారన్నమాట. ఆ బామ చాలా హ్యాపీ ఆయన పర్సనాలిటీ. అందరు లేడీస్ అనుకుంటారు స్వామి ముందు అనౌన్స్ చేయడం, ఆడాలనుకుంటారేమో మగతం చూడు ఎంత బాగా చేస్తున్నాడు ఆడవేషం వేసుకొని ఎంత ఇంత కూర్చో వేసుకునేది అట్లా కూర్చొని అంతే అన్నమాట. దాని వరకే జన్మ ఉన్నారు, అవతల తర్వాత వచ్చినారు. శివరాత్రికి ఒక అప్పుడు ఏంటంటే చౌదరి గారు, మిస్సెస్ చౌదరి అని హైదరాబాద్ నుంచి వచ్చేది. ఆమె సెలెక్ట్ చేసుకునేది సేవదళ్ళు ఎవరు లేరు కదా, కుప్పం వాళ్ళ పిల్లలు, నేను, ఆమె కూతురు కూడా ఒక ఆమె, ఇంకెవరో ఒక నలుగురు, అంతా చేత ఒక 10-12 మంది వరకే. స్వామి బ్యాడ్జెస్ ఇచ్చేవాళ్ళు వాలంటీర్ లాగా, ఎందుకంటే అక్కడ దసరాకి పూజ జరిగేది, అక్కడ కంట్రోల్ చేయడానికి అంతవరకే. మిగతా పెద్దగా ఏం లేదు, ఇంకే మిగతా పనులంతా ఏం లేదు. శివరాత్రికి 3 శివరాత్రులకు వచ్చాను అనుకుంటా. ఒకసారి ఒక లింగము, ఇంకోసారి 2, ఇంకోసారి 9 వచ్చినాయి. ఇక్కడంతా బ్లడ్ వచ్చేసేది. వాళ్ళు చెప్తా పాటలు పాడతారు, టక్కని ఇట్లా వచ్చేస్తే ప్లేట్ పట్టేవాళ్ళు అన్నమాట. అట్లా ఒకసారి భజన ఈ పక్కుండేది ఎక్కువగా, అప్పుడు రథం లేదు. స్వామి చేర్ చేసుకుని కూర్చుంటే వీళ్ళు ఏదైనా మ్యూజిక్ పాడాలన్నా, ఎందుకంటే అక్కడ దసరాకి జరుగుతూ ఉంటాయి కదా, అభిషేకం అయి చేసినట్టు ఉండేది అనుకుంటా. ఈ సైడ్ కూర్చునేవాళ్ళు, చేర్ వేసి కూర్చుంటే పాట పాడేళ్ళు, గంట ఎవరు పాడినా అక్కడ కూర్చొని పాడేవాళ్ళు. ఈ క్రియేట్ చేయడం ఇస్తా ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఇది తీసుకున్నాను, యాస్పిరిన్ కాదు, అది ఫస్ట్ శారిడాన్. శారిడాన్ స్వామి శారిడాన్ వేసుకోమని వేసుకుంటున్నారనే వాళ్ళు అప్పుడు చాలా మంది శారీడాన్ తల నాకు అర్థం కాల. అది రియాక్షన్ వచ్చేసి అంతా స్పాట్స్ వచ్చేసినాయి, కవర్ ఐ చుట్టూ, మూతి చుట్టూ, ఎక్కడంటే అక్కడ బ్లాక్ గా వచ్చేసింది అనమాట. వెల్లూరుకి వెళ్ళి చూపించడం లేదా, దిస్ ఇస్ ద 3rd కేస్ అన్నాడు. నీకు కావాలంటే నేను రౌంత్ ఇచ్చి ఫొటోస్ తీస్తున్నా, దండం పెట్టాను, చాలు చాలా ఇదైపోయింది. చాలా సివియర్ 104 టెంపరేచర్ వచ్చేస్తుంది ఇమీడియట్గా ఫ్రెష్ గట్టు వచ్చేస్తుంది, మనకు తెలుస్తా ఉంటుంది. ఎందుకంటే నేను షోల్డింగర్ తీసుకెళ్లారు మా అమ్మాళ్ళు,
వాళ్ళకి అక్కడ నమ్మకం కదా, దేవుడు ప్రదర్శనలో ఆంజనేయుల గుడి, నరసింహ గుడి ఉంది, అటు చేయిస్తే తగ్గుతుందని అక్కడికి తీసుకెళ్లారు ఫస్ట్. ఒక చాలా నియమంగా చేయాల, 10 డేస్ 20 డేస్ 40 డేస్ అట్లా. నాకు అమ్మ 10 or 20 నాకు గుర్తు లేదు. కింద పడుకోవాలా, చాకులు అడుగుతకూడదు, దిండు పెట్టుకోకూడదు, తలకు నూనె పెట్టకూడదు, పొద్దున్న తల స్నానం చేసి వెళ్లి ఆంజనేయులకి 180 ప్రదక్షిణాలు చేయాలా, తీర్థం తీసుకొని తర్వాత ఏది తినాలన్నమాట. ఇంకా తర్వాత మళ్లీ మధ్యాహ్నం పై చేయాలి. ఇంకా మధ్యాహ్నం ఇన్ని సార్లు చేయలేక మేము అక్కడే ఉండి, అంటే కిందకు వస్తే మళ్లీ స్నానము, మళ్ళీ ఇదంతా చేయాలన్నమాట. అందుకని అక్కడే ఉండి వంటోడు ఉండేవాడు, అక్కడ తెస్తే పైన అక్కడ తినేసేవాళ్ళం. అంటే కింద రూమ్స్ అయినా వారానికి ఒక్కసారి ఒక పెద్ద కొండ ఉంది, నరసింహకొండ అని. నరసింహస్వామి ప్రహ్లాద అవతారం అయిన తర్వాత అక్కడ నిలిచాడనేసి ఫ్రైడే అక్కడికి వెళ్తారు. అమ్మని ఆమె ఆయనకి పూజలు అన్ని చేస్తారు అక్కడ. లేదు, నిజంగా స్పిరిట్స్ అంటే నమ్మేదాన్ని కాదు. ఆంజనేయుల గుడిలో కూడా ఇట్లా బ్లాక్ చేస్తుంటారు రాడ్స్ పెట్టి, ఆ మధ్యలో కూర్చుంటారు ఈ హనుమాన్ వచ్చుడు, పివట్ పెట్టి గ్రగ్ర తల తిప్పుతారు చూడు, ఆ హారతి టైం సరిగ్గా అట్లా ఇట్టా జుట్లు ఎరబోసుకొని టకటకటక తిప్పుతుంటారు. మనకి భయం వేస్తుంది, చాలా మంది అంటారు కొంతమంది మందికి వచ్చేస్తాయి అట్లని అనే అనుకునేదాన్ని. తర్వాత చూస్తే అరుస్తా ఉంటారు, ఏదో నాకు వాళ్ళని తిడతా ఉంటారు, దేవుణ్ణి తిడతారు, ఆంజనేయుని తిడతారు, ఆ దెయ్యం ఎవరు వచ్చిందో వాళ్ళని తిడతారు ఇట్లానమాట. అది పోయేటప్పుడు వీళ్ళు గబగబా లేచి పరిగెడతా ఉంటారు, వాళ్ళ బంధువులు వెళ్తారు కిందకి దిగిపోయి చుట్టు దగ్గర పెట్టిపోతే వెంట్రుకలు కట్ చేసి నాట్ చేసి దానికి కొట్టేస్తారు. ఆ రోజు నుంచి ఆమెకేం ఉండదు, అది అందరికీ ఉండదు. అది ఎవరికి పోతుందో వాళ్ళకి. నేను నమ్మేదాన్ని కాదు, మనకి ఏంటిలే అనుకుంటాం కదా, కానీ అక్కడ చూశాక నిజమేనా అనిపించేసింది. ఆ టైంలోనే వస్తుంది, తర్వాత రాదు, మళ్ళీ తిరుగుతా ఉంటా. కానీ మనకి ఆ భయం ఒకటి పెట్టుకోకూడదు అనేవాళ్ళు, భయపడితే తప్పకుండా వస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా అట్లనే సరిగ్గా హారతీయ పూజ జరిగేటప్పుడే వస్తుంది వాళ్ళకి. ఇట్లా అరుస్తారు, ఇట్లా చేస్తారు, అవతల క్వైట్గా అయిపోతారు, ఏం జరిగింది వాళ్ళకే తెలీదు అట్లన్నమాట. అక్కడికి వెళ్ళేసి ఆ రోజు అక్కడ నాకు హెడేక్ వచ్చింది, సాడ్ అని ఇంకా పూర్తి కూడా చేసుకోలేదు నేను తెలుసుకుంది ఆ రోజు అనమాట. నాలుగు మీద పెట్టానో లేదో సడన్ గా టెంపరేచరు బ్లడ్ కదా ఐస్ లకంతా వస్తే మనకి ఎట్ట ఫ్లషింగ్ అంటే వచ్చింది. వెంటనే టాబ్లెట్ పారేసేసి ఓ దిస్ సడన్ రియాక్షన్ ని ఆ రోజు అనుకున్నానమాట. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చానమాట. స్వామి ఒక తాయి తీసినారు, అప్పుడు గోల్డ్ ఇచ్చేవాళ్ళు కాదు కావాలనుకుంటా, పచ్చగా ఉంది, దారమంతా తడితడిగా ఉంది, చిన్నవి ఇంత గద్దె కట్టి దాని చుట్టూ దారము చుట్టుంది, పసుపు తడి ఉంది, ఇచ్చి నువ్వు ఊరికెళ్ళి బంగారులో వేయించుకో అన్నారు. గోల్డ్లో వేయించుకో, ఊరికెళ్ళిన తర్వాత గోల్డ్లో వేయించుకో. నాకు వాడెక్కడ మారేస్తాడని కరెక్ట్ గా చేసుకోరమ్మని ఇంటికి వచ్చాక దాంట్లో పెట్టేసి నా ఎదురుగానే ఉత్తిచ్చి వేసుకున్నానమాట. ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చినారు, తర్వాత టెంకాయ ఇచ్చినారు. సరే దీంతో ఇంకా పోయింది కావాలా, తర్వాత ఇంకా మెల్లగా ఇంకా వేసుకునే దాని కదా, నో అనల్జెసిక్ నథింగ్ అయితే ఐడెంటి హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఈవెన్ మెడిసిన్కి వెళ్ళినా కూడా ఒక 3-4 ఇయర్స్ దాకా నాకు అస్సలు ఏమీ రాలేదు కాబట్టి నేను దాని జోలికి పోలే. తర్వాత ఎప్పుడైనా వేసుకున్నా ఏం లేదు, సాడ్ అని మటుకు తాకలేదు అనుకోండి, పీసీ వేసుకుంటే ఏం రాలేదన్నమాట.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసతలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: విశిష్టాద్వైత అద్వైత స్థితులను తెలియచేసే సోపానత్రయం అనే కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు పరమభక్తుడు, అక్షరశూన్యుడు. పగటి పూట పశువులను మేపి సాయంకాలం పశువులను ఇండ్లకు చేర్చి పురాణం వినడానికి వెళ్లేవాడు. ఆ గ్రామంలో ఒక పౌరాణికుడు ప్రతి సాయంకాలం పురాణం చెప్తూ భక్తి మార్గాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఒకనాడు పౌరాణికుడు విష్ణువు యొక్క స్వరూపమును లక్షణములను వివరిస్తూ, నల్లనివాడు తెల్లని గ్రద్దెనెక్కేవాడు, తెల్లని నామము ధరించేవాడు, భక్తుల కోరికలు తీరుస్తాడని, భక్తులు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని, నమ్మిన వారికి తప్పక దర్శనమిస్తాడని, అనుగ్రహిస్తాడని బోధించాడు. పశువుల కాపరి దీనిని శ్రద్ధగా విన్నాడు. పండితుడు వర్ణించిన విష్ణువు రూపము పశువుల కాపరి హృదయంలో హత్తుకుంది. పౌరాణికుడు భక్తుల ప్రార్థనలు, గానము భగవంతుడు వింటాడని, గానమునకు భగవంతుడు వసుడవుతాడని కూడా చెప్పడం పశువుల కాపరి విన్నాడు. ఏ విధంగానైనా భగవంతుని చూసి తీరవాలని సంకల్పించుకున్నాడు. పశువుల కాపరి ప్రతిదినము ఉదయమే మధ్యాహ్నం భోజనం మూటకట్టుకుని ఇంటి నుండి తీసుకుని వెళ్లేవాడు. భగవంతుని చూడాలని సంకల్పించుకున్నప్పటి నుండి తాను తెచ్చుకున్న చల్లకుడును నారాయణునికి నైవేద్యం పెట్టి, తెల్లగద్దెనెక్కిన నల్లనయ్యా చల్లతాగ మెల్లగానూ రావయ్యా అని ప్రార్థించడం ప్రారంభించాడు. పశువులను మేతకు తోలి తాను ఒక చెట్టు నీడలో కూర్చుండి ఈ విధంగా పాడుకుంటూ తాను తెచ్చుకున్న దానిని తినటం కూడా మర్చిపోయేవాడు. ఒక్కొక్క రోజు భగవంతుడు ఆరగించని చల్లకుడును తాను తినకూడదని నిశ్చయించుకుని తినకుండానే ఇంటికి తిరిగి వెళ్లేవాడు. ఈ విధంగా 10-11 దినములు గడిచాయి. పశువుల కాపరి కృంగి కృశించి బలహీనుడైపోయాడు. కాని ధ్యానం మానలేదు. తనలో తాను, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగించే విధంగా పాడలేకపోయానేమో అని పరితపించాడు. పశువులను తోలుకుని సొక్కుతూ సోలుతూ అరణ్యానికి వెళ్లాడు. బాగా ఆకలి వేసినప్పటికీ భగవంతునికి అర్పించకుండా ఆరగించటం ఇష్టంలేక తనకు వచ్చినట్లుగా, తెల్లగద్దెనెక్కిన నల్లనయ్యా ఈ చల్లతాగ మెల్లగను రావయ్యా అని పాడటం మొదలుపెట్టాడు. అతని నిష్కలంక భక్తికి, నిరంతర ధ్యానానికి కనికరం కలిగిన మహావిష్ణువు ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో ప్రత్యక్షమైనాడు. అతనిని చూసి భగవంతుడు అన్న భావము పశువుల కాపరికి కలగలేదు. ఆ ముసలి బ్రాహ్మణుని, అయ్యా మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ప్రశ్నించాడు కాపరి. ఆ బ్రాహ్మణుడు, నేను నారాయణ్ణి, నీవు ప్రార్థించటం వలన వచ్చాను అన్నాడు. పశువుల కాపరికి పౌరాణికుడు వర్ణించినట్లుగా నల్లని ముఖం, తెల్లని గద్దెనికి రావడం కనిపించలేదు. తెలిసిన రూపంతో చూడాలని ఆశిస్తాడు సాధకుడు. అందువలన, బాపనయ్య చెప్పినట్టి రూపులేదే, నీ అందచందముడు చూడ అతడు కాడే అని పాడుతూ ఆ బ్రాహ్మణుడితో, బాపనయ్యా నీవు రేపు 7 గంటలకు రావయ్యా అన్నాడు. అట్లే వస్తాను అన్నాడు నారాయణుడు. పశువుల కాపరి పండితుని పిలుచుకుని వచ్చి, ఇతడు దేవుడా కాడా అనే విషయం తేల్చుకోవడం మంచిది అనుకున్నాడు. వెంటనే పశువుల కాపరి పౌరాణికుని ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి, రేపు 7 గంటలకు ఏటి ఒడ్డుకు రావాలి స్వామి అన్నాడు. పౌరాణికుడు పరిహాసము చేసి, హోరే, నీకు పట్టిన వెర్రి నాకు పట్టలేదు, నేను రాను పోరా అన్నాడు. పాపం ఈ భక్తుడు బ్రతిమాలాడు. విధి లేక పశువుల కాపురిని వదిలించుకోవడానికి పౌరాణికుడు ఏటి ఒడ్డుకు రావడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయం ఆ గ్రామంలోని వారందరికీ తెలిసింది. ఆ బ్రాహ్మణుడు ఎవరు, ఆ కథ ఏమిటో చూద్దామని అందరూ తెల్లారకు మునిపే ఏటిగట్టున చేరారు. 7 గంటలైంది. అందరూ ఆ ముసలి బ్రాహ్మణుని రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ముసలి బ్రాహ్మణుడు రానే వచ్చాడు. పశువుల కాపరి ఉత్సాహంతో, ఇదిగో ఇదిగో ఇతనే ఇతనే నిన్న వచ్చింది, ఈ బ్రాహ్మణుడే అని అందరికీ చెప్పాడు. కాని అక్కడే చేరిన గ్రామస్తులకు ఎవ్వరికీ కూడా ఆ బ్రాహ్మణుడు కనపడలేదు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అంతా బూటకమని ఈ భక్తుని మతిమాలిన చేష్టలకు గేలు చేశారు. వారందరికీ బాగా కోపం వచ్చి పశువుల కాపరిని కొట్టడం ప్రారంభించారు. అప్పుడు పశువుల కాపరికి ఒళ్ళు మండింది. బాపనయ్యా, నాకు ఈ గతి పట్టించటానికి నువ్వు వచ్చావు, నాకు కనపడినట్లు అందరికీ ఎందుకు కనపడవు అని గట్టిగా అరుస్తూ ఆ బ్రాహ్మణుని చెంప అదిరేటట్లు గట్టిగా కొట్టాడు పశువుల కాపరి. వెంటనే జగన్మోహనాకారముతో, చిరునవ్వులకు నెమ్మగముతో, ధగధగా మెరిసే మణిభూషణాదులతో, పీతాంబర శోభతో గరుత్మంతుని అధిరోహించి శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ఈ భక్తుడు ఆనందంతో గెంతులు వేస్తూ, తెల్లగెద్దనెక్కిన నల్లనయ్యా, నా కన్న తండ్రి కరుణించి వచ్చినావా అని మొరక్కాడు. ఇంతలో ఆకాశం నుండి విమానమొకటి కిందకు వచ్చింది. భగవంతుని ఆజ్ఞానుసారము ఈ భక్తుడు అందులో కూర్చుండి ఎగిరిపోయాడు. ఇక్కడ చేరిన వారందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భగవంతుడు తన పట్ల గాఢమైన భక్తి విశ్వాసములు కలిగి ప్రార్థించిన వారి మొరలను తప్పక ఆలకించి అనుగ్రహిస్తాడు. భక్తుని ప్రార్థన వెనుక దాగిన ఆవేదననే గ్రహిస్తాడు. బాహ్యాడంబరాలను చూడడు. సాధకుడు మొట్టమొదట శాస్త్రం ద్వారా, గురువుల వలన దైవం యొక్క స్వరూప స్వభావములను వింటాడు. ఇది జ్ఞాతం అంటే తెలుసుకోవడం. వినిన స్వరూప లక్షణాలను మనన నిధిధ్యాసల ద్వారా తర్వాత ప్రత్యక్షంగా దర్శించగలుగుతాడు. కొంతవరకు తృప్తి పడతాడు. ఇదే ద్రష్టుం. కాని పూర్తి సంతృప్తిని చేకూర్చేది భగవంతునిలో చేరిపోవటం. ఇది ప్రవిష్టం. ఇదే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత స్థితులను చెప్పవచ్చు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలోని బాలబాలికలను బాల వికాస్ తరగతులకు విధిగా పంపించుట ఇప్పుడు మీరు వింటారు.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాసకు వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్ గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి ఆ బాల వికాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాల వికాస గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్ గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాల వికాస గురించి, బాల వికాస తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందిన ఆనందంతో పాటు బాల వికాస తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోని ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరాం అండి.
1: సాయిరామ్మా.
0: రాణి గారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది? స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాల వికాస అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తులని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి, నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారంట, నీకంతా బాగలేదు, నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడూ బాధపడుతున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారనమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం. మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించిందట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు ప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన, ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఇంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అనమాట. అప్పుడు మేము ఒక 1 మంత్ 2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు, విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయ్యమాట. స్వామి మమ్మల్ని ఎట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కాడ నుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకుల్ ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి భజనకి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాల వికాస్ చేస్తున్నారు, చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది, నేను బాల వికాస్ చేయాలి, నేను బాల వికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాల వికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి నేను బాల వికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటకి కలుపుకునే వాళ్ళు ఇట్లా, ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి, నాకు వక్రతుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చేవరకే నేను అది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని అలా చేపించారు. అలా బాల వికాస్ 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాల వికాస్ పిల్లల్ని వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రులను చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను. స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాల వికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో, దయ కరుణ అసలు చెప్పనలివి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా, అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరినీ పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
0: చెప్పండి.
1: ఎలా అంటే నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తనం చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్ని నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాల వికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరూ అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి, పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కు పంపిస్తున్నారు, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నా అనుగ్రహం ఉంది చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మెన్స్ ఏరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఉంటారనమాట, అన్ని అలవాట్లతోని కొట్లాట్లో గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళేవరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయేవరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేదనమాట, ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది, వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అనే ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్ల బుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు, బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఎలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నేలక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు నేలకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టలోకి పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నేలకి మనం ఇది ఉప్పగా ఉందా, చేదుగా ఉందా, తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నేలక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది, కానీ కత్తుల్లాంటి 32 పళ్ళున్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నేల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు, దానికి దురాశ లేదు, తన కోసం తాను ఏది ఉంచుకోదు, ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది, ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంటర్వ్యూలో ఇంకా ఏం చెప్పారంటే, బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా, ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికీ మంచిది కాదు, కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట, చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డదనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడున్నాను, ఇక్కడున్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్ కు వచ్చినప్పుడు అందరికీ చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అది ఒకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి కోపంతో మనం ఇంకొకరిని బాధించాం అనుకోండి, ఆ బాధ ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
0: రాణిగారు
1: సరమ్మ,
0: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాన్ని స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాల్ని తీసుకుని మీ బాల వికాస్ పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేశారు చెప్తారా?
1: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ ని విక్రమ్ ని కూడా స్వామి మొత్తం చదివించారు. ఎంఎస్సీ అయిపోయాక పిహెచ్డీ చేపించారు, పిహెచ్డీ కని కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు స్వామి. అలా చెప్పటం చూడండి ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి, చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు క్లాసులో ప్రతి క్లాస్ లో కూడా ఆ పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు, ఎగ్జామ్ లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు, స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి అందింది. నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పడం జరిగిందమ్మా.
0: చాలా బాగుందండి. మరి ఇలా బాల వికాస్ తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాల వికాస్ తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాల వికాస్ అనేది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
1: బాల వికాస్ చెప్పక ముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకొని వాళ్ళ కోసం నేను చదవటానా అభ్యాసం చేయటానా నాలో చాలా ఓర్పు వచ్చింది. తర్వాత భయం పోయింది, తర్వాత నేను ఏదైనా చేయగలను, ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికి పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాల వికాస్ అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకే ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
0: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలవికాస్ పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలవికాస్ తరగతిలోని ఒక స్వామి గురువు, బాలవికాస్ టీచరు పిల్లలకి అందరికి స్వామి చెప్తారు అన్నది మీ విషయం చూస్తుంటే అర్థమవుతున్నది.
1: అదేమ్మా,
0: మరి చాలా బాగుందండి. మరి బాలవికాస్కి వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాలవికాస్ తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది, అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్నే చేసేవాడు. ఎంత ఓపికతో చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు, వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమిస్తే అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు, అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
0: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలని తన మాటల్లోనే విందామండి. సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క,
0: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం,
0: మరి చైతన్య, మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకేం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా
1: కష్టమైన ఇష్టంతో చేశాము, కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు, అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా

0: కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది. ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
1: పంచుకుంటానక్క. సాయిరాం అందరికి. నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయ్యానక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకొని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతి మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
0: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
1: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
0: ఓకే.
1: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను.
0: ఓకే.
1: అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవరీ సండే కూడా మాకు 9 to 11 బాల వికాస్ క్లాస్ చెప్తారు. బాల వికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వరలక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. ఈ 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
0: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత బాల వికాస్ తెలియదు. ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది?
1: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 లో వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే, ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 అవర్స్ కూడా ఎవరు ఏంటి, ఎవరికి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన ఫామ్ చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
0: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా, స్వామి దర్శనం చేసుకున్నావా?
1: స్వామి దర్శనం చేసుకున్నాను ఒకసారి పత్తి యాత్ర అని 2009 or 2008 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు, దాంట్లో నేను కూడా ఒకరిని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను.
0: స్వామిని చూసినప్పుడు ఎలా అనిపించింది?
1: స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను నేను. స్వామి చైర్ దగ్గర కులవంత హాల్లో దగ్గర వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు స్వామి మనం ఎప్పుడు విందమే తప్ప చూస్తామా అనుకునేటోడ్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
0: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
1: ఇక్కడ ఆశ్రమంలో వచ్చిన కాడ నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రం మిస్ అయినాం గానీ, మాకున్న మన సత్యసాయి సమితి అంకుల్ వాళ్ళు గానీ ఆంటీ వాళ్ళు గానీ అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు. ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి, బట్టలు మొదలు పెట్టి, ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు. ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల్ ఒకలే చెప్పారు, స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు.

0: మేము అలానే చూసుకుంటాము, దాంట్లో మాకు ఏ లోటు కూడా కలనీయలేదు.
1: మరి చైతన్య, స్వామికి రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది, స్వామి దగ్గరకు వచ్చాక బాల్య వికాసం వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయి చెప్తావా?
0: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాసం రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే, ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటే కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు, కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపం ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. నేను మెయిన్ గా నేర్చుకునేది బాల వికాస్ లో అంటే డిసిప్లిన్ మెయిన్ గా. చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాం కాబట్టి చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోని. కాబట్టి నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకున్నది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కుల్వంత్ హాల్ లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రెజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగా మిస్ అవ్వలేదు.
1: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలా ఇంప్రూవ్మెంట్ కలిగింది?
0: మీ చదువు ఫస్ట్ మీ చదువు అనేది ఓకే, మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే, ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాల వికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాల వికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటి తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాము.
1: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గాని స్వామి దగ్గర నేర్చుకున్నావు గాని ఎలా ఉపయోగపడుతున్నాయి?
0: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాల వికాస్ రాకుండా ఉండి ఉంటే, ఇంత ముందున్న కోపమే ఇక్కడ చూపిస్తే, నా జాబ్ లో నా కింద 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 మందిని కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళు నా మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాల వికాస్ లో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితేనే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాల వికాస్. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ లో నాకనే చిన్న కాబట్టి ఏజ్ లో పెద్ద. సో కాబట్టి ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు. ఇప్పటికి అది ఓన్లీ ఫర్ నేను బాల వికాస్ నుంచే నేర్చుకున్నాను.
1: చాలా బాగుంది.
0: ఇంతమంది చైతన్య అంటే కోపం అనేట, కానీ ఇప్పుడు అసలు నాకు కోపం వస్తుందా అనే తట్టు అనుకుంటారు అందరు.
1: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
0: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
1: చాలా బాగుంది చైతన్య. ఇంకా నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
0: అక్క, మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవా సంస్థ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, దాని ఆంటీ వాళ్ళు, సుబ్బారు అంకుల్ వాళ్ళు, అందరూ శ్రీనంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు, ఎవరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినాక మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 మెంబర్స్ కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యము అవన్నీ ఇచ్చేటోళ్ళం అక్క.
1: అమృత కలిసి అంటాం.
0: అమృత కలశం అక్క, అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం, అది మాకు నేర్పించేటోళ్ళం. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కలశం లో మాకు ఎవరు తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము ఒడ్డీయడం అనేది బాగా నేర్చుకున్నాం, అంటే అది అందరికి రాదు ఏదో ఇట్లా చేసేయడం అని. బీద వాళ్ళకి అందరికి ఒడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం అంకుల్ వాళ్ళు, మమ్మల్ని తప్పకుండా దాన్ని తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరపున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి ఏదైనా, అవన్నీ చేయడం వల్ల మేము ఓకే మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ అది అనేది అసలు లేదు. ఓకే ఎవరైనా సరే మన వాళ్ళే బయట వాళ్ళైనా అవని ఎవరికైనా సర్వీస్ చేయొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అదైతే ఆ ఇగు అనేది లేదు ఇప్పటికి, ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
1: మరి స్వామి చాలా సార్లు చెప్తారు సేవ చేస్తే సేవ చేయబడతావు అని. అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
0: అయితే అక్క నేను చిన్నప్పుడు బాగా అల్లర్ట్ చేసేటోని చెప్పాను కదా, చాలా అల్లర్ట్ చేసేటాను అంకుల్ వాళ్ళకి. ఒకనొక టైంలో నా అల్లరి భరించేటోళ్ళు కాదు పా వాస్తవంలో. చాలా సార్లు అంటే అబ్బా అబ్బా వీడు ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైంలో చాలా విసుగు వచ్చింది. వాళ్ళు ఎంత కూల్గా ఉన్నా సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైంలో. కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను, అది నో డౌట్. ఏదున్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆశ్రమానికి పంపించేద్దామని కూడా అనుకున్నారు, మాట వినట్లేదు అస్సలు, ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు, అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస్ అంటే రాణి అంటే గానీ శారద అంటే గానీ ఒక్కలే అన్నారు, వాళ్ళు పిల్ల చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క అప్పుడు ఆ టైంలో నన్ను పంపించకుండా ఉన్నానంటే నా సర్వీసే నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను, అది అందరికి నచ్చేది అంకుల వాళ్ళకి. అయితే మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా, నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
1: నీ కోపం అల్లరికన్నా నీ సర్వీస్ ఎక్కువ, అది రక్షించింది,
0: అది నచ్చింది, ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను, జాబ్ తెచ్చుకున్నాను.
1: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నావు.
0: ఉన్నాను, అది నాకు చాలా హ్యాపీ, అది
1: చాలా బాగుంది.
0: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను, కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్, అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను, 10th వరకు తెలుగు మీడియం చదివాను నేను, డిప్లొమా వచ్చేసరి ఇంగ్లీష్ మీడియం అయినా సరే అన్ని వచ్చాయి, ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏమనలేదు, నువ్వు బాగా చదువుతావు కదా ఈసారి పోయింది అని నేను ఫీల్ అయ్యాను. కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు, సుబ్బారు అంకుల్ వాళ్ళు, రాణి అంటే వాళ్ళు, శారద అంటే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది, ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23 ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd, 23rd మన అందరికి భోజనాలు పెట్టడము, గురిని డెకరేషన్ చేయడము అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:00 PM, నవంబర్ 23. బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా నేర్చుకున్నాను అంతే, డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది. కాకపోతే ఎగ్జామ్ ఉంది సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12:00 వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు గీశాను చేశాను, ఎగ్జామ్ 3 అవర్స్ అయితే నేను 1.5 అవర్ మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది లేకపోతే నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు. నాకు స్వామి సర్వీస్ మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అని అనుకుని 12 వెళ్ళిన వాళ్ళు నెమ్మది 2:33 మళ్ళీ గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను, ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది, జస్ట్ మాక్సిమం పాస్ అవుతానని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100కి 86
1: వచ్చాయి.
0: ఇది నాకు చాలా సర్ప్రైజ్. డ్రాయింగ్ లో ఏమీ రాదు అన్నోన్ని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి. వితౌట్ డ్రాఫ్టర్ నేను గీసాను అన్ని ఇచ్చిన క్వశ్చన్, కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్నీ ఆ సేమ్ యాసిడ్ డ్రాఫ్టర్ తో లాగే చేశాను. నాకు 100కి 86 వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ నేను. ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను, బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
1: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
0: అవునక్క,
1: చాలా బాగుంది.
0: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని. ఇక్కడ ఏంటి అని అంటే అందరు కూడా ఏవో 30 ఏవో ఉన్న వాళ్ళందరూ. నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 ఇయర్స్ అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు, కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు, ఓకే నేను పెద్దవాళ్ళైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు, ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేము అందరం అప్పుడే కొత్తగా జాయిన్
1: అయ్యేవాళ్ళం.
0: సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే, ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
1: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది. మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా?
0: అక్క నేను ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ ఉన్న స్టేటస్, నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్కి ఎట్లా ఎదిగానో, మా బాల వికాస్ గురువుస్ అందరు కూడా, ఆంటీ వాళ్ళందరు కూడా, అంకుల్ వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి అనేది. నాకు చిన్నప్పుడు మా బాల వికాస్ గురువుస్ అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారావు అంకుల్, లక్ష్మీ అంకుల్, వాళ్ళ లక్ష్మి, వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి నువ్వు. అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బిడవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
1: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నీ అనుభవాలను పంచుకున్నందుకు మన శ్రోతలందరి తరఫున, మన రేడియో సాయి బృందం తరపున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
0: సాయిరామ్ అక్క.
2: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్కి పిల్లలకి వచ్చినప్పుడు పిల్లల్ని కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
3: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను, నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే, హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారు, వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, తను 10th క్లాస్ అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళ ఇంటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటాను అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్ని తెలుసు నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మోసుకొని వచ్చారు, ఇట్లా 2 చేతుల మీద తీసుకొని వచ్చి చాలా హృదయ వికారంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకుని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒక రోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు ఇక్కడ కూర్చుంటానన్నారు మీరున్నారు మీరు చేస్తున్నారు స్వామి నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను, ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది స్వామే చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో ఒక సంవత్సరం చేశాను నేను. లాస్ట్ కి ఆ అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది. వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయ వల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
1: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యము శ్లోకము ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నది మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది. బాల వికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా ఒక గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు ఒకసారి అంటే ఎవరు బాల వికాస్ తరగతులు రావాలి ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకును కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
3: ఉన్నాయమ్మా. నేను బాల వికాస్ చేస్తుంటే నా దగ్గరికి 4 పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాల వికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్కి బాగలేదు, ఆస్మా లాగా వచ్చింది, వచ్చేసి మన ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే ఒక 3 లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయేవరకే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆ పిల్లలు నాకు అక్కడికి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటే స్వామికి ప్రే చేసుకొని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్ళారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము. ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటమో, బాల వికాస్ వాళ్ళు వస్తూ ఉండటమో, ఆ కాన్ఫిడెన్స్ స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవో భవ పితృదేవో భవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదిర్తించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికీ చదువులు అయిపోయినాయి, అందరికి 4 జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాల వికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాల వికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలను మనతో పంచుకుంటాడు.
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే
2: స్వామి యొక్క అనుగ్రహం వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగును ఎలా నింపారు తెలుసుకుందాం.
1: సాయిరాం ఉదయ్ గారు.
4: సరేమండి.
1: రేడియో సై స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
4: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాల వికాస తరగతికి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులో భాగంగా మీరు బాల వికాస్ రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామికి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాల వికాస్లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
4: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాల వికాస్ కార్యక్రమం నుంచే మాకు 3rd పర్సన్ నుంచి తెలిసింది ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుమతులము దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd పర్సన్ నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. చిన్నపిల్లలం, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు, దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత మేము 4 వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి 6th నుంచి 10th మధ్యలోనే బాల వికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు, ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యాయి అన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకైనా అంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడటము, అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో, దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరె లేదు, ఏది చూసినా స్వామి జస్ట్ ఫోటోలో చూడడం జరిగింది.
1: మీరు బాల వికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
4: ఇది ఎగ్జాక్ట్లీ 7th క్లాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 మేము బాల వికాస్కి వెళ్ళడం జరిగింది. 1990 సెవెంత్ క్లాస్, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ డేట్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా ఆ విధంగా స్వామి నుంచి ఏ నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మేజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఎంతో అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
1: సో చిన్నప్పుడు మీకు బాల వికాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏది ఉండేది?
4: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది. లాస్ట్ కి స్వామి అన్ని, దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా, దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ విభూతినేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపించినా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ, దాని తర్వాత డ్రామాలు, స్వామి ఈశ్వరమ్మ డే సంబంధించిన అన్ని డ్రామాలు మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు గానీ మా నాన్న ఒకరే బెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించాయి. లాస్ట్ స్వామి దూరి పెట్టుకున్న తర్వాత, దాని తర్వాత నోట్లు పెట్టుకున్న తర్వాత ఒక రకమైన శాంతి దొరికేది అన్నట్టు. ఇంకా ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, చదువుకునే ముందు సరస్వతి సరస్వతి నమశుద్ధ్యం వరదీ కామరూపుని విద్యారంభం కరిశ్రామి సిద్ధిర్భవతి మేసదా అని ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మధ్యే సరస్వతి క్రమోలేఖితా గౌరి ప్రభాతీకర దర్శనం. అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పేవాళ్ళంటే, యూ హ్యావ్ టు బిలీవ్, మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మి మాతను చూడాలి, కర మధ్య సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేశ దాగోరు అంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి అని ఈ విధంగా చెప్పినప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటి వరకు నేను 11th క్లాస్ వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్, అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోల్లో కానీ దాని తర్వాత ఆడియోలో గానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణి ఆంటీ ద్వారా. దాని తర్వాత ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ లోంచి విభూతి వగర వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇదే నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇచ్చే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది, ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత హలాఫే సడన్ 11th టైంలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంలో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించింది, టోటల్ బ్లాంక్ అనిపించింది అండి. ఏంటండి ఇంతగానం భజన చేశాము, ఇంతగానం చేశాము, స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వి హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉండి దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ వెరీ మచ్ వెరీ మచ్ దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలోనే ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేప్పటికీ నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం నా ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏదో జరుగుతుంది అంటే స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో మర్చిపోయాన ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం, ఆ విషయం చెప్పడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది తీసుకున్న తర్వాత. ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలని కానీ ఏ ఆలోచన లేవు. ఇది సతీష్ ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారని అతను చెప్పారు ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతాయి, ఈ విధంగా ఎల్లు ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది, ఇంటర్మీడియట్ కావాలన్నారు. సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 year. దెన్ ఇక స్వామి మీద మొత్తం భారం వేసి స్వామిని వెళ్తున్నా ఇది నీ ఇష్టం. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు మేము నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని 4 స్ట్రీమ్స్ లో చూడాలి వాళ్ళు ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ విధంగా అమ్మ ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారు అంటే ఇంకా 4 లక్షలు వచ్చేసి నేను ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంక్. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడి నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది, ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చేసిన తర్వాత నేను డిగ్రీలో చదివాను. దాని తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను, తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ చేసేయాలి వచ్చింది. అన్ని ఇక స్వామి మీద పెట్టాను, ప్రతి ఒక్క భారము నేర్చుకునేటప్పుడు అయ్యో ఈ స్వామి చెప్పిన మాటలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నటించాలి అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా కతికిపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసిన తర్వాత మా నాన్నగారిని పేరును ఎట్లా నిలిపించాలి, మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను భయం అందరికంటే చాలా చిన్నవాడిని ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు కానీ. సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికీ అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము, దాని తర్వాత అన్నయ్యలు అన్ని విషయంలో వాళ్ళు బీటెక్ వగరా చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము 4 అన్నదమ్ములు, ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్, ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని అని అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణి ఆంటీ ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాస్ అని ఎంత చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఒక్కసారి మొక్క ఇవ్వండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం, దానికి నిదర్శనం బాల వికాస్. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని సపోర్ట్ ఇచ్చినట్టు బాల్య వికాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలంటే గట్టిగా చెప్పాలంటే. కానీ దాన్ని ఎంత వరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలో నేను వెళ్తున్నప్పుడు నేను బేసికల్లీ ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మన్నారు నేను అప్లై చేసిన క్లర్క్, నాకు వచ్చింది టెక్నికల్. సో యాజ్ ఎ సోల్జర్ వచ్చాను నేను. అప్పుడు 2 నెలల అమ్మ అన్నారు కరేజ్ క్లర్క్ అయితే వెళ్ళద్దు, టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి అనిపించింది, నా మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ 4th ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు నాకు, ఏంటి ఉదయం నువ్వు 4th ర్యాంక్ ఉంటావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు 1st, 2nd వరకు కూడా రావచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను, లేదు సార్ నీకు ర్యాంక్ కనపడుతుంది, నాకు ఫ్యామిలీ కనపడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ రోజు నేను ర్యాంక్ ఇస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా గానీ నేను ఇవ్వలేకపోలేము, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను, లేదు సార్ నా వల్ల కాదు, నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇది ఒకటే అవకాశం నా భగవంతుడు ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి, బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు. ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి, ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివారు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు, ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందని. సో అమ్మ కన్న కలలు, దాని తర్వాత మా నాన్న కన్న కలలను నెరవేర్చాలి. ఆ స్వామి ఏ విధంగా మాతృ దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతి దేవోభవ అన్నారు. ఫస్ట్ తల్లి, తన తల్లికి ఒక ఏ విధంగా మనం పే ట్రిబ్యూట్ చేయగలము, నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు, కానీ తల్లి ఆ రోజు ఆ అభివేదన, దాని తర్వాత రోజు బాధపడ్డము, దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయము, తల్లి భయాలు, తల్లి టెన్షన్స్ అండి. లేదమ్మా నేనున్నా, నేను చూసుకుంటా, అప్పుడే ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము, దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి మీరే చేయాలి మీరే చేయాలి అనే ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి వచ్చాను. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి, ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది. ఏ విధంగా ఉందండి నా పరిస్థితి, ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నీ. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు, ఈవెన్ సెలక్షన్స్ ముందు, ఒక రోజు ముందు ఏం జరిగిందంటే రేపొద్దున నేను రిపోర్ట్ చేయాలి వితిన్ వీక్ లో 4 డేస్ వీక్ లో అంటే నాకు కంటి మీద విపరీతం ఒక దెబ్బ తగిలిందండి. ఏమి అంటే నేను జస్ట్ లీడింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువు లాగా ఎప్పుడు భావించు అని వెళ్ళి, సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను సో ఒకసారి మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వం తీసుకొని స్వామి ఆశీర్వం తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావన జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు, ఆడుతూ ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్, డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతను ఏం చేశాడంటే చిన్న పిల్లడు కదా సర్లే బౌలర్కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు. చిన్న పిల్లడు పెద్ద బ్యాటు, తన వల్ల కంట్రోల్ అవ్వడం కుదరలేదు, అది వచ్చి కరెక్ట్ గా నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి, ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్ను పోయేది. అప్పటికి నేను సెలక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి విధంగా జరిగిందంటే అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్కి వేసి స్టిచ్ తీసి దాని తర్వాత చూపించారు. చూపించిన తర్వాత ఇంకా 4 డేస్ లో ఐ హావ్ టు లీవ్. నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు స్వామి, స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్, కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ చేసేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది, మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి 1 ఫిట్ అయిన తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ జరుగుతుంది. రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు, ఎందుకంటే నేనే కోరాను, నా స్వామి మీద నాకు నమ్మకం ఉంది. స్వామి నాకు జనరల్ గా అయితే అందరు భయపడతారు, ఏమైతుంది ఏమవుతుంది, నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అని ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత 1 మంత్ తర్వాత అడ్డం వెళ్తే ఏం లేదు నార్మల్ ఎందుకు పంపించి నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్లే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే ఇది అరౌండ్ 2003, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్, ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి, దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతా అన్నా. వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే. ఆ రోజు నా బర్త్డే 19th October 2003 ఐ వాజ్ బర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ అనుకుంటే అప్పుడు అనుకున్నాను, స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు, ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా ఎన్నో, ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి. ఆ రోజు లాస్ట్ లో సాయితనంత హాల్లో లాస్ట్ లో కూర్చున్నాను, లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే, నా గురించి మీరు ఏమైనా చేయగలరా, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకు ఏమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించి అలా పై చూపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి? ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు, మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October, దెర్ ఇస్ నో ఈవెంట్, నాట్ నియర్ బై, ఏం దీవాలి లేదు, శివరాత్రి లేదు, ఏది లేదు. అప్పుడు అనుకున్నా ఏంటి, హౌ స్వామి సో నియర్ టు మీ, స్వామి సో నియర్ టు మీ. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్, ఐ డూ మై బిట్, ఐ డూ మై బెస్ట్ వర్క్, ఐ డూ మై ఎఫర్ట్స్, ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్ హియర్ ఆఫ్టర్. ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యువర్ పార్ట్, వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్, నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ని సంఘటన అండి, బోల్డన్ని సంఘటన స్వామి గురించి చెప్పాలి అంటే నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్. గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి, ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు, సో వీ హ్యావ్ టు, అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది, ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీస్ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునే వాళ్ళము, సాయంత్రం తెచ్చుకునే వాళ్ళము. దాని తర్వాత వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు ఫినిష్ ది ఆల్ ది హోంవర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీఆర్ ఫోర్ బ్రదర్స్ హూ హ్యావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు గైడ్ చేసింది అంటే అరే మీ సిస్టర్స్ హియర్, యూ హ్యావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్. మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్, మదర్ అన్ని అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ మీరు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి. తల్లికి మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం, అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి ఇల్లు ఉండడం దగ్గర నుంచి, ఇల్లు నుంచి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము. ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ అయిపోయింది. స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా ఆ విధంగా నేను మన రాణి అంటే వాళ్ళ పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది, ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్లో రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తుందా చాలా కష్టపడ్డ తర్వాత చంద్రుడు వచ్చాడు అటోమేటిక్ గా. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను, మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు. ఏంటండి ఇది ఏం జరిగిందంటే ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను రాణి అంటే చెప్పానంటే అవునారా నిజం ఆ స్వామి దర్శనం జరిగిందా. ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈ రోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుతుందండి. స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి, మూ బోల్డ్ అండ్ టాక్ ఉన్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్ వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి ఒక థర్డ్ ఆఫీసర్ నుంచి తెలిసింది ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు అని. ఏంటి ఇదేమన్నా ఆపర్చునిటీ అన్నట్టు 3 నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగేరే ఏమి ఇచ్చేవారు. నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రిపూట డ్యూటీస్ ఉండేవి, స్వామి భజన్స్ ఎక్కువ. ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసినట్టే స్వామి భజన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ, పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇంక్లూడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ, సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర. సో ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు సాంగ్ ఫస్ట్ టైం అన్న ఎప్పటికీ ఆపుతా ఉంటారు. ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్డ్ అవుట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఏం జరుగుతుందో స్క్రీన్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత అసిస్టెంట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి. ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్. సో ఐ డోంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. ఐ వాస్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన దాని తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న క్వశ్చన్ జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగింది. సో సెకండ్ టైము నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత, అమ్మ జస్ట్ ఐ జస్ట్ బికమ్ ఆఫీసర్, ఐ జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైన్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీసర్ క్యాడెట్. ఇట్స్ ఎ 4 ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ 3 ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు సార్. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టాను 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను, పీజీ ఇన్ మిలిటరీ సైన్స్. ఆ తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్ లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శన్ ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ ఇవ్వండి. అయితే కమాండో స్కూల్ అనే ఒకటి బెంగళూరు బెల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. పడ్డం ఏంటంటే పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది. ఒకవేళ డైరెక్ట్ జంప్ చేస్తే ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ అవడం వల్ల చక్కర్లు కొట్టింది కాళ్ళ, అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదండి. ఇక నాకు బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్ల చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది. నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి నేను 3 సంవత్సరాలు కష్టపడి ట్రైన్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఐ జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ, హీ సేవ్డ్ మీ. సో కళ్ళు బేసికల్ లేకపోతే ఇంకా ఏముందండి, ఏం లేదు లైఫ్. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ నేను డిబార్ చేస్తాను దాంట్లో. ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా ఏంటండి? 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ ఎ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్ ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్. ఈ విధంగా జరగడము, దాని తర్వాత స్వామి అగైన్ ఈ పెద్ద ఈ జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్, 2 స్టార్స్ ఆన్ ఆన్ షోల్డర్. ఇట్స్ మెస్మరైజింగ్ మూమెంట్ అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్. ఎప్పుడు ఉంటుందండి, ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఐకార్డ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈస్ సో నియర్ టు. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే, ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. లీవ్ వచ్చిన తర్వాత ఎందుకు నేను అనుకున్నా ఏమంటే, స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపర్తి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు ఇంట్లో వచ్చిన తర్వాత ఏ ఒక పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హాపీనెస్, స్వామి లేరు, స్వామి సమాజ దర్శనం జరిగింది, ఏదో అన్హాపీనెస్ అన్నట్టు, ఎందుకు స్వామిని మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు, మన పెద్ద పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు అరే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి రా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు, అంటే స్వామి ఒక 2 రోజు వస్తారా ఈ విధంగా అంటే, ఒకసారి అన్నయ్య ఫోన్ చేస్తే రావచ్చు అన్నయ్య అంటే రా అన్నారు. దాంతో వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము, ఆ విధంగా భూమి రావటము, అంటే రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేశారు స్వామి ఈ విధంగా బ్లెస్ చేశారు, ఏదైతే స్టెతస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా విభూతి వస్తుందని. నాకు తెలియదు, చాలా తెలియదు, భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరులో ఇచ్చాను. దానికంటే ముందు నేను లెటర్ రాశాను, భయపడుతూ ఎప్పుడు సరే నెక్స్ట్ ఐ డోంట్ నో వెదర్ బ్లెస్ మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తారే అని ఒక చిన్న కోరిక ఉంటుందంటే లెటర్ రాసి పెట్టాను. లెటర్ రాసి పెట్టింది ఏంటంటే నథింగ్ మచ్ అబౌట్ ఇట్ ఐ జస్ట్ ఆస్క్ ది స్వామి బీ విత్ మీ ఐఎమ్ సర్వింగ్ హియర్ బ్లెస్ మై సోల్జర్స్ బ్లెస్ మై ఆఫీసర్స్ దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తల్లి ఆరోగ్యం గురించి మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను అట్లా బ్లడ్ ఇచ్చాను. అక్కడే అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్తో వాళ్ళు కాల్ చేశాను. స్వామి బ్లెస్డ్ యు అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ కాల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు పెట్టిన లెటర్ కి బూజ్ వచ్చిందండి స్వామి బ్లెస్ చేశారు. ఐ వాజ్ జస్ట్ షివరింగ్, ఐ డోంట్ నో హౌ సో నియర్ టు ఎంత క్లోజ్ ఉన్నారు అనేది విత్ ఇన్ వన్ అవర్ లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆటనిపించింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి పాటించే సిద్ధాంతాలు కానీ దాని తర్వాత చేసే పనులు కానీ ఇవన్నీ ఆ లెటర్ పెట్టంగా స్వామి బ్లెస్ చేసి ఊది రావటము అది ఎలా అనిపించిందంటే ఒక గంటలో అంతకు ముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పాను అంటే ఒక మూడు రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుండే ఊగుకు ఎగిరిపోతుంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు అలా పెట్టారు అలా స్వామి బ్లెస్ చేశారు ఫస్ట్ టైం చూసానండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో స్వామి బ్లెస్ చేయడము ఇప్పుడు చూడలేదు అది వెళ్ళింది 11 గంటలకు తెలిసి అనుకుంటా స్వామి అంటే ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రెసెన్స్ లో చూడడం ఉంటుంది ఒకటేమో దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూతి ఆ విధంగా చూడంగానే నేను సాష్టంగా నమస్కారం చేసేసాను ఇక అగైన్ అవుతుంది స్వామి అంటే స్వామి గురించి చెప్పిన చాలా తక్కువ. బాల వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను అది నేను లైఫ్ లో ఫాలో అవ్వాలని ట్రై చేస్తా ఉంటాను.
1: చాలా బాగుంది ఉదయ్ గారు. మరి ఎన్నో సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంట వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గానీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
4: యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆర్మీ ఇస్ ఏ రిలీజియన్. రిలీజియన్ అంటే వి డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ మీన్ సస్పిషన్ వెదర్ ఐ హావ్ టు మాకు టెంపుల్ ఉంటుంది దాని తర్వాత చర్చ్ ఉంటుంది మసీద్ ఉంటుంది. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రిలీజియన్స్ ఒకటే. సో అది నాలో ఉంది కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్ వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్పాను. నేను ఒకసారి నేను ఒక నించోని ఫాలోస్ ముందు దాని తర్వాత వాటి ముందు నించోని ఒకసారి నేను మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏం తీసుకెళ్తాను అంటే ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది మంచి జరుగుద్ది కాబట్టి మీరు ప్రతిదానికి భయపడడం అవసరం లేదు ఆందోళన పడడం లేదు. ఒక చిన్న జీవితం స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చావలేదు మీ శరీరం కాబట్టి నేను ఎప్పుడు ప్రతికూలంగా చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి. దాని తర్వాత సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు. మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి. సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్ని అయినా మీరు ప్రేర్ చేయండి. దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద, వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుస్తుంది చాలా మంది చాలా వీక్ ఉంటారు, గోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగటానికి పనిచేస్తాయి కానీ మనిషిని ఎప్పుడు కొంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం వర్క్ ఈజ్ వర్షిప్ అంటారండి. స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేయండి ఆటోమేటికలీ భగవంతుడికి మీకు మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయట్లేదు. మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు కొన్నంతసేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ పూజని మీరు వర్క్ చేయట్లేదు దాని తర్వాత మీ ఎమోషన్ లో కుంగిపోయారు మాక్సిమం తనను తాను హామ్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ నడుస్తాయి. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది అంటే మనిషి చూడని తెలిసిపోద్దు వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు. నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తాను ఎవరితో మాట్లాడినా వాడు నవ్వించి తీసుకుపోతాను. నవ్వించాలి అనేది ఒక చిన్న ధ్యేయం. ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను, అడుగుతూ జస్ట్ ఒక 2 నిమిషాలు ముందుగా మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రై చేసి పోతాం. సో దానికి నవ్వు ఈ రోజుల్లో మనకి ఏంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే స్ట్రెస్ ఫ్రీ మెడిసిన్, బట్ నోబడి యూటిలైజ్ స్ట్రెస్ ఫ్రీ మెడిసిన్. ఐ డోంట్ నో వై అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి మొత్తం ప్రపంచం భారమంతన అనేటి మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతా ఉంటాం. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే. ఎందుకంటే మీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది. లేదు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయ్ సాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంత్ వస్తా ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ ద మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ ట్రై టు డూ మ్యాక్సిమం ఎఫర్ట్ ఫర్ దెమ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఐ నో బై ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ మెనీ ఫెసిలిటీస్ బట్ నోబడి ఈస్ దేర్ టు టాక్. ఒకసారి మాట్లాడితే మనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మనం పరిస్థితులు అర్థం చేసుకుని ఏంటంటే మాట మాట ఒకటే మనిషిని చేంజ్ చేస్తుంది. మన మాట మంచిదైతే అన్ని అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. ఒకసారి 10 నిమిషాలు మంచి మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలనంటే మాక్సిమం ఏం చేయలేను. ఐ జస్ట్ గివ్ ఏ గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. 2 విషయాలు చెప్పాలండి. ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం అనుకోండి, మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా ప్లీజ్ హెల్ప్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంటే రీసెంట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను హవల్దార్ ఉండేవాడు, అయితే అతనికి యాక్చువల్లీ కాళ్ళు ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీ ప్యాడర్ ఒకటి వచ్చింది. జేసీ అంటే ఈజ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నట్టు వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన బద్దపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాళ్ళు ప్రాబ్లం ఉంది చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతున్నా నాతోటి. వచ్చాడు, సార్ నేను చాలా తర్జన బద్దలో ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాళ్ళు వచ్చేసి ప్రాబ్లం ఉంది, నాకు క్యాటర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాళ్ళు లేకుండా బోల్డన్ మంది ఉరుకుతున్నారు. అది క్లిక్ అయింది అన్నట్టు. ఆ ఫోటో చూపించాను, కాళ్ళు లేకుండా ఆంప్లిటేటెడ్ లెగ్ పెట్టుకుని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అది చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద ప్రాబ్లం అన్న. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకటర్ చేసుకుని ఈ రోజు జేసీ అయ్యాడండి, ఈరోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ పిచ్. ఏ విధంగా అంటే ఇతని కంటే నీకు ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాళ్ళు లేని వాళ్ళు ఆంప్లిటేట్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నాయి ఈ రోజులో, ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు, లేవన్నా హెల్తా లేదా అన్న, హెల్తా సాబ్ అన్నాడు. ఇంకా 2 మాటలు లేకుండా కళ్ళు మూసుకొని చేంజ్ చేసుకుని వెళ్ళిపో అన్న. వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తారు. ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చి అంటాడు, సాబ్ ఈ రోజు ఆ విధంగా మీరు ట్రిక్ చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను విడిచిపెట్టేవాడిని, ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం వల్లే మీ ఓడవలే అన్న. అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి. నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే, నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యే ముందు ఒక 10 మంది ఆఫీసర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడే ఎదగటం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు. అందుకని అడ్జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటా అన్నట్టు, ఎవరు క్యాలిబర్ వాళ్ళు, ఎవరు క్యాలిబర్ వాళ్ళు లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై చేసే ముందు చెప్పాను. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బి ఉంటుంది, అంతలో మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని పిలిచేస్తున్నాను. వాళ్ళని నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తా, ఇది కదా ఇది అవ్వండి. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. 2 అతను ఇప్పుడు 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు. ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్. అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది తెలియదు ఏంటనేది. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కడే ఎదగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటంటే అని మనం ఎదగంగానే మనం వెనక గతం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడండి, కాబట్టి మూలాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో మనిషికి బాల వికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి, దాన్ని ఫస్ట్ జీవనం చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ యూ హావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్ ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా. ఐ కీప్ క్వశ్చనింగ్, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి ఒక్కడే ఎదగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటండి అని మనం ఎదగంగానే మనం వెనక గతం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడండి,

స్వామి పుట్టపర్తి విడిచిపెట్టినందుకు కారణం ఏంటండి? తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా అండ్ జస్ట్ నేను కన్ఫ్యూజన్, నేను ఒక అమ్మాయి ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు. జస్ట్ నా ఫామ్ గుర్తించారు అంతే, జస్ట్ ఫామ్ గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో? ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ, ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడుతుంటారు. ఫస్ట్ నేర్చుకున్న ఈ శ్లోకం మాతృదేవభవ, పితృదేవభవ, ఆచార్య దేవభవ, అతిథేవ, ఈ రెండు, ఇది ఒకటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలిన శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు ఒక మనిషి లేకపోతే చాలు. మీ జస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం. అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసిన తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మీ క్రమజ్జ సరస్వతి కరమూలి సగర్ ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే మళ్ళీ శిశుతి మాత శివే శిశుంత తహం నిశ్చయం తద్దశకరోమి యజ్జత్కం తద్వతం ఇది స్థితే రాజ్ని చరాచరాణం ముక్తం మతం దేవతదాత్రం చ హవ్యం తావన పుతమస్తు పుర్యాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా తాదా. ఏం చెప్తుందండి ఇది? నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంటా జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యూ జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి. మిగిలిన అనవసరం, మీకు తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులు. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ కాకుండా ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్ లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మ సూత్రం ఏం చెప్తుందండి? అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాంట్లో నుంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా గానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి? జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మన ఈ రోజు చూస్తున్నా ఎంతో ఉంది దరిద్రం, తన దరిద్రం అనేది తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా కానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్, అది లోపల అగ్ని ఏం చెప్తుందండి మనల్ని? ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి మనం, మనం మన పుట్టిన మానవత్వము, మన మనిషి. ఆ తర్వాత లాస్ట్ ఏం చెప్తుందంటే మనం ప్రకాశం లాగా జోచి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అని ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు మనం. జస్ట్ ఆ ఒక స్థూపం ఒకటి, కొన్ని చిన్న రెండు మూడు శ్లోకాలు, రెండు మూడు ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీగా బతుకుతామండి. ఇంత కష్టం ఏం కాదు లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యు జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్. ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్, మై సబార్డినేట్స్, మై సోల్జర్స్, హూస్ ఎవర్ ఐ మీట్ దే విల్ కమ్. ఈ రోజు ఏంటంటే అది చేయలేదు, ఇది చేయలేదు, చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదని. ఎందుకు వస్తుంది డిప్రెషన్? మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది. మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి వెల్కమ్ టైంలో చదువుకోవట్లేదు. మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు, బాధ్యతలు అనేది చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, తల్లి ఎగ్జామ్ చదువుదాం, దాని తర్వాత ఇష్టపెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి? చదువు రాదు. కాబట్టి చదువుకునే టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి? చదువుకున్న టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం మీ అంటే మీ బాల్యము యవ్వనము నాకు ఇస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. మేము చేసింది ఏంటండి, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానండి, గ్రామ సేవలే కానివ్వండి.

0: దాని తర్వాత వచ్చేసి మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే, ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్, సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్ ప్రతి ఒక్కళ్ళ చిన్నవాటికి పెద్దవాటికి. అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు కదంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా నేను వస్తా, లేకపోతే ఆ భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా నువ్వు కష్టపడాలి, లేదండి పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా. ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు. ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరే ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికి ఆ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనిపిస్తే అప్పుడప్పుడు నాకు. మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి ఫామ్ వచ్చేసి అందరూ కూడా ఉంటారు. అప్పుడు నేను చెప్పలేను కదా ఆమె మేజర్ ఆమె సో అండ్ సో, ఏం చెప్తానండి నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవత్వం తగ్గిపోతుంది. దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది సోహం, సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, నీలో ఉన్నది నేనే. మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటాం ఈ దేహం వేరు ఆత్మ వేరు, యు జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ, దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది. అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మాకు తెలియదు, మెనీ వేస్ లో ఫీల్ అవుతాం అండ్ ఫీల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తారు, భగవంతుడిని మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు. అందుకే స్వామి డైరెక్ట్ మనిషి రూపంలో వచ్చారు. అదే
1: చాలా బాగుంది ఉదయ్ గారు, అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలము, దానివల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడు దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అర్థం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ల మీద వాళ్ళకన భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను 4 మాటలు చెప్తానుకుంటుంది, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేట్టు చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
0: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామి నా జీవితమే నా దర్శనం ఉన్నట్టు స్వామి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ. ఆ క్లోత్ అనేది బాడీ విడిచిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్, చెప్తున్నాను కదా ఐ కెన్ ఫీల్. ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్, అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతను వాళ్ళ సంకల్పం, ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిధల్లాగా చిన్న ప్రమిధల్లాగా మనం నేనేదో పెద్ద చేస్తున్నాను కాదు, ఒక చిన్న హెల్ప్ అంతే. మాక్సిమం స్వామి గురించి కొన్ని మాటలు చెప్పడము, మనం ఏదో ఒక ఆయుధంలో చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్. ఇంకా స్వామి ఏ విధంగా నాతో ఏం చిట్టిస్తున్నా నాకు తెలియదు. ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్ నథింగ్, ఐ డిడ్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి, ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి. హిస్ షీ షవరింగ్ హిస్ బ్లెసింగ్ లైక్ ఓషియన్. స్వామి ఏమంటారండి, ఒక్క అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్. ఒక అడిగే నేను వేసింది, ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను, బాలవికాస్ వెళ్ళడం ఒక అడిగేశానండి. 100 అడుగులు ఎట్లొస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి ఏం చెప్తున్నారని. కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ దాని తర్వాత సత్సంగాలు, ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడానికి కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్. ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము, ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడ లేదండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ ది నేషన్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం వేరు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా. అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో. అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా అంటే నా వల్ల ఎంత మంది ఒక్కళ్ళు అంటే ఆచరణలో పట్టినా చాలు, పది ఎంతో మంది నాకు కొద్దిగా ఆశ నేను ప్రతి ఒక్కరు అనుకున్నాను అండి. నేను ఒకటి అయిన తర్వాత ఒక ఆఫీసం చేయొచ్చు కదా నాకు కొంచెం ఆశ ఎక్కువ లేదండి, పది మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం. దాంట్లో అది ఎట్లొచ్చిందంటే సోమవల్లే వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఉన్నారు వాళ్ళకి అసలు హా నేను ఒకటే పైకి వచ్చేసిన చోకే, అది నా ఆశయం నా గోల్. అంటే మనతో పాటు పది మంది పెరగాలి, మనతో పాటు పది మంది ఇంకా అన్నం తినాలి, మనతో పాటు పది మంది సొసైటీలో ఇంకా మంచి జీవితం జీవించాలి అని అని ఎక్కడ చేసుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు. ఈ రోజులు ఏమున్నాయండి, క్లాసులకు వెళ్ళినామా, దాని తర్వాత బట్టి కొట్టినామా, దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా, ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ గాట్ ది ఫస్ట్ ర్యాంక్, దిస్ ఈస్ నాట్. స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్, స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులు చాలా ఉంది. అది నేర్పేది ఎవరు, ఓన్లీ బాలయ్యకి నుంచే నేర్చుకోవచ్చండి. మిగిలిన మనం టెంపుల్కి వెళ్ళినా మా అంటే మాక్సిమం చేస్తానండి, పంతులు ఉంటారు దాని తర్వాత ఏదో ఆరతిస్తారు, ఆ రెండు నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి సగం అర్థం అవ్వవు. మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళొచ్చినామా అంటే ఎస్, టెంపుల్కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే, కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి. ఒక ఆర్గనైజేషన్ ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది. ఏ విధంగా చిన్నపిల్లని చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో, దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూ అవుట్ లైఫ్. చిన్నప్పుడే మన తల్లి మనం ఏం పడుకొని నడిపిస్తుంది, కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి. యూ హ్యావ్ టు వాక్, యూ హ్యావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ. అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అది మనమే నిర్ణయించుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ టేకింగ్ మీ అలాంగ్, ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేసినా గానీ ఎస్, మన మానవత విలువలు మనం పాటిస్తున్నామా లేదా, మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా, మనం పది మంది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మన పది మందికి ఏ విధంగా సహాయం చేయగలము, మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలము అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది. అది ఎంత ఎక్కువ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి, స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసే ఒక చిన్న గుండు పిండి. యూ కెన్ ఇమాజిన్, ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి, మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది. నీడిల్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్, అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము. ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి, ఒక తిరిగింది దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా, ఇంపార్టెంట్. అది మనం ఏం పని చేస్తున్నా దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా, జస్ట్ ఒక యాజ్ ఏ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్. అంటే ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది, ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్, ఈజ్ యూజింగ్ ది నీడిల్ టు స్టిక్ ది స్కిన్. అది ఏ విధంగా అంటే వస్తుంది, మనం ఇంత పెద్ద పని చేస్తున్నా మన ఇంత చిన్న పని కాదు, ఎంత చిన్న పని చేసినా మీరు ఒక టెంపుల్కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమంలో పోవాలి, దానివల్ల ఏమొస్తుంది తెలియట్లేదు కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తున్నాయి, దాని తర్వాత పోతున్నాయి, ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి ఎన్నో పోతున్నాయి, కానీ పోయింది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్, మన మెంటల్ పీస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాదు మెంటల్ పీస్, ఆ పీస్ ఏ విధంగా వస్తుంది, పది మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అడు అనుకోవాలంటే మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది. జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంతమంది అయితే ఆ టచ్ చేసిండ్రో వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్, ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం. ఒకసారి భగవంతుడు అర్థం చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి. ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నేను భగవంతుడు అంటారు బోల్డ్ అని వస్తారు, కానీ ఐఎమ్ వెరీ ఐఎమ్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది ఏం చెప్తున్నాను అంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్. ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు. మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం అది తెలుస్తుంది. భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటని తెలుస్తుంది. ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి. అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే.
1: చాలా బాగుందండి. అసలు మీ భావాల్ని మీ అనుభవాల్ని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి. అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్
1: సాయిరామ్
0: ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ హీన్ రికగ్నైజ్డ్ బై స్వామి. ఐ హీన్ రికగ్నైజ్డ్ బై మెనీ. ఇట్ ద ఫస్ట్ టైమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. After becoming an officer also, I didn't feel very high. Today, I am feeling very happy. Swami had... And I am not thinking that it is all about connecting the things. I feel that if Swami calling me, just tell your experiences to... We can motivate others. I don't know how many people I motivate. But this is a blessing for this Swami. And this is the first interview. Many interviews I called, but I always ignored them. Because I feel that I am nothing. So, this is the first time I have given some kind of... thing to what Swami had already picked up me, and he just showering his blessings. I feel Swami, he showering his blessings to entire universe, not entire universe. Man, last time I went to Loka Samastha Sukhino Bhavantantangan Swami Manaru Samastha Loka Sukhino Bhavantantangan. I just, on this occasion, I just pray to the God, Bhagavan Sri Satyasai, to keep showering his blessings to all the worlds. Yeah, I'm feeling very lucky. I'm very blessed with your calls. Thank you so much, Andy. Thank you so much.
1: Hi, Ram, sir.
0: Hi, Ram.
1: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాలవికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాలవికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
2: తప్పకుండా అమ్మా. నా బాలవికాస్ చెప్తూ ఉన్నప్పుడు బాలవికాస్ వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు. పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు ఖర్చు స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైంది అన్నమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాలవికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్తం మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒకరోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టపర్తి వెళ్తాను అంది సర్వీస్కి. ఇప్పుడు వద్దంది వెళ్ళనంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని. వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరోన ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్ కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే ఆ శేషాయ అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి ఆ భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి ఈ బాల వికాస్ గురువు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకుల్ ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవరూ చేయలేనిది. అలా స్వామి చేశారు, అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్, స్వామి చేస్తున్నారు, స్వామి నాతో ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
1: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు బాల వికాస్ గురించి. బాల వికాస్ తరగతులు రావడం వల్ల మనందరిలోని అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
2: ఏం చెప్పదలుచుకున్నానంటే స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు, లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో. ఆ బాల వికాస్ కూడా తెలియదు నేను ఈ ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో. ఇంకా ఏం చేశారంటే స్వామి, గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల్ అంకులు వాళ్ళు మా దగ్గరకు ఫోర్సిబుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోల్లోకి తీసుకొచ్చారండి, లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు, స్వామిని చూపించారు. వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. స్వామి ద్వారా మాకు ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఇంత ధన్యత చేకూర్చారండి, దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయవల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నానండి.
1: రాణి గారు, మరి స్వామి 97వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
2: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి, నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్ట్రిక్ట్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు. ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి, నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా. నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
1: చాలా బాగుందండి, ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పనిముట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
2: సరే అమ్మా.
3: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలో బాలబాలికలను బాలవికాస్ తరగతులకు విధిగా పంపించుట

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాం.
1: వర్తమాన సమాజంలో ఆస్తిక్యం ఎంత వృద్ధి చెందుతున్నదో నాస్తిక్యం కూడా అంతే వృద్ధి చెందుతున్నది. అసలు ఆస్తిక్య వృద్ధికి నాస్తిక్యం కూడా సహాయపడుతోంది కొంతవరకు. అంటే రాముని యొక్క కీర్తికి రావణాసురుడు కూడా దోహదకారి అయినట్టుగా, రావణాసురుడు ఎంత ఆహా అంటున్న కొద్దీ రాముడు ఓహోగా ఎదిగిపోతున్నాడు. కనుక ఆస్తిక్య నాస్తిక్యములు రెండు కూడా నాణ్యమునికి బొమ్మ బొరుసు లాంటివి. అంటే నచికేతన ప్రశ్నలో రెండు భావాలున్నాయి. స్వామి, మరణానంతరం ఏదన్నా ఉన్నదా అని అడిగాడు ఆయన. ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న? ఇవాళ సమాజంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఏమీ లేదు అన్నవాడు నాస్తికుడు, ఉన్నది అన్నవాడు ఆస్తికుడు. మరణానంతరం కూడా ఏదో ఉన్నది అన్నాడా? వాడు ఆస్తికుడే. ఏమి లేదా? నాస్తికుడే. కనుక ఆస్తిక నాస్తిక బాబా గారు అంటారే, ఆస్తికుడు నాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు, నాస్తిక ఆస్తికుడు, యాస్తికుడు, ఇట్లా రకరకాల మనం నిజం. అన్ని జరిగితే ఆస్తికులమే, లేకపోతే నాస్తికులమే. మనలోనే ఆస్తికము ఉన్నది, నాస్తిక్యం కూడా రెండు ఉన్నది. దీనికి సంబంధించిన ప్రశ్న వేశాడు ఆయన, అది విషయం. అయితే ఇక్కడ నచికేతుడు రెండిటికీ లోబడి ఉన్నాడు. ఏమిటా రెండు? ప్రాణమో మనసు. కాని యమధర్మరాజు మన ప్రాణాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, మరి ఆయనకేం లెక్క ప్రాణం అంటే. కనుక ఈ ప్రాణస్థితిని కూడా మనోస్థితిని కూడా దాటాడు గురువు. ప్రాణ మనోస్థితులు దాటిన వాడు గురువు, ప్రాణ మనోస్థితులకు లోబడినటువంటి వాడు శిష్యుడైన నచికేతుడు అనే విషయం మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మూడు రాత్రులు ఆయన తపస్సు చేశాడన్నామే, గుర్తించవలసింది ఏది? ఒకటి, మెలకుగా ఉన్నప్పుడు, మెలకుగా జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఈ స్థితి అంతా చిదాభాసుడు, చిదాభాసుడుగానే ఉన్నాం మనం. ఇక్కడ సాక్షితత్వం తెలియదు, చైతన్యతత్వం తెలియదు, నామరూపాలతో తిరుగుతున్నాం చిదాభాసులమైన మనము. అనగా జీవము, జీవుడు, జగత్తు. ప్రారంభంలో మీకు విన్నవించిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక జాగ్రత్తావస్థలో ఉన్నవాడు చిదాభాసుడైన నేను, ఇంకా స్వప్నంలో మిద్దెలు, మేడలు, సంగీతము, పారవశ్యము, సుఖము, దుఃఖము ఈ జాగ్రత్తలో అఘోరించింది కాక స్వప్నంలో కూడా అఘోరిస్తున్నాం మనం. ఇక్కడ ఏడుపు అక్కడ ఉంది, ఇక్కడ చిందులు గెంతులు అక్కడ కూడా ఉన్నాయి. కనుక పోయిన స్వప్నంలో నిజమైన చైతన్యాన్ని అనుభవిస్తున్నావా? లేదే. అక్కడ చూసేదంతా ఆభాస, ఆభాస. జాగ్రత్తలో ఉన్నది చిదాభాస, స్వప్నంలో ఉన్నది ఆభాస. ఎక్కడ కూడా నీకు సాక్షి చైతన్య అవగాహన, సాక్షి చైతన్య స్వరూపం తెలియటలే. పోని సుషుప్తి గాఢ నిద్రలో అసలు నీకు లేదు ఆభాస, లేదు చిదాభాస, లేదు. లేచాక అంత ఆభాసుపాలు కాకుండా ఉంటే అదే చాలు మనకి. ఏమయ్యామనుకున్నది ఎక్కడ తెలియలే. మూడు స్థితుల్లో మనకు తెలియలే. అందుకని మూడింటిని మించిన వాటి గురించి చెప్పవలసింది స్వామి అన్నాడు నచికేతుడు. మనందరి యొక్క ఆస్తిక లోకానికి ప్రతినిధిగా ఆయన ప్రశ్నలు వేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ నచికేతుడు యమలోకానికి వెళ్ళటం ఎందుకండి? ఆ యమధర్మరాజే నచికేతుడి దగ్గరికి వచ్చి చెప్పొచ్చుగా? కాదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. చెప్తున్నది శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాలని చెప్పారు, కానీ గురువు శిష్యుడి దగ్గరికి రమ్మని చెప్పలే. అందువల్లే నచికేతుడు యమలోకానికి వెళ్లాల్సి వచ్చింది. తద్విద్ధి ప్రణిపాతేన, ఆ గురువు సన్నిధానం దగ్గరికి వెళ్లి వినమ్ర మనస్కుడై తీవ్ర కఠోర నియమాన్ని అనుసరించినటువంటి వాడై మోక్షగామి అయి ఆ యొక్క ఆ ఉపవాస దీక్షను పాటించి జిజ్ఞాసతో అడిగాడు ప్రశ్నలు. అందువల్ల గురువుని నువ్వు వెళ్ళవలసింది, గురువును అనుసరించవలసింది. ఫాలో ది మాస్టర్, బాబా గారు చెప్పేది అదే. ఫాలో ది మాస్టర్, గురువును అనుసరించు. అది ఇందులో ఉండే అంతరార్థం అని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చూడండి అప్పుడు ఎలా ఉంటోంది. ఆ జ్ఞాన సంపద పొందుతున్నప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు నచికేతుడు? ఎలా ఉన్నది ఆయన స్థితి అంటే ఇక్కడ చెప్తున్నారు, జాగ్రత్త గ్రహించండి. స్వామి ఎన్ని ఉదాహరణలు చెప్పారు. నారింజ పండు ఉన్నది, ఈ నారింజ పండు చుట్టూ ఉండేటువంటి చర్మం చేదుగా ఉన్నది, ఈ చర్మం లోపల ఉన్న ఫలము మాధుర్యంగా ఉన్నది, తీయగా ఉన్న ఫలము చుట్టూ ఉన్న చర్మము చేదుతో కప్పబడి ఉన్నది. అంటే చేదు తీపి కలిసి ఉన్నది. చేదు చుట్టూ ఉన్న చర్మము, నారింజ పండు చుట్టూ ఉండే చర్మము, తీపి లోపలున్న ఫలం, ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయి. చర్మం లేని ఫలానికి రక్షణ లేదు. చూసారా? లేదా ఫలము లేదే చర్మం దండగా. చూసారా? ఈ రెండు ఉండవలసిందే. ఇంకో మాట కూడా చెప్పాడు స్వామి, విలువలేని నుప పెట్టెలోన విలువైన నగను పెట్టినట్లు. చూసారా? ఎనభీరు ఆ విలువ ఏముంది, కానీ లోకంలో పెట్టే బంగారు నగలకే విలువ ఉన్నది. కనుక విలువ లేనిది విలువైంది. ఈ దేహం చూద్దామంటే దేహము పంచభౌతికము కూలక తప్పదెప్పుడు, కూలక తప్పదెప్పుడు. ఎంత ఫైల్ మాన్ అయినా సరే పోక తప్పదు. అంతే ఫుట్బాల్ ఇంత లావుంది, ఒక చిల్లు పడితే మొత్తం పోయింది అంతే. దట్స్ ఆల్. ఏది మిగలదండో. అందువల్ల ఈ పైకి కనబడుతున్నటువంటి దేహం ఉన్న చూసావా, గాడ్రేజ్ బీరువా లాంటిది, విలువలే నినపబెట్టా. పాంచభౌతిక దేహము కూలక తప్పదెప్పుడు. లోపలున్న మాధుర్యమైన పండు ఉన్న చూసావా, నారింజ పండులో ఉన్న మాధుర్యమైన పండు లోపలి చర్మం లోపలి భాగము. అలాగే వీరు ఆ లోపలున్న విలువైన నగల్లాగా ఈ శరీరము లోపల శరీరి ఉన్నాడు. లోపల శరీరి ఉన్నాడు, దేహము లోపల దేహి ఉన్నాడు. దేహి నిరామయుండు గణుతింపక జన్మముద్రలు లేవు. ఈ దేహి నిరామయుండు, ఆయనకి జన్మలు పునర్జన్మలు ఏం లేవయ్యా నాయన. పంచభౌతికము దేహము, ఈ దేహం పంచభౌతికమేనయ్యా. దేహి నిరామయుండు, ఆ దేహి నిరామయుడా, శాశ్వతంగా ఉంటాడా తెలుసుకో నువ్వు అని చెప్తున్నారు. కనుక ఈ శరీరములోనే ఆ శరీరి ఒకడున్నాడు. అంటే బీరువా ఇనుమే, లోపల నగలు బంగారం, అది ఇనుము కాదు. లోపల నగలు బంగారం, బయట ఉన్న పెట్టే ఇనుము. అదే రీతిగా శరీరము లోపల ఆ శరీరి ఒకడున్నాడు, శరీరం లేనటువంటి వాడున్నాడు. వాడేం చేస్తున్నాడయ్యా, ఈ శరీరానికి ఉన్న లక్షణాలు అశరీరుడికి లేవు. వీరు ఆ లక్షణాలు నగలకున్నాయా? లేవు. వీరు అయిను నగలేమో బంగారం, ఇనప వీరు ఆ తుప్పు పడుతుంది, బంగారు నగలు తుప్పు పట్టవు. దీని విలువ లేదు, దానికి విలువ ఉన్నది. కానీ వీరు ఆ లక్షణాలు నగలకు లేనట్లుగా. అలాగే నారింజ పండులో చర్మ అవతల భారేస్తాం, పండు తింటాం, దాంతో సహజనంగా కదండి. అదే రీతిగా ఈ శరీర లక్షణాలు వేరు, ఈ శరీరం లోపలున్న అశరీరి లక్షణాలు వేరు. కనుక ఈ శరీర లక్షణాలు ఏమిటి అని మనం చూస్తే మూడు చెప్పారు, నామము రూపము క్రియ. నామ రూప క్రియలు కలిగిందే శరీరము. ఈ లోపల ఉన్నదో నామ రూప క్రియలు లేనటువంటిది అశరీరి, లోపల ఉన్నాడయ్యా అని చెప్తున్నారు స్వామి. ఇంకో మాట, ఇంకా చక్కని మాటలు రెండు చెప్పారు, దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. దేహము శరీరము మృణ్మయము, లోపలున్న అశరీరి చిన్మయము అన్నారు. కనుక మృణ్మయమైన శరీరంలో చిన్మయమైనటువంటి అశరీరం లోపల ఉంటున్నది అన్న విషయాన్ని స్వామి మనకు తెలియజేశారు. అయితే ఈ అశరీరమైన లోపల దేహీతత్వాన్ని తెలుసుకోవాలంటే ఎలాగా దాన్ని చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం మనవి చేస్తున్నాను. ఈ శరీరం సామాన్యం అనుకుంటున్నావేమో, దాన్ని ఎప్పుడు కూడా నువ్వు అలక్ష్య పెట్టకూడదు. శరీరాన్ని నువ్వు అలక్ష్య పెట్టినట్టయితే అదో రోగాల పాలైపోతావు. వైద్య దాసుడు కారాదు వసుధలోన, దేవుని దాసుడై మనగవలయు. దేవుని దాసుడై మనగవలయు, వైద్య దాసుడు కారాదు వసుధలోన. భగవద్గారు అన్నమాట, మనం దేవాలయం చుట్టూ ప్రదర్శన చేయాలి కానీ ఆసుపత్రుల చుట్టూ కాదు. దేవుని సేవ చేయడానికి వచ్చాం కానీ వైద్యుల సేవ చేయడానికి రాలే. అందువల్ల దేహాన్ని ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయకూడదు, దాన్ని పోషించుకోవాలి. ఎందువల్ల దేహో దేవాలయ ప్రోక్త జీవదేవ సనాతన, దేహము దేవాలయమాయా? ఆ దేవాలయం పాడు చేస్తావా పాడు పెడతావా? లేదో శుభ్రంగా పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి. అందువల్లే శరీరాన్ని దేహాన్ని ఏమన్నారో తెలుసునా అండి, క్షేత్రము అని పిలిచారు. పవిత్రమైన క్షేత్రం. ఈ పవిత్రమైన క్షేత్రము దేహంలో క్షేత్రజ్ఞుడు లోపల గర్భగుడిలో దేవుడు ఉన్నట్టుగా క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు వాడిని తెలుసుకో నువ్వు అని చెప్తూచ్చారు. మృణ్మయమైనటువంటి దాంట్లో చిన్మయమైన దేవుణ్ణి తెలుసుకోరా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఈ ప్రాణాయామం ద్వారా, మనోనిశ్చలత ద్వారా, ధ్యానాదుల ద్వారా క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకున్నట్లయితే, శరీరిని తెలుసుకున్నట్లయితే, దాన్ని యోగము అని పిలిచారు. తద్వారా సాధించుకున్న వాణ్ణి యోగి అని పిలిచారు. అలా కాక విచారణా మార్గంలో, ఆత్మ విచారణా మార్గంలో, ఆత్మానుభూతితో జ్ఞాన మార్గంలో ఆ జ్ఞానతత్వాన్ని చిన్మయ రూపాన్ని అనుభవించిన వాణ్ణి జ్ఞాని అన్నారు. కనుక యోగి వేరు, జ్ఞాని వేరు. జ్ఞాని అనేవాడు విచారణా మార్గంలో జ్ఞానాన్ని పొంది జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ గ్రహించగలిగాడు. యోగ మార్గం ద్వారా, పతంజలి యోగ విధానముల ద్వారా యోగి అయి గుర్తించగలిగిన వాడు ఇద్దరు. యోగి అయినా జ్ఞాని అయినా ఇద్దరు యొక్క లక్ష్యము ఒకటే, పరమాత్మ తత్వం గ్రహించుట. వారిద్దరు విరోధులు కారు, వారి భిన్నము కాదు, ఏకైక లక్ష్యము అనే విషయాన్ని మనం గుర్తించాలి. అది చాలా ప్రధానము. అనవస్థితం అనే ప్రయోగాన్ని చేశారు. ఏదయ్యా అనవస్థితం అంటే నిలకడలేనిది. అనవస్థితం ఏది నిలకడలేనిది? శరీరానికి నిలకడ ఉన్నదా? కొంతమంది కూర్చొని కాళ్ళు ఆడిస్తుంటారు, కొంతమంది చేతి వేళ్ళు ఆడిస్తుంటారు, శరీరాన్ని నిలకడలేదు. అసలు నిలకడలేని దానికే మనసు అని పేరు. కానీ దీన్ని పట్టుకుంటావా? అనవస్థితం. అనవస్థితం అది పనికిరాదు. మరొక పదాన్ని కూడా ఇక్కడ వాడారు, అనవస్థం. అనవస్థం చలనము లేనిది. ఈ రెండు చాలా గొప్ప మాటలు, దయచేసి గుర్తించండి. ఒకటి అనవస్థితం, రెండవది అనవస్థం. ఒకటి నిలకడ లేనిది అంటే ఎప్పుడు కదులుతుండేది, ఒకటి చలనము లేనిది, కదలిక లేనిది. ఒకటి ఎప్పుడు కదులుతుంటుందిట, ఒకటి అసలు కదలదుట. అదేమిటండి, సహజమా? ఎస్. బాబా గారు చెప్తారు, చక్రం బర్రం తిరుగుతుంటుంది, మధ్యలో ఆయన ఇరుసు తిరగదు, ఇరుసు తిరగదు కానీ చక్రం మాత్రం తిరుగుతూ ఉంటుంది. అదే రీతిగా చలనము లేనిది అనవస్థం. ఈ చలనము కలిగినటువంటి అనవస్థితం లో ఇమిడి ఉన్నది. చూసారా, నిలకడ లేనటువంటిది, పరిభ్రమించేటువంటి దాంట్లో ఈ శరీరంలో చలనము లేనటువంటి ఆత్మతత్వం ఉన్నది, దాన్ని గ్రహించు అన్నారు. అది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఎక్కడ దేహాలు కదలవచ్చు, మనసు కదలవచ్చు, కానీ ఆధారభూతమైన ఆత్మ వస్తువు అలాగే ఉండిపోతుంది. అనవస్థం చలనము లేనిది. ఏదా చలనము లేనిది? జ్ఞానమో, ప్రజ్ఞానం బ్రహ్మ, అది కదలదు. జ్ఞాన వస్తువు. అందువల్ల మనం ఎక్కడికైనా అక్కడికి వెళ్ళినా ఎవరయ్యా నువ్వు? నేను. ఇక్కడున్నా ఎవరు నువ్వు? నేను. ఆఫీసులో ఉన్నా నేనే, ఇంట్లో ఉన్నా నేనే, బజార్లో ఉన్నా నేనే. ఆ నేను అనేటువంటిది అహం తత్వం, ఆత్మతత్వం, జ్ఞానతత్వం. అది ఒకటిగానే నిలిచింది అనవస్థ, చలన లేనిది అనే విషయం ఉపనిషత్తు స్పష్టంగా చెబుతున్నది. అలాంటి జ్ఞానతత్వాన్ని మనం ఎప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ఆత్మతత్వాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, దాన్ని వరిస్తామో, అప్పుడు ఆత్మతత్వం వివరిస్తుంది విషయాలన్నింటినీ. మనం వరించాలి, అది వివరించాలి. అందుకే స్వామి అంటారు, నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చేయించినా ఆత్మతత్వం కొరకే అన్నాడు. ఆత్మతత్వం చెప్పడం కొరకే, అది నీకు అనుభవాన్ని అందించడమే నా ఉద్దేశం. ఏ చెప్పనివ్వండి, ఏ చేయనివ్వండి, ఏది చేయించనివ్వండి, నా ధ్యేయం ఒకటే అన్నారు స్వామి. అందువల్ల ఇందులో మనం గుర్తించవలసింది అంటే, మనం వరించవలసింది ఆత్మ వస్తువు. ఆ కరుణ పరమాత్మ కరుణ విశేషం చేత తనకి తానుగా వివరింపబడుతుంది. ఈ ఆత్మ వస్తువు తనకు తానుగా ఆవిష్కృతమవుతుంది, ఆవిష్కృతమవుతుంది. నీవు గ్రహించడం కాదు, నీవు ప్రయత్నించడం కాదు, నీ సాధన వల్ల కాదు, నీ మేధాశక్తి వల్ల కాదు, నీ మనోకుశలత వల్ల కాదు, నీ దేహదారుఢ్యం వల్ల కాదు. ఎలాగయ్యా అంటే, నీకుండేటువంటి దాన్ని వరిస్తున్నావు. భగవంతుని కావాలని కోరేవారు ఎవరున్నారు? ఆత్మవస్తువు కావాలనే వారు ఎవరున్నారు? చూసారా, మనం ఎలా తయారయ్యామంటే, బాబా గారు అన్నారు, జరీ చీరలు అమ్మేటువంటి షాపుకి వెళ్లి పాతగుడ్డ పేలికలు బేరం ఆడుతున్నట్టు ఒకడు. ఏమయ్యా, జరీ అంచు చీరలు వేలాది వేలాది లక్షల రూపాయలున్న లోపల చీరలు ఉంటే నీ గుడ్డ పేలికలు కావాలనా? చెప్పండి, ఎంత కర్మ ప్రారంభం కాకపోతే. మహాకల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాఫీ పొడి ఇస్తావా అండి, ఏమనాలి? అలా తయారయ్యామా? అందువల్ల మనం కోరుకోవాల్సిన ఆత్మ వస్తువు దాన్ని వరించు, అప్పుడు అది వివరింపబడుతుంది. ఆత్మతత్వం, ఆత్మానుభూతి ఆవిష్కృతమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అయితే వరించుట అంటే ఏమి, వివరించుట అనగానేమి అన్న ప్రశ్న మనకు వస్తుంది. వరించడం అంటే ఎట్లా? చాలా జాగ్రత్తగా మనం శోధించాలి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తమకు విన్నవిస్తున్నాను. వరించడం అంటే ఏమిటి? ఇప్పుడు చదువుకుంటున్నావు, మనసు దానిపైన పెట్టాను. పని చేస్తున్నాను, మనసు దానిపైన పెట్టాను. సంపాదిస్తున్నాను, దానిపైన పెట్టాను. డబ్బులు లెక్క పెడుతున్నాను, మనసు దానిపైన పెట్టాను. ఖాళీగా కూర్చున్నాను, అంతా నేను ఆలోచిస్తున్నాను. వరించుట అంటే ఆలోచనారహిత స్థితి, మౌన స్థితి, ఏకాగ్ర స్థితి, బ్రహ్మీభావ స్థితి, ధ్యాన స్థితి, సమాధి స్థితి. అదే స్థితి వరించటం అంటే. ఏ ఆలోచన లేకుండా. అందుకే రమణ మహర్షిని అడిగారట ఎవరో, స్వామి బ్రహ్మ సాక్షాత్కారానికి ఏం చేయమంటావు? ఏం చేయకుండా ఉండటమే నువ్వు చేయమన్నాడు ఆయన. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్, వర్డ్లెస్ వర్డ్, సౌండ్లెస్ సౌండ్. ఏమీ చేయకుండా ఉండటమే నువ్వు చేయాలంతే. చేయవలసిన అది ఏం చేయకుండా ఉండటమే, అది వరించడం అంటే. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వస్తామో, సమస్త ఆలోచనలు సంకల్పాలు అన్నీ తొలగిపోతాయో, అప్పుడు ఆ తెర తొలగింపబడుతుంది, వివరిస్తుంది. ఆ కర్టెన్ ఎప్పుడైతే పడిపోయిందో, వివరించడం అంటే తనకు తాను ఆత్మ ఆవిష్కృతం అవుతుంది. అంతా రెడీగా ఉన్నారు, పాత్రధారులంతా డ్రెస్సులు వేసుకొని ఉన్నారు, వాళ్ళని చూడాలి. ఎట్లా? తెర పడితే వాళ్ళే కనపడతారు. అంతేగాని వాళ్ళు ఇప్పుడు తెర పడిపోయింది, నే కనిపించాను అని ఎవడు చెప్పడు. తెర ఎత్తగానే వాడు కనపడతాడు. అలాగే మనం వరించుట అనగా ఆలోచనారహిత స్థితి పొందినప్పుడు, ఆ సమాధి స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో, మౌన స్థితిలో, రమణ మహర్షి వారు చెప్పినట్టు మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మ దక్షిణామూర్తి సెలవిచ్చినట్టుగా, ఆ స్థితిలో వివరింపబడుతుంది ఆత్మ ఆవిష్కృతమవుతుంది అనేదే కఠోపనిషత్తు యొక్క వివరణ అని మీకు తెలియజేస్తున్నాను. అయితే మరొక విషయం, ఇప్పుడు ఏమవుతోంది, ఈ ఆవిష్కృ జ్ఞాని మార్గంలో మనకేమనిపిస్తున్నాయా అంటే చీకట్లో ఉన్నాం మనం, పీరువా కావాలి, కరెంటు పోయింది, కరెంటు పోవటం సహాయం, అందులో ఈ కాలంలో ఇంకెక్కువగా ఉంటుంది, కానీ మనకు వస్తువులు అప్పుడే కావాలి, ఎప్పుడు కనపడేవి, కనపడని కూడా అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు కనపడ అప్పుడు కనపడ, కరెంటు పోతే ఏం చేస్తాం, అప్పుడు ఏం చేస్తాం, అంత తొడుగుతాం. ఏదిరా బీరువా, చచ ఇది కుర్చీ, బీరువా కాదు. ఏది బీరువా, చచ ఇది గ్లాసు, బీరువా కాదు. అది ఇదేంటి, ఇది పుస్తకం, చ బీరువా. స్పర్శ చేత అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ తడుముకుంటూ వెళ్ళగా ఇనప బీరువా, ఇదే బీరువా అన్నావు. అది అదే దీన్నే నేతి సిద్ధాంతము లేక థియరీ ఆఫ్ నెగేషన్ అంటారు. అది కాదు, ఇది కాదు అని తెలిసినప్పుడు ఏదైందో నీకు తెలుస్తుంది, అదే వివరింపబడుట. అప్పుడు యాక్చువల్ రియాలిటీ, నిత్యమైన సత్యమును మనకు సాక్షాత్కరింపబడుతుంది, అనుభవానికి వస్తుంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అయితే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు మన స్థితి ఏమిటి, ఎలా ఉన్నామంటే ఉపనిషత్తే చక్కగా చెప్పింది, దాన్ని రజ్జు సర్ప భ్రాంతి అన్నారు. ఒక తాడుబడి ఉన్నది, మసక చీకట, చీకటిది సంధ్యా సమయము, పూర్తిగా రాత్రి కాదు, మరి వెలుతురు కాదు, అట్లా సంధ్యా సమయం అన్నమాట, సాయంకాలం 6-6:30 సమయంలో చీకట పడుతున్నది బాగా. దారిలో చూశాను, అమ్మో పావు అన్న, ఎవరు రాకండో, అక్కడ పాము ఉందని అందరికి చెప్తారు, పాము అంటారు, రావద్దు జాగ్రత్త, కాటేస్తుంది, పోతారు, పాము పాము అని చెప్పి అందరూ పాము పాము అన్నారు. ఆ సమయంలో వాచ్మన్ వచ్చాడు అక్కడికి, అయ్యా ఏమిటి కంగారు పడుతున్నారు, బాగుందయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, అలగండి అన్నాడు. తను వచ్చాడు, తన దగ్గర టార్చ్ లైట్ వేశాడు. ఏం సార్ అది పాము అంటారు, కాదండి చేంతాడు, తాడుబడి ఉంది అక్కడ, తాడుబడి ఉంటే మీరేమో పాము అంటారా, భయపడకండి అన్నాడు. అదే రీతిగా మనము తాడును చూచి పాము అని భ్రమిస్తున్నాం మనం. ఆ భ్రమ పోవాలంటే ఏం చేయాలి, టార్చ్ లైట్ వేయాలి. ఏమిటి ఆ లైటు, జ్ఞానము. ఎవరు వేశారు ఇక్కడ, వాచ్మన్ వేశాడు. ఎవరా వాచ్మన్, గురువు. కనుక గురువు అనేటువంటి వాడు ఆ లైట్ జ్ఞాన ప్రకాశాన్ని మనకు అందించి ఈ రజ్జు సర్ప భ్రాంతి నుంచి బయటపడేసి భయభ్రాంతులు లోను కాకుండా నిజమైనటువంటి రజ్జువుని చూపిస్తాడు. ఏమండి ఇప్పుడు ఏమంటాం, చూస్తాం, చూసి పాము పోయింది, పాము పోయింది అంటావా, పాము వస్తే కాపోవటానికి, ఏమండి చూశాము, దారిలో చూశాము, నేనేమో పాము అనుకున్నాను, తీరా చూస్తే అది తాడని తెలిసింది, తెలియగానే పాము పోయింది, పాము పోయింది అంటానా, ఎవడో అంటాడు వెర్రెక్కిందా నీకు, అది వస్తేగా పోవటానికి, కనుక పాము రాలేదు పోలేదు. అమ్ము తాడు వచ్చింది, తాడు, తాడు వచ్చేదేమిటి, ఉన్నది అక్కడ, ఉన్నదే తాడు, పాము రాలేదు పోలేదు. అదే రీతిగా ఉన్న వస్తువే ఆత్మతత్వము, చూశారా, లేనిదే శరీరతత్వము, లేనిదే జగత్తు, లేనిదే జీవుడు, ఉన్నదే ఆత్మతత్వము, మహా చైతన్యము అన్న విషయం ఉపనిషత్తు చక్కగా ఉద్ఘాటిస్తున్నది. దాన్ని పట్టుకున్నాం, దాన్ని పట్టుకొని ఆ తాడుని పట్టుకొని పాము అనుకుంటున్నాం, ఇది అసలే నా భ్రాంతికి తోడు. ఆ భ్రాంతి మనసులో పుట్టింది, భ్రాంతులన్నీ మనసు వల్లే. పిల్లాడైతే పాము పట్టుకొని ఆడిస్తాడు, వాడికి అంత మనసు సూక్ష్మత లేదు. పిచ్చివాడైతే పాము మెళ్ళ వేసుకుంటాడు, మన మెళ్ళ కూడా వేస్తాడు, ఎందుకంటే వాడి మనసు వాడి స్వాధీనంలో లేదు. నాకు ఈ భ్రాంతి వల్ల మనసు వల్ల కలిగింది, ఈ భ్రాంతికి శక్తినిచ్చింది ప్రాణం కూడా. కనుక నా మనో ప్రాణాలు ఏం చేశాయి, నా భ్రాంతికి బాగా సహాయపడ్డాయి, దానివల్ల రజు సర్ప భ్రాంతికి నేను లోనైపోయానయ్యా. అందువల్ల ఏం చేయాలి, మనసుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ భ్రాంతికి అంత కారణం అవుతుంది మనసే, తాడును చూసి పాము అనుకున్నది మనసే, ఈ మనసుని పక్కన పెట్టాలి. ఆ మనసుని పక్కన పెట్టాలంటే ఏం చెయ్యాలి, మనసును పక్కన పెట్టమంటే అంత తేలిక అంటే ఒక్కటండి, ఇతర విషయాల జోలికి పోకుండా ఉంటాం. ఇతర విషయాలు అనగా పరమాత్మకు అన్యమైనవన్నీ ఇతరములే. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. కనుక స్వధర్మమైనటువంటి నీ ఆత్మవస్తువు పైన కేంద్రీకరించు, అన్యములన్నీ వదిలే, ఇతర వస్తువులు జోలికి పోకుండా ఉండటమే మనసుని పక్కన పెట్టడం అంటే. ఇంకా మనసును పక్క పెట్టడం అంటే ఏమిటి, మనసును పక్కన పెట్టడం అంటే ఏమిటి చూడండి, ఈ మాట చెప్తే కాస్త ఏదో బరువైన మాటగా ఉంది, అసాధ్యమైన విషయంగా కనపడుతున్నది. మనసు ప్రక్కన పెట్టడం అనేది సాధ్యమా అనిపిస్తుంది, కానీ మన అనుభవం అది. బాబా గారి కోసం మనం ఎదురు చూస్తున్నాం, సైలెన్స్ అన్నారు, కారు బయలుదేరు, ఆయన చూస్తున్నాం, వెంటనే మనమంత స్వామి చూశాడు, నీ కాళ్ళలో నొప్పి ఏమైంది, నీ మోకాళ్ళ నొప్పి ఏమైంది, సంసార బాధ్యతలు ఏమైనాయి, అప్పులు ఏమైనాయి, ఏమన్నా నీ జ్ఞాపకం వచ్చిందా, బాబాగారి దర్శనం పొందగానే నీ ఇల్లు జ్ఞాపకం వచ్చిందా, వాకిలి జ్ఞాపకం వచ్చిందా, ఆఫీస్ జ్ఞాపకం వచ్చిందా, పిల్లల గోల జ్ఞాపకం వచ్చిందా, చెప్పండి, మోకాళ్ళ నొప్పులు జ్ఞాపకం వచ్చాయా, ఏమీ లేవు. ఎందువల్ల, మనసు అడ్డుపడింది. ఆయన మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్కి వెళ్తే అప్పుడు రెండు చేతులు పెట్టి మోకాళ్ళు పీసుకుంటాం, అప్పుడు మనసు తిరిగి వచ్చింది. కనుక మనసు పక్కన పెట్టడం అనేది మాకు తెలియదు అంటే తప్పు. మనసు పక్కన పెడితే ఎలా ఉంటుందో బాబాగారి దర్శనంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందువల్ల, అంతా ఆయన పైన పడిపోయింది, స్వామిని చూస్తున్నాం అంటే హ్యాపీగా ఉన్నాం మనం. తర్వాత కదా మన గోలంతా. అందువల్ల మనసును ప్రక్కన పెట్టడం నేర్చుకోవాలి. ఇందువల్ల ఆ మనసే రజ్జు సర్పభ్రాంతికి కారణమైంది, ఆ మనసే భయభ్రాంతులకు కారణమైంది, ఆ మనసే సందేహములకు కారణమైంది. కనుక దాన్ని సైలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలు లేకుండా చూసుకోవాలి అనేటువంటి ప్రధానంగా మనం చెప్తున్నది. అప్పుడు ఏమవుతుందో తెలుసిన అండి, ఎప్పుడైతే మనసులో ఎప్పుడు ఏ ఆలోచనలు లేవో, అంటే అమనస్కమైనదో, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్, థాట్లెస్ స్టేట్, ఆలోచనారహితమైందో, అమనస్కమైనదో, అప్పుడేమవుతుంది, చెప్పేవాడే నీవు, నీవే చెప్పేవాడు, చెప్పేవాడికి వినేవాడికి భేదమే లేదు. అర్జునుడే కృష్ణుడు, కృష్ణుడే అర్జునుడు భగవద్గీతా సమయంలో చూశారా, ఆ గీతా సమయంలో అర్జునుడే కృష్ణుడు, కృష్ణుడే అర్జునుడు, అంత మమైవాంశో, ఆయన అంశగా ఉండిపోయాడు, అంత తానే అయిపోయాడు. అందువల్ల ఏమవుతుంది, త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం ఇతి త్రిధా. బాబా వారు చక్కని కథ చెప్పారు, కాళికాలయంలో కాళిదాసు ఎంతో చక్కగా అర్చన చేస్తున్నాడు. ఆ సమయంలో కాళికాదేవి ప్రసన్నమై కాళిదాసుకి ప్రత్యక్షమై అంది, ఆవిడ ఊరుకోవచ్చు కదా, కవిర్దండి భవభూతి పండితా, కవిర్దండి, ఆ దండి కవి సుమా దండి మహాకవి, భవభూతి పండితా, భవభూతి అనేవాడు మహాపండితుడు అని అన్నది. ఎవడితోటి, కాళిదాసుతోటి, పూజ చేసేది ఈయన, ధ్యానం చేసేది ఈయన, వాళ్ళిద్దరిని ఆయన పండితులు కవి అంటున్నది ఆయన. ఈయన కడుపు మండిపోయింది, కోహం రండా, నేనెవరే అన్నట్ట ఆయన. అప్పుడంటోంది కాళిదాసు, ఆ కాళికా మాత అంటోంది, ఆయన ఎవడరా నువ్వు, వాడు పండితుడు వాడు కవి, నువ్వెవరా, నేను చెప్తున్నా విను, త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం విత్రిధా, నేనే నీవు, నేనే నీవు, నీవే నేను, ముమ్మాటికి చెప్తున్నాను అన్నారు. అప్పుడే ఆయనకి కాళిదాసు అనేటువంటి నామం వచ్చింది. కనుక అమనస్క స్థాయిలో, ఆలోచనారహిత స్థాయిలో, మనసు మళ్లించేటువంటి స్థాయిలో, ఆ సమయంలో, ఆ సాధనా ప్రకృతిలో, ఆ సాధనా ప్రక్రియలో మనకు జరిగేది ఏమన్నమాట, ఈశ్వర తాదాత్మ్యము, జీవేశ్వర సంగమము, జీవ బ్రహ్మ ఐక్య అనుసంధానము, అద్వైతము, ఈశ్వర సాయుధ్యము, బ్రహ్మానందానుభూతి, దివ్యానుభూతి. అందువల్లే మనసును జాగ్రత్తగా నువ్వు మళ్లించడం నేర్చుకో, పక్కన పెట్టడం నేర్చుకో. అన్ని సాధనలు కూడా ఈ మనసుకి ఇచ్చేటువంటి శిక్షణ అన్న విషయం మనకి ఇందులో స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అయితే ఇందులో మనకు ఒకటి వస్తుంది, ఈ మనసును కాస్త నిగ్రహించే సమయంలో, మనసును పక్కన పెట్టే సమయంలో వెంటనే వచ్చే ప్రమాదం ఏదంటే నిద్ర. నిద్ర వస్తుంది. ఏం చేయాలి మన కర్మ? ఆ నిద్ర రాకుండా చూడాలి. ఎందుకంటే ఆ నిద్రే సమాధి అనుకునే ప్రమాదం ఉంది తరువాత. కనుక నిద్రను పక్కన పెట్టాలయ్యా, దాన్ని మింగేయి, దాన్ని లయం చేయి, అప్పుడు నీకు అర్థమవుతుంది, నా స్వరూపాన్ని నువ్వు అవగాహన చేసుకోగలుగుతావు, అదే నిత్యము సత్యము సనాతనము అన్న విషయాన్ని ఈ ఉపనిషత్తు పునరుద్ఘాటిస్తున్నది. ఇతర అంశాలు తరువాత సత్సంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఒడిశాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలకి, తుఫాను గాలులకి, వాటి మూలంగా కురిసే ఎడతెరిపి లేని వర్షాలకి చిరపరిచితులే. కాని ఒక్కొక్కసారి సముద్రం ఉగ్రరూపం దాల్చి మత్స్యకారుల మనుగడకే ముప్పు తెచ్చే పరిస్థితులని కూడా కల్పించగలదు. ఆ విధమైన పరిస్థితి గడిచిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఏర్పడింది. ఎక్కడో థాయిలాండ్లో సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ శక్తిని పుంజుకుని పెను తుఫానుగా మారి ఒడిశాలో గోపాలపురం సముద్ర తీరాన్ని భయంకరమైన గాలులతో తాకింది. దీని మూలంగా అపార ధన జన నష్టం వాటిల్లగలదని అందరూ భయాందోళనలకి గురయ్యారు. కాని వాటి మూలంగా కురిసే ఎడతెరిపి లేని వర్షాలకి చిరపరిచితులే. కాని ఒక్కొక్కసారి సముద్రం ఉగ్రరూపం దాల్చి మత్స్యకారుల మనుగడకే

0: ఈ సముద్రతీరంలో ఉన్న మత్స్యకారులు బాబావారిని మనసారా భక్తితో కొలుస్తారు. ధనవంతులు కాకపోయినా స్వామివారి అడుగుజాడల్లో నడుస్తూ నగర సంకీర్తన, నారాయణ సేవ మొదలైన కార్యక్రమాలని ఎంతో నిబద్ధతతో చేస్తారు. భగవద్గీతలో భగవంతుడు తెలియజేసినట్టు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులను నేనెప్పుడూ విడిచిపెట్టను అన్నట్టే మన సాయినాథుడు తన ఈ భక్తులను ఏ విధంగా ఈ భయంకరమైన విపత్తు నుండి కాపాడారో వారి మాటల్లోనే విందాం. వినండి, అన్యథాశరణం నాస్తి. ఫైలెండ్ నుంచి ఒరిస్సా భక్తులను కాపాడిన సాయి భగవానుడు, మూడవ భాగం.
1: ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది ఒరిస్సా తీరంలోని వచ్చిన ఫైలెన్ తుఫాన్ విషయంలోని. మన ముందు అర్చన ఆ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామం నుంచి వచ్చింది. తన అనుభవాలు ఆ సమయంలోని ఎక్కడ ఉండేది, ఏ విధంగా ఆ పరిస్థితి ఎదుర్కొందోను చెప్పడానికి వచ్చింది. అర్చన, ఈ తుఫాన్ మీ ఏరియాకి వచ్చి ఎఫెక్ట్ ఇస్తూ ఉండేదాను, ఆ టైంలోని మీ కుటుంబం, మీ వాళ్ళంతా ఎక్కడుండేవారు, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోగలిగారు, అది మాతో పంచుకోమ్మా.
2: సరే, మాది అర్జోపల్లి అని చిన్న గ్రామం.
1: అర్జోపల్లి మార్కండికి ఎంత దూరం, బరంపురానికి ఎంత దూరం?
2: గోపాల్పూర్ దగ్గర బరంపురంకి 8 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ రోజు టీవీలో న్యూస్ లో అని చెప్తున్నారు గాని నాకు అసలు భయం వేయట్లేదు, ఎందుకంటే నాకు స్వామి మీద అంతకు నమ్మకం ఉంది. నేను అమ్మ, మా అమ్మ చెప్తుంది వెళ్ళిపోతాం పదా అంటే నేను అన్నాను, లేదమ్మా స్వామి ఇలాంటిది ఎప్పుడు చెయ్యరు, ఏమీ కాదు మేము ఇంట్లోనే ఉంటాం అంతే. అమ్మ చెప్పింది లేదమ్మా అంతే, ఊర్లోనే అందరు వెళ్ళిపోతున్నారు అనేసి ఫస్ట్ రోజేమో మేము ఇంట్లోనే ఉంటాము. ఇంకా తెల్లవారి వంట కోసం అన్ని రెడీ చేసుకున్నాము. అమ్మ ఏమంటుంది వంట చేయమమ్మా వెళ్ళిపోతాము అంతే. నేను అన్నాను మా ఇదిలోనే అందరు ఉన్నారు, మమ్మీ ఏమి భయపడాలి అనేసి నేను చెప్పాను. మా ఇంట్లోనే 3, నేను ఒక్కదాన్ని అమ్మన్న. ఇంకా అంతే, మా పొరుగు ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఏమో ఎవరు లేరు, బయటకి వెళ్ళిపోయింటారు. వాళ్ళు చిన్న పిల్లలు ఇద్దరు మా ఇంట్లో ఉంటారు ఆ రోజు. అది ఆమె కూడా ఏం భయపడట్లేదు. మేము ఇద్దరు మేమో స్వామి నమ్మకం పెట్టుకుని ఉన్నాం. మా మమ్మీ చెప్పింది ఒకసారి అయితే బయటకు వెళ్ళాము, వర్షం వస్తుంది, నేను వెళ్ళాను వంట కోసం అన్ని రెడీ చేసి బయటకు వెళ్ళాను, ఒకసారి చూసి వస్తాను ఏంటో అన్నది బయట అనేసి. వెళ్ళేటప్పటికేమో మా ఇదిలోన ఎవరూ లేరు, మా ఒక్కింటి వాళ్ళు ఉన్నాం మా ఇంట్లోన. ఊరు మొత్తం నిశ్శబ్దం, ఏం లేదు. అయితే అప్పటికేమో కొంచెం గాలి ఎక్కువ ఎక్కువ అవుతుంది, వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పటికి 3:30 ఆ రోజు
1: మధ్యాహ్నం
2: 3:30. మా ఊర్లోనేమో బాసులు, ఇంకా ట్రాక్లు, ట్రెక్కర్లు దాంట్లోనే అందరు వెళ్ళిపోతున్నారు. మేమేమో బైక్ ఒకటి ఉంది దాంట్లోన, ఫస్ట్ నేను, మా ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉంటారు కదా, ఆ పిల్లలు నేను ఫస్ట్ లో పట్టిన వెళ్ళారు. మా చుట్టాల వారి ఇంట్లో ఉంటుంది మా ఊరు పక్కన ఛత్రపూర్ అనే ఊర్లో. ఇంకా వెనకేమో ఆ అమ్మాయి మా మమ్మీ పట్టుకుని వచ్చారు. వెళ్ళేటప్పుడేమో తోవలోన చాలా భయం వేస్తుంది, చెట్టులే తోవలో అంతే బైక్ మీద పడిపోయేంత భయం వేస్తుంది. నేను అన్నాను ఇంట్లో ఉండిపోయితే బాగున్నేమో, ఇలాగా వచ్చి తోవలోన చచ్చితే ఎంత భయం వేస్తుంది, ఏంటవుతుంది ఏంటనేసి స్వామికి తెలుసుకుంటూ బుర్ర కింద ఏడ్చుకుంటూ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా మేమేమో ఇప్పుడే కొత్తగా మా ఊర్లో మందిరం లేదు, మా ఇంట్లోనే భజన పెట్టుకుంటున్నాము. మా చెత్త మీద ఒక రూమ్ కట్టేసి కొత్తగా ఇప్పుడు భజన చేస్తున్నాం. నాకేం చింత లేదు, మా ఇల్లు ఏంటి అయిపోతుంది ఏంటి, స్వామి మందిరం ఇప్పుడే చాలా కష్టం కట్టాము అంతే, అయి ఒక 2 నెలలు కూడా కాలేదు స్వామి, అది నువ్వే చూసుకోవాలి అనేసి నేను స్వామికి తలుచుకున్నాను. అయితే మా దగ్గర అమ్మాయి ఉంది కదా, వాళ్ళ ఆయనేమో బయట ఉంతులు గోవాలోన, వాళ్ళేమో న్యూస్ చూసి, ఆ రోజు కరెంట్ కూడా లేదు మాకి, న్యూస్ చూస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ఇలాగవుతుంది అలాగవుతుంది అనేసి. తొమ్మిదిన్నర దాకా వాళ్ళు కాల్ వస్తారు.

0: ఉంది
1: మేము
0: కాంటాక్ట్ చేస్తున్నాం. అయితే 9:30 కాల్స్ చేసాలి ఏంటన్నాలో గోపాల్పూర్ దగ్గరికి సముద్రం నీళ్ళు వచ్చేసింది అనేసి చెప్పారు. ఎంతకీ మాట్లాడడం ఫోన్ కట్ అయిపోయింది. ఇంకా ఫోన్ తాగలితే ఏం లేదు. మమ్మీ ఇలాగా కాల్ వచ్చింది గోపాల్పూర్ సముద్రం నీరు వచ్చేసింది అనగానే మమ్మీ అంది నిజమా అంతే ఆ రోజేమో సాయి గాయత్రి వాళ్ళ ఇంట్లో కూర్చొని చేశాం చేసి ఇంకా 12 ఇలాగ అయింది.
1: ఎవరో సాయి గాయత్రి చేశారు
0: మా ఫ్యామిలీ అంతా కూర్చొని చేశాం. వాళ్ళేమో ఎవరి ఇంటికి వెళ్ళాము వాళ్ళేమో స్వామి భక్తులు కారు వాళ్ళే వేరే వాళ్ళ ఇంట్లోని మేము ఒక రూమ్ తీసుకుని ఆ ఇంట్లోనే సాయి గాయత్రి చేసాము. చేసేటప్పటికేమో కొంచెం తగ్గింది. బయటకి వెళ్తున్నాం చూస్తున్నాము కొబ్బరి చెట్లు ఇంకా ఇల్లు అన్ని పడిపోతున్నాయి. నేను అన్నాను ఇక్కడ టౌన్ లోనే ఇలా జరుగుతుందంటే మన పల్లెటూరులో ఇంకేం జరుగుతుంది మన ఇల్లేం లేకుంటుంది మమ్మీ అంతే మెయిన్ ఇల్లు కదా ఇటుపక్క ఏమి ఇల్లు లేదు అటుపక్క ఏమి ఇల్లు లేదు మమ్మీ పడిపోతుంది స్వామి ఫోటోలన్నీ మేనే పెట్టేశాము ఏంటవుతుంది ఏంటో. ఆ రోజంతా ఇలా గడిచిపోయింది. ఆ రాత్రి సాయిగత్రి చేయగానే తగ్గింది. ఇంకా బయటకు వచ్చి చూసేటప్పటికి అంతే అసలు ఏం కనిపించలేదు అంతా చీకటి చాలా భయం వేస్తుంది. ఆ రాత్రి అలాగే పడుకున్నాం ఇంకా ఏం తినట్లేదు ఏం లేదు. అలా అంటున్నారు తినండి అమ్మా అంతే లేదు సారమ్మ అంతే మా ఊరినగుంది ఏం తినాలనిపించదు ఏం లేదు అందరూ ఏంటనేసి వాళ్ళు కూడా మేము తినిపోని వాళ్ళు కూడా ఏం తినలేదు. కొంచెం తగ్గిన తర్వాత పడుకున్నాం అందం. ఏవకినా 5 గంటలకి నిద్ర వదిలింది. వేసాను చూశాను బయటకు వచ్చి అంతా మమ్మీ మా ఊరికి వెళ్ళిపోతాం పదా మమ్మీ వాళ్ళేమంటున్నారు ఇప్పుడు వెళ్ళొద్దండి అమ్మా భోజనాలు అని చేసి ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళండి ఏమంతే ఇంట్లోనే సామాన్యం ఏంటవుతుంది ఏమి లేదు ఆంకలతో ఎక్కడ ఉంటారు ఏంటి లేదు అని చెప్పారు. నేను అసలు ఒప్పుకోవడం లేదు. నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఇల్లే చూడాలి స్వామి ఏంటైనారు ఏంటి లేదు చూడాలి. నేను వాళ్ళేమంటున్నారు పిల్ల ఏం పాపా ఎనగంటున్నారు లేదు నాకు వెళ్ళిపోవాలని అయితే రోడ్లోనే బండి ఏమి నడచడం లేదు. అలాగే నడుచుకుంటూ ఊరికి వెళ్ళాం చత్రపు నుంచి ఊరికి.
1: అది ఎంత దూరం?
0: ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది.
1: బైక్ మీద వెళ్ళలేదు.
0: బైక్ చెట్లు అంతా పడిపోయిన రోడ్లో వెళ్లేటప్పటికేమో ఆ తోలట అడిగాను సాయిరామ్ మా ఇల్లు బాగుందా అంతే సాయిరామ్ మెయిన్ ఇల్లు ఏం కాలేదు చాలా బాగుంది అని చెప్పారు. ఆనందం తగిలింది. తర్వాత ఏమో నేను ఫస్ట్ వెళ్ళిన తాళం తీసేసి ముందు మెయిన్కి వెళ్ళాను స్వామి దగ్గర చూడడానికి. ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు. చూసేటప్పటికేమో స్వామి ఎక్కడ ఉన్నారు అక్కడ రేకేసినాం కదా అంతకే ఇసుకున్నది ఇంకేం కాలేదు. కానీ స్వామి ఫోటో అన్ని ఉంచుంది కదా అవి ఏం కాలేదు. ఇంత గాలి ఇంత ఖరాబ్ ఉన్నది రూమ్ గాని అక్కడ స్వామి ఫోటో ఇంత కదలదు. ఫోటోలని గోడ మీద కొట్టింది కదా అవి కూడా ఏమి ఎగరట్లేదు అంత చక్కగా ఉంది. నేను అన్నాను అందరు పిలిచి చూపెట్టాను చూసారా స్వామి ఫోటో ఏం కాలేదు అని చెప్పగానే మా మమ్మీ చెప్పింది అవును స్వామియే కాపాడారు మన ఇంటికి మనకి అసలు ఆశ లేదు ఇల్లు పడిపోయి ఉంటుంది అనేసి అంత లోపలికి వచ్చాము. ఇల్లు అంతా చేసాము.
1: ఇంట్లో ఏ సామాన్యం
0: లేదు ఏం కాలేదు.
1: చాలా సాయిరా
0: సాయిరా.
1: ఇవాళ రేడియో సాయి స్టూడియోలో తన అనుభవాలు పంచుకోవడానికి పుష్పలత వచ్చింది. పుష్పలతది మార్కండి గ్రామం. పుష్పలత రేడియో సాయికి స్వాగతం. నువ్వు మొట్టమొదట స్వామిని ఎప్పుడు తెలుసుకున్నావు? తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి నీలో ఏ విధమైన పరివర్తన వచ్చింది అవి చెప్పు.
2: నేను మొట్టమొదట నేను క్రిస్టియన్ అమ్మాయిని. నేను చిన్నప్పటి నుండి క్రిస్టియన్లు మునిగి తేలిపోయింది. అంతే నాకు అదే ఇది ప్రీతిమైన దేవుడు అంతే యేసుప్రభు అనే చెప్పేదాన్ని. అంతే యేసుప్రభు తప్ప వేరే తెలియదు అనమాట.
1: వేరే దేవుడు ఉంటాడని తెలియదు?
2: తెలియదు. అలా నేను పెళ్లి అయ్యి వచ్చాను. ఇలాగే అందరితో మందిరంకి వెళ్లేదాన్ని. విశ్వాసం పెట్టేదాన్ని కాదు, దృష్టి పెట్టేదాన్ని కాదు. అయ్యో నేను చిన్నప్పటి నుండి పాటలు పాడుతూ ఫస్ట్ లైన్లో కూర్చేదాన్ని, నేనేటి ఇక్కడికి వచ్చి ఇంత లాస్ట్లో కూర్చేదాన్ని అని అనుకుండేదాన్ని. మా అమ్మగారి ఊరు యాక్సింగ్ పక్క ఊరు.
1: మార్కండేయం ఎంత దూరం?
2: 1 కిలోమీటర్ దూరమే ఉంటుంది ఎక్కువ.
1: మీ నాన్నగారు ఏం చేసేవారు?
2: మా నాన్నగారు చేపలు పట్టేవారు. మా అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేది.
1: ఎంతమంది పిల్లలు మీ అమ్మకి?
2: నేను ఒక్కదాన్నే, మా తమ్ముడు. ఇలా అనుకునేదాన్ని గాని భజన మీద దృష్టి పెట్టేదాన్ని కాదు. అలా ఎలా అలాగా నాకు 2 పిల్లలు పుట్టేశారు. 2 పిల్లలు పుట్టాక మా వారు అన్నారు ఒకరోజు, మరి నువ్వు వచ్చావు స్వామిని చూడలేదు, నాకు ఒక వ్యాధి, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒక వ్యాధి తయారైంది, రక్తస్రావయం. చాలా బాధపడ్డేదాన్ని దాంతో. ఎందరో డాక్టర్లు కూడా సంప్రదించి మందులు అని వాడాను. అయితే అది 2 సంవత్సరాలతో పాటు ఆ వ్యాధితో నేను బాధపడుతూనే ఉన్నాను. ఫస్ట్ సారి పుట్టపత్తి వచ్చాను, పత్తి యాత్ర.
1: అది ఏ సంవత్సరం జ్ఞాపకుందా?
2: స్వామి సమాధి తీసుకున్న తర్వాతనే వచ్చాను.
1: మీ 2 పిల్లలతో కలిసి వచ్చారా? మీరు ఒక్కడే వచ్చారా?
2: ఒక అబ్బాయినే తెచ్చాం, మా వారు, నేను, మా అబ్బాయి, 3 వారు మా ఊరు వారితో పాటు వచ్చాం. ఫస్ట్ చిత్రవతి కొండ దర్శనానికి వెళ్ళాం. నాకు ఇంకనూ ఆ వ్యాధితో ఉంది అలాగే. అయితే నేను ఆలోచించుకుంటూ ఎక్కుతున్నాను అన్నమాట. ఎంతో నిజం కాకపోతే స్వామి, భగవంతుడు కాకపోతే ఇంతమందికి రావాల్సిన అవసరం లేదు కదా ఇక్కడికి అని నాలో ఒక భావన కలిగిందనమాట. కలుక్కుంటూ అక్కడ నిన్ను లెటర్ పెట్టాను. కానీ నాలో నన్ను నీ బిడ్డగా చేర్చుకోవాలనుకుంటే నేను రాసేది నిజం కావాలి అని నేను అంతే. నా ఈ వేద నుండి నాకు బయటపడేసావంటే నేను నిన్ను వీడను అని నేను ఒక భావం, ఒక విశ్వాసంతో రాసి పెట్టాను. దాన్ని రాసి పెడితే 7వ నెంబర్ షెడ్ పెట్టి మాకు పత్తి యాత్రకు వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు. అందరూ పడుకున్నారు. మళ్ళా సమాధి దర్శనం తీసుకున్నా, అంటే పడుకునే ముందు అక్కడ సమాధి దర్శనం తీసుకుని అక్కడ కూడా వేడిశాను అన్నమాట. స్వామి, నువ్వు ఉండేటప్పుడు నేను రాలేదు, నువ్వు ఎలాగుంటావో నాకు తెలియదు కూడా, ఫోటోలే చూడడం గాని నా హృదయ స్పందనలో నువ్వు నాకు లేదు అని ఇలాగా అక్కడ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. వెళ్తూ పడుకొనే ఉన్నాను, ఒక కళ వచ్చింది. ఒక అతను తెల్ల దుస్తులు ధరించుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళి నా తల దగ్గర నిలబడ్డారు. అయితే నేను మీదకి చూడలేదు, అతను పాదం వైపు చూడలేదు. అలా నా తల దగ్గర నిలబడ్డారు కానీ ఏమీ, ఎవరు మీరు అని నేను అడగలేదు. అతను కూడా ఏమీ సమాధానం చెప్పకుండానే నా తల దగ్గర నిలబడి ఉన్నారు. అయితే ఇతనే గాల స్వామి అయితారేమని చూడకుండా డైరెక్ట్ అతను వస్త్రము పట్టుకున్నాను. అంతే సరి, నా వ్యాధి, నా రక్తస్రావయం ఆగిపోయి సరి దాంతో సరి లేదు ఆ వ్యాధి, ఇది సత్యము, ఇది నిజము, నేను అనుభవించే ఆ రీతి అది నిజము నాకు. అంటే నేను అనుకునే రీతిగా దేవుడు ఇక్కడ చేశారు మేలు.
1: అయితే మందిరంలో మీరు భజన పాడేటప్పుడు ఆఖరి లైన్ లో ఉండేవారు, తర్వాత మరి
2: నేను ఎక్కడనే దాని గురించి కూడా నేను వేడుకున్నాను. అంటే నన్ను చిన్నప్పటి నుండి స్వామి ఏ దేవుడైనా ఒకటే అనే నిజాన్ని దేవుడా నాకు చిన్నప్పటి నుండి ఫస్ట్ స్థానం పెట్టావు, పాటల్లో గాని ప్రార్థనలో గాని ఆఖరిలో ఉండలేదు, నీ సన్నిధానంలోకి వచ్చి ఫస్ట్ స్థానాన్ని లాస్ట్ స్థానంగా చూపించావు, అంతే నా తప్పది. ఎందుకంటే నేనే భజన వైపు దృష్టి పెట్టలేకపోయేదాన్ని. అలా కూర్చుంటేనే అందరు పాటలు పాడితే అయ్యో నేను కూడా పాడాలి, ఫస్ట్ స్థానం సంపాదించుకోవాలని పట్టుదల లేకుండా ఇక్కడికి వచ్చి లాస్ట్ అయిపోయాను. మా అమ్మగారి ఇంట్లో ఉండుంటే నాదే కదా ఫస్ట్ పాట, ఇలాగనుకుండేదాన్ని. అంటే దృష్టి పెట్టుంటేమే స్థానము నాకు దక్కుండేదేమో అని ఇప్పుడు నేను అనుకున్నాను. స్వామి నా కోరిక తీర్చారు కూడా. నేను అనుకుండేదాన్ని సనతన సారథి నేను చదవాలి.
1: భజనలు ఇప్పుడు పాటలు నేర్చుకున్నావా?
2: పాటలు నేర్చుకునేదాన్ని.
1: ఇప్పుడు భజనలోని పాడేవాళ్లలోని
2: నేనున్నాను.
1: స్వామి కావలసిన కోరిక తీర్చారు. ఇప్పుడు గత అక్టోబర్ నెలలోని మీ ఊళ్ళో వచ్చిన ఆ తుఫాన్ తమిలోని మీరు ఎక్కడున్నారు, అప్పటి గ్రామ పరిస్థితి ఏమిటి అది విందాం ఒకసారి.
2: నాకు ఇద్దరు బాబులు, చిన్న బాబులే.
1: ఎంత వయసు బాబుల్ది?
2: ఒక బాబుది 6 సంవత్సరాలు, ఆ బాబుకి 4 ఏండ్లు. అయితే మా కుటుంబానం కలిపితే 18 మంది అవుతాం అందరం కలిపి. ఫస్ట్ శుక్రవారము 7:30 నుండి ప్రభుత్వం వారు వచ్చి, మరి సునామీ వస్తుంది, నీరు వెళ్ళి వస్తుంది, ఎవరు ఇల్లు ఖాళీ చేసి అంటే టౌన్ దగ్గరలో ఉన్న ఊళ్ళకి వెళ్ళిపోయాండి అని అందరినీ బస్సులోను టక్కర్లోను ఆటోల్లోను పెట్టుకుని తీసుకెళ్లిపోతున్నారు. మా అందరం కలిపితే 18 పిల్లలు, తల్లి అందరు కలిపితే 18 మంది అవుతాం మా కుటుంబం. 18 మందిలోని నేను మా ఇద్దరు పిల్లలమే మిగిలిపోయాము. ఎవరి దారి వాళ్ళే చూసుకున్నారు. ఈ చిన్నపిల్లలు కట్టుకుని ఎలాగా అని నాలో చెప్పలేని భయం, ఆవేదన, ఆందోళన చెంది దాంతో నిద్ర వచ్చేసింది. అంటే ఏం చెయ్యాలో తోచక నిద్ర వచ్చేసింది. నిద్రలోన ఒక ధ్వని మాత్రం వినిపించింది నాకు, మనిషి ఎవరో కనిపించలేదు. ఎందుకు ఆందోళన బంగారు, ఏమీ జరగదు. అంటే వాళ్ళు సునామీ అని చెప్తున్నారు గాని గాలిగా వస్తదని చెప్పలేదు కదా, నీరే ఇంత ఎత్తులోనే వస్తదని చెప్పారు. దాంతో ఆందోళన చెంది భయపడిపోతూ లెగిసినప్పటికీ 2:30 అయిపోయింది. ఊర్లో ఎవ్వరూ లేరు, మా వీధిలోన ఎవ్వరూ లేరు, మా అత్త మామ గాని మా తోటి కోడళ్ళు ఎవరూ లేరు. మా పక్కింట్లోన మా బావగారు అవుతారు, వాళ్ళే ఉన్నారు. మా ఊర్లోన ఇంకొక ఇంటి వాళ్ళు ఉన్నారు. ఆవిడ ఈవిడ కలిపి బయలుదేరిపోయినాళ్ళు ఆల్రెడీ. అంటే బరంపురం నుండి ఫోన్ వచ్చి, మా వారు మేము ఎలాగున్నాము, అసలు కనీసం చూడడానికి కూడా రాలేదు, అసలు భోజనమే చేయలేదు. నాకు ఆ భయం వల్ల నన్ను ఆందోళన చెందిపోయి అంటే పడుకోబడిపోయి, పిల్లలు ఇద్దరు నా పక్కనే ఉన్నారు. నేను ఇలా ఆలోచించుకుంటూ చిన్న పిల్లల్ని ఎక్కడ తీసుకుంటూ, మా వారు కూడా లేరే నా తోడు నా సరే స్వామి అంటూ, నాకు ఈ విశ్వాసం ఉంది కదా, ముందు అనుభవం ఉంది కదా, ఈ ధ్వని వినిపిస్తుంది నాకు. దీన్ని బయటకు వచ్చేసరికి మగ ఒక 10 మంది చెప్పుకుంటున్నారు, ఊర్లో ఎవరు ఉండకూడదు, సముద్రం అంతగా పొంగి కెరటాలు ఎగిస్తున్నాయి. అయ్యో కెరటాలు ఎగుతున్నావా, ఈ ధ్వని వినిపించింది ఇలాగా, వీళ్ళు సునామీ అంటున్నారా, ఇది నిజమా, ఎవరితో చెప్తే అంతే ఈ నీరు వచ్చేసింది అనుకో, దీనికే వినిపించింది అలాగా అని అనుకుంటారని నేను ఎవరికి ఏమి చెప్పలేదు. నా భర్తను కూడా నా అనుభవం గురించి చెప్పలేదు, ఫస్ట్ది చెప్పలేదు, ఇది కూడా ఎవరితో చెప్పలేదు. ఎవరు ఆందోళనలో వారు ఉన్నారు. రవాణా సౌకర్యం తగ్గిపోతూ వస్తుందన్నమాట, వర్షం పడుతుంది కదా, వాళ్ళేమో ఆ ఆటో అతనికి బతిమాలుతున్నారు, బాబు చిన్నపిల్లలతో ఉన్నాము, మాకి బలంపురంలో పెట్టే అంటే నా నేనే గడిపి గడిపి గడిపి నాకు రెస్ట్ వద్దా అనుకుని అతను అంటున్నారు. అయితే నా కాడికి వచ్చారు, రా పిల్లలతోనున్నావు ఇంకా ఉన్నావు ఎక్కడైనా. బయలుదేరాను, ఇద్దరు పిల్లల్ని నేను వాళ్ళతో బరంపురం చేరుకున్నాను. మా వారు ఎక్కడున్నామో తెలియదు అతనికి, అతను ఎక్కడున్నారో మాకు తెలియదు. అలా ఆందోళన నా మనసు అంతా ఆ రోజు తుఫాన్ అంటే నాలో తుఫాను సునామీ రెండు కలిపి ఉన్నాయన్నమాట. నా ఆందోళన అలాగుందన్నమాట, ఎవరితో చెప్తామా అని బాధ, అందరూ ఆ బాధలోనే ఉన్నారు అనుకుంటూ, స్వామినే స్వామి నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్పించావు, మా వారిని కూడా, పిల్లలేమో గడికి అడుగుతున్నారు అమ్మ నానెక్కడా నానెక్కడని. ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలు బిజారి బాధ్యత చూసుకుంటూ శనివారం అయింది 12వ తారీఖు. ఉదయం నుండి ఫోన్ ట్రై చేస్తున్నాం, మా వారిది కలటం లేదు, ఎక్కడున్నారని తెలియదు. నిన్ను స్వామిని వేడుకున్నాను, స్వామి చెప్పినట్లే సునామీ రాకుండా గాలి వాన మాత్రం వచ్చింది.
1: భగవంతుడు ఉన్నాడు నమ్ముకుంటే భగవంతుడు తప్పకుండా మనకి సహాయపడతారు. ఆ తర్వాత ఏంటండి ఇంటికి మళ్ళీ వచ్చినప్పుడు ఇంట్లో ఎలా ఉండేది పరిస్థితి?
2: ఇంట్లో బాగానే ఉంది.
1: ఇల్లు విరిగిపోవడం గాని
2: ఏమి లేదు,
1: సామాన్లు ఏమి పోవడం గాని, నీళ్లు ఏమైనా వచ్చాయా ఇంట్లోకి?
2: లేదు లేదు. అంత బాగానే ఉంది. స్వామి దయవల్ల మా వారు క్షేమంగానే మా దగ్గరకు వచ్చారు. రాత్రి 9 పెద్ద వర్షంతోనే మా దగ్గరకు బైక్ మీద మా దగ్గరకు వచ్చేసారు. స్వామి ఇలాంటి అనుభవం చెప్పడానికే నాకు ఈ అవకాశం కలిగించారు. ధన్యవాదాలు.
1: ఓకే సాయిరామ్. రమేష్, ఇప్పటి వరకు మనం ఒరిసాల తుఫాను వల్ల ఏ విధమైన ఇబ్బందులు కలిగే మనుషులకి స్వామి ఏ విధంగా అందరినీ కాపాడారు, ఎక్కడా కూడా ప్రాణ నష్టం లేకుండా, ఈవెన్ ఆస్తి కూడా ఏమి పోకుండా ఎలా కాపాడారు, అవన్నీ ఎన్నో వింటున్నాము. అయితే మీది మార్కండీ గ్రామం నుంచి కొంచెం దూరం అయిన గ్రామం, మీ గ్రామంలోని ఏ విధమైన అనుభవాలు మీకు వచ్చాయి, ఆ తర్వాత స్వామివారు మనతోటే ఉన్నారన్న అనుభవం మీకు ఏ విధంగా కలుగుతున్నది అది చెప్పండి.
3: జై సార్. తుఫాను శుక్రవారం మా చిన్న అన్న ఏమన్నాడంటే, అందరూ నాకు వదిలేసి వెళ్ళిపోయారు, అమ్మా నాన్న అందరు వెళ్ళిపోయారు. మాకు 2 బోట్లు ఉండేవి. మా నాన్న ఏటని అన్నారు, బోట్లు చూసుకుని వాతావరణం చూసుకుని నువ్వు వచ్చే అన్నారు. నాకు వదిలేసి వెళ్ళిపోయారు శుక్రవారం. మా ఊర్లో క్రీస్తన్లు ఉన్నారు, శాలగారు క్రీస్తన్లు, అంతే బండ్లు తెచ్చారనమాట. మా చిన్నాన్న అన్నారు, నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కాదు, నువ్వు పారా ఎలాగని అంతే మా నాన్న చెప్పారు. బోట్లు చూచిరమ్మన్నారు. అంతే సైకిల్ వేసుకుని వెళ్ళాను. కొద్దిగా పేడస్తున్న అప్పటి అంతే మాకు కొద్ది దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాను, చూశాను, తాళు వేసి గట్టి కట్టేసాను. వచ్చాను ఇంటికాడికి. ఇంటికాడికి వచ్చి మా పిన్న మా చిన్నాన్ననే మా పిన్ని ఉన్నారు ఇంటికాడ. చిన్న మరి ఎలాగని పారా అనుకుని చెప్పారు. చెప్తే అప్పుడే నేను వెళ్ళిపోయాను ఈదపురం.
1: ఏ ఊరు వెళ్ళి?
3: ఈదపురం.
1: అక్కడికి ఎంత దూరం?
3: 5 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళాము. శనివారం ఉదయం నుంచి చాలా డేంజర్ అయిపోయింది అనమాట. చాలా గరున్నాలు మేము 500 ఫీట్ ఎక్కువ రోడ్లు స్కూల్లోనే ఉన్నారు. చెట్లు ఇరిగిపోయి పైపడము ఎలాగైతుంది. చిన్న పిల్లలతో ఉన్నారు, చాలా బాధ తగులుతుంది. తలుపులు వేస్తుంది, తలుపులు బద్దలైపోతున్నాం, అద్దాలు బద్దలైపోతున్నాం. వేడి చేస్తాం స్వామి, ఇలా చచ్చిపోతాలు వేడి చేస్తాం స్వామి అని అంటే అయిపోయింది. అమౌంట్లోటి మరి గాడీలు ఎటు లేవు, ఎటు వెళ్ళడానికి మనకి సాధ్యం అవ్వట్లేదు. ఎటు వెళ్ళడానికి బయటకు రావడానికి సాయిస్ లేదు. అంత ఇబ్బంది అయిపోయింది. కిటికీలు వేస్తుంది, కిటికీలు కొట్టేస్తుంది. చిన్న పాప ఏడుతుంది, వాన పడిపో నీరు పడిపోతుంది. చాలా బాధలు ఉన్నాము. ఆ మూమెంట్లోటే ఆత్మ ఏం స్వామి నాటి పరీక్ష పెట్టావు, చిన్న పిల్లలతో ఉన్నాళ్ళు ఏం స్వామి నాటి పరీక్ష పెట్టావు, తెలియదు తప్పు చేస్తాలు అన్నటోళ్ళకి మనం భగవంతుడి మీద నువ్వే చూడపోతే మనకి ఎలా చూస్తుంది స్వామి అని అలాగా పడుకోలేదు. అలాగే అలా డిమ్ అయిపోయాను, అడుకోకుని అలాగలకు అయిపోయాను. అలాగే చూసుకుని అలా ఉండిపోయాను. ఆ పిల్లలు అలాగే ఆడుకుంటూ పల్లకుండిపోయాను. ఆదివారం రోజు ఉదయం బయలుదేరాను అక్కడి నుండి. తుఫాన్ మొదలుపోయింది కదా, ఇంటికి వచ్చేటికి కొద్దిగా మాది రేకులు కదా, కొద్దిగా ఇరిగిపోన్నది. సాయిరామ్ మందిరం కాడికి వెళ్తాడికి మందిరం కూడా డౌన్ ఉన్నది, నీరు కొద్దిగా ఎక్కువ అయిపోయింది. అరిమనకు వచ్చేసినది, అరిమనకు వచ్చే తాడు ఎవరు పెద్దగా రాలి ఊరికి, చాలా దూరం వెళ్ళి బరంపరం దగ్గరికి, అదే ఊరు అన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోవాలో వాళ్ళు ఇత్తడి నీట్ అయ్యింది అనమాట. పొద్దుపోయి 3 గంటలకు వచ్చేలేదు. మేము తెల్లారి 6 గంటలకు వెళ్ళిపోయాం. భోజనం లేట్ నేవు మైదేదిరింటి వాళ్ళు కదా, ఏమో ఆకలి వేస్తుందని కొద్దిగా భోజనం పెట్టారు. కడుపు నిండా తిన్నాను. అమ్మ నాన్న పొద్దుపోయి 3 గంటలకు వచ్చారు. మేకలంక ఏం అవలే, మేక పిల్లలు ఉండే కదా, చిన్న మేక పిల్లలు
1: ఊర్లోనే
3: మా ఇంటి కడే 2 మేకపిల్లలు ఉండే కదా. మా నాన్న నడిచేసారు, దీనికి కట్టి తెల్లగా చచ్చిపోదావే, ఈయన ఉప్పేసి వదిలేస్తే బాగుంటదని ఉప్పేసి వదిలేశాడు. వదిలేశారు, అక్కడికి వెళ్ళవు, ఇంటి కడే ఉన్నా పడుకొని ఆరాంశే ఉన్నా, ఏడు కావు.
1: మరి బోట్లు ఏంటి?
3: బోట్లు మా బోట్లు ఇంకేటు కాలేదు. కొన్ని బోట్లు చాలా ఖరాబ్ అయిపోయినవి, మా వేట కాలేదు. ఆ స్వామి దైవాలు అలాగే ఉండు.
1: మందిరం ఎలా ఉండేది?
3: మందిరము బాగున్నది, మందిరము ఏమవలేదు.
1: మందిరంలోనే నీళ్లు వచ్చాయన్నావు కదా,
3: మందిరంలోనే నీళ్లు అరిమనకు వచ్చాయి, మందిర లోనకు రావు.
1: ఆ మందిరంలో స్వామి భజనలు ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి?
3: డైలీ జరుగుతుంటే పుట్టినరోజు నవంబర్ 23 దానికి ఒక వారం ఫస్ట్ వచ్చేసినారు స్వామి. వారం ముందు వచ్చేసినారు స్వామి మందిరంకి.
1: ఎలా వచ్చారు?
3: ఎలాగ వచ్చేసినారంటే ఇద్దరు లేడీసులు ఎలాగే మందిరం స్వాప్ చేయడానికి లక్ష వారం ఎలాగని భజన అవుతుంది కదా గురువారము, ఇలాగ స్వాప్ చేయడానికి వెళ్తుంటే పౌడర్ లాగా పడుతుంది అనమాట ఈ బూతి. పడుతున్న తర్వాత వాళ్ళు పౌడర్ అయితే జల్లేసినారని అంత తుడుచుకున్నారు, అంతగా క్లీన్ చేశారు. మళ్ళీ పై పెట్టుకొచ్చేటికి మంచిలాగా అయిపోయింది మందిరంలో. మరి అక్కడ మనిషి ఎక్కడ కనరాదు, ఎక్కడ మనిషి అక్కడ కనరాదు, అలాగైపోయింది ఈ బూతి అలాగైపోయింది. అప్పుడు నేను స్వామి వచ్చారు.
1: అది ఎవరెవరు చూశారు?
3: ఆ ఇద్దరు లేడీస్లే చూశారు.
1: తర్వాత మరి భజనకి తక్కిన వచ్చినప్పుడు
3: కొద్దిగా డిమ్ అయింది.
1: డిమ్ అయింది కానీ విభూతి కనబడ్డా?
3: విభూతి కనబడుతుంది, కింద ఉంది కదా. చాలా రోజులు అలాట చింతలు జరిగేవి.
1: ఓం శ్రీ సాయిరామ్. మన రేడియో సాయి స్టూడియోలో ఒరిస్సా స్టేట్ సత్యసాయి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ జగన్నాథ్ ప్రసరాబు గారు వచ్చారు. కింద సంవత్సరం అక్టోబర్ నెలలో ఒరిస్సా తీర ప్రాంతం అంతా భయంకరమైన సూపర్ సైక్లోన్ ని ఫేస్ చేసింది. ఆ సమయంలో తీర ప్రాంతంలో ఉన్న ఎన్నో గ్రామాలు ఏ విధంగా రక్షించబడ్డాయి, స్వామిని ఎంతో భక్తితో కొలిచే ఆ భక్తుల ఆ ఆర్తనాదాన్ని స్వామి ఏ విధంగా విని వాళ్లని వాళ్ల సంపత్తిని ఏ విధంగా కాపాడారు, అదొక అద్భుతమైన స్వామి లీల. ఆ విషయం మన జగన్నాథ్ ప్రసాద్ గారు మనతో పంచుకుంటారు. సార్, ఒరిస్సా 1999లో ఒక సూపర్ సైక్లోన్ ని చూసింది. అప్పుడు విపరీతమైన ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి సంపత్తులు అన్ని కోల్పోయాయి. కానీ మిరాకులస్లీ ఈసారి జరిగిన ఇది ఒక సూపర్ సైక్లోన్ అని చెప్పండి, ఏది ఏ పేరు పెట్టినా కానీ తక్కువ సైక్లోన్ కాదు. ఈసారి తుఫాన్లో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. అయితే దీని వెనకాతల ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, అందులో ముఖ్యంగా మీ ఆధ్వర్యంలోని ఒరిస్సాలో తీర ప్రాంతంలోని ఎన్నో గ్రామాల్లోని స్వామి భక్తులు, స్వామి మందిరాలు, స్వామి భజనలు, నగర సంకీర్తనలు, నారాయణ సేవలు జరుగుతున్నాయి. వీటి వల్ల స్వామి తన భక్తుల్ని ఏ విధంగా రక్షించుకున్నారో కాపాడుకున్నారో మీ ద్వారా మేము తలుచుకున్నాం, చెప్పండి.
4: సాయిరామ్, ఈసారి సూపర్ సైక్లోన్ అన్నారు మీరు, 19 అక్టోబర్ 12 ఏదైతే జరిగిందో అక్కడ మనం ఫీల్ అవుతాం. దెర్ ఇస్ ఏ క్లియర్ సైన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఎందుకంటే 1999లో ఎప్పుడైతే సూపర్ సైక్లోన్ అయిందో దానికి 15 డేస్ బిఫోర్ ఫస్ట్ సైక్లోన్ బెరహంపూర్కి టచ్ అయింది. దాని తర్వాత 15 డేస్ తర్వాత సూపర్ సైక్లోన్ మోస్ట్లీ కటక్, పూరి, బాలేశ్వర్ ఈ డిస్ట్రిక్ట్స్లో వచ్చింది. దిస్ టైం ఈ సైక్లోన్ ఏదైతే వచ్చిందో అమెరికాలో సైంటిస్ట్స్ ప్రిడిక్ట్ చేశారు, దిస్ విల్ కమ్ విత్ ఎ ట్రమండస్ స్పీడ్, 300 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ స్పీడ్తో వస్తుందని. అంత స్పీడ్తో ఇప్పటి వరకు ఏ సైక్లోన్ రాలేదు. అండ్ హ్యాడ్ ఇట్ హ్యాపెండ్ అదే స్పీడ్లో కనుక వచ్చి ఉంటే చాలా జన నష్టం, పెద్ద పెద్ద మేడ్లు కూడా కూలిపోయి ఉంది. ది అమెరికన్ సైంటిస్ట్ వేర్ ప్రిడిక్టింగ్ సచ్ ఎ థింగ్. 11వ తారీఖు ఈవినింగ్ నాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఫోన్లో అడిగారు ఏమిటి పరిస్థితి అని. నేను ఆయనకి అదే చెప్పాను, ప్రెడిక్షన్సే కనుక న్యూస్ జామ్ అవుతే టుమారో దెర్ విల్ బి గ్రేట్ డివాస్టేషన్, 300 కిలోమీటర్ స్పీడ్లో వస్తుందంటున్నారు, ఓన్లీ గాడ్ కెన్ సేవ్ అస్. అది ఆయన విన్నాక కుల్వంత్ హాల్లో భజన తర్వాత అనౌన్స్మెంట్ చేశారు, మనం అందరం ప్రార్థిద్దాం భగవంతుడు ఇది రక్షించకండి ఒరిస్సా అని. అండ్ తర్వాత ఏవైతే జరిగాయో ఇట్ వాజ్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ భగవాన్స్ గ్రేస్. ఎందుకంటే ది సైంటిస్ట్స్ ప్రిడిక్షన్స్ వెంట్ రాంగ్. వాళ్ళు ఏం చెప్పారు, 12వ తారీఖు ఈవినింగ్ 6 o'clock ఇట్ విల్ హిట్ గోపాల్పూర్, 6:30 ఆ రోజు 6:30 సడన్గా ఏమిటైనా కనపడిందంటే ది సైక్లోన్ స్టూడ్ స్టాండ్ స్టిల్, అలా ఉండిపోయింది. జస్ట్ 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గోపాల్పూర్.
1: అదొక అద్భుతం.
4: అది ఎందుకు జరిగిందో తెలియదు. అది నాట్ జస్ట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, ఫర్ 3 అవర్స్, 3 గంటలు అది అలాగ స్టాండ్ స్టిల్ గా ఉండిపోయింది.
1: అప్పటి వరకు దాని స్పీడ్ ఎలా ఉండేది?
4: అలాగే ఉండేది, విద్యుత్తంగా ఉండేది. అదే స్పీడ్ ఏదైతే వాళ్ళు ప్రెడిక్ట్ చేశారో అదే స్పీడ్ లో అది వచ్చేది. 3 అవర్స్ తర్వాత అక్కడ స్టాండ్ స్టిల్ గా ఉండిపోవడం వల్ల దాని స్పీడ్ ఆటోమేటిక్ గా రిడ్యూస్ అయిపోయింది. అండ్ బై ది టైమ్ ఇట్ హిట్ గోపాల్పూర్ ఇట్ స్పీడ్ వాజ్ సమ్ 200 కిలోమీటర్లు వేగంతో ఉంది.
1: అంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ స్పీడ్
4: తగ్గిపోయింది. తర్వాత గోపాల్పూర్ హిట్ అయ్యాక అది అలాంగ్ ద కోస్ట్ వెళ్లి ఉంటే సముద్ర తీర ప్రాంతాలు ఎన్నైతే ఉన్నాయో ఒరిస్సాలో అన్ని ఎఫెక్ట్ అయి ఉందండి. దానికి డైరెక్షన్ సడన్ గా చేంజ్ అయిపోయింది. ఆ డైరెక్షన్ చేంజ్ అయిపోయి ల్యాండ్ మీద వెళ్ళడం మొదలెట్టింది. అండ్ దిట్ స్పీడ్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి వచ్చింది. అయితే గోపాల్పూర్ కి ఎప్పుడైతే హిట్ అయిందో 200 కిలోమీటర్స్ అయినా దాని ప్రకోపం కొంత ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ మైనర్ స్పీడ్ ఆల్సో, ఎందుకంటే సూపర్ సైక్లోన్ అప్పుడు ది స్పీడ్ వాజ్ 240 కిలోమీటర్స్, 240 కిలోమీటర్స్. సో అప్పుడు మా ఈ గ్రామస్తులందరూ మీకు చెప్పే ఉంటారు, ఆ రోజు ఆ సముద్రం ఎంత భయంకరంగా ఉందో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు అంత చూడలేదు. సెకండ్ డే ఈవినింగ్ వెన్ ఈ మిరాకిల్ జరిగాక ఆ రోజు కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు నాకు అడిగితే నేను చెప్పాను, సార్ ఇలా మిరాకిల్ ఒకటి అయింది, అది మాకు తెలియటం లేదు, సైంటిస్ట్స్ ఆర్ ఆల్సో పజిల్డ్ ఎందుకు అక్కడ అలాగ 3 గంటలు అది ఆగిపోయిందని. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, సాయి భక్తులు ఆల్ ఓవర్ ది వరల్డ్ దే ప్రేయర్డ్, భగవంతుడికి ప్రార్థించారు, స్వామి ఒరిస్సా వాసులకి రక్షించండి అని. అండ్ ప్రేయర్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. కలెక్టివ్ ప్రేయర్ వల్ల ఇంత పెద్ద డేంజర్ మనం తప్పుకోగలిసాం. ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ అవర్ కలెక్టివ్ ప్రేయర్. సెకండ్లీ నేను చెప్తాను, ఒరిస్సాలో వేదా మూవ్మెంట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ఇంత పికప్ అయింది కదా. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 16 మహారుద్రమ్స్, వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రుద్రార్పితమ్స్. సో ఈ రుద్ర ఆరాధన ఏదైతే ఒరిస్సాలో ఇంత మ్యాసివ్ స్కేల్లో జరుగుతోందో, స్వామి అనేవారు రుద్రం చేయండి ఎటువంటి డేంజర్ జరగదని, దట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్. అండ్ ఎస్పెషల్లీ ఒరిస్సాలో ఈ వేదిక్ మూవ్మెంట్ ఇంత స్ప్రెడ్ అవడానికి కారణం ఏమిటంటే ఇట్ ఈస్ స్వామీస్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఒరిస్సా స్టేట్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఇలాంటి గాలివానలు ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ది సైంటిస్ట్ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎన్ ఆన్సర్ టు దిస్, ఎందుకు ఆ రోజు సడన్ గా గోపాల్పూర్ కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఆ గాలివాన అక్కడ ఆగిపోయింది ఫర్ 3 కంటిన్యూస్ అవర్స్.
1: నిజంగా అద్భుతం జరిగింది.
4: తర్వాత మాకు ఏ ప్రాంతాల నుంచో ఆ గాలివాన వచ్చిందో అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 9 టు 10 విలేజెస్, ఆ విలేజెస్ లో సాయి మూవ్మెంట్ ఇంత బాగా స్ప్రెడ్ అయింది కదా, ఆ ఊళ్ళల్లో అందరూ సాయి భక్తులే. వాళ్ళు దేవుణ్ణి ఇంతగా నమ్ముతారు కదా, దేవుడే ఆయనకు వాళ్ళకి రక్షకర్త అయ్యాడు, వాళ్ళని రక్షించాడు. సాయిరా
1: సాయిరా.

ఇంతవరకు వీరు ఒరిస్సా భక్తులను సాయి భగవానుడు ఫైరన్ తుఫాన్ బారి నుండి ఏ విధంగా కాపాడారో ఆ భక్తుల ద్వారానే తెలుసుకుని విన్నాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను సలహాలను listener@radiosai.org కి వ్రాసి పంపించగలరని మా ఆకాంక్ష. సాయిరాం.

అది 1953వ సంవత్సరం నవంబర్ శ్రీ సాయి ప్రభు జన్మదిన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవ ముగింపు సమయంలో ఒక పుణ్య దంపతుల జంట తమ తొలి పంట ఎగు తలయతో స్వామికి నమస్కరించి సెలవంది బెంగుళూరు దారి పట్టినారు. మార్గమధ్యంలో అకస్మాత్తుగా పాప కొయ్యబారి నోట నురుగులు కార కన్నులు తేలవేసి మృతి తప్పింది పాపం. దిక్కుతోచని ఆ దంపతులు, "బాబా, హే సాయిబాబా, అపార కృపాసాగరా, ఆశ్రితజన సంరక్షగా, మా తప్పులు మన్నించు, మా పాపను బ్రతికించు బాబా, సాయిబాబా, సత్యసాయిబాబా, మా మొరారకించు."

0: స్వామి దయామయ నిగమదేయ పాహి మాం రక్ష మాం.
1: పావన మగ్గుని పదకంజమునను పావన మగ్గుని పదకంజ

శంకర సాయి శంకర శంకర శంభో సాయి శంభో.

స్వామి స్వామి మా పాపకు ప్రాణం విషమిట్ అని బిట్టు రోదింప. గమనించేరు స్వామి, అఖండ వాత్సల్య సాగరుడైన పరమాత్ముని యొక్క దృష్టిలో వీరి యొక్క బాధ దృగ్గోచరమైన మా పాపకు ప్రాణభిక్ష పెట్టు అని బిట్టు రోదింపసాగినారు పొరలి పొరలి. భజనానందమున తేలియాడు స్వామి పరివేష్టించిన భక్తజనుల మధ్య నుండి ఒక్క ఉదుటిన లేచి గజప్రాణావనోత్సాహియం కరిరాజవరదుని చందమున లోపలికి వెడలిపోయి మౌనముద్రదాల్చారు. అపరాధం తమ వల్ల జరిగిందేమో అని భజన చేసే భక్తులు తల్లడిల్లసాగినారు. ఆర్తజన సంరక్షకుడవు సాయి గ్రామీణుని వేషంలో విలపించు దంపతుల చెంత నిలచి అచేతనుడై పడి ఉన్న బిడ్డని తల్లి ఒడి నుండి తీసుకుని ప్రేమమీర పాపను తన అమృతహస్తంతో సున్నితంగా స్పృశించాడు. అంతేకాదు, ప్రేమమీర పాప తల్లిని పరికించి, తల్లి శిశుమారక వ్యాధి సోకింది ఈ పాపకు, కన్నీరు తుడుచుకో, భయం లేదులే, అభయమిస్తున్నా, ఇదిగో పాప అని లేత చేతులతో తనకు నమస్కరించే పాపను ముద్దిడి కొని మాతృమూర్తికి అందించేరు వాత్సల్య సాయి. ఆ దంపతుల ఆనందమెంత అన చెప్పతరమా? తెప్పరిల్లిన ఆ దంపతులు సుప్రసన్న వదనంతో దివ్య తేజస్సుతో ఎదటు నిలచిన ఆ పురుషోత్తముని తామెవరు అని సజల నయనాలతో ప్రార్థించారు. తెలుపుడని అర్థించారు. ఆదిపల్లివాసినని, తనను జోడి సోమప్ప అంటారని పల్క. వెళ్లి వస్తాను అన్నారు స్వామి. అలా పలికి తన అమృతహస్తాలతో అందించిన ఫలాన్నే కృతజ్ఞతతో తమకు సమర్పింపనున్న దంపతుల ప్రయత్నాన్ని వారించి, ఇది సాయినాథుని ప్రసాదం కదా, స్వామీచ్చిన ఫలం మీకే, నాకు ఏ ప్రతిఫలం వరదు సుమా అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యేరు శ్రీ సాయి ప్రభు. ఆ దంపతులు ఎంత సుకృతాత్ములో కదా. మరునాడు ఈ ఘటన భక్తులకు వివరించి, ఆదిపల్లి అన కైలాసమని, సోమప్పయన సాంబశివుడని, జోడి అన శివపార్వతుల జంటయని, జోడి ఆదిపల్లి సోమప్ప అన్న నామానికి వివరణ ఇచ్చారు స్వామి. స్వామి అఖండ మహిమకు అచ్చెరు అంది. ఇలా సంకీర్తించారు స్వామిని, సాయిరామ సాయిరామ సాయిరామ.

అది కలకత్తా మహానగరం. 1972 ఎల్లాప్రగడ కామేశ్వరరావు అను ఆంధ్రా యువకుడు, ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగి, ఐఏఎస్ పరీక్షకై సిద్ధపడుతున్న అతనికి హఠాత్తుగా అంధత్వము ఆవరించింది. ఎదుటనున్న వారిని కూడా గుర్తుపట్టలేని దుస్థితి. ఘనవైద్యుల సంప్రదించాడు పాపం, కామేశ్వరరావు నీకు కన్ను ఆపరేషన్ చేస్తే, కొండనానికు మందు వేస్తే ఉన్ననానికి ఊడింది అన్న చందాన నీకు అంగవైకల్యం సంప్రాప్తమవుతుంది సుమా అన్నారు. నీవు అంధుడుగా జీవితం గడపక తప్పదన్నారు వైద్యులు. కుంటి

అని ఆవేదనతో ప్రియమిత్రుడగు నాగ్గును సంప్రదింప. అతడు, సోదరా, అవ్యాజ కరుణాసాగరుడగు సాయి పుటపర్తిని అవతరించే ఆంధ్రావనిలో అని నీ వెరుగవా? నతజన త్రాత అభయప్రదాత అతడట, తక్షణం స్వామి దర్శనమునకై బయలుదేరు అంటూ తానే పైకమిచ్చి పర్తి మార్గం ఎరిగించి కలకత్తా నుండి ప్రయాణం చేయించాడు. నాగుకు నమస్కరించి స్వామిని తలచుకుంటూ పుట్టవర్తి చేరాడు కామేశ్వరరావు. స్వామి సన్నిధిని నిలచి నమస్కరించి సంకీర్తన వినసాగాడు అతడు.

సంకీర్తనానంద పరవశుడైన కామేశ్వరరావు సాయి కరుణకై వేచి నిలచాడు. కాలం గడుస్తోంది. స్వామి పిలుపు రాక, నిరీక్షణ ఫలించక 20 దినములు స్వామి కరుణకై క్షణక్షణం పరితపించి నిరీక్షణ సాగించాడు. ఆశ అడుగంటింది. వృద్ధకంఠంతో హే భగవాన్ అని ఎలుగెత్తి పిలిచాడు పాపం. వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్ అని బదులు పలికిన స్వామి అంధుడైన కామేశం దరిజేరి కన్ను తెరచి తన దివ్యానుగ్రహ దృష్టి సారించి వివరమెరిగి వెన్ను తట్టి విభూతి సృష్టించి ఇచ్చి మందు సీసానిచ్చి ఇక వెళ్లవచ్చు అన్నారు ప్రశాంతివాసులు. స్వామి ఇచ్చినది సామాన్యముగు మందు సీసా కదా అన్న ఉపేక్షాభావంతో పెట్టెలో దానిని భద్రపరచి ప్రక్కవారి సాయంతో నరసరావుపేట బంధువులింటికి చేరి పెట్టి తెరిచి చూచాడు. మందు సీసా కనపడలేదు, విభూతి ప్రసాదం కూడా గోచరించలేదే అంటూ తిరిగి ప్రయాసపడి సాయినాథుని సన్నిధిని నిలిచాడు. సజలనయనాలతో నిలిచిన అతన్ని చూచి మర్ర వచ్చావే, అభయమిచ్చానుగా, నీకు ఏ మందుమాకులూ పనిలేదులే, ఉండు అని కామేశ్వరరావు కన్నులపై తన అభయహస్తముంచి ముమ్మారు కన్నులపై నిమిరేరు స్వామి. అంతే, కన్నుల ఎదుట స్వామి కమనీయ రూపం దృగ్గోచరం కాగా, ప్రభో సాయినాథ సురరక్షకుని చూచుచు కులు చుట్టుకులు సత్యసాయికి మ్రక్కు శిరము శిరము అంటూ పాదాలపై వ్రాలాడు కామేశ్వరం. స్వామి కరుణతో కన్నులున్న కలిమిని అనుభవించిన అతడు నేడు హైదరాబాదు శివంలో స్వామి సేవలో ఉచిత సేవ చేసే అకౌంటెంట్. జైవలో సత్యసాయినాథ. శివకేశవ భేద దృష్టి కలిగిన ఒక సాయి భక్తుడు సాయి సన్నిధి చేరాడు. మృదు మధురంగా మురళీకృష్ణుని నామ సంకీర్తన సాగుతోంది, కృష్ణనామం మార్మ్రోగుతోంది.

కన్నులకు కమనీయ కృష్ణరూపం, చెవులకు పసందైన పరమపురుషుని పావన నామం. పాపం సాయి భక్తుడు, శివభక్తుడేమో కృష్ణనామానికి కంపనం కలిగి కన్నులు చెవులు మూసుకుని భజనశాల నుండి బయటకు పరుగులు తీశాడు. చిత్రావతి నది స్నానం చేసి నదీ తీరంలో సైకత లింగం నిర్మించి ఇష్టదైవమగు ఇష్టకామేశ్వరుని స్తుతించాడు. ఇలా

శ్రీనాథ మహారాజ్. లింగాంతరాళంలో సాయికృష్ణుని దివ్యరూపం గోచరించింది శివభక్తునకు. మనసు పరవశం కాగా మరల మరల సాయికృష్ణుడు శివలింగంలో సాక్షాత్కరింపసాగాడు. శివకేశవులకు అభేదమన్న సత్యం అవగతమైనది శివసాయి భక్తునకు. పరుగు పరుగున స్వామి దరిజేరి, సాయిప్రభో, కప్పిన మాయ తొలగింది. నీ అమేయ ఆనంద స్వరూప సందర్శనమున శివకేశవాద్వైతం బోధపడినది అని నివేదింప స్వామి చిరునవ్వున ఆశీర్వదించారు. ఒకనాటి ఉన్నత విద్యాసంస్థలకు అధిపతియగు శ్రీ గోకాక్ చెప్పిన కమ్మని కథ వినండి. అతడు కర్ణాటక రాష్ట్రంలోని ఒక ప్రాథమిక

0: పాఠశాల అధ్యాపకుడు. అతనికి ఒక మూగ బాలిక. ఆ పాప సాయి భక్తురాలు. తండ్రి వలదని వారించినా వినక సాయి భజనలకు వెళ్లేది. క్రమశః ఆ పాపకు భగవాన్పై భక్తి పెరిగింది. వెళ్లవలదని ఆంక్ష పెట్టినా దండించినా వినక ఒకనాడు సాయి భజనలకు పరిగెత్తే కుమార్తెను అడ్డుకున్నారు కన్నతల్లి.
1: నోరులేని నీకు పాడంగా తీరునా, భజన లేల నీకు భయము లేదా? ఎంత చెప్పిన వినవు, ఎంత చెప్పిన నీవు సుంతైన వినవేమి, ఎంత చెప్పిన నీవు సుంతైన వినవేమి? పంతమా పంతమనుచు చెవులు పట్టినులి మే,
0: రెండు తన్నిన గాని నీకు బుద్ధి రాదు అంటూ చేయెత్తి కొట్టబోయాడు. ఆగు, నన్ను కొట్టావో జాగ్రత్త, సాయిబాబాకు చెప్తా అని బిగ్గరగా పలికింది మూగపాప. అంతే అవ్యాజ కరుణాసాగరుడైన సాయి మహిమను ప్రత్యక్షంగా దర్శించిన ఆ తండ్రి పరవశంతో పాపనెత్తుకుని బాబా పాదాల దరిజేరి బాబా పాదాలకు సాష్టాంగ శతాధిక నమస్కారాలు సమర్పించుకున్నాడు. చిరునవ్వులు చిందించి అభయమిచ్చేరు స్వామి. నమ్మిన వారికి సొమ్మై అఖండ మహిమా ప్రదర్శనలు సాగిస్తూ మానవత నుండి మాధవతకు ఎదిగేలా జనతకై అనుక్షణం పరిశ్రమిస్తూ ఆర్తజన రక్షణకై అహరహం పరితపిస్తూ నడయాడే దైవమై మాంసమయ దేహంతో మన మధ్యమసలే అఖండ మహాచైతన్యమే తానై భక్తజన మనస్సరోరుహాలను వికసింపచేసే సత్యశ్వరుడుగా భాషించే సాయి కంటికి రెప్పల ఇంటికి కప్పులా కాపాడే శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి ప్రభుబాటలో పయనించి ముక్తిధామమునందు పొందబుగాక. జై బోలో.

ఇప్పటిదాకా మీరు శ్రీ సత్యసాయి చరితము, లీలలు అనుభవాలు, శ్రీ ధూడిపాడ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథాగానం మూడవ భాగం విన్నారు.

ప్రేమతో రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవం స్వామి 90వ జన్మదిన వేడుకల్లో భాగమవ్వటం స్వామి దివ్యానుగ్రహం. ఈ శుభ సందర్భంగా తెలుగు స్ట్రీమ్ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిసారిగా 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించటం జరిగింది. జూలై 19, 2015 4వ వార్షికోత్సవ 2వ రోజు కార్యక్రమం శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహిని శీర్షికతో రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన పెద్దలు, ప్రముఖ కళాకారులు, సాయి యువత, స్వామి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శీర్షికను 7 భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహిని 4వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల శీర్షికలోని 2వ భాగ పునఃప్రసారం ఇప్పుడు మీరు వింటారు.

0: విద్యారంగంలో ప్రామాణికమైన విద్యనందించే ఎడ్యుకేర్ పథకాన్ని, ఉచితంగా గ్రామాలలోనే వైద్య సేవలను అందించే మెడికేర్ పథకాన్ని, సమాజ శ్రేయస్సుకు ఉద్దేశించిన సోషియో కేర్ పథకాన్ని, ఇలా ఎన్నో పథకాలను భగవాన్ శ్రీ బాబా ప్రారంభించారు. బాబా కరుణామృత వాహిని నుండి ఉపవాహినులై ప్రవహిస్తున్న ఆ జీవధారల గురించి ఇప్పుడొక చర్చాగోష్ఠిని మీకు అందిస్తున్నాం. ఇందులో శ్రీ కొండలరావు, శ్రీ గంగాధర శాస్త్రి, డాక్టర్ ఓలేటి చౌదరి పాల్గొంటున్నారు. నిర్వహణ శ్రీ విఎస్ఆర్ మూర్తి.
1: సాయిరాం కొండలరావు గారు,
2: సాయిరాం
1: చౌదరి, ఓలేటి చౌదరి గారు,
2: సాయిరాం అండి,
1: సాయిరాం, సాయిరాం గంగాధర శాస్త్రి గారు,
2: సాయిరాం సార్.
1: ఒక కరుణాపూర్ణ సుధాబ్ది అయినటువంటి భగవాన్ సత్యసాయి దివ్య సన్నిధిలో మనం కూర్చొని ఏ కరుణని ఈ ప్రపంచం మీదకి ప్రవాహ వేగంతో నడిపించారో, ఏ ప్రవాహంలో వాహినిలో మనందరం మునకలు తేలాము, వాటిని పునశ్చరణ చేసుకుంటూ రేడియో సాయి 4వ వార్షికోత్సవం సందర్భంగా దానిని పదే పదే తలుచుకుని రాబోయేటువంటి తరాలకి సత్యసాయి భగవానుడి యొక్క స్ఫూర్తిని మనం ఎట్లా అందించాలి అనే దిశగా మన చర్చను కొనసాగిస్తూ, ముందుగా ఓలేటి గారు, మీరు మొట్టమొదటి స్వామి దగ్గరికి ఎప్పుడు వచ్చారు?
3: నాకు స్వామి గురించి అసలు తెలియదండి. నేను పుట్టింది 150 మైళ్ళు ఇక్కడి నుంచి, పుట్టిన తేదీ కూడా నాకు తెలియదు. ఏదో స్కూల్కి వెళ్లేటప్పుడు నాన్నగారును క్లర్కు ఇన్ని సంవత్సరాలుంటే మంచిదని పుట్టినరోజు ఇచ్చారు. తర్వాత ఏమో చిన్న వయసులో అమెరికా వెళ్లిపోయాను. ఎప్పుడు నాకు ఒక జీవితంలో మనకు గవర్నమెంట్ ద్వారా చదువుకున్నాం మేమప్పుడు, మా అమ్మ నాన్నకు పోషించే శక్తి లేదు, అందుకని గవర్నమెంట్కి ఎప్పుడన్నా చేస్తే బాగుంటుందని ఏదో ఒక తపన చేస్తాము. అందులోనూ హృదయ శస్త్రచికిత్స అంటే చాలా ఇది ఖర్చు పెట్టుకునేది. సో ఎవరో ఒకసారి అన్నారు ఇక్కడ ఫ్రీగా చేస్తారు హార్ట్ సర్జరీ అంటే, నేను నమ్మలేదు అది. ఎందుకంటే ప్రపంచం అంతా తిరుగుతాం మేము, ఎక్కడా లేదు ఫ్రీగా హార్ట్ సర్జరీ చేసేది. సో అది చూస్తామంటే చెప్పారు ఇట్లా పుట్టపర్తేను ఉంది అక్కడ హాస్పిటల్, నువ్వు పోయి చేయొచ్చు అంటే, నేను వచ్చింది హాస్పిటల్ కోసమే, స్వామి గురించి తెలియదు. రావటం కూడా మొదట్లోనే హాస్పిటల్ ఉంటుంది కదా, సో అందుకని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చూస్తే అది హాస్పిటల్లా కనిపించలేదు, ఇదేమిది దేవాలయంలా ఉందంటే, అప్పుడు వాళ్లే అన్నారు మేమిది టెంపుల్ ఆఫ్ ఫీలింగ్ అంటామండి, హాస్పిటల్ అనము. సో హాస్పిటల్ లోపలంతా చూశాను, ఇదేమిరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గందరగోళంగా ఉండాలి, ఇంత ప్రశాంతంగా ఉంది, అది ఒకటే తెలిసింది. తర్వాత అందులో ఉన్న ఎక్విప్మెంట్ మేము అమెరికాలో ఉపయోగించేది ఇక్కడ ఉంది, ఇదేమిరా ఇట్లుంది అని చూస్తే అప్పుడు తెలిసింది. అందులోనూ మళ్ళా ఫోటోలు ఉన్నాయి, స్వామి ఫోటోలు హాస్పిటల్ అంతా. అరే ఇది ఏమో అనుకుంటే అది భగవాన్ యూనో సుకృతం. మొదటి రోజు ఉదయం ముందు సీట్లో కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అది కూడా ఏమి అంటే, మా పక్కన ఉన్న మా స్నేహితుడి కొడుకు అన్నాడు, అంకుల్ అంకుల్ మీరు కళ్ళు మూసుకొని ఇష్టదేవతకు ప్రార్థిస్తే స్వామి మీతో మాట్లాడతాడన్నారు. నేను అన్నాను, శ్రీనివాస్ ఇక్కడ ఒక 5,000-6,000 మంది ఉన్నారు, స్వామి నాతో మాట్లాడతారంటే, లేదు అంకుల్ ఇంతకుముందు జరిగింది అది అన్నారు. అదేం కష్టం లేదు, కళ్ళు మూసుకొని మన ఇష్ట దేవత అంటే మాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి, ఏదో ప్రార్థించుకుంటున్నాను. సరే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు మ్యూజిక్ వినపడింది. ప్రతిసారి ఫస్ట్ టైం స్వామిని చూశాను నేను, ఆయన ఇటు వస్తున్నారు. అప్పుడు ఆయన ధోతి అది కింద దాకా వెళుతుంది కదా, అది నడుస్తున్నారో గాలిలో తేలుతున్నారో అది అద్భుతం చూసి చూడలేక కళ్ళు మూసుకున్నాను నేను, ఇంకా చూడలేక కళ్ళు మూసుకున్నాను అంతే చెప్పండి. మళ్ళా కళ్ళు తెరిచాను, నా ఎదురుగా స్వామి ఉన్నారు. ఏదో తొందరపడి, స్వామి స్వామి నేను డాక్టర్ చౌదరి లాస్ ఏంజలస్ నుంచి వచ్చానంటే, చిరునవ్వి నవ్వి నాకు తెలుసులే నువ్వెవరో అన్నారు. అదేమిరా నాకు తెలుసు అంటారని అప్పటికప్పుడు విభూతి సృష్టిని ఇచ్చి, నాకేమి విభూతి సంగతి తెలియదు ఏమీ తెలియదు, అప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళా ఇది అయిపోయినాక సేవాదాలు పరిగెత్తుకుంటా వచ్చి, స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారండి అన్నారు. సరే అప్పుడు తీసుకెళ్లి తెలుసు కదా, నాకేం తెలియదు అది, ఒక రూమ్ లోకి తోసి తలుపు వేసేసారు, నేను అనుకున్నాను స్వామి ఎదురుగొన్నారు. ఏమిటి బంగారు చిక్కిపోయావన్నారు. ఇదేంట్రా ఈయన మొదటిసారి చూస్తున్నాను నేను, చిక్కిపోయావు అంటున్నారు, దానికి ఒక పెద్ద కథ ఉందిలే చిక్కిపోయారన్నారంటే, అప్పుడు పళ్ళు బాధ వచ్చి తినలేకపోయాను ఒక 5 వారాలు 6 వారాలు. నా సంసారంలో ఉన్నవాళ్ళు నాతో పనిచేసేవాళ్ళు అంటే తెలుసు, కానీ మొదటిసారి కనపడి ఏంటి చిక్కిపోయావు బంగారు, తెలుగులో అచ్చు తెలుగు. నాకు అదొక అదృష్టం, నా మాతృభాష స్వామి మాతృభాష తెలుగు అవటం. అంటే అప్పుడు నాకేం చేయాలో తెలియకపోతే ఏం పర్వాలేదులే, పళ్ళు బాగుపడుతుంది అన్నారు. దాంతో ఏడ్చేశాను నేను. ఏడ్చేసి అప్పుడు అన్నారు, మమ్మల్ని తెలుసు కదా, ఇప్పుడు అర్థమవుతుంది నీకేం కావాలి, వాట్ డూ యూ వాంట్ అన్నారు. నాకు నిద్ర లేపినా తెలుసు అది, నేను తడుముకోకుండా అన్నాను ఐ వాంట్ పీస్ అన్నా. అంటే బంగారు చాలా సులభం బంగారు అన్నారు. ఏమి ఇంత ఇది, టేక్ ఐ అవే టేక్ వాంట్ అవే ఏం మిగిలింది అన్నారు. అంటే పీస్ స్వామి అన్న. అంతే కదా చూడు, ఇదేమి నేను అనుకున్నాను నేనేదో చెవిలో మంత్రం చెప్తారో లేకపోతే పుస్తకం ఇస్తారో అనుకున్నాను, కానీ ఇదేదో ఐ వాంట్ పీస్ టేక్ ఐ అవే టేక్ వాంట్ అవే అంటే నా బుద్ధికి మంద బుద్ధి. ఇది 1993 మార్చి అండి, అది మర్చిపోని దినం అండి, అది జీవితాంతం బ్రతుకున్నాను రోజులు.
1: మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు? ఎందుకంటే ఇవాళ మన ముగ్గురం నలుగురం కూర్చొని మాట్లాడుతున్నది స్వామి అవతార కార్యక్రమంలో చాలా ప్రధానమైనటువంటిది. ఒకటి విద్య, రెండు వైద్యం, మూడు వాటర్ ప్రాజెక్ట్స్. ఈ మూడింటికి మీరు దాంట్లో చాలా క్రిటికల్ రోల్ మీ ముగ్గురు ప్లే చేశారు, చేస్తున్నారు. అందుకని మీరు ఏ సంవత్సరం స్వామి దగ్గరికి వచ్చారు, ఎలా వచ్చారు కాస్త బ్రీఫ్గా?
2: ఓం శ్రీ సాయిరాం. నాకు నిజం చెప్పాలంటే 1974 వరకు స్వామి గురించి నాకు ఎక్కువ పరిచయం లేదండి. 1974 మా సిస్టర్ జయ బీవీ పట్టాభిరామ్తో మ్యారేజ్ అయింది. బీవీ పట్టాభిరామ్ అంటే ఆయన భావరాజు సత్యనారాయణ గారు, వాళ్ళ ఫ్యామిలీ, ఆయన అబ్బాయి, వాళ్ళంతా చాలా స్వామి భక్తులన్నమాట. అప్పుడు మొట్టమొదటిగా నేను స్వామి పేరు విన్నాను. విన్నాను కానీ తర్వాత రాలేదు. తర్వాత అనుకోకుండా 88 రోమిల్ గారని చెప్పి ఒక పాస్పోర్ట్ ఆఫీసరును, తర్వాత అప్పుడు రామూర్తి గారిని ఒక రిటైర్డ్ డిఎస్పీ, నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పుట్టపర్తికి వాటర్ సప్లై స్కీమ్ కావాలండి అని చెప్పి నా దగ్గరికి వచ్చారండి. సరే నేను వాటర్ సప్లై ఊరికి కావాలి కదా అని చెప్పి దాన్ని ఎలాగో అలాగో వెంటనే మేము శాంక్షన్ చేయించడానికి జరిగేటట్టు ప్రాసెస్ చేసి శాంక్షన్ చేశాం. అప్పుడు ఆ శాంక్షన్ చేసినప్పుడు పరమహంస కూడా చెన్నారెడ్డి గారి దగ్గర సెక్రటరీగా ఉండేవాడు, అతను కూడా పాపం దీనిలో ఈ ప్రాసెస్ లో మనకి హెల్ప్ చేసి స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది. సరే ఇది బాగానే ఉంది. 88 ఆ రకంగా పుట్టపర్తి తోటి నాకు ఒక రకంగా పరిచయం అయింది. అయినా కానీ తర్వాత కూడా నేను వెంటనే రాలేదు. 89 అనుకోకుండా నా భార్య మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిందండి. వచ్చి పట్టాభిరామ్ తోటి మా సిస్టర్ తోటి ఒక డివోటీలో వచ్చింది. వచ్చి ఒక రోజు ఇక్కడ ఉండి, అప్పుడు బస్సుల్లో వచ్చేవారు వాళ్ళు, చాలా సంతోషపడింది. వచ్చి చాలా బాగుందండి, పుట్టపర్తి ప్రశాంతంగా ఉంది అని చెప్పింది. అలాగే చాలా సంతోషం అన్నాను. అనుకోకుండా 89 వచ్చితే 90 నాకు చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్గా వేసేశారు పోస్టింగ్. అది అప్పుడు అనుకున్నాను, ఏమిటి ఇది వెళ్లి వచ్చింది నాకు ఇలాగ సీఈగా వేశారు, ఇదేదో సంబడి ఒక గ్రేస్ ఉంది ఎవరిదో ఒకళ్ళది అనేటటువంటిది అనుకున్నాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మా డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ చీఫ్ అనే పోస్ట్ క్రియేట్ చేసి 91 నాకు ఇంజనీరింగ్ చీఫ్ గా ఇచ్చేశారు. అసలు ఆ పోస్ట్ వస్తుందని, అది అప్గ్రేడ్ అయ్యి పోస్ట్ వస్తుంది, అంతవరకు చీఫ్ ఇంజనీర్లే ఉండేవారు కానీ ఇంజనీరింగ్ చీఫ్ అనేది లేదు అసలు. అటువంటిది కొత్తగా క్రియేట్ చేసి నన్నే ఫస్ట్ ఇంజనీరింగ్ చీఫ్ గా ఈ డిపార్ట్మెంట్ లో వేశారు.
1: ఆ క్షణం మీరు స్వామితో కోరిలేట్ అయినారా?
2: అప్పటి వరకు అసలు స్వామితోటి నేను అనుకోలేదు, అంత స్వామి గ్రేసే అనుకున్నా. అప్పుడు దీనికి అంతటికీ ఏదో ఒక కారణం ఉంది, ఏమిటి ఇలా వచ్చిందా అని చెప్పి 91 నేను స్కీమ్ చూద్దామని ఇక్కడికి వచ్చానండి. వచ్చేసరికి అనుకోకుండా స్వామి దర్శనం కోసం వెళ్లాను. ఆ మొట్టమొదటి దర్శనంలోనే నాకు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేశారు, ఇంటర్వ్యూ ఇచ్చి లోపలికి పిలిచారు. దాంతో అప్పుడు నాకు మొత్తం అంతా స్వామి మీద అటువంటి, అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు నాకు జన్మత ఇప్పుడు ఇంకా చిరకాలం నాకు గుర్తుండిపోయేవి. 4 విషయాలు చెప్పారు అప్పుడు. అది ఏమిటంటే, మొట్టమొదట మనిషికి కావలసింది ప్రేమతత్వం, లవ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎవరిని ఏం చేసావు లేకపోతే ప్రతి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకో అన్నారు. ఇంకొకటి సర్వీస్ గురించి చెప్పారు, మనం ఏ సర్వీస్ చేసినా గానీ దానికి వేరే మనకి ఇంత కావాలి అనే ఉద్దేశంతో చేయకూడదు, ఫ్రీగా మనం సర్వీస్ చేస్తామనేటటువంటిది, దాని గురించి ఏం ఆశించకుండా మనం చేస్తేనే అది నిజమైన మానవ సేవ, మాధవ సేవ అంటారు కదా అని అదొకటి చెప్పారు. అన్నిటికీ మించి ఇంకా ఏమి చెప్పారంటే, ప్రతి వ్యక్తికి సహాయం చేయగలిగినంత, అంతేగాని ఎవరిని హర్ట్ చేయొద్దు. ఆ సహాయంలో కూడా ఎన్ని రకాలుగా చెప్పారంటే, విశేషం నీకు ధనం ఉందనుకో డబ్బు సహాయం చేయి, లేకపోతే ఎవరైనా మీ ఇంటికి వస్తే భోజనం పెట్టు, అదేనా సహాయమే. ఆ రెండు నువ్వు చేయలేని పరిస్థితుల్లో కనీసం వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ప్రాస్పరస్ గా హెల్దీగా ఉండాలని భగవంతుడు నువ్వు ప్రార్థించు, అది కూడా సహాయం అన్నారు. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అంటే సహాయంలో కూడా ఇన్ని రకాలుగా ఉంటాయని. అప్పుడు అడిగారు, సరే ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేస్తున్నావు కదా, నువ్వు ఆ ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినప్పుడు నీకు కొన్ని విషయాలు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, స్వామి చెప్పండి స్వామి ఏమిటైనా అడిగారు. అంటే అప్పుడు చెప్పారు, వర్క్ ఈజ్ వర్షిప్, మన పనే మనకి భక్తి, అండ్ డ్యూటీ ఈజ్ గాడ్. ఈ నాలుగు నువ్వు గుర్తుపెట్టుకున్నంత కాలం నువ్వు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఆఖరికి ఇక్కడ కూడా రావాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు మీతోటే ఉంటాను అని చెప్పి నా మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే ఈ నాలుగు ఆయన నాకు బోధించారు. అవి చూస్తే ఎంత ఆనందమైందంటే నాకు, ఇంకా అది ఇంక జన్మ జన్మలకు కూడా నేను మర్చిపోలేనంత సుఖమైంది. అదే నాకు ఇంకా పెర్మనెంట్ గా అలా నా మనస్సులో పడిపోయింది.
1: అదే స్వామి మాట గుర్తొస్తుంది, వెన్ సంథింగ్ ఈజ్ గివెన్ టు యూ ఇట్ ఈజ్ నాట్ టు యూ, ఇట్ ఈజ్ త్రూ యూ. అది ప్రపంచం మొత్తానికి మహోపదేశం. గంగాధర శాస్త్రి గారు, మీరు ప్రశాంత నిలయానికి ఏ సంవత్సరం వచ్చారు, అసలు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు?
4: సార్, యాక్చువల్ గా ఓం శ్రీ సాయిరాం టు ఎవరీబడి. 1979 సంవత్సరంలో చాలా ఆశ్చర్యకరంగా, ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ది డీటెయిల్స్, ఏమైందంటే మా నాన్నగారు నాకు సడన్ గా వివాహం నిశ్చయించారు. నేను 77-79 రెండు సంవత్సరాలు లయోలా కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను, ఒక లీన్ వేకెన్సీలో. ఆ లీన్ వేకెన్సీ 79 మార్చి 31 అయిపోతోంది. మా నాన్నగారు 79 ఫిబ్రవరిలో నాకు పెళ్లి నిశ్చయించారు. ఓ పక్కన ఉద్యోగం పోతోంది, ఇంకో పక్కన ఆయన పెళ్లి చేస్తున్నారు. నేను మా నాన్నగారిని అడిగాను, ఇది ఏమంత ధర్మం, మీరు నాకు ఉద్యోగం పోతుంది, మీరు నాకు వివాహం చేస్తే నేను ఎలా ఉంటాను అని. నేను చూసుకుంటాను కదా అన్నారు మా నాన్నగారు. కానీ ఐ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. సరే చూద్దాం అనుకున్నాను. 79లో అయిపోతే ఉద్యోగం, ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో లయోలా కాలేజీ వారు శాలరీ ఇచ్చేస్తారు, సమ్మర్ శాలరీ. జూలై 1 నుంచి నేను అన్ఎంప్లాయిడ్ గా ఉండిపోతాను, ఏమిరా ఈ పరిస్థితి అనుకుని దేవుడికి దండం పెడుతున్నాను. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్స్, నేను వస్తే అప్లై చేద్దాం మన లెక్చరర్ పోస్ట్ ఎక్కడైనా మన కాలమే మనం బతకచ్చు అని. ఆ సంవత్సరంలో 2-2 అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయండి, పొలిటికల్ సైన్స్ పోస్టులు వేకెన్సీ ఉన్నట్టు. ఒకటి శ్రీ సత్యసాయి ఆర్ట్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్ ప్రశాంత నిలయం, శ్రీ సత్యసాయి ఆర్ట్ సైన్స్ అండ్ కామర్స్ జూనియర్ కాలేజ్. ఒక జూనియర్ లెక్చరర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు అడ్వర్టైజ్ అయ్యాయి. ఈ పుట్టపర్తి ఏంటో, ఈ ప్రశాంత ఏంటో, ఈ బాబా గారు ఎవరో ఏమీ నాకు తెలియదు. అసలు మా ఇంట్లో ఎవరూ చూడలేదు, మా నాన్నగారు వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. మాకు పేపర్లో అప్పుడప్పుడు నేను చదివేవాడిని బాబా గారి గురించి కొంచెం బ్రీఫ్ గా, తప్ప నాకేమీ తెలియదు అసలు. అయితే 79లో నాకు పెళ్ళైన తర్వాత మా అత్తవారి ఇంట్లో మాత్రం అప్పుడే వాళ్ళు భజనలు చేయటం మొదలుపెట్టారు. అక్కడ వాళ్ళు ఎందుకు భజనలు చేస్తున్నారని నాకు తెలియదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ లోపల ఎవ్రీ మండే భజన చేస్తూ ఉండేవారు, నేను బయట కూర్చునేవాడిని. ఏదో వెర్రి వాళ్ళు వీళ్ళందరూ ఏదో ఆయన ఫోటో పెట్టుకుని చేసుకుంటున్నారు అనుకునేవాడిని. సరే వాళ్ళందరూ వచ్చి కూర్చోవచ్చు కదా, మీరు చేస్తున్నారు కదా, మీరు చెయ్యండి అనేవాడిని. సరే నాకు అదృక్షికంగా ఏమైందంటే, నన్ను ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది నన్ను వైట్ఫీల్డ్కి రమ్మనమని. ఆ వైట్ఫీల్డ్ ఎక్కడుందో నాకు తెలియదు. నేను ఎవరినో అడిగితే అన్నారు బెంగళూరు దగ్గర ఉంది అన్నారు. నేను అన్నాను, ఇంత దూరం లెక్చరర్ పోస్ట్కి ఇంటర్వ్యూ వెళ్ళడం పెద్ద వేస్ట్ ఆఫ్ టైం, అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. జనరల్ గా ప్రైవేట్ కాలేజెస్ అన్నింటిలోనూ కూడా క్యాండిడేట్స్ ఫిక్స్ అయి ఉంటారు, అందుచేత నా అనుభవం అది. అందుచేత నేను అనుకున్నాను నేను ఇటు పరిస్థితులు వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ మా మామగారు నాకు ఫోన్ చేశారు. మా మామగారు కూడా స్వామిని ఎప్పుడు చూడలేదు. ఆయన చాలా రెప్యూటెడ్ అడ్వకేట్ ఫ్రమ్ తణుకు, వారణాసి విశ్వేశ్వరరావు గారని, హరిశ్చంద్ర ప్రసాద్ గారికి లీగల్ అడ్వైజర్ ఆయన. ఆయనకి ఆ వయసులోకి వచ్చేసరికి ఎందుకో ఒక రకమైన అనుభూతి కలిగేది. రోజు స్వామిని చూసేవారు ఆయన, ఆయన కుర్చీ దగ్గర ఆయన స్వామి వచ్చారు కుర్చీ వేయండి అనేవారు. ఈయనకేవో అబరేషన్స్ వచ్చాయి అనుకునేవారు అందరూ. ఆయనకి ఏదైనా కనిపించేవారు. ఆయన అన్నారు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్లాల్సిందే అన్నారు. నేను వెళ్ళనండి అన్నాను. సరే చూద్దాంలే అన్నారు. అప్పుడు తుఫాన్ వచ్చింది, మొత్తం ట్రాక్స్ అన్ని కొట్టుకుపోయాయి. అమ్మాయి గొడవ వదిలిపోయింది అనుకున్నాను, ఇంకా మనం వెళ్ళక్కర్లేదు అనుకున్నాను. కానీ ఇంకా వారం రోజులు నాకు ఇంటర్వ్యూ ఉందన్న ట్రాక్స్ రెస్టోర్ చేశారు. ఏఆర్ బాలో ఆల్ ఇండియాలో అడ్వర్టైజ్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది, ట్రైన్లన్నీ వెళ్తున్నాయి రేపటి నుంచి అని. ఐ వాజ్ థ్రెటన్డ్, నిన్న ట్రైన్ ఎక్కిస్తున్నావు నువ్వు వెళ్లాల్సిందే అని. ఐ ఫెల్ట్ బ్యాడ్, బట్ వాళ్ళు నన్ను లిటిల్ గా ట్రైన్లోకి పుష్ చేసేశారు. బలవంతంగా నన్ను చెన్నై పంపించారు. చెన్నైలో ఇంకో ఎవరు ఉంటే వారు నన్ను తీసుకెళ్లి మొత్తం మీద
1: అది అయ్యాక స్వామి దగ్గర మీరు ల్యాండ్ అయ్యారు.
4: 79
1: ల్యాండ్ అయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అది చెప్పండి.
4: నేను వచ్చాను, తీసుకెళ్లి వరండాలో కూర్చోబెట్టారు. అమరేంద్ర గారు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, వారు ముందు కూర్చున్నారు, నేను వెనకాల కూర్చున్నాను. దట్ సైలెన్స్ వాజ్ ఫ్రైటనింగ్ టు మీ ఫస్ట్ టైం. అసలు అంత సైలెన్స్ నన్ను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఏమిటి ఎవరు మాట్లాడలేదు, ఏమిటి అసలు ఇక్కడ అని చెప్పి మాట్లాడుతూ ఉండాలి జనరల్ గాను, ఎవరు మాట్లాడలేదు ఏమిటి అది అనుకున్నాను. సరే కాసేపు పోయిన తర్వాత ఆ ఇంటర్ రూమ్ డోర్ ఓపెన్ అయింది. స్వామి అమరేంద్ర గారిని పిలిచారు. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇంత పరిగెడుతున్నారు ఎందుకు అనుకున్నాను నేను, యాక్చువల్ గా నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా అని. సరే వారు వెళ్లారు, దర్శనమైంది. దర్శనమైన తర్వాత అమరేంద్ర గారు వచ్చి మీ గురించి స్వామి అడిగారన్నారు. నా గురించి అడగనేటువంటి నేను ఎప్పుడు ఆయన చూడలేదే అన్నాను. ఆయన నన్ను చూడలేదు కదా అని అంటే నేను చెప్తాను బడికి రండి అన్నారు. తీసుకొచ్చి మీరెవరు ఎప్పుడు వచ్చారు ఏమిటారు, నన్ను రేపు జాయిన్ అవడానికి వచ్చారండి ఆయన పొలిటికల్ సైన్స్ లెక్చర్ అంటే. స్వామి అన్నారంటే రేపు కాదు 14వ తారీఖున జాయినింగ్ రిపోర్ట్ తీసుకో వాడి దగ్గర అన్నారు. నేను అన్నాను అదేమిటండి మరి ఆర్డర్ మీరు రేపు అన్నారు కదా, మీ ఆర్డర్ ఇప్పుడు ఆర్ యూ గోయింగ్ టు రిసెండ్ ది ఆర్డర్ నౌ అని మీ అనదర్ ఆర్డర్ అని. స్వామి వారి మాటే ఆర్డర్ అన్నారు. ఇదో చాలా ఆశ్చర్యకరంగా ఉన్న వ్యవహారాలన్నీ ఇక్కడ అనుకున్నాను. ఉండమన్నారు ఆయన. లేదండి 14వ తారీఖు చాలా టైం ఉంది కదా, నేను వెళ్ళిపోతానని బస్సు ఎక్కి మళ్ళీ దానికి వెళ్ళిపోయాను. నేను 13వ దిగాను. నేను మళ్ళీ 14వ తారీఖు నేను మామూలుగా వరండాలో కూర్చోని తిన్నగా వచ్చారు ఆయన నా దగ్గరికి. ఎప్పుడు వచ్చారు మీరు అన్నారు. నేను చాలా ఆశ్చర్యం చూశాను. ఈయనెవరు, ఈయనకెవరు, నేను తెలియదు, నానెవరు, ఈయన తెలీదు, నన్ను ఎప్పుడు వచ్చారంటారంటే నేను నుంచి చెప్పాను ఇవాళ పొద్దున వచ్చాను సార్ అన్నారు. అలాగా సార్ అన్నారు. అవును సార్ అన్నారు. ఆయన ఈ మధ్య మీకు వివాహం అయిందిటి కదా అన్నారు. అవును సార్ అన్నాను. అంటే మరి మీరు ఎక్కడున్నారన్నారు. ఈశ్వరమ్మ హైస్కూల్ హెడ్ మాస్టర్ అమ్మన్ శాస్త్రి గారి ఇంట్లో పెట్టుకున్నానండి సామాన్. మేము లోపల మీకు అకామిడేషన్ ఇస్తే వస్తారా అన్నారు. లోపలంటే ఏంటండి అన్న. అవును మీకు తెలియదు కదా, ఆ గోడ అవతల దాన్ని పుట్టపర్త అంటారండి, లోపల ప్రశాంతం ఏమంటారు. మేము మీకు అకామిడేషన్ ఇస్తే లోపలికి వస్తారని. నేను అకామిడేషన్ చూస్తున్నానండి అంటే తమరిస్తే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ అన్నాను. నీ గట్టిగా అరుస్తుంటే వరండాలో ఉండాలని నవ్వుతున్నారు. ఎవడు వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకున్నాను. సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ హిమ్ వాజ్ యాజ్ ఇఫ్ ఐ వర్ టాకింగ్ టు మై ఓన్ ఫ్రెండ్ అన్నమాట. ఎవరో నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టుగా జరిగిందంతా.
1: ఓలేట్ గారు, మనం ప్రొఫెషనల్స్ కాబట్టి ఏ విషయాన్నైనా ఫిజికల్ మెటాఫిజికల్ స్పిరిచువల్ లెవెల్స్ లో విచారణ చేస్తాం. ఏ పని చేసినా స్పిరిచువల్ని కాసేపు పక్కన పెడితే, యాజ్ ఏ ప్రొఫెషనల్ ఫ్రమ్ మెడికల్ సైన్సెస్, స్వామితో మీరు కలిసి పనిచేశారు, కలిసి ఉన్నారు, ఏమిటి నాకు ఇది తోచలేదే, ఈ స్వామికి ఎలా తోచింది అని గాని, హౌ ఏ హ్యూమన్ మైండ్ కెనాట్ కాంప్రహెండ్ స్వామి ఎలా చెప్తున్నారు ఇదని గాని, ఈయనే మెడిసిన్ చదువుకోలేదే, ఈయన ఈ లోతలకు వెళ్లి ఇలా గైడెన్స్ ఇస్తున్నారే అని గాని, ఇటువంటి సందర్భాలు మీరు చాలా ఎన్కౌంటర్ చేసి ఉంటారు. అన్నీ చెప్పుకోలేం గాని ఒకటి రెండు చెప్పండి.
3: మీరు నిన్న వచ్చి అడిగినప్పటి నుంచి ఊరికే ఏదో యోచన చేస్తున్నాను. అయ్యి మీరు చెప్పినట్టు చాలా ఉన్నాయి కానివ్వండి, ఒకటి రెండు చెప్తాను. ఒకరోజు వరండాలో కూర్చుంటున్నామండి. కూర్చొనుంటే స్వామి వచ్చారు. పక్కన చూసి, ఏమయ్యా మీ అంకుల్ ఎక్కడ అన్నారు. స్వామి స్వామి మెడ్రాస్లో హాస్పిటల్లో ఉన్నారు స్వామి అన్నారు. హాస్పిటల్లోనా, ఏం చేస్తున్నారు హాస్పిటల్? లేదు స్వామి, హార్ట్ అటాక్ వచ్చింది స్వామి అన్నారు. అడిగి, 2 సంవత్సరాల క్రితం కూడా వచ్చింది కదా హార్ట్ అటాక్ అన్నారు. అవును స్వామి, ఇది 3వ హార్ట్ అటాక్ స్వామి అన్నారు. సరే సడన్ గా నన్ను చూసి, ఏం చౌదరి మనిషికి ఎన్ని హార్ట్ అటాక్స్ వస్తాయి అని. నాకేం తెలుసు, మీకు తెలుసు కదా స్వామి నాకన్నాను. మరి మీరందరూ ఏం చేస్తారండి? మేము వైద్యులం స్వామి, మరి మీరు మీ దేవుడు కదా అన్న. అంటే అప్పుడు అన్నారు, నీకు తెలియంది ఏముంది చెప్పారండి, అది ఇప్పటికి కూడా గుర్తు. అతి తిండి మతి హాని, మితి తిండి అతి హాయి. చూడండి అది ఎంత కప్లెట్, అంత గ్రేట్. మళ్ళీ అన్నారు, మీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతుంది కదా రోజు 45 నిమిషాలన్నా బ్రిస్క్ గా నడవాలి అని. అంటే దండం పెట్టి చెప్పాను స్వామి, చెప్తారు స్వామి, మరి వినరు కదా అందరూ అన్న. అంటే అది మీరు చేయాల్సిన పని వినేటట్టు చూడండి. అది అందులోపల ఇంకొక డివోటీ ఉన్నారు, ఆయన మిడిల్ ఈస్ట్ నుంచి వస్తాడు, కొంచెం సాల్తీగా ఉంటాడు. ఆయన అడిగాడు, ఏమయ్యా నువ్వు రోజు నడుస్తావు అంటే, రోజు నడుస్తావు మీకు తెలియదు ఏమో స్వామి అంటే, అప్పుడు అన్నారు స్వామి, ఆ నువ్వు నడుస్తావులే. ఇది చూడండి, అది అంతా 2 నిమిషాలే. అంటే ఎంత క్లియర్ గా సక్స్ ఎంత చెప్పారనేది, అది ఎంతో తెలిస్తే గానీ అది చెప్పారండి. అది అట్లా. ఇంకొకటి మరీ నాకు ఇదనిపించింది, మొదటిసారి స్వామిని చూశాను అయిపోయింది, పోయినప్పటి నుంచి నాకు ఇది సేవ చేయాలని ఉంది. రెండోసారి ఒక హోల్ టీమ్ వచ్చినాం, మేము 10 మంది వచ్చినాం. ఎందుకంటే కార్డియక్ సర్జరీ అంటే అందరూ కావాలి, సర్జన్ నేనున్నా, అనస్థెటిస్టు, స్పెషల్ గా స్క్రబ్ నర్సు, ఎక్స్పెషలీ పంప్ మా హార్ట్ లంగ్ మెషిన్ రన్ చేసేది. మేమందరూ కూర్చోన్నాం స్వామి పక్కన. స్వామి అన్నారు, నేను చెప్పేది వాళ్ళకి చెప్పు అన్న. కుర్రాడు చాలా మంచి వాడు, మాకు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని. వాళ్ళు కోక్ కూడా తాగరు, కాఫీ తాగరు, అంత ఇదిగా ఉంటారు. ఆ కుర్రాడిని చూస్తాను తెలిసిపోయా స్వామికి తెలియదు. ఏ బాయ్ అన్నారు హూలియో, వాడికి ఏం తెలుస్తుంది? అప్పుడు చెప్పాడు వాడికి, చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు పంప్ రన్ చేస్తావు కదా, ఫిట్టింగ్లు అన్ని టైట్ గా ఉండేటట్టు చూడు, లోపల ఏమి ఎయిర్ బబుల్స్ ఉండకూడదు. నేను అనుకుంటున్నాను ఈయన ఏ రెసిడెన్సీకి ఎక్కడ ట్రైన్ అయ్యి, ఇప్పుడు మేము రోజు అది చేస్తే గానీ తెలియదండి అవి, ఇది చాలా మైన్యూట్ విషయాలు. హార్ట్ లంగ్ మెషిన్ సెటప్ చేయడం ఏంటి, ఎయిర్ లేకపోవటం ఏంటి, ఆయన చెప్తున్నారు వాడికి జాగ్రత్తగా ఉండు, అన్ని టైట్ ఫిట్టింగ్ టైట్గా ఉండాలి, లోపల ఎయిర్ కార్డియాక్ సర్జన్ కు వాడికి కల్లో కూడా వచ్చే బాధ ఏమంటే ఎయిర్ బబుల్స్, ఎయిర్ బబుల్స్ అండి. సో ఇది ఇట్లా చెప్తే మనకి ఏముంటుంది చెప్పండి. మళ్ళా చెప్పాను కదా ఒక వారం రోజులు స్వామితో కొడైకెనాల్ లో ఉన్నప్పుడు రోజు కూర్చోపెట్టి చెప్పారు. ఒకరోజు ఒక గంట సేపు మెడిసిన్ చెప్పారండి, హై కొలెస్ట్రాల్ ఉంటే ఎట్లుంటది, హై బ్లడ్ ప్రెషర్ ఎట్లుంటుంది, డెలివరీ అయినాక ఆ రోజు నుంచి ఎట్లా లేచి నడవాలి, మనవాళ్ళు 3 రోజులు బెడ్ లో ఉండమంటారు, అది ఎంత ఇది అన్నారు. ఇంకొకటి నాకు అసలు, ఒకరోజు బృందావనంలో ఉంటే నేను వస్తున్నాను పుట్టపర్తికి, చౌదరి వెళ్తున్నావు కదా అంటే అవునన్నారు. ఇట్లా పేషెంట్ ఉన్నారు అక్కడ, ఆమెకి బాధ ఏమి లేదు, డిజాక్సిన్ మర్చిపోయినారు వీళ్ళు. చూడ డిజాక్సిన్ అంటే అది మేము స్పెషల్ గా యూజ్ చేసే మెడిసిన్, నువ్వు పోయి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు రేపటి నుంచి ఆమెకు డిజాక్సిన్ డోస్ ఇవ్వమని చెప్పి.
1: వండర్ఫుల్. అలాగే ఈ సందర్భంలోనే ఇన్ ద సేమ్ ఫ్లో, ఇదంతా వాహిని కదా, ఈ పేషెంట్ సర్వైవ్ కావటం కష్టం, చాలా కష్టం అనే ఒక సందర్భం యాజ్ అ డాక్టర్ మీరు. కానీ స్వామి విజిట్కి వచ్చారు, వచ్చి నువ్వు ఇంటికి వెళ్తావులే అని ఒక మాట మీ పక్కనే నుంచొని చెప్పారు. మీకేమనిపిస్తుంది ఆ టైంలో?
3: అది కాదండి, ఇది ఇంకోటి ప్రాక్టికల్ గా చెప్తాను అండి. మొన్న రిచ్మండ్ వర్జీనియాలో వెళ్ళాను, వాళ్ళు అక్కడ సిర్ది టెంపుల్ ఉంది, మాట్లాడమన్నారు. పూజారి ఎవరంటే ఈయన ప్రశాంత హృదయం నుంచి వచ్చారండి ఇక్కడ అన్నారు. చూడండి ఎట్లా, ఆయన వస్తే అప్పుడు గుర్తు చేస్తారు, మీరు ఫలానా గుర్తుందా అండి మా ఫాదర్, అప్పుడు గుర్తొచ్చిందండి మీకు తెలీదు. 1995 లో ఒకరోజు స్వామి అన్నారు, క్యా ఆపరేషన్ కర్ సక్తే హై అన్నారు ఒక పేషెంట్ గురించి మాట్లాడి. వాడికి హృదయం చాలా వీక్ గా ఉంది, ఆల్మోస్ట్ 30% ఉంది. నాకు సడన్ గా ఇంట్రెస్ట్ స్వామి అడుగుతున్నారని ఒక్క క్షణం ఇది యోచిస్తున్నాను నేను. అప్పటికి అర్థమైంది, అరే స్వామి అడుగుతున్నారు, నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వే నిమిత్త మాత్రుడివి, ఖచ్చితంగా చేస్తాను స్వామి అన్న. ఆ రోజు మరుసటి రోజు చేశామండి ఆ ఆపరేషన్. అక్కడ కూడా అమెరికాలో చేయాలన్నా 2 సార్లు యోచన చేయాల్సి వస్తుంది. అటువంటిది ఆపరేషన్ చేసినాము. ఆ 2వ రోజు ఏదో కాంప్లికేషన్ వచ్చింది, అది ట్రీట్ చేసినాము. సాయంకాలం వచ్చన్నారు, ఏమి నువ్వు నాట్స్ కొంచెం టైట్ గా వేయాలన్నారు. ఆ కాంప్లికేషన్ నేను లూజ్ గా వేసిన నాట్ వల్లనే, ఏమిరా ఇట్లా చెప్తా ఉన్నారు. ఆ మనిషి అండి నాకు ఏమయ్యారో తెలియదు, అంటే పూజారులు మనకు వస్తుంటారు పోతుంటారు కదా, ఈ అబ్బాయి అన్నాడు మీకు తెలియదు సార్, మొన్ననే అటు మొన్ననే పోయారండి అన్నాడు. చూడండి 18 సంవత్సరాలు బతికారంటే ఆ ఆపరేషన్, సాధారణంగా అసలు ఆపరేషన్ లేకుండా ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండొచ్చు, నేను చెప్పలేదు స్వామి చెప్పింటారు. కానీ ఆయన చెప్పటం ఆ రోజు ఆపరేషన్ చేయటం వల్ల నాకు ఏమయ్యారో తెలియకపోతే, చూడండి ఇప్పుడు రిచ్మండ్ వర్జీనియాలో పోతే ఫాలో అప్ తిరుగుతుంది 18 సంవత్సరాలు
1: అక్కడికి వెళ్ళటం, అక్కడ ఆయన ఉండటం, దానికి మీరు మిమ్మల్ని షిర్డి బాబా టెంపుల్ కి వెళ్ళటం, ఇట్స్ ఆల్ కాస్మెటిక్ డిజైన్. మండల్రావు గారు, యువర్ అన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ అండ్ యువర్ అన్ అడ్మినిస్ట్రేటర్. స్వామి దగ్గరికి వచ్చారు మీరు, వాటర్ ప్రాజెక్ట్స్ మొదలైనవి. ఈ వాటర్ ప్రాజెక్ట్ చాలా బృహత్తరమైన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు. దీనిలో మామూలుగా స్పిరిచువల్ పార్ట్ని కాసేపు నిమిషం పక్కన పెట్టి తర్వాత మాట్లాడుకుందాం. స్వామి మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఇన్పుట్స్ ఇంజనీరింగ్ పరంగా ఏమైనా ఉన్నాయా?
2: ఇది దీనికి ముందర ఒక చిన్న విషయం చెప్పాలండి. 1994లో నేషనల్ ఫ్లోరోసిస్ మీద ఒక సెమినార్ అయింది ఇక్కడ యూనివర్సిటీలో. అప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ గా నేను అటెంప్ట్ చేశాను. టక్కర్ కలెక్టర్ గా ఉండేవాడు, ఆయన కలెక్టర్ గాను నేను ఇంజనీరింగ్ చీఫ్ గా అక్కడ సెమినార్ లో పాల్గొవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఫ్లోరైడ్ బాగా ఎక్కువగా ఉంది అనంతపూరు ఈ చుట్టుపక్కలంతా కూడా, వీటిలన్నిటికీ మనం మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, ఫ్లోరైడ్ ఫ్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని మేము తర్వాత కొన్ని ఎస్టిమేట్లు అవి చేయించాం. అప్పుడు ఏం చేశామంటే, మొత్తం మీద మొట్టమొదట ఈ ఫ్లోరైడ్ కి డీఫ్లోరేషన్ ప్లాంట్లు పెట్టాం, దాన్ని తీసేయడానికి యాక్టివేటెడ్ అల్యూమినియా ప్రాసెస్ అని ఇలా రకరకాలు ఉన్నాయి, అవన్నీ తయారు చేసి ఉంచాం. ఈ లోపల స్వామి అనుకోకుండా ఫిబ్రవరి 2x95లో అనౌన్స్ చేశారు. నేనే వాట్సాప్ ప్లేస్ కి అనంతపూర్ కి ఇచ్చేస్తామని. ఇచ్చినప్పుడు నేను అనుకో నా దగ్గర ఒక ఎస్టిమేట్ ఉంది కాబట్టి ఆ ఎస్టిమేట్ పట్టుకుని నేను ఫిబ్రవరి ఎండ్లో ఇక్కడికి రావడం జరిగింది. మార్చి ఫస్ట్ వీక్ లో వస్తే అది ఏమి చేశామంటే నన్ను అడిగారు. ఆయన డీటెయిల్స్ లోకి వెళ్లారు. డీటెయిల్స్ కు వెళ్తే స్వామి ఇలాగ బోర్వెల్స్ దీనికేమో డీఫ్లోరిడేషన్ ప్లాంట్స్ పెట్టాము ఇది జరుగుతుందంటే అప్పుడు ఒక్కటి చెప్పారు ఆయన. ఇంజనీరింగ్ అడిగారు కాబట్టి చెప్తారు ప్రొఫెషనల్ గా. మేమేమనుకున్నామంటే ఈ డీఫ్లోరేషన్ ప్లాంట్స్ పెడితే ఎక్కడికక్కడ త్వరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను సౌకర్యం అవుతుందనే ఉద్దేశంతో నేనంటే ఒకటే చెప్పారు, మనకి మనీ ఇస్ నాట్ ది క్రైటీరియన్, మనం ఎప్పుడు పెర్మనెంట్ సోర్సెస్ ద్వారానే పెట్టాలి, ఎంత దూరం అయినా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎక్కడెక్కడ మనకి రిజర్వాయర్లు ఉన్నాయి ఎంత దూరం అయినా పర్వాలేదు, ఎక్కడి నుంచి అవి తీసుకురా, అంతేగాని ఈ బోర్వెల్స్ ఈ డీఫ్లోరేషన్ ప్లాంట్ అనేది మనం వద్దు, అది తర్వాత బోర్వెల్ డ్రై అప్ అయిపోవచ్చు, ఏదైనా అయ్యవచ్చు, వద్దు అని చెప్పారు ఫస్ట్ సలహా నాకు. సరే ఈయన సలహా చెప్పారు బాగానే ఉంది, అయితే స్వామి ఒక 15 రోజులు టైం ఇవ్వండి నేను మార్చుకుని వస్తాను అన్నాను. సరే నువ్వు రా 15 రోజులు అన్నారు. అనేసరికి నేను మార్చుకుని వచ్చేసరికి 90 కోట్లు అయింది, 180 కోట్లు అయింది. సరే వచ్చాను కూర్చున్నాను వరండాలో, ఏడు చెప్దావా లేదా, ఎందుకంటే 90 కోట్లు 180 కోట్లు అంటే గవర్నమెంట్ అయితే నన్ను సస్పెండ్ చేస్తారు.
1: 80 అయితే సంతోషంగానే 180 అయితే
2: సస్పెండ్ చేస్తారు. ఈడు చెప్పడమా లేదా అని నాకు ఏం చేయాలో తెలిసి కూర్చున్నారు. సరే బయటకు వచ్చారు రా కొండలరావు, ఏం చేశావు రమ్మన్నారు. లోపలికి తీసుకెళ్లారు. ఏమిటి ఎంతవరకు వచ్చింది అంటే స్వామి కొంచెం నసుకుతున్నాను, నసుకుతూ అంటే చెప్పన్నారు. స్వామి చాలా ఎక్కువ అవుతోంది, మరి మీరు చెప్పినట్టు చేస్తే 180 కోట్లు అవుతుంది, అంతే కదా స్టార్ట్ అన్నారు. అంతే 2 నిమిషాలు, ఇంకేమీ లేదు, అసలు ఎందుకు వచ్చిందని చెప్పలేదు, ఏమీ లేదు, స్టార్ట్ అన్నారు. నేను స్టన్ అయిపోయాను, మర్చిపోయింది నాకు. ఏమిటి గవర్నమెంట్ లో అయితే అది నాకు శాఖలు కావాలంటే కనీసం 4 సంవత్సరాలైనా పడుతుంది, కూడా చివాట్లతో. ఇక్కడ ఏమీ లేకుండా వెంటనే స్టార్ట్ అని, నువ్వు ఎప్పుడు అలాగే చెయ్యి, ఇంకా ఏదైనా మధ్యలో వచ్చినా మనం చూద్దామని చెప్పి అప్పుడు ఆయన లౌక్యంగా ఒకటి చెప్పారు. నేను ఇప్పుడు ఏప్రిల్లో ఎప్పుడు అప్పుడు బెంగళూరు వెళ్లేవారు, వైట్ ఫీల్డ్ కి వెళ్లిపోయేవారు, అక్కడికి వెళ్తాను నేను, నువ్వు ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ ట్రస్ట్ మెంబర్స్ అంతా వస్తారు, వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యన్నా. చూసారా? సరే నాకు అంత స్వామితో అంటే మొదటి పరిచయం కదా, అలాగే స్వామి వస్తానని అక్కడికి వెళ్లారు. ఇవన్నీ తీసుకెళ్లగానే అక్కడ రోజు టైం పెట్టారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేను వస్తూనే అలా కూర్చోమన్నారు కుర్చీలో, స్వామే చెప్పేస్తున్నారు, ఇతను రివైజ్ చేసి పట్టుకొచ్చాడు, 180 కోట్లు అవుతోంది, దీనికి ఇలా చేశాడు, అది మనం ఇంప్రూవ్ చేసేద్దామన్నారు. సరే అని సార్, ఇక నేను చెప్పేది ఏమీ లేదు, ఊరికనే అలాగే విగ్రహాల్లో కూర్చోడమే మన పని అంతే. సరే అప్పుడు అనుకున్నాను మాట అండి, స్వామి ఇంత కాస్ట్ అంటే మాకు గవర్నమెంట్ లో 90 180 అయిందంటే చాలా గొప్ప విషయం అది, ఏమిటి 5 నిమిషాలు తేడాలో ఇలా ఎప్రూవ్ చేసేసారని చెప్పేసి సరే స్వామికి నమస్కారం చెప్పి అప్పుడు చెప్పారు. నాకు 23/11/95 అంటే హార్డ్ మార్చి ఏముందంటే 8 నెలలు ఉంది, 8 నెలలో ఈ స్కీమ్ కంప్లీట్ అయిపోవాలన్నారు. నాకు మామూలుగా అయితే అది మాకు 3 ఏళ్ళు లెక్కేసుకుంటాము, మినిమం 3 ఇయర్స్, అప్పుడు కూడా చాలా కష్టమే. సరే ఏం చెప్పాలో తెలియలేదు, సరే స్వామి అని వచ్చేసాను. ఇంక ఎలా చేద్దామని అక్కడి నుంచి మొదలు పెట్టాం. అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ఇంక అక్కడి నుంచి రెగ్యులర్ గా ఎవ్రీ 15 డేస్ స్వామి దగ్గరకు రావడం, ఆయన దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం. ఇన్స్ట్రక్షన్స్ లో అక్కడి నుంచి ఇప్పుడు మేము పైప్ లైన్ ఎక్కడి నుంచి వేసామండి, మన పెయ్య అంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వెయ్యాలి, అది దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు. ఆయన ప్రతిరోజు ఈవేళ ఎన్ని కిలోమీటర్లు వేయింది, ఈవేళ ఎన్ని కిలోమీటర్లు అయింది, రోజు రోజు అడిగేవారు. ఈవేళ 10 అయిందండి లేకపోతే 20 30 అలా చెప్తూ ఉండేవాడు. చూడు అక్కడ 80వ కిలోమీటర్ దగ్గర శాండ్ బెడ్ సరిగ్గా వేయలేదు, రేపు చూడన్నారు ఒక రోజు సడన్ గా. సరే స్వామి రేపు చూసి వస్తానన్నాను. నిజంగా వెళితే నేను చూడలేదు, అక్కడ యాక్చువల్ గా శాండ్ బెడ్ సరిగ్గా లేదు, అది రెక్టిఫై చేయించి మళ్ళీ రాగానే మర్నాడు పొద్దునే చెప్పేసరికి బంగారు చాలా మంచి పని చేసేవని చెప్పకుండా ఆయన చెప్పేసేసేవారు. అంటే ఎక్కడున్నా ఆయనకి ఎక్కడెక్కడ ఏం జరిగేది తెలిసిపోయేది, ఈ రకంగా చేసేది. చేసి ఇంకో విషయం ఏంటంటే అప్పుడు గురు పూర్ణిమ జూలైలో ఫస్ట్ వీక్ లో వచ్చింది. గురు పూర్ణిమకు మనకి కొన్ని ఇండివిజువల్ స్కీమ్స్ ఉన్నాయి 150, ఆ 150 ఇనాగ్రేట్ చేయాలి అన్నారు. నాకు మతిపోయిన 3 నెలలు టైం ఉంది, 150 స్కీములకి మామూలుగా మాకైతే గవర్నమెంట్ స్కీమ్ లో ఒక స్కీముకు పవర్ రావాలంటేనే వాళ్ళు 15 రోజులు చేస్తారు. ఎలాగా అనుకున్నాను సరే ఇంకా స్వామిదే ఉంటుంది అనుకుని అలాగ మొదలు పెట్టేశాం. మీరు నమ్మరు, 150వ స్కీమ్కి గురు పూర్ణం ముందు రోజు రాత్రి 12 గంటల కరెంట్ వచ్చింది. తెల్లారిసరికి 150 ఇనాగ్రేట్ అయిపోయాయి. అన్నీ పొద్దున్న 150. ఆ దెబ్బతోటి నాకు స్వామి యొక్క మహిమ ఏమిటి అని నాకు ధైర్యం వచ్చింది. వచ్చి తప్పకుండా 23కి చేసేస్తాను స్వామి, ఇంకా మీరే ఉన్నారు నాకని అనుకుని, ఇంక గ్యారంటీ అంతవరకు నాకు ధైర్యం లేదు 23కి చేస్తారని నమ్మకం గ్యారంటీగా అని అప్పుడు ఆ రకంగా మాకు ఇంజనీరింగ్ లో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్ని చెప్తూ ఉండేవారు ఆయన. ఆశ్చర్యంగా
1: శాస్త్రి గారు, అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు, అరయ కాలమే మీకు పరమ గురువు, గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే, ఎవడు స్నేహితుండు ఈశ్వరుండు. స్వామి మాట అది. ఒక టీచర్గా మీరు ఇక్కడికి ఉద్యోగానికి వచ్చారు విత్ నో ఫెయిత్ ఆర్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ స్వామి, అంటే ఆయన తెలియకుండా వచ్చారు కానీ ఇన్నేళ్లు నిలబడ్డారు, పొలిటికల్ సైన్సెస్ చెప్తున్నారు. మీరు ఒక అధ్యాపకుడుగా ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకున్నప్పుడు, జీవితాన్ని చూసుకున్నప్పుడు, నేను ఒక మంచి ఉపాధ్యాయుడు కావటానికి స్వామి నాకు ఇచ్చిన ఇన్పుట్స్ ఇవి, నన్ను ఇలా తీర్చిదిద్దారు, సహజంగా నాలో ఉన్న గుణాలను పైకి తెచ్చారని గాని లేనివి అనుగ్రహించారని గాని కలిగిన ఒకటి రెండు సందర్భాలు బ్రీఫ్ గా చెప్పండి.
4: స్వామి చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి రంగాలలో విద్యారంగం ఒకటండి.
1: అవును,
4: స్వామే ప్రపంచానికి డిక్లేర్ చేశారు, మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ అని. విద్యార్థులందరినీ చక్కని పౌరులుగా తీర్చిదిద్ది, వాళ్ళందరినీ ఉన్నతమైనటువంటి మానవులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించాలి అనేటటువంటి ఉత్సాహం స్వామిలో ఎప్పుడూ ఉండేది. అంతేకాక ప్రతిరోజు ఇంటరాక్షన్ ఉండేది స్వామితోటి, పిల్లలకి టీచర్లకి కూడా. అది ఎంతవరకు వెళ్ళిపోయేదంటే అవసరమైతే స్వామివారి టీచర్స్ ని కరెక్ట్ చేస్తూ ఉండేవారు. ఈ కరెక్షన్ కూడా ప్రైవేట్ గా కాదు, పబ్లిక్ గా చేసేవారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ని కూడా వరండాలోనే మందలిస్తూ ఉండేవారు తప్పులు చేస్తే. దాంతో ఏమయ్యేదంటే టీచర్లలో కూడా ఒక రకమైన భయం ఉండేది. అనేక అనేక పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతూ ఉండేవారు. ఆ పర్సనల్ విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు అసలు టీచర్ అనేవాడు ఎలా ఉండాలి, ఏ రకంగా ఉంటే నువ్వు ఉన్నతమైనటువంటి టీచర్ గా నువ్వు యాక్చువల్ గా ప్రకాశిస్తావు అనేటటువంటి విషయం గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఎవ్రీ థర్స్డే వచ్చేవారు కాలేజ్కి, ఎవరి థర్స్డే వచ్చి మోరల్ క్లాసెస్ ఉండేవి మాకు. మోరల్ క్లాస్ చాలా ఇంపార్టెంట్.
1: ఫస్ట్ ఎవరు
4: స్వామి ఏమనేవారంటే, నాకు మిగతా టీచింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మోరల్ క్లాస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రేయర్ సెషన్ ప్రతిరోజు ఉంటుంది కాలేజీలో కంపల్సరీ. మిగతా విశ్వవిద్యాలయ ప్రపంచంలో ఎక్కడైనా ప్రేయర్ సెషన్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మా విద్యా సంస్థలో నేను 79 నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు పొద్దున్నే మాకు ఒక ప్రేయర్ సెషన్ ఉంటుంది. భజన్స్ ఏనా ఉంటాయి, లేకపోతే ఏదైనా టాక్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, స్వామి ఉపన్యాసాలు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. అంటే వీ స్టార్ట్ ది డే విత్ ప్రేయర్. అండ్ స్వామి ఏమనేవారంటే, మిగతా క్లాసులు వాళ్ళందరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి, కానీ ముఖ్యంగా మార్నింగ్ సెషన్ మాత్రం కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని, కంట్రోలర్ గారిని కూడా ప్రత్యేకించి చెప్పారు, మీరు రోజు వెళ్ళాలి, మీరు ఉండాలి, మీరు ముందుండి మిగతా వాళ్ళు నడిపించాలి అని. స్వామి కొత్తగా స్టార్ట్ చేసిన కాలేజీలో మేమందరం కొత్త వాళ్ళం వచ్చాం, మాకు స్వామి అంటే కొంతవరకు ఎక్స్పోజర్ లేదు చాలా మందికి. నాకేమో పూర్వజన్మ సుకృతం చేత ఏంటంటే, నేను 24 వరండాలనే ఉండాను, స్వామి సన్నిధిలోనే ఉండేవాడిని నేను, 24 గంటలు అక్కడే ఉండేవాడిని. అందుకే ఉపన్యాసాలు ఇంకా చార్జ్ చేస్తూ టీచర్స్. అప్పుడు స్వామి టీచర్స్ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పేవారు మొట్టమొదటి నుంచి. నాలో ఉన్న ఒక దోషం బహుశా స్వామి పాయింట్అవుట్ చేస్తూ ఉండేవారు. అదేంటంటే, టీచర్లు ఏదైతే చేస్తారో అది మాత్రమే విద్యార్థులకు చెప్పాలి, నువ్వు చేయనటువంటి పని నువ్వు విద్యార్థులకు చెప్పకూడదు, నీకు చెప్పే అధికారం లేదు, యూ డోంట్ హ్యావ్ మోరల్ రైట్ అనే.
1: వండర్ఫుల్, వండర్ఫుల్.
4: అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజుల్లో ఐ వాజ్ స్మోకింగ్, ఐ వాజ్ ఎ చైన్ స్మోకర్ యాక్చువల్ గా. 79 లో చేరినప్పుడు నేను బయటకు వెళ్ళి సిగరెట్ కాల్చొచ్చి వరండాలకు వచ్చినేవాడిని. స్వామి టాలరేటెడ్ మీ ఫర్ 1 ఇయర్. ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు కబురు పెట్టేవారు తెలియకుండా, కానీ నేను మానలేకపోయాను, చివరికి వారే మానిపించారు. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే ప్రాబబిలీ నేను ప్రాణంతో బతికున్నాను అంటే దాని కారణం స్వామి. ఎంతేదంటే, మా ఇంట్లో ఇద్దరు ముగ్గురికి అలవాటు ఉండేది, నా రెండో అన్నగారు సిగరెట్లు కాల్చిన కదా ప్రాణం పోయింది. ఆయన పోయినప్పుడు స్వామి నాకు చెప్పారు ఈ కారణం చేతే పోయింది, ఇది మీ ఇంట్లో ఎవరికి పడదు అని. రెండవది, ఉపాధ్యాయులందరికీ ఏం చెప్పేవారంటే, చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే అండి, ఓ రోజు కాలేజీకి వచ్చారు, ఒక్క టీచర్లే రమ్మన్నారు, ఫాయర్ లో కూర్చున్నారు, మేము ఒక సోఫా వేసిన దానిలో కూర్చున్నారు, మేము కింద కూర్చున్నాం, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు మీరు అన్నారు. అది ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఏమన్నారంటే ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చేరుతున్నారు, ఇది 79లోనే వారు కాలేజీ పెట్టిన కొత్తలోనే, ప్రతిరోజు బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు, చార్జ్ చేస్తూ ఉండేవారు ఆయన. మీరందరూ ఒక విషయం గుర్తించాలి, ఇంతమంది విద్యార్థులు వచ్చి పుట్టపర్తిలో రిమోట్ కార్నర్ లో ఇక్కడ కాలేజీ పెడితే ఇందులో వాళ్ళ తల్లిదండ్రులందరూ ఎందుకు చేర్చారంటారు అని అడిగారు. మాకు తెలియదు స్వామి, నన్ను చూసి చేర్చారు వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలు నా సంరక్షణలో ఉంటే వాళ్ళందరూ బాగా అభివృద్ధిలోకి వస్తారని. ఈ అభివృద్ధిని నేను మీ భుజస్కంధాల మీద పెడుతున్నాను. అంటే వాళ్ళకి రేపు ఏమైనా జరిగితే వచ్చే చెడ్డ పేరు నాకు, దానికి కారణం మీరు అవుతారు. అందుచేత నాకు చెడ్డ పేరు రాకుండా ఉండేటటువంటి విధంగా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి. రెండు, నీ పిల్లలే క్లాసులో ఉంటే నువ్వు పాఠం ఎలా చెప్తావు? నీ ఇంట్లో నీ పిల్లలకి పాఠాలు ఎలా చెప్పుకుంటావు? ఆ రకంగా నువ్వు క్లాసులో పిల్లలందరికీ పాఠం చెప్పాలి. అది నీ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఒక ఉపాధ్యాయుడిగాను. అప్పుడే నువ్వు నిజమైన ఉపాధ్యాయుడివి. ఆ పిల్లలు ఎవరో పరాయి వాళ్ళులే, వచ్చారో చదువుకుంటే చదువుకుంటారు, లేకపోతే వాళ్ళు పోతే పోతారు, పాడైపోతే మనకేమిటి అనేటటువంటి దృష్టితో నువ్వు పాఠం చెబితే, పరుల పిల్లలు పాడవడానికి నువ్వు కారణమైతే నీ పిల్లలు పాడవడానికి దేవుడు కారకుడవుతాడని గుర్తుపెట్టుకో. ఎప్పుడు నువ్వు వాళ్ళ పిల్లలందరినీ చూసుకో, నేను నీ పిల్లల్ని చూసుకుంటాను. అందుచేత ఈ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, ప్రతి చైల్డ్ ని క్లాసులో మన విద్యార్థులకు పాఠం చెప్తున్నప్పుడు వీళ్ళందరూ మన పిల్లలే అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి పాఠాలు చెప్పాలని.
1: దీంతో పాటుగా కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఇన్ టీచింగ్, స్వామి స్కూల్లో స్వామి ఇన్స్టిట్యూషన్స్ నుంచి లేదా ఇక్కడ పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, దే ఆర్ కన్సిడర్డ్ ద సుప్రీం లెక్చరర్స్, సుప్రీం టీచర్స్. ఇది బయట వాళ్ళ గురించి మనం అనుకోం, దే మే బి పాపులర్ బట్ దే మే నాట్ బి ప్రొఫిషియంట్. ఇది ఎందుకంటున్నానంటే, మీరు ఒక టీచర్గా మీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు స్వామితో కూడి ఉన్నందుకు ఈ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఎలా గ్రాడ్యువల్ గా జరిగింది మీకు ఎప్పుడైనా. నేను ఇదివరకు కంటే ఇప్పుడు బాగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి ఉండకపోతే నేను ఇలా చెప్పగలిగి ఉండేవాడిని కాదు అనిపించిందా?
4: అనిపించిందండి. ఎందుకంటే స్వామి రెగ్యులర్ గాను వైస్ ఛాన్సలర్ గారిని, కంట్రోలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని వీళ్ళందరినీ కూడా నువ్వు కాలేజీకి పంపించేవారు రెగ్యులర్ గా. వారు ఏమనేవారంటే, టీచర్లందరూ అసలు క్లాసులు చెబుతున్నారా లేదా, వాళ్ళ క్లాసుల్లో ఉంటున్నారా లేదా, పిల్లలందరూ క్లాసుల్లో ఉంటున్నారా లేదా అని. ఎందుకంటే స్వామికి ఐ థింక్ ద డియరెస్ట్ థింగ్ టు హిమ్ వాజ్ ఆల్వేస్ డిసిప్లిన్. డిసిప్లిన్ మించినటువంటిది లేదు స్వామికి. డిసిప్లిన్ ఫాలో అవ్వకపోతే పక్కన పెట్టేసేవారు స్వామి. పిల్లలు ఎవరు కూడా వర్కింగ్ అవర్స్ లో రోడ్డు మీద కనిపించకూడదు, టీచర్లు ఎవరు కనిపించకూడదు. వారు 10 గంటల సమయంలో వచ్చేవారు, కారులో బయటకు వచ్చేసేవారు. ఎవరైనా టీచర్ రోడ్డు మీద కనిపిస్తే ప్రిన్సిపల్ పిలిచేవారు సాయంత్రం. ఆడెవడో టీచర్ నేను చూశాను, వాడు 10 గంటల రోడ్డు మీద ఉండి ఎందుకున్నాడు అనేవారు. స్వామి ఏ టీ తాగడానికి వెళ్ళటానికి వీలేదనేవారు. కాలేజీ లంచ్ అవర్ వరకు ఎవడు బయటకు రాకూడదు, మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ టైం నుండి ఆ డాట్ ఆ టైంకి అక్కడ ఉండాలి, కాలేజీ టైం అయిపోయే వరకు అక్కడ ఉండాలి, తర్వాత వరండాలే ఉండాలి, దర్శనానికి రావాలి. దర్శనానికి రాకపోతే మళ్ళీ వీసిని పిలిచి చెప్పేవారు, నాకు పలానా టీచర్ దర్శనంలో కనిపించలేదే అనేవారు. అంటే స్వామి వాంటెడ్ టు చేంజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు ది కోర్ అండ్ పుట్ హిమ్ ఆన్ ఏ ఫైన్ పాత్ అనమాట. మంచి ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడము, డిసిప్లిన్డ్ గా ఉండేటువంటి విధంగా చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు. అందరినీ అలా తయారు చేయాలి అని వారి ఉద్దేశం.
1: చిజలింగ్ ఇది,
4: చిజలింగ్ చేసేవారు. ఇలా జరుగుతుండగా ఏంటంటే, ఒకసారి ఈ రిజిస్ట్రార్ గారు, బీసీ గారు మధ్యలో క్లాసుకు కూడా వచ్చేసేవారు. స్వామి అనేవారు వీళ్ళు పాఠం ఎలా చెబుతున్నారో నువ్వు చెప్పకుండా వెళ్లి వాడి క్లాసులో కూర్చోవాలనేవారు. అందుచేత ఏమైందంటే, 10 నిమిషాల ముందు మాకు కబురు వస్తుంది, వీసీ గారు మీ క్లాస్కి వస్తున్నారు అని. అంటే ఏ టైంకి వస్తారో తెలియదు, అందుకని చెప్పి వచ్చి లాస్ట్ బెంచ్ లాస్ట్ చైర్ లో కూర్చుంటారు, కూర్చుని అసెస్ చేస్తారు. గోకాక్ గారు చాలా హీ వాజ్ వెరీ మెటిక్యులస్, అందుకని వారు నోట్ రాసుకుంటారు, ఈ టీచర్ ఏ రకంగా ఎఫిషియెంట్ గా ఉన్నాడు, ఎక్కడ ఎఫిషియెంట్ గా ఉన్నాడు అని రాసుకుని మళ్ళీ కబురు పెట్టేవారు మాకు, నువ్వు ఈ ఏరియాలో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని. అలా చాలా సందర్భాల్లో వారు వచ్చారు. వారే కాదు, సర్ప్రైజ్ గా స్వామి గారు వచ్చేసేవారు క్లాస్కి. నేను ఈశ్వరం హై స్కూల్లో ఫస్ట్ ఫ్లోర్ లో పాఠం చెప్తుంటే ఒక రోజున స్వామి వచ్చేసారు. స్వామి వచ్చేసి గుమ్మం దగ్గర నుంచున్నారు. నేను సివిక్స్ చెప్తున్నాను అప్పుడు, ఇంటర్మీడియట్ క్లాస్ స్వేచ్ఛ గురించి చెప్తున్నాను. చెబుతుంటే స్వామిని చూశాను సండి కాదు, స్వామి చూసి నాకు తెలియక నేను అన్నాను, స్వామి దయచండి కూర్చోండి అన్నాను. అంటే వారు అన్నారు, నువ్వు చెప్పు నేను వింటున్నానులే అన్నారు. అంటే స్వేచ్ఛ గురించి పాఠం చెప్పేశాను. అంతా అయిపోయాక లోపలికి వచ్చారు. లోపలికి వచ్చారు, మీరు రాజకీయ పరమైనటువంటి స్వేచ్ఛ గురించి చెప్తున్నారు, చాలా సంతోషం, బాగా చెప్పారు. ఆధ్యాత్మిక పరమైన స్వేచ్ఛ గురించి కూడా చెప్పాలి. అందుచేత మీరు పాఠాలలో ఆధ్యాత్మికతను జోడించకపోతే వీరందరూ ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చబడరు. అందుచేత మీరు ప్రతి పాఠంలోనూ కూడా స్పిరిచువలైజ్ చేయాలి అని చెప్పి అప్పుడు ఏం చేశారంటే, ఒక పాలసీ ఇనిషియేట్ చేశారు స్వామి యూనివర్సిటీలో. మాకందరికీ వైస్ ఛాన్సలర్ దగ్గర సర్క్యులర్స్, టీచర్స్ అందరికీ మీటింగ్స్ లో ఏంటంటే, వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అవ్వాలి కాబట్టి ప్రతి పాఠాన్ని కూడా మీరు స్పిరిచువలైజ్ చేయాలి, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ చెప్పాలి మీరు అని చెప్పి. అంటే మేము ఏం చెప్పినా సరే స్పిరిచువాలిటీ గురించి చెప్పాలి. ఉదాహరణకి స్వామి నాకే ఒక ఉదాహరణ ఇచ్చారు. నేను రైట్స్ గురించి చెప్తున్నాను. రైట్స్ గురించి చెప్తుంటే అన్నారు, ఏ రైట్స్ గురించి చెప్తావు అన్నారు. రాజ్యాంగపరంగా ఏవైతే ఇవ్వబడ్డాయో ఆ రైట్స్ అన్ని గురించి చెప్తాం స్వామి అన్నారు. బాగుంది, ఇంకా ఏం చెబుతావు అన్నారు. డ్యూటీస్ గురించి కూడా చెబుతాం స్వామి అన్నారు. ఎలా చెబుతావు అన్నారు. ఇలా ఇలా చెబుతాం, మనం డ్యూటీస్ గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం. స్వామి ఏమన్నారంటే అండి, నువ్వు రైట్స్ గురించి చెప్తావు కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా అన్నారు. ఏంటంటే డ్యూటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రైట్స్ అని చెప్పాలన్నారు. ఎందుకు స్వామి అంటే, మానవుడు జన్మ సార్థకత చెందాలి అంటే ఏం చేయాలి, వాడు వాడి బాధ్యతను వాడు నిర్వర్తించాలి అంతే. హక్కుల గురించి మాట్లాడేటటువంటి వారు మంచి మానవులు కాదని గుర్తు పెట్టుకో అన్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరైతే హక్కుల గురించి మాట్లాడతారో వారు మంచి మానవులు కాదు. ఎవరైతే 24 గంటలు వారి యొక్క బాధ్యతల గురించే ఆలోచిస్తూ ఉంటారో, వాటి మీదే వాళ్ళ యొక్క మైండ్ ను ఫోకస్ చేస్తారో, వారి జన్మ ఆటోమేటిక్ గా సార్థకం అవుతుంది అని అన్నారు. వాట్ ఈస్ రైట్ అన్నారు. అంటే నేను మామూలుగా మనం ఏదో డెఫినేషన్ చెబుతాం పొలిటికల్ సైన్స్ డెఫినెషన్ కాదన్నారు. అదేమిటి స్వామి అంటే, నేను చెప్తాను డెఫినేషన్ అన్నారు. ఏ వెల్ డిజర్వ్డ్ డ్యూటీ రిఫ్లెక్ట్స్ ఇన్ రైట్స్ అన్నారు. నువ్వు నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేస్తే ఆటోమేటిక్ గా యూ విల్ బికమ్ ఎలిజిబుల్ ఫర్ యువర్ రైట్స్. నువ్వు నీ బాధ్యత నిర్వర్తించకపోతే
1: ఈ ఇదే ప్రాంగణంలో ఈ రేడియో సాయి ప్రారంభిస్తూనే స్వామి ఒక మహత్తర సందేశం ఇచ్చారు. అది నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ప్రతి మనిషికి ముందు నాలెడ్జ్ ఉండాలి, తర్వాత స్కిల్ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, ఆ ఎనర్జీ తర్వాత సరెండర్ ఉండాలి, అన్నింటినీ మించి హ్యూమిలిటీ ఉండాలి. ఇది అద్భుతం. అది బియాండ్ జాతి వర్గ వర్ణాలన్నీ దాటి మానవ జన్మెత్తిన ప్రతివాడికి ఇది మహత్తర సందేశం. ఈ బేసిస్ లో యు ఆర్ ఆల్రెడీ నాలెడ్జబుల్, యు ఆర్ ఎఫిషియంట్ ఇన్ యువర్ ఓన్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ, యు ఆర్ స్కిల్ఫుల్, యు ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ గ్రేట్ సర్జన్, సరెండర్ అయినాను అని మీకు అనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీ ప్రొఫెషన్ లో మీ అవుట్లుక్, జీవితం పట్ల గాని, ప్రొఫెషన్ పట్ల గాని, సమాజం పట్ల గాని, ఒక ఆధ్యాత్మిక ప్రపత్తి కలిగిన ఈ దేశం పట్ల గాని మీ మీద చూపినటువంటి ప్రభావం ఏంటి?
3: కాదండి, అది మాకు మెడికల్ స్కూల్స్ లో చెప్తారు, నా ప్రాక్టీస్ చెప్తా. స్వామి అన్నారు ఒకరోజు, మీకేం తెలియదు అను స్వామి, మీరు ఎంతసేపు దేహం దేహం దేహం అంటారు, నీకెంతసేపు మెడికేర్ నెంబర్ మెడికేర్ నెంబరు అంతే. ఇప్పుడు మా ఆఫీస్కి పోతే సెక్రటరీ అడుగుతుంది నెంబర్ ఏంటి పేషెంట్, ఎందుకంటే బిల్ చేసేదానికి అంతే. మాకు ఒకసారి పేరు కూడా గుర్తుంటది, అటువంటి స్థితిలో ఉండేవాళ్ళు చెప్పారు. అది కాదు బంగారు, 3D కేర్ అన్నారు. ఏమి స్వామి 3D కేర్ అంటారు? మీరు దేహ బాధ చేస్తే కుదరదు, మనస్సు శాంతి కలిగించాలి, ఆత్మశాంతి కలిగించాలి, ఈ మూడు చేస్తే గానీ మనిషికి రోగికి నువ్వు పూర్తిగా చేయట్లేదు అంటే అప్పుడు చెప్పండి స్వామి అంటే అప్పుడు చెప్పారు ఆయన ఈ మూడు విషయాలు. ఎవరికి ఏ మెడికల్ కాలేజీలో చెప్పరు ఇది? ఎప్పుడు 1995 లో చెప్పారు మా స్వామిది 3D కేర్ అని. అది ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అమెరికాలో కూడా స్పిరిచువాలిటీ అండ్ మెడిసిన్ అని కానీ, మైండ్ బాడీ మెడిసిన్ అని కానీ ఇప్పుడు చెబుతున్నారు. 50% మెడికల్ కాలేజీలో చెప్తారు అది. చూడండి స్వామి, ఇది అది మేమెంతసేపు ఏదో వెళ్ళాము చేశాము చేశాము అనేవాళ్ళు కానీ, ఒకరోజు నాకు అనస్థిస్ చెప్పారు, సార్ ఎంతో మంది కార్డియక్ సర్జన్ చూశాను కానీ మీరు చేసింది ఎవరు చేయరండి అన్న. ఏంటండి అంత స్పెషల్? నాకు తెలియదు అన్న. మీకు తెలియదేమో, మీరు ఆపరేషన్ చేసేదానికి ముందు చేతులు జోడించుకుంటారు, కళ్ళు మూసుకుంటారు కాసేపు, తర్వాత ఆపరేషన్ చేస్తారండి అన్న. అంటే అవునండి, ఇది నాకు అలవాటు అయ్యేది కాదు. మేము మొదటి నుంచి మాకు గుర్తుంది, మ్యాన్ కట్స్ అండ్ గాడ్ హీల్స్ అని మేము చెప్తూ ఉంటాం, కానీ ఎవరు ప్రాక్టీస్ చేయమది చెప్తాం. కానీ స్వామి దగ్గరికి వచ్చినాక అది తెలుస్తుందండి, మనము మ్యాన్ కట్స్ దట్స్ ఆల్ అండి, గాడ్ హీల్స్ అనేది మనం చేయవలసిన పని మనం చేయాల్సి వస్తుంది. కానీ ఈ మూడు విషయాలు, అందుకని స్వామి హాస్పిటల్ కట్టింది అట్లా కట్టారండి. ఇప్పుడు రావటం రావటమే చూస్తానే. ఇప్పుడు చాలా మందికి నమ్మరు, హాస్పిటల్ చూపించి అప్పుడు చెప్తాను నేను, ఎంతో ఎడ్యుకేటెడ్ పీపుల్ కి చెప్తాను, ది ఓన్లీ వే రిమెంబర్ ఫ్రీ హాస్పిటల్, దర్ ఇస్ నో బిల్లింగ్ డిపార్ట్మెంట్, దట్స్ ది ఓన్లీ డిపార్ట్మెంట్ దట్స్ నాట్ హియర్. అది చూస్తే గానీ నమ్మదు. ఇంకోటి మీకు చెప్తాను, మీకు తెలియదు ఏది తెలుసు, ఈ హాస్పిటల్ స్వామి ఒక సంవత్సరంలో కట్టారే కాకుండా ఇద్దరు జర్నలిస్ట్ ఆర్కిటెక్ట్స్ బెస్ట్ హాస్పిటల్స్ 50 hospitals ఇన్ ది వరల్డ్ అని ఎవ్రీ 5 years రిలీజ్ చేస్తారు. ఆ జర్నల్లో పాల్ జాన్స్ అండ్ కెన్ నూక్స్ అని మన హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ 50 hospitals ఇన్ ది వరల్డ్.
1: దానికి
3: రెండే కారణాలు చెప్పారు వాళ్ళు, క్లియర్ గా రాస్తారు. ఫస్ట్ ఏమి రీజన్ అంటే ది ఫిలాసఫీ ఆఫ్ ది ఓన్లీ మ్యాన్. ఏమన్నారంటే ఆయన, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మస్ట్ బి ఫ్రీ ఫర్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ అన్నారు. అది ఫస్ట్ రీజన్ వై వి పిక్ ది హాస్పిటల్. రెండో రీజన్ ఎందుకు పిక్ చేసినాము అంటే దిస్ ఈజ్ ది వన్ హాస్పిటల్ వేర్ ఫార్మ్ అండ్ ఫంక్షన్ ఆర్ ఫ్యూజ్డ్ 100%. చాలా అవి బాగా కనపడచ్చు, బాగా చేయొచ్చు, బాగా కనపడి బాగా పనిచేసేది రెండూ కలిసి ఉండేది ఇది ఒక్కటే హాస్పిటల్.
1: వైద్య వృత్తిలో ఉన్నటువంటి అంటే రాబోతున్నటువంటి నడుస్తున్నటువంటి ఒక యువతరానికి అంటే మనం ఎప్పుడు నెక్స్ట్ రేపటి గురించి ఆలోచించాలి. స్వామి యొక్క ఈ మహత్తర సందేశాన్ని, ఆయన చూపించినటువంటి మార్గోపదేశనాన్ని మీరు దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేసి ట్రాన్స్లేట్ చేయబోతున్నారు, మీరు అఫ్ కోర్స్ త్రూ యువర్ యాక్షన్స్ అండ్ యువర్ ప్రొఫెషన్సీ అండ్ ఆల్, బ్రీఫ్గా ఒక యువ డాక్టర్ ప్రశాంతి నిలయానికి వచ్చి నేర్చుకోవలసింది ఏమన్నా ఉన్నది అంటే అదే కాస్త చెప్తారా ఏం చూస్ చేయటం కోసం?
3: లేదండి, నేను ఒకటే చెప్తానండి. స్వామి చెప్పేది ఏంటంటే, చెప్పేది కాదు చూసి చెప్తారు, అది పరోపకారార్థం ఇదం శరీరం అంట. నేను అనుకునేవాడిని మన ప్రకృతిలోనే ఈస్టర్న్ ఫిలాసఫీలోనే ఉంటుంది అనుకునేవాడిని. న్యూయార్క్ వెళ్తే వాళ్ళు అక్కడ రాస్తారు క్లియర్ గా, సర్వీస్ ఈస్ ది రెంట్ యూ పే ఫర్ లివింగ్ అని చెప్పి. సో ఇది స్వామి చెప్పేది ప్రపంచం అంతా ఉంది, మనం మర్చిపోయినా వీళ్లకు. యువతరానికి నేను చెప్పేది ఒకటేనండి, సేవ చేయండి. ఇంకోటి ఎందుకు చెప్పగలిగానంటే అది స్వామి దయ వల్ల నేను ఎంతో అన్ని వదిలి ఇక్కడ వచ్చి స్వామి చేస్తున్నాను 15 సంవత్సరాల నుంచి. నేను ఎప్పుడు ఎవరిని ఏమి అడగలేదు. అది చూసిన వాళ్ళు అడుగుతారు అప్పుడు, ఎట్లా వదిలేసి వచ్చేసావు ఇక్కడికంటే. మనం సేవ చేస్తే అదే ఒకటే చేయగలము. ఒకటే చెప్తానండి, అందరికీ దేవుడు ఒక విధంగా ఇవ్వలేదు. పీపుల్ ఆర్ లెస్ బెనిఫిటెడ్ దెన్ వాట్ వీఆర్. వాళ్లకు సేవ చేయండి. ఆ సేవ చేస్తే 10% చేయమంటాను అంతే. మీరు అంతా వదిలేసి రావసరం లేదు. 10% ఆఫ్ యువర్ టైం. ఒకటే చెప్తాను, ఒక కార్డియాలజిస్ట్ వచ్చాడండి ఇక్కడ, అంతా చూసి వెళ్లి చేయండి. ఇంకోటి ఎందుకు చెప్పగలిగానంటే అది స్వామి దయ వల్ల నేను ఎంతో అన్ని వదిలి ఇక్కడ వచ్చి స్వామి చేస్తున్నాను 15 సంవత్సరాల నుంచి. నేను ఎప్పుడు

0: అంతా చూసి వెళ్లి నాష్విల్ లో పనిచేస్తాడు. వన్ డే ఎ వీక్ హీ సీస్ ఎవ్రీబడి ఫ్రీ.
1: వండర్ఫుల్.
0: ఇది ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. సేవ చేయాలంటే వాడికి ఏం తెలుస్తుంది? నేను చెప్తాను, ఇప్పుడు నేను చేసిన పని చూడండి. ఇప్పుడు బాబు అని ఆయన వచ్చాడు, చూసి వెళ్ళి ఒక రోజు ఫ్రీగా ట్రీట్ చేస్తాడు. ఆయనకి స్వామి అంటే భక్తి లేదు, అందుకే అదకూడదు తెలియదు, ఇట్లా ఉండదు అటువంటిది. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఇవి చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదండి.
1: కొండల్లో వాటర్ ప్రాజెక్ట్స్ ను కూడా మీరేదో ఒక ఉద్యోగిగా వచ్చారు గవర్నమెంట్ తరఫున, డెప్యుటేషన్ అనండి ఇంకోటి అనండి, బట్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద వాటర్ ప్రాజెక్ట్స్. ఇవాళ నేను చౌదరి గారిని అడిగినట్లుగానే రాబోయే తరానికి స్వామి యొక్క ఈ మహత్తర మహోపదేశాన్ని, ఈ సందేశాన్ని వాళ్ళు ఎలా ఇంబైబ్ చేసుకోవాలి, వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ ప్రొఫిషియన్సీ ఇవన్నీ కూడా వీటిని ఎట్లా, మీ దర్శనం ఏంటి, మీ ఆలోచన ఏంటి?
2: దీనికి మీరు అడిగిన ప్రశ్నకు మొదలు కొన్ని విషయాలు, ఒకటి రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా నేను 31/10/1995లో నా డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అండి. 31/10/1995 ఇది ఇనాగరేట్ చేయవలసిన డేట్ 23/11/1995. అది అనుకోకుండా స్వామికి ఎలాగో తెలుస్తుంది చక్రవర్తి ద్వారానే ఎవరు కొండలరావు ఇలా రిటైర్ అయిపోతున్నాడండి అని. వెంటనే స్వామి చెప్పింది కొండలరావు మనకు కావాలి, నువ్వు ఏం చేస్తావో చెయ్యని చెప్పారు చక్రవర్తికి. సరే చక్రవర్తి తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడడం జరిగింది. ఏమైంది నాకు అడ్డుకోకుండా, అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేవారు, 31/10 రిటైర్ అంటే 11 నుంచి నాకు ఆటోమేటిక్ గా అపాయింట్మెంట్ వచ్చేసి. అది కేవలం అంటే స్వామికి నా మీద ఉన్నటువంటి ప్రేమ, కాన్ఫిడెన్స్ అనండి, దయ అనండి, ఏదైనా దీనివల్ల. అది ఒకటి. నేను నిజంగా చెప్పాలంటే నా 45 ఏళ్ల సర్వీసులో చేసిన దానికంటే రిటైర్ అయిన తర్వాత స్వామి ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత నేను నిజంగా నేర్చుకున్నది నేనే చాలా ఎక్కువ నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పినట్టు నేను చదువు ద్వారా నేర్చుకున్నది వేరే విషయం, బట్ ఇంజనీరింగ్ గా కూడా నేను ఇక్కడ పెర్ఫెక్ట్ గా చేయడం అనేటటువంటిది, డిసిప్లిన్డ్ గా చేయడం అనేటటువంటిది ఎలా ఉండాలి, టైం ప్రకారం చేయవలసింది ఎలా చేయాలి అనేటటువంటిది స్వామి దగ్గరికి వచ్చిన తర్వాతే నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను ఘంటాపదంగా చెప్పగలిగింది ఏంటంటే స్వామితో వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ వల్లే నాకు నాలెడ్జ్ కూడా పెరిగింది. అంతకుముందు నాకు తెలియని విషయాలు ఏదే పోయిపు లేయింగ్ అనండి, జాయింటింగ్ అనండి, ఇంకొకటి అనండి, ఇది కానీ అంతకుముందు నేను నా ఉద్యోగంలో చేసిన దానికంటే కూడా ఇప్పుడు నేను చాలా పెర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నానంటే అది కేవలం స్వామి నాకు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ ఎఫెక్ట్ కానీ దీనివల్లే అని నాకు పెర్ఫెక్ట్ గా. అదే నేను ఇప్పుడు మా కింద వాళ్ళందరికీ చెప్తాను. ఇప్పుడు నువ్వు కూడా నేను ఇంకా ఇప్పుడు కూడా నేను అడ్వైజర్ గానే కంటిన్యూ అవుతున్నాను కాబట్టి అదృష్టవశాత్తు స్వామి దయ వల్ల నేను మా డిపార్ట్మెంట్ లో ఉన్న చీఫ్ ఇంజనీర్స్ అంతా అదే చెప్తాను. మీరు ఎప్పుడైనా వెళితే సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ చూడండి, అది ఇప్పటికీ అప్పుడు ఎలా చేసామో ఇప్పటికీ అదే రకంగా మెయింటైన్ అవుతున్నాయి. ఏమి తేడా, అంత పెర్ఫెక్ట్ గా అవుతున్నాయి. అది ఎలా, అది ఇదే వాళ్ళకి చెప్పి దీనిలో ఎలా ఎందుకు సక్రమంగా జరుగుతున్నాయి మీరు చూసిరండి నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఒక సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ ఆఫ్ అనంతపూర్తి తీసుకోండి. ఇది ఆ కాలంలో మొత్తం మేము దగ్గర 300 కోట్లు ఖర్చు అయింది. అంటే 180 నుంచి తర్వాత ఇంకా పెరిగాయి అనంతపూరం, అవి ఇవి జాయిన్ అయ్యి రకరకాలుగా 300కి. అదే గవర్నమెంట్ లో చేయవలసి వస్తే కనీసం 600 కోట్లు. అంటే ఏమిటి, స్వామిజీ యొక్క ప్రతి ప్రోగ్రామ్ కూడా సిన్సియర్ గా చెయ్యాలి, ఎంత తక్కువ ఖర్చు అయితే అంత తక్కువ ఖర్చులో చేయాలి అనేటటువంటి ప్రిన్సిపల్ పెట్టుకుని మేము చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను అదే మా డిపార్ట్మెంట్ కి చెప్పి
1: కాస్ట్ ఎఫెక్టివ్నెస్,
2: కాస్ట్ ఎఫెక్టివ్, క్వాలిటీ ఎఫెక్టివ్, టైం
1: మేనేజ్మెంట్,
2: ఈ మూడు కూడా జరగాలి అనేటటువంటి చెప్పి వాళ్ళకి చేస్తూ ఉంటే ఎన్నో రకాలుగా ఇప్పుడు అంటే గవర్నమెంట్ సొమ్మైనా పబ్లిక్ అమౌంట్ కాబట్టి
1: మనీ ఈజ్ మనీ.
2: ఎగ్జాక్ట్లీ.
1: శాస్త్రి గారు ఓ టీచర్ గా సత్యసాయి విద్యా సంస్థల్లోకి ఒక బయట నుంచి వచ్చేటువంటి ఒక టీచర్ వచ్చి ఇక్కడ నేర్చుకోవలసినది నేర్చుకుని తనను తాను తీర్చిదిద్దుకోవలసింది, రెండు విషయాలు చెప్తారా? రెండే.
3: స్వామి ఈ యూనివర్సిటీని ఇనాగ్రేట్ చేసినప్పుడు అండి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి. ఏమన్నారంటే ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీని 100 యూనివర్సిటీలకు యాడ్ చేయవలసిన అవసరం ఏమిటి అని ప్రశ్న వస్తుంది. చాలా యూనివర్సిటీలు ఉన్నాయి దేశం నుండి, మళ్ళీ ఇంకో యూనివర్సిటీ ఎందుకు భగవాన్ బాబా గారు పెట్టడం అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే మిగతా యూనివర్సిటీస్ అన్ని కూడా పనిచేయడం మానేసాయి కాబట్టి మనం ఒక యూనివర్సిటీ పెట్టాల్సి వచ్చింది.
1: పనిచేసే యూనివర్సిటీ
3: దాన్ని పెట్టాల్సి వచ్చింది. పైగా విద్య అనేటటువంటిది యాక్చువల్ గా ఎవరెవరు విద్యార్థులు

0: ఏమి ఇవ్వాలో అది ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. కాబట్టి మనం ఒక కొత్త విద్యా విధానాన్ని మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు యువతనంతని మంచి మార్గం మీద నడిపించడానికి విద్య యొక్క ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసలు ఏమిటి అని కనుక ఆలోచిస్తే క్యారెక్టర్ అని కానీ మంచి వాళ్ళగా తీర్చిదిద్దరం కానీ ఉండేది. అందుచేత నేను ఈ విద్యా విధానాన్ని మొదలు పెడుతున్నాను కొత్తది. ఈ విద్యా విధానం ద్వారా వీళ్ళకి చెప్పదలుచుకున్నది రెండు ఉన్నాయన్నారు. ఒకటి ఏమిటంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ రెండు ఉన్నప్పుడు మాత్రమే అది విద్యా విధానం అవుతుంది. ప్రపంచంలో సెక్యులర్ ఎడ్యుకేషనే ఉంది, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్గాటెన్. ఇప్పుడు దాన్ని మనం ముందుకు తీసుకురావాలన్నారు. అందుకని ఏమన్నారంటే నేను ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ పెట్టి మీరు అందరూ చదువు చెప్తాను రెండంటే మీరు రారు ఇక్కడికి డిగ్రీలు ఇస్తానంటే. అందుకని యశోద ఏ రకంగా అయితే కృష్ణుణ్ణి వెన్న చూపించి దా దా దా అని చెప్పి ఒక బెత్తంతో కరెక్ట్ చేశాడో అదేవిధంగా ఎడ్యుకేషన్ అనే ప్రిటెక్స్ట్ తోటి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. విద్యార్థులని కాదు ఉపాధ్యాయులను కూడా అందుకే తీసుకొచ్చాను. నేను మిమ్మల్ని అందరినీ కరెక్ట్ చేసి ఆధ్యాత్మిక మార్గంలో పెడితే మీ జీవితం సఫలం అవుతుంది. అసలు దానికోసం మనిషి జీవించాలి. అందుకని ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాను నేను ఇక్కడ అని ఆయన ముఖ్యంగా ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
1: వండర్ఫుల్.
0: ఇప్పుడు అందరూ నేర్చుకోవాల్సింది అదే అండి. టీచర్లు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ప్రపంచంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ ఎ లివింగ్. డబ్బు సంపాదించుకోవడానికి కాదు. వారు చెప్పినట్టుగాను ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో పెద్ద బ్రహ్మాండ పరోపకారార్థం యదం శరీరం, ఇట్స్ అ డిక్టం. అది అంతే, దానికోసం బతకాలి తప్ప ఏదో చేద్దాం అనుకున్న దానికోసం బతకడం బతికే కాదు అనేవారు స్వామి. అండ్ హిజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ హెస్ బీన్ ఎ మెసేజ్.
1: వండర్ఫుల్ గారు. రేడియో సాయి స్వామి దివ్య సంకల్పంలో నుంచి వచ్చినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఇవాళ రేడియో సాయి ద్వారా మనం అందరం కూడా ప్రపంచంతో మాట్లాడగలుగుతున్నాం. ఆయన ఎంత సనాతనులో అంత అధునాతనులు, లేకపోతే ఇది ఇక్కడ పుట్టుండేది కాదు. ఇవాళ మనబోటి నలుగురు ప్రొఫెషనల్స్ కూర్చొని హాయిగా మాట్లాడుకుని స్వామితో ఉన్నటువంటి మన దివ్యానుభవాలన్నీ నెమరు వేసుకుని మనం ఆయన నుంచి ఏమి స్ఫూర్తిని ఫలితాన్ని పొందామో అందరికీ పంచుకునేటువంటి దిశగా మనందరం వెళుతున్నాం. ఇంటెలిజెంట్ కోషెంట్ ఒక ఎత్తు, ఎమోషనల్ కోషెంట్ ఒక ఎత్తు, సత్యసాయి అది వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏది తలపెట్టినా దానిలో స్పిరిచువల్ కోషెంట్ ఉండాలి. దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫైనల్. ఆ స్పిరిచువల్ కోషెంట్ ఎస్క్యూ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ స్వామీస్ అవతార్హుడ్ అని, ఈ అవతార పరమార్థమని మనం అందరం కూడా భావన చేస్తూ ఈ వార్షికోత్సవ సంరంభంలో వేడుకలో ఇంత ఆనందంలో అందులో స్వామి దివ్య సన్నిధిలో మనం కూర్చొని ప్రపంచం మొత్తంతో మాట్లాడుకునేటువంటి ఒక మహాయోగాన్ని అదృష్టాన్ని స్వామి మనకు కల్పించారంటే మనకింకా గురుతరమైన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఒక అవతారం, ఇన్ని అవతారాలు వచ్చినాయి వెళ్ళినాయి, ఒక అవతారం ఎక్కడ పుట్టిందో అక్కడే నిలబడి, ఎక్కడ నిలబడ్డదో అక్కడే తనువుని వదిల్చి సమస్త ప్రపంచానికి ఒక బీకన్ లైట్గా, ఒక జ్ఞాన శిఖరమైనటువంటి ఒక స్థాయిలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసినటువంటి స్వామికి మనందరం ఇవాళ ఒక భవ్యమైనటువంటి, నవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి ఒక ఆంతరంగిక నివాళి సమర్పించుకునే దిశగా ఈ వేడుకలో మీరందరూ పాల్గొనటం, మనందరం కలిసి మాట్లాడుకోవటం స్వామి సంకల్పంగా భావన చేస్తూ రేడియో సాయి స్టూడియోకి మీరు వచ్చి మీ అమూల్యమైన అపురూపమైనటువంటి కాలాన్ని, స్వామితో గడిపిన క్షణాలని ఒక్కసారి నెమరు వేసుకున్నందుకు, తద్వారా మనం రేడియో సాయి శ్రోతలకి ప్రపంచానికి స్వామి భావాలను పరివ్యాప్తం చేసే దిశగా ఒక అడుగు ముందుకు వేయగలిగినందుకు ఆనందపడుతూ మీ అందరికీ సాయిరాం.
2: శ్రోతలు, ఇంతవరకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రారంభించిన ఎడ్యుకేర్, మెడికేర్, సోషియోకేర్ వంటి పథకాలపై చర్చాగోష్ఠిని విన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొండలరావు, శ్రీ గంగాధర శాస్త్రి, డాక్టర్ ఓలేటి చౌదరి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ విఎస్ఆర్ మూర్తి.

నాటకాల వంటి కళారూపాలు పసిహృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి. వాటిలో చెప్పిన విషయాలు వారిలో జీర్ణింపబడతాయంటారు బాబా. మానవుల్లో అరిషడ్వర్గాలను పారద్రోలి భక్తులకు తమ అవతారతత్వాన్ని, ప్రేమ సందేశాన్ని అందించడానికి బాబా భాగవత నాటకాలను రచించారు. నిరుపమ రూపక వాహిని శీర్షిక కింద కృష్ణుని మధురాపుర ప్రవేశం అనే నాటకాన్ని ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. ఇది బాబా రచించిన కంసవధ ఆధారంగా రూపొందించిన నాటకం. నాటక సమర్పణ తిరుపతి రేడియో సాయి స్టూడియో బృందం.

0: కంసుని దర్బారులో కంసుడు శ్రీకృష్ణుని అంతమొందించే నిమిత్తమై మంత్రులు ఉపమంత్రులతో చర్చించిన మీదట బలరామకృష్ణులను మధురకు ఆహ్వానించుటకు అక్రూరుని రేపల్లెకు పంపే సన్నివేశం.
1: సభాసదులారా, వింటిరే ఆ గొల్ల పిల్లల కొంటె పలుకులు

0: చూచు దంభంబులు పల్కుచుందురట, దంభంబుల్ పల్కుచుందురట ఈ సోజంబుల్ కంటిరే.
1: కంసభూపాల, వారలు వట్టి ఉన్మాదులైనను అయి ఉండవచ్చును, లేదా వాచాలురైనను కావచ్చు. అంతేకాని కంసభూపాలుని ఎదిరించి నిల్చువారు ఈ జగమున పుట్టలేదు.
2: మహారాజా, మందలో పుట్టి కొండలో పెరిగిన గొల్లబాలురకు మధురా నగరం అంటే ఏమో తెలియకుండవచ్చు. మహారాజన్న వారలకు అర్థము కాకుండవచ్చు.
3: రాజభూపాల, వారు మగసిరి కలవారే కావచ్చు, కాని మహారాజు దగ్గర మల్లులుందులను విషయము తెలిసియుండిన ఇట్టి మాటలకు చోటిత్తురా?
4: మంత్రి, అర్భకులు మాటలు అంత పట్టించుకోనవసరము లేదన్నట్టుకు వీలు లేదు. వారు నిజముగా సామాన్య బాలులు కాదు, దానవ సంహారమునకై ఈ దేహములందవతరించిన వారని లోకులనుకున్నట్టు నీవు వినలేదా? వే ఏటికి అశరీర వాణి మాత్యమును మరచితివా?
1: అటులైన ప్రభువుల అభిప్రాయమేమి?
4: అదే యోచించుచున్నాను. ఎటు పోయిన ఎటు వచ్చునో తోచుటలేదు.
2: ప్రభు, తమరింత విచారించనవసరం లేదు. ఆజ్ఞ సంగిన క్షణములో వారల మాయము చేతును.
4: చణురా, అంత మాత్రము నాకు తెలియకపోలేదు సుమా. మనది ఇట్టి అభిప్రాయమని ప్రపంచమునకు తెలియక ఏదో ఒక విధముగా ఇక్కడకు రప్పించి వచ్చిన వారలను ఉసిగొల్పి పోట్లాటుకు దింపినా అప్పుడు మేమీ ప్రతాపములు ప్రదర్శించవచ్చును. గాని కారణము లేని కార్యము మహారాజునకు అపకీర్తి తెప్పించును. ఇందుకు ఉపాయము వెతుకుట మంచిది.
1: ప్రభు, మహారాజు ధనుర్యాగము చేయవలనని దానికి పూర్వమే సంకల్పించిండిరు గదా. దానిని చూచుటకు రమ్మని ఆహ్వానించి ఆ తర్వాత మెల్లగా మల్లుతో కలహమునకు పురుగొల్పిన తమ సంకల్పము సిద్ధించును గదా. ఇంత మాత్రమునకు నూతన ఉపాయములు వెతుకవలైనా?
3: ఆహా, మంత్రి గారు చక్కని సలహా అందించిరి. దీనితో పాటు మల్ల యుద్ధ ప్రదర్శనము కూడాను ఒకటి ఏర్పాటు చేసిన మరింత అనుకూలముగా ఉండును.
4: ఎన్ని ఉపాయములను వెతికినను మనసెందులకు కలత చెందుచున్నది.
3: మహారాజునకు సంతోషము కలిగించుటకు మా ప్రాణములనైనా ఇత్తుము.
4: భేష్ భేష్, ఇట్టివారే రాజభక్తులు.
5: మహారాజా, నాతొక మనవి. తమరంగీకరించిన ఆ గొల్లపిల్లలను సునాయాసంగా యమపురికి పంపవచ్చు.
4: అంబష్టి, అట్టి సునాయాస మార్గం ఏదో తెలుపుము చూతము.
5: మన పట్టపుటేనుగు బాగుగా మదించిందుట ప్రభువుల వారికి విదితమే. దానిని సింహద్వారం నిలబెట్టి బలరామకృష్ణులకు ఆ గొల్లపిల్లలు ప్రవేశించగానే దానిని వారిపై పురిగొల్పిన అది ప్రత్యేక శిక్షణ పొందుట చేత క్షణంలో బలరామకృష్ణుని బతుకును అంతము గావించును. మహారాజునకు మరణ భీతి లేక మల్లులకు శ్రమ కలుగకే మదమెక్కిన ఏనుగు పిల్లలను హతమార్చినదనుట ప్రజలకు చాటవచ్చు.
4: అంబష్టి, ఈ ఉపాయము కూడాను నాకంత సంతృప్తి కలిగించుటలేదు. మహారాజునకిది అంత ఘనకార్యము కానేరదు.
1: ప్రభు, ఇక ఏమి చేయవలనో తమరే సెలవిచ్చినా దానికి మేమందరము సంసిద్ధులము.
4: అక్రూరా, బలరామకృష్ణులకు నీవన్న అమితమైన అభిమానమని నేను వినియుంటిని. రాజాభీష్టమును నెరవేర్చుటకు బలరామకృష్ణులను మధురకు కొనవచ్చు బాధ్యత నీ తలపై పెట్టి తిని.
3: రాజా, బలరామకృష్ణులు సామాన్య బాలురు కారు. మన పన్నాగములు వారికి తెలియకపోవు. దానికి తగిన ప్రతి పన్నాగములు వారు పన్నకపోరు. వారిని బొంకి తెచ్చుట అసాధ్యము. ఇదియే నా సందేహము. అటుపైన రాజాజ్ఞ, ఈశ్వరేచ్ఛ.
4: అక్రూరా, ఈశ్వరేచ్ఛ ఏమిటో మాకు తెలియను. వానిని ఎట్లు అమ్ము చేయవలనో అది కూడాను మాకు తెలియను. ఈ విషయములో నీవు తెలివితేటలను ఉపయోగించనక్కరలేదు. చెప్పిన పని చేయము.
3: రాజాజ్ఞ. రేపే రేపళ్ళకు వెళుచున్నాను. రాక్షస వంశోద్ధరణకు, కంస భూపాలునకు. అక్రూరుని రేపల్ల ప్రవేశంపై గోపీ గోపారుల చర్చ. బలరామకృష్ణుల ప్రవేశము.

0: ఒరే అన్న, అతడెవడో కంసుని దూత వలె ఉన్నాడు.
1: అయినా అతన్ని చూచిన రాక్షసుడు వలె దుర్మార్గుడు కాదని తెలుస్తున్నది.
0: మంచి చెడ్డలు తెలియజెప్పే అధికారం మనకెక్కడది? రాక్షసులు ఎట్టి ఆకారములైనను ధరింతురు. మంచి చెడ్డలు కనిపెట్టు అధికారము గోపాలందే గాని మనది కాదు.
1: వచ్చే రాక్షసులు గోపాల్ని కొరికే ఒత్తురు గాని మనకోసము కాదు కదా. గోపాల్ని శక్తి సామర్థ్యములు మనకు బాగుగా తెలిసిపోయినవి కనుక ఎట్టి వారలైనను మట్టిపాలు చేయను. మనకు వెయ్యి మందులకు ప్రొద్దుగుంక వచ్చినది, మందను మరలేద్దాంరా.
2: ఆహా, గోపాలు శక్తి సామర్థ్యములు గొల్ల పిల్లలకు తెలిసినంత కంస సార్వభౌములకు తెలియపోయిను గదా. సాంగత్య దోషముచే గొల్లపిల్లలు నా విషయమై సంశయించుట సహజమే. ఇక పల్లెవారు నన్ను చూడగానే ఎన్ని అపోహలకు లోనగుదురో

0: ఆ వచ్చువారెవరో మహానుభాను వలె కనిపించుచున్నారు.
1: మనకిష్టయ్య నెత్తుకుపోవటకే వచ్చు రాక్షసుడు కాడు కదా.
0: చెలి, మనకిష్టయ్య చెరుకు ముక్క అనుకుంటివా? చూచుటకు ఉక్కు గుండు, అంత సులభముగా చిక్కువాడు కాదు. దీనికి పూర్వమొచ్చిన రాక్షసులకు ఎంత దక్కినో ఇతనికి అంతే దక్కుతాడు. గోపాలనెత్తుకుపురే మగవాడు లోకాన పుట్టలేదు.
1: సరి, అతనెవరైతే మనకేమి, ఆ పని గోపాలుడే చూచుకుంటాడు. మనమిక ముగ్గులేసుకుందుము రమ్ము. గోపాలుడు రేపళ్లకు వచ్చేవేళ అయినది.
2: నిజముగా ఆ గోపికల మాటలు పరమసత్యం. రాక్షస ప్రభువునకు మిత్రుడొకటచే నేనిట్టి పాపపు పనికి వడిగట్టవలసి వచ్చినది. నేనిప్పుడేమి చేయుదును?

0: ఆహా, ఈ వేణునాదము మన గోపాలను గానముగా ఉన్నది. గోపాలుడు ఇందు ఎందేనియు సమీపంలో ఉండవచ్చును.
1: అన్నా, ఆ వచ్చువారు అక్రూరులే కదా? సందేహమెందులకు, సాక్షాత్ అక్రూరుడే. దగ్గరకు వెళ్ళి చూతము రమ్ము.
0: ఆహా, నా భాగ్యమేమని వర్ణింతును. వెతకబోయినదిగా కాలుకే చుట్టుకున్నట్టు నా దైవము నాకు సాక్షాత్కరించెను.
1: అక్రూరా, ఎంత కాలమునకు అగుపడితివి? ప్రొద్దు గ్రుంకుచున్నది, అమ్మా నాన్నలు వేచియుందురు. రేపలకు వెళ్లి వివరములు మాట్లాడవచ్చును. మాతో రమ్ము.
0: నందుని గృహములో నంద ఉపనందులు అక్రూరుని రాకపై చర్చిస్తూ ఉంటారు. అక్రూరునితో బలరామకృష్ణుల ఆగమనం, బలరామకృష్ణులు మధురానగరం వెళ్ళుటకు యశోదానందుల విముఖత.
2: ఈనాడెందులకో ఎడమకన్నదురుచున్నది. తెల్లవారి లేచినదే గోపాలను చూచుటకు తన గదికి వెళ్ళుచుండా పిల్లి అడ్డు వచ్చినది. లోనికి వెళ్లి చూడా, గోపాలుడు పడకపై లేడు. అది మొదలు. ఎందులకు ఒక విధమైన భీతి నన్ను వేధించుచున్నది.
3: చక్రిని మన మధ్య పెట్టుకుని శకునాలకు భయపడుట చపల చిత్తము చేష్టలే.
2: నన్ను గురించి నేనే మాత్రము భయపడుటలేదు. అన్ని భయములు మన కన్నయ్య గురించియే. ఈనాడు తిరిగి ఏ రాక్షసుడు వచ్చి ఏ కీడు తలపెట్టును? వీనికి తగినట్లుగా తెల్లవారి వెళ్లిన బలరామకృష్ణులు ఇంతవరకు ఇంటికి రాకుండుట నా అనుమానం మరింత దృఢమగుచున్నది.
4: అయ్యా, అక్రూర సమేతులై బలరామకృష్ణులు వచ్చుచున్నారు.
2: ఆహా, శుభం. వారిని లోనికి తోడ్కొని రమ్ము. అక్రూరా, నిన్ను చూచినదే నా బాల్యమిత్రుడు వసుదేవుని చూచినట్లున్నది. ఇంతకు నీవు మధురు నుండియే వచ్చితివా? అక్కడ మన వారందరూ క్షేమమే కదా.
3: అయ్యా అక్రూరా, ఉన్నట్టుండి నీవినాడు ఊడిపడుట ఆశ్చర్యము ఆనందము. కాని కంసుడు పంపగా రాలేదు కదా.
5: తాతయ్య, మామయ్య గారి పేరు చెప్పగనే మీకెందుకింత భయము? ఒకవేళ కంసుడే పంపినను వచ్చు లోటేమిటి? పంపువాడెట్టివాడేనను, వచ్చినవారు మనవారే. దానికి ఆనందించండి.
1: అక్రూరా,

0: కృష్ణ, ఈ క్షణానికి అందరూ క్షేమముగానే ఉన్నారు.
1: చాలా సంతోషము. నీవిచ్చటికి వచ్చుట దేవకీ వసుదేవులకు తెలియనా? వారేమైనను వార్తలంపిరా?
0: గోపాల, బయలుదేరుడుకు ముందు వారిని దర్శించి నీ వద్దకు వెళుతున్నానని వారితో మనవి చేసి తిని.
1: అందులకు వారేమనిరి?
0: ఏమందురు, కంట తడిపెట్టి మా నల్లనయ్యను చూచు అదృష్టము తిరిగి మాకెప్పుడు కలుగును? అసలు ఖాయమున్నంతలో మా కన్నయ్యను చూతమో లేదు అని అమ్మగారు మరింత దుఃఖించిరి.
2: పాపము, కారాగారమందు వారెట్టి అవస్థలను ఊహించుచున్నారు.
3: నాయనా, అందులకు నీవేమంటివి?
0: నేను మాత్రమేమి చెప్పగలను? గోపాలుడు త్వరలోనే రావచ్చునని దుఃఖింపకుడని మాత్రమూ చెప్పగలిగితిని.
4: తదుపరి ఏమి జరిగను?
0: గోపాలుని చూచు భాగ్యము నీకైనను లభించినందులకు మాకెంతయో సంతోషము. మా ప్రారంధం మేమనుభవింపక తప్పదు. తిరిగి వచ్చిన తరువాతైనను గోపాలుని క్షేమవార్తలను తెలుపమని నన్ను ఆశీర్వదించి పంపిరి.
2: ఇంతకు నీవు వచ్చిన పనేమిటో అడగవచ్చునా?
0: నంద, అడిగినను అడగకపోయినను చెప్పుటకు నేను సంసిద్ధుడనై ఉన్నాను.
3: ఏమిటది?
0: అక్కడ మహారాజు ధనుర్యాగము చేయబోచున్నాడు. అది మహాద్భుతములతో కూడియుండును. దానిని చూచుటకే మిమ్ములను తోడ్కని రమ్మని నన్నంపిరి.
4: ధనుర్యాగమా? ఏమి దాని అద్భుతములు? విందుము.
1: మామయ్య సంగతి మీకు తెలియదా? ఏదో ఘోర కార్యమును తలపెట్టియుండును. దాని విజయమునకై ఈ పన్నాగమును ఒక యాగముగా మార్చియుండును.
3: అంతే అంతే, దయాదాక్షణ్యములు లేనివారు ధర్మకార్యములలో దిగినారంటే వెనుక నాటకమేదో యుండును.
0: శత్రు నిర్మూలమునకు ఈ యాగమున సర్వ ప్రయత్నములూ జరుగును.
1: అన్నా, ఎవరోగాని మామయ్యకు మంచి సలహా ఇచ్చినారు.
4: ఎవరేమిటి? మామయ్యకు తగినవారే మంత్రులు, మరొకరికి తంత్రాలు తెలియవు కదా.
1: మంచిదక్రూరా, మంచిది. అక్కడికి మనమెప్పటికి చేరి ఉండవలేను.
0: ఎంత త్వరగా వెళ్లినా మహారాజు అంత సంతోషించును.
4: పాపం, మమ్ములను చూచుటకు మామయ్య అంత హతహలాడుచున్నాడా?
2: తెలిసి తెలిసి పులినోట తలదూచినట్లు శత్రు నాశన నిమిత్తము చేయు ఈ యాగంలో. కంసునకు గోపాలను కంటే పరమశత్రువు మరొకరు లేరని తెలిసియు. బహుశా ఈ యాగము గోపాల నిమిత్తమే జరుపుచుండును. కాన గోపాలను పంపుటకు నా మనసు ఒప్పుకున్నది.
1: నాన్నా, మేము మేకపిల్లలమైతే కదా పులులతో భయము. మేము వీర సింహములను విషయం మీకు తెలియదా? దిగులందక ఆశీర్వదించి పంపుడు.
2: నాయనా, ఈ విషయములు మీ తల్లికి కూడా తెలుపుట మంచిది. నేను లోనికి వెళ్లి ఆ విషయములన్నీను ఆమెకు సిద్ధపరిచి తోడ్కొని వత్తును.
5: నాయనా, ద్వేషమెట్టి పాపములకైనను వినుదీయదు. మొదటి నుండి ఆ కంసభూపాలుడు నా కన్నయ్యపై కక్షలు సాధించుచునే ఉన్నాడు. ఇందు ఏదో పన్నాగముతో నీపై కక్ష సాధించుటకై పూనుకున్న విరోధమే కాని నిజముగా ఇది యాగము కానేరదు. ఇప్పుడు మీరు యాగమునకు వెళ్లకున్న వచ్చు నష్టమేమీనూ లేదు. నా మాటలు విని వీలు చూసుకుని వత్తుమని అక్రూరుడితో కబురు పంపిన చాలదా?
1: అమ్మా, మామయ్య దగ్గరకు పంపుటలో నీవెందుకు ఇంత విచారపడుతున్నావో అర్థమవటలేదు. యాగమునకు పోకుండుట వలననే లోకమునకు మహాప్రమాదము సంభవించును. లోక ప్రమాదమును అరికట్టుటకైనను నన్ను యాగమునకు ఆశీర్వదించి పంపుము.
5: గోపాల, జరిగిన ప్రమాదములన్నీ మర్చితివా? అనేక రాక్షస దూతలు నీపై పంపి నిన్నెన్ని విధముల మోసగింప ప్రయత్నించిరో తలర్చినైతివి కదా. వావి వరసలకు మామగాని అభిమాన మమకారములలో మహావిరోధి.
4: ఎవరి ద్వేషము వారిని హతమార్చును కాని మమ్ములనేమి చేయను. మాలో ఎట్టి ద్వేషమూ లేదు గనుక మాకెక్కడికెళ్లినను దిగ్విజయమే. మాకెట్టి భయమూ లేదు, రాదు. నేను కూడాను తమ్ముయ్యతో వెళ్ళుచున్నాను, ఆశీర్వదించుము.
5: ఆయన, ముందు బోవనుయ్యి వెనుకుబోవ గొయ్యగానున్నది నా స్థితి. వెళ్లకున్నా ఆ కంసభూపాలుని కోపము మరింత అధికము కావచ్చును. వెళ్లినా నా కన్నయ్యకు ఏమి ఇక్కట్లు కలిగించునో. అక్రూరా, నా కన్నయ్యకు ఎట్టి లోటును రానీకు చూచుకుందువా? నా మనసెన్నులకో తత్తరపడుచున్నది. ఈ బాధ్యత నీ తలపైన పెట్టి తిని. తినిగి రెండు దినములలో నా బిడ్డలను తెచ్చి నాకు అప్పగిందువా గదా.
0: అమ్మా యశోదా, పుత్రవాత్సములో మీకెంత ప్రాణము, భక్తిభావములో వారంత నాకు పూజనీయులు. బలరామకృష్ణులకు ఎట్టి కీడును ఉండదనియే నా భావము.
2: అక్రురా, ఇప్పటికే అర్ధరాత్రి అయినది. రేపటి దినము తెల్లవారగానే ప్రయాణము కావచ్చును కదా. భోజనమునకు వెళ్దాం రండి.
0: బలరామకృష్ణుల మధురానగర గమనంపై గోపికల ఆవేదన, వెంట రాగలమని అభ్యర్థన.
5: వింటివటనే అక్క.
6: ఏమిటనే చెల్లి?
5: మన గోపాలుడు రేపటి దినమే ప్రయాణమట.
6: ఏమి, ఎక్కడికట?
5: ఎక్కడికా? మధురాపురికి.
6: ఈనాడెంతటి దుర్దినమే, తెల్లవారగనే పిడుగులాంటి వార్త వింటిమి.
5: సుగుణ, నాకేమీనూ అర్థము కాకున్నది. అసలు సంగతేమిటో తెలుపుము.
6: అక్కా, మధుర నుండి మన ప్రాణాలు తీయటానికే వచ్చాడు.
5: ఎవరతడు?
6: అక్రూరుడనే పేరే గాని ఒట్టి క్రూరుడు. పేరు పెట్టిన సరియా, సార్థకము కాని పేరు.
7: అబ్బా, ఆయన కంటే కసాయివాడు మరొకండు లేడు.
5: మంచి మాట అన్నావు. కసాయివానికైనను కొంత దయాదాక్షిణ్యముంటుంది. సుగుణ, ఇంతకు జరిగినదేమిటి?
6: కంసుడు ఏదో వింత యాగము చేయుచున్నాడట. దానిని చూచుటకు బలరామకృష్ణులను తోడ్కొని రమ్మని అక్రూరుణ్ణి పంపినాడట. రథము తీసుకుని రయ్యన వచ్చి రివ్వున రేపే మధురాపురికి తీసుకుని పోవుచున్నాడట.
5: అందులకు నందయ్య సోదరులు అంగీకరించినారటనా?
6: అంగీకరించక ఏమి చేతురు. మన నల్లనయ్య ఏం తక్కువవాడా? అమ్మా నాన్నలకు సమయానికి తగు మాట చెప్పి సరి అనిపించుకున్నాడట. వచ్చిన కష్టమంతా మనకే.
5: సుగుణ, మధురలో పడిన మాధవుడు మళ్లీ మనకు కనబడునా?
6: అందరి బాధ అదే.
5: పట్టణాన్ని సూచనంత మీదట పల్లెల మాట మర్జినా మరువవచ్చు. పోనీ, మనం అందరం వెళ్లి గోపాలను తీసుకుని పోకూడదని అక్రూరుని బ్రతిమలాడినా కొంత ఫలించునేమో.
7: అతనిని బ్రతిమలాడుట కంటే ఆలయములో ఉన్న విగ్రహమును బ్రతిమలాడితే ఇహమో పరమోనైనా లభిస్తాయి.
5: ఇవన్నీ వదిలి గోపాల్ని ప్రార్థించినా మన పాలి దయరావచ్చును. తెల్లవారగానే మనమందరం నందని గృహమును ముట్టడింతము.
0: నందుని ఇంట గోపీకృష్ణుల సంవాదము.
4: గోపాల, సుగుణ, నీరజ గోపిక బృందంతో వచ్చి ద్వారము చెంత తమ దర్శనముకై కాచి ఉన్నారు.
1: ప్రవేశపెట్టుము.
5: కృష్ణ, ఇది ఏమి అన్యాయము? ఇట్లు చేతువని కల ఎందైనను తలవలేదు.
6: మాధవ, నిన్ను నమ్మిన మమ్ములనేమి చేయదలంచితివి.
5: గోపాల, మధురకు వెళ్ళుచున్నామన్న వార్త విన్నప్పటి నుండి బ్రతుకుట కంటే మరణమే మంచిదనిపించుచున్నది. మేమేమి పాపము చేసితిమి?
6: నమ్మిన మమ్ములనిట్టు నట్టేటు వదులట కంటే రాక్షసుల డొక్కలు చీల్చిన ఆ కర్మలతో మా శిరములు బ్రద్దలు చేసినను ఆనందింతుము కదా.
5: కృష్ణ, ఎడబాటు ఓర్వజాలము, ఈ వేపల్లెలో నిలవజాలము. నీతో పాటు మమ్ములను కూడా మధురకు కొనుపొమ్ము. మీకంత అక్కర లేకున్నా ఆ కంసుడు చేయి యాగములో మమ్మల్ని బలిదానము చేయము.
1: ఒకటి రెండు దినములలో తిరిగి వచ్చుచున్నాను కదా. ఈ మాత్రమునకే మీరెందులకు ఇంత ఆర్భాటము చేయుచున్నారో నాకు అర్థము కాకున్నది.
5: క్షణమొక యుగముగా తలంచి ఈ గోపికలకు రెండు దినములెంత కాలమో యోచించవైతివి కదా. తమకు రెండు దినములు, అవి మాకు రెండు యుగములు.
4: తమ్ముడు, ఆడవారిని ఒప్పించుటకు పూనుకొనినా ప్రయాణమే మానవలసి వచ్చును.
6: బలరామ, నీవే మా స్థితి అందుండిన కృష్ణ వియోగ బాధ నీకు తెలిసి ఉండడిది. మా బాధలు మాధవునికి తప్ప అన్యులకు అర్థము కావు.
1: గోపికలారా, నేనొకటి చెప్పదలంచితిని. నా మాట విందుమని మాటిచ్చినా తదుపరి చెప్పుదును.
6: నీరజ, నీవే చెప్పవే.
5: ఏమి చెప్పను చెలి. నీవి చెప్పినట్టులా విందుమనినా ఇక్కడే ఉండమని ఆజ్ఞ చేయవచ్చును. అప్పుడేమీ చేయుటకు వీలు కాదు. పోనీ, నా మాట వినుటకు వీలు కాదనినా మొదటికే మోసం. నా మాట వినని వారితో నాకేమి పని అని చక్కగా మొదలుకుపోవచ్చు. ఎటు వచ్చినా ఇతనితో కష్టమే. ఏమి చేస్తాం? పోనీ, ఏమీ చెప్పక ఊరకుందుమన్నా మారు మాట అడగ రథమెక్కవచ్చును. ప్రార్థించుట అన్నింటికంటే ఉత్తమమైందని తోచుచున్నది.
8: స్వామి, రథము సిద్ధమైనది.
1: మాకిక సమయం కావచ్చినది. మేమిక మధురకు వెళ్లి త్వరలో వత్తుము. మీరిక మేమి ఇండ్లకు వెళ్ళుడు.
9: మేము కూడాను మీ వెంటనే వత్తుము, రథమును అనుసరింతుము.
1: వచ్చుటకు వీలులేదు, నా మాట విని గృహములకు చనుడు.

0: బలరామకృష్ణులు సుధాముని గృహమునకు వెళ్లి అనుగ్రహించుట.
1: సుధామా,
2: సుధామా,
3: ఆహా నా తండ్రి, ఇంతకాలమునకొచ్చిన నీ దర్శనం, ధన్యుడను ధన్యుడను.
1: సుధామా, అందరూ క్షేమమే కదా?
3: ప్రభు, సర్వకర్మలు నీకోసమే. ఎవరి సేవించినా నీ సేవయే అని బతుకు వాళ్లకు క్షేమమునకు కొరత ఉండదు కదా. గోపాల, మీరేమిటి నా ఇంటికి రావటమేమిటి? ఎవరైనా చూచినా ఏమనుకుందురు? నేనా మానవాకారుడను, నీవా మాధవాకారుడవు. నక్కకు నాకలోకం అబ్బినట్లున్నది నా ప్రాప్తి.
1: సుధామా, భక్తులే నా నిజ బంధువులు. భక్తులను కలుసుకొనుటకు భయమెందులకు? ఎవరేమనుకున్నను నాకేమి?
3: నా తండ్రి, నీ పలుకులు అమృత చినుకులు.
4: పావనమయ్యే నా కులము,

0: మిమ్మలను అలంకరించు అదృష్టముకు నోచుకున్న ఈ కరములే కరములు, మిమ్మలను చూచిన ఈ కన్నులే కన్నులు. అబ్బా, ఎంత సుదినము నేడు! ఏమి భాగ్యము నాది!
1: సుధామా, నీవు వేరుగా తలంచవద్దు. అనుగ్రహించవలనను సంకల్పము నాకు కలుగుటచే నిన్ను అట్లు ప్రశ్నించితిని.
0: కృష్ణ, నే కోరునది తప్పక అనుగ్రహింతువా, అట్లైనా దయచేయుడు.
1: సుధామా, నీ భక్తి నన్ను పరవశము గావించుచున్నది. నన్ను నేనే ఇచ్చుకొనుచున్నాను, తీసుకొనుము.
2: తమ్ముడు,

0: తమ్ముడు, ఇట్టి భక్తుడు ఒక్కడుండిన చాలు, దైవమే వరమిచ్చుదను కోరుకోమ్మని నను వలదను వారు లోకమునందురా. కేవలము దైవానుగ్రహమునే ఆశించు సుధామునకు దైవమే వశమాయను. కేవలము ధనధాన్యములే కోరియుండిన దైవము చిక్కియుండడివాడు కాదు. దైవసేవనే ఆశించు భక్తులు లోకాన అరుదు.
1: ఎట్టి వారల కట్టి ఫలములే లభించును, కేవలము నన్ను కోరువారలకే నేను లభింతును.
2: గోపాల, నిరంతరము నీ సేవలు నీ ఆటపాటలలో లీనమయ్యున్న వ్రేపల్లలోని గోపిగా గోపాలుర భాగ్యమేమందును? క్షణకాలానుభూతి అయినను నీ వియోగమును నేను సహించలేకున్నాను. చిరకాలము నుండి నీతో ఉండిన ఆ గోపికలు నీవు మధురాపూరికి వచ్చుడిచే నీ వియోగ బాధను ఎంత అనుభవించుచున్నారో పాపం.
0: సుధామా, సంయోగ వియోగములు లోక సామాన్యములే కదా, ఎట్టి వారికైనను తప్పినవి కాదు. ఒకరి వియోగము మరి ఒకరికి సంయోగము, ఒకరికి సంతోషము మరి ఒకరికి దుఃఖము. గోపాలుడు ఒకరి నిమిత్తమై వచ్చినవాడు కాదు కదా. లోకాలలోని గోపాలునెల్ల కాపాడుటకే తెంచెను. నేడు గోకుల వాసులకు బాధ కలిగించుటచే కదా మధురలోని మీబోటి వారులకు ఆనందము కలిగినది. ఒకరి దైవప్రాప్తికి మరొకరు సంతసించవలేను కాని దుఃఖించరాదు. గోపాలుడు గోకుల వాసులకిట్టి గునిపాఠం నేర్పుటకే గోపాలుడి నీ నాటకములాడుచున్నాడు.
2: నా కన్నయ్య మాటలు ఏ పాటివని ఎవరు చెప్పగలరు? తానేమి చేసినను లోకక్షేమమునకే, అది ఎవరెరుంగుదురు? హరి చిత్రలీలలు హరికే తెలియను.
1: సుధామా, వచ్చిన పనికి వేళ కావచ్చినది, మామగారి విందును ఆరగించి వత్తుము.
3: అడుగడుగో, ఆయనే కృష్ణయ్య. ఓహో, ఇంత చిన్న పిల్లవాడే ఇంత ఘనకార్యం చేయుచున్నాడా?

0: కారాగారములో దేవకీ వసుదేవుల సంభాషణ. కంసవధ. బలరామకృష్ణులు దేవకీ వసుదేవులను చేరి రేపల్లెకు తిరుగు ప్రయాణం.
1: నాథ, బలరామకృష్ణులు మధురకు వచ్చినట్లుగా మన కాపలావారి వలన వింటిమి. ఎందుకు వచ్చినది? వారెందున్నది ఏమైనను తెలిసినదా?
2: దేవి, నాకు మాత్రం ఏమి తెలియను. వివరములు మనకు చెప్పువారెవరు?
1: కాపలావారిని మరొక తూరి విచారించి విషయము తెలుసుకునేందుకు ప్రయత్నించి చూచురా. నా కన్నయ్యను చూచి ఎంతో కాలమయ్యను. కన్నయ్య లీలలు కర్ణాకర్ణములుగా వినుటయే కాని చూచినట్టి భాగ్యము నాకు లేకపోయే కదా.

0: దేవి, విచారించకుము. మన ప్రాప్తి ఇట్లుండా ఎవరేమి చేయగలరు? ఎక్కడైననేమి గోపాలుడు క్షేమంగా నుండినా అంతియే చాలును. మాతాపితరులు ఇంతకంటే వేరు కోరదగినది ఉండదు కదా. ఎవరక్కడా వీరా? పురవార్తలేమైనా తెలిసినవా?
1: బలరామకృష్ణులు మధురకు వచ్చి మల్లులతో యుద్ధము చేయుచున్నారట. వారి బాధలకు తట్టుకొనలేక మల్లులు వీధుల వెంట పరిగెత్తుతున్నారట. మల్లులను రక్షించుటకై బలరామకృష్ణులపై మదపుడేనుగులను పురిగొల్పినారట. అన్నిటికీ ఎదిరించి మదపుడేనుగుల డొక్కలు చీల్చి సింహపు పిల్లల వలె బలరామకృష్ణులు వీధులలో తిరుగుతున్నారట.
2: ఏమి ఆ పసి పాపలపై మదపుటేనుగులను వదులుట? అయ్యో దైవమా, ఏమి ఈ విపరీతము? ముక్కు పచ్చలారని ముద్దుబాలురను కంసదూతలెంత హింసించుచున్నారో కదా. హా విధి, నీవెంత కఠినురాలవు! నా కడుపున పుట్టిన బిడ్డలందరినీ ఇట్టి కష్టముల పాలు చేసితివి.
0: దేవి, ఊరడిల్లు, బలరామకృష్ణులు సామాన్యులు కారు. వారికి ఎట్టి ఆపదలు రావు.
3: తల్లి తల్లి, బలరామకృష్ణులు కంసభూపాలను చంపి వీధుల వెంట ఈడ్చుకొని పోవచ్చుందా? పురజనులందరూ భయాందోళనలతో వీధి తలుపులు మూసుకొని మిద్దెలెక్కి చూచుతున్నారట.
2: ఏమి, బలరామకృష్ణులు కంసుని హతమార్చిరా? ఇది నిక్కమా? పసిపాపలేమిటి? మహాముల్లుల చుట్టూ చేరిన మహారాజును చంపుటేమి? ఇది నమ్మదగని మాట.
3: తల్లి, నేనిప్పుడే రాజభవన్ నుంచి వచ్చుచున్నాను. మహారాణుడి కంసుని కళేబరంపై బడి విలపించుచున్నారు. ఉగ్రసేన మహారాజు బలరామకృష్ణులను తొడలపై కూర్చుండబెట్టుకుని కంసుని మరణముకు పరిపరి విధముల విలపించుచున్నాడు. ఈ మృత్యువు నేను కండ్లారా చూచి వచ్చి తిని.
4: తల్లి తల్లి, బలరామకృష్ణులు ఇటువైపునకే వచ్చుచున్నారు.
2: నిజమా? ఆహా, నేడెంత సుదినము.
0: దేవి, బలరామకృష్ణులు వచ్చునంతలో నీవు కంటినీరు తుడుచుకుని ఆనందంగా కనిపించిన పిల్లలు సంతసింతురు కదా.
2: అబ్బా, ఈనాటికి మిమ్మలను చూడగలిగితిని ఇక మా జీవితములు ధన్యములైనవి. నాయనా, ఎంత వారలైతిరి?
5: అమ్మా, మేమెంత వారలమైన నేమిలాభము? ఇంతకాలము మీ కష్టములన్నింటికీ మేమే కారణం.
2: గోపాలా, ఎంతటి మాటంటివి! ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తీరదు కదా. ఇందు మీ తప్పేమీనూ లేదు.
0: నాయనా, ఇట్టి వీరపుత్రులు మా కడుపున పుట్టుట అదే మా భాగ్యం. ఇందు కష్ట నష్టములు లోక సహజములు.
5: అమ్మా, ఇక ఆలస్యమెందులకు? రేపళ్లకు వెలుదాం రండి. నందయశోదులు కూడాను మన కొరకు వేచియుందురు.
6: శ్రీకృష్ణుని మధురాపుర ప్రవేశం, కంసవధ. ఇంతవరకు మీరు పౌరాణిక నాటిక విన్నారు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: కంసుడు శ్రీ ఓ సుభాష్ చంద్రబోస్, మంత్రి శ్రీ వైఆర్ సోమయాజులు, అక్రూరుడు డాక్టర్ హరిప్రసాద్ శర్మ, శ్రీకృష్ణుడు శ్రీ సి ఫణిరంగసాయి, బలరాముడు శ్రీ కె రామకృష్ణ, నందుడు శ్రీ బి వెంకటేశ్వర్లు, సుధాముడు శ్రీ ఎస్బిఎస్ ఫణి, అంబష్టి శ్రీ కె శుభాంక్, వసుదేవుడు శ్రీ జె ఆదినారాయణ, గోపిక కుమారి అనూష, యశోద డాక్టర్ వి శకుంతల, దేవకీదేవి శ్రీమతి ఆర్ దేవసేన, చాను శ్రీ శివశంకర్, పద్యాలాపన శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, గీతాలాపన కుమారి కె సాయి అర్చన, శ్రీమతి సాయి సౌమ్య, వాద్య సహకారం శ్రీయుతులు సిజె సాయి ప్రకాష్.

0: ఇంతవరకు మీరు నిరుపమ రూపక వాహిని శీర్షికలో తొలి కార్యక్రమంగా ప్రసారం చేసిన కంసవధ నాటిక విన్నారు. ఇది తిరుపతి రేడియో సాయివారి సమర్పణ.
1: ఇంతవరకు శ్రోతలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 4వ వార్షికోత్సవ శుభ సందర్భంగా నిర్వహించిన 2 రోజుల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో జూలై 19, 2015 రెండవ రోజున పెద్దలు సమర్పించిన శ్రీ సత్యసాయి అనంత ప్రేమ వాహినిలోని 2వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. 7 భాగాల ఈ శీర్షికలోని 3వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

నెక్స్ట్ సాంగ్ ఇస్ బండూరి తికోలు హంసనాదం.

0: Sevilla.
1: Mm.